ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 మెగాహెడ్స్పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948, శ్రావణమాసం 30వ రోజు, క్రీస్తు శకం 2026, ఆగస్టు నెల 18వ తారీఖు మంగళవారం. నిలయంలో సమయం సరిగ్గా 5:58 దాటి 35 సెకండ్లు. శుభోదయం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం దేశభక్తి గీతం విందాం. అధిగతిగో జయధ్వజం బృందగానం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: శ్రోతలు, ఇంతవరకు భక్తరంజని కార్యక్రమంలో శ్రీ హనుమాన్ చాలీసా విన్నారు. గానం చేసిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎం బాలమురళి కృష్ణ, జి బాలకృష్ణ ప్రసాద్, ఎన్సి శ్రీదేవి. ఇంతటితో ఈనాటి భక్తరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. వినదగు మాట నేటి వ్యాఖ్యాత డాక్టర్ ఎస్ గోదావరిబాయ్.
1: ధూమపయోధరపదం కథమప్యవాప్య వర్షాంబుభి సమయతి జ్వలనస్య తేజ దైవాదవాప్య కలుష ప్రకృతిర్మహత్వం ప్రాయః స్వబంధుజనమేవ తిరస్కరోతి అనేది ఒక సూక్తి. ధూమ అంటే పొగ. ఏదో విధంగా అది మేఘ పదవిని పొందింది. అందుచేరి ఆ వర్షపు నీటితో తన జన్మస్థానమైన అగ్ని యొక్క తేజస్సునే అర్పిస్తోంది. కలుష ప్రకృతి అంటే దుష్ట స్వభావం గలవారు తన ఉన్నతికి కారకులైన వారిని తిరస్కరిస్తున్నారు. ఇది కృతజ్ఞుల లక్షణం. లోకంలో ఏ కారణం చేత తాను అభివృద్ధిలోకి వచ్చినాడో, సంపదలతో తులదూగిపోతున్నాడో, అధికారంతో అలరుతున్నాడో ఆ కారణభూతులను మరవరాదు. వారు హీనస్థితిలో ఉన్నారని అగౌరవపరచరాదు. ఇది తిన్న ఇంటికి వాసాలు లెక్క పెట్టడం వంటిది. ప్రస్తుతం సమాజంలో ఎటు చూసినా తీరికలేని బ్రతుకులు, వైజ్ఞానిక అభివృద్ధి, శాస్త్రీయ దృక్పథము, దూరశ్రవణ యంత్రాల ఆకర్షణ, సమయ అభావము, ప్రశాంత స్థితికి విహీనత మానవుల్లోని మానవత్వాన్ని నశింపజేస్తున్నాయి. తల్లిదండ్రులు కడుపు కట్టి కష్టాలు భరించి అప్పులు చేసి తాము హీనస్థితిలో ఉండి సంతానం కొరకు ఎంతో తాపత్రయపడుతున్నారు. అయినా వారి వృద్ధాప్యంలో ఆదరించేందుకు వీరికి సమయమే దొరకడం లేదు. పెద్ద పెద్ద పదవులలో ఉన్నా సమయం ఉండదు. సమాజం ఈ దుస్థితిని బలపరుస్తూ ఉన్నది. అందుకే ఎన్నో వృద్ధాశ్రమాలు వెలిచిపోయినాయి. సంతానం ఉన్నవారు, గొప్ప గొప్ప పదవులలో ఉండినవారు, గొప్ప పదవులు

0: లో సంతానాన్ని చూస్తూ ఉన్నవారు ఎందరో వృద్ధాశ్రమాల్లో తమ చర్మదశను గడుపుతున్నారు. అభిమానాలకు ఆప్యాయతలకు దూరమై ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు. దైవాదవాప్య కలుష ప్రకృతి మహత్వం ప్రాయ స్వబంధుజనమేవ తిరస్కరోతి అన్నారు. భాగ్యవశాన గొప్ప స్థితిని పొందగలిగినాడు. దైవయోగం వల్ల తనకి గౌరవము సంపదలు అబ్బినయి. ఇది మర్చిపోయి ప్రవర్తిస్తున్నాడు. తన ఉన్నతి కారకులైన వారిని తిరస్కరిస్తూ ఉన్నాడు. ప్రస్తుత సమాజాన్ని ఈ శ్లోకభావం అద్దం పట్టి చూపుతూ ఉన్నది. మానవునకు ఉదయం నుండి తీరకలేని ఉరుకులు పరుగులు, క్షణం శాంతి లేదు, ఆర్జన సంపదలు సౌకర్యాలు అయినా తృప్తే లేదు. మన ఏవ మనుష్యాణం కారణం బంధం వచ్చేవో అన్నారు. ఒక చిలుకను బంగారు పంజరంలో బంధించి క్షీరాన్నంతో మధుర ఫలాలతో ఎంత మెప్పింపజూసినా దానికి అరణ్యంలో స్వేచ్ఛా విహారంలో ఉన్న ఆనందము ఈ వైభవంలో ఈ బంగారు పంజరంలో కనిపించదు కదా. ఈ సత్యాన్ని తెలుసుకోలేక అశాంతికి పాలైపోతున్నాడు. కర్తవ్యాన్ని మరచి తాపత్రయాల్లో సతమతమైపోతున్నాడు. క్షణికమైన ఆనందము ఉల్లాసము అధికారము దర్పము ఇవే శాశ్వతమైనవి అని నమ్మి తన బంధుజనులను తిరస్కరిస్తున్నాడు. ఆప్తులను తృణీకరించి అపకీర్తి పాలవుతున్నాడు. తాను అశాంతికి గురవుతున్నాడు. ఈశావాస్యమిదం సర్వం ఎత్కించి జగత్యాం జగత్. ఈ జగత్తులో కనిపించేదంతా భగవంతుని వస్తువులే, తనది ఏదీ లేదు. తేన త్యక్తేన భుంజీత అన్నారు. అతడు వదిలిందే నువ్వు అనుభవించేది. ఎవరి సొమ్ము అపహరించకు అని ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి. తన ధనం తనకై మిగిలింది, అంతా పరుల సొమ్మే. పెద్దలను అభిమానించడం, ఆదరించడం, వారి శుభాశీస్సులు పొందడం అనే పవిత్ర భావాలను పెంపొందించుకోవాలి. నిరాడంబరత నిత్య సంతృష్టి అలవర్చుకోవాలి. పరిస్థితులు సహకరించకపోయినా స్వబంధుజనులను మరువరాదు. తన అభివృద్ధికై పాటుపడిన వారి ఎడల ఆదరం చూపగలను. ఇది సూచన. దైవం సహకరించింది. కాలం కలిసి వచ్చింది. పెద్దలు పూనుకున్నారు. తనకి మహాదశ అబ్బింది. వారందరి ఎడల కృతజ్ఞత చూపగలను. ఇదే హెచ్చరిక అని ఈ శ్లోకం చెప్తూ ఉన్నది.
1: డాక్టర్ ఎస్ గోదావరిబాయి వినిపించిన వినదగు మాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సేద్యపు శుద్ధులు. నేటి అంశం వరిలో సమగ్ర పోషక యాజమాన్యం. ఈ అంశం గురించి విశ్రాంత ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వై పద్మలత తెలియచేస్తారు.
2: వరిలో సమగ్ర పోషక యాజమాన్యం గురించి చర్చించుకున్నట్లయితే, మొక్కల పెరుగుదలకు ప్రత్యుత్పత్తికి నత్రజని, భాస్వరము మొదలైన పోషకాలతో పాటు 16 పోషకాలు అవసరమవుతాయి. ఏ ఒక్కటి లోపించినా కూడా పెరుగుదల తగ్గిపోతుంది, తద్వారా దిగుబడి బాగా తగ్గిపోతుందన్నమాట. ఉదాహరణకి నత్రజని లోపించినప్పుడు మొక్కలు పొట్టిగా ఉండడం, పెరుగుదల నెమ్మదిగా జరగడం ఉంటుంది. ఈ రకంగా ఆకులు పాలిపోయినట్లు కూడా మనకు కనిపిస్తుంది. ఒకవేళ ఈ నత్రజని లోపం ఎక్కువగా ఉన్నట్లయితే ఒక్కొక్కసారి ఆకులన్నీ లేత ఆకుపచ్చగా తయారు కావడం మారిపోవడం, ఇంకా కొంచెం ఎక్కువ లోపం ఉన్నప్పుడు పసుపచ్చగా మారడం కూడా గమనించవచ్చు. అదే మనకు భాస్వరం లోపించినప్పుడు పెరుగుదల తగ్గడమే కాకుండా పిలకలు కట్టే సామర్థ్యం కూడా బాగా తగ్గిపోతుంది. ఎప్పుడైతే భాస్వరం సరైన మోతాదులో మనం అందివ్వలేమో అప్పుడు వేళ్ల పెరుగుదల కూడా బాగా తగ్గిపోతుందన్నమాట. వేళ్ల పెరుగుదల ఎప్పుడైతే తగ్గుతుందో భూమి లోపల ఉన్న పోషక పదార్థాలని కూడా అవి సరిగా తీసుకోవు. కాబట్టి ఇంతేకాకుండా ఈ పూత రావడం కానీ లేదు పక్వదశకు రావడం కానీ బాగా ఆలస్యమవుతుందన్నమాట. ఒకవేళ మనకు పొటాషియం గిన్నె లోపించినప్పుడు కాండం బాగా బలహీనమైపోతుంది. ఈ బలహీనమైన కాండం ద్వారా మనకు చీడపీడల్ని అంటే మన పంటకి చీడపీడల్ని తట్టుకునే శక్తి కూడా బాగా తగ్గిపోతుందన్నమాట. ఈ రకంగా తగ్గిపోయినప్పుడు చీడపీడలు ఎక్కువగా ఆశించడం పంట నాణ్యత మీద బాగా దెబ్బతీస్తుంది. ఇది కాబట్టి పొటాషియం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట, ముఖ్యమైన ధాతువు. ఎప్పుడైతే పొటాషియం బాగా ఉంటుందో కాండం బలమైన కాండము తయారవుతుంది. రోగ నిరోధక శక్తి కానీ చీడపీడల్ని తట్టుకునే శక్తి కానీ బాగా ఉంటుంది. అటువంటప్పుడు పంట నాణ్యత కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇంతేకాకుండా ఏ చిన్న గాలులు వచ్చినా కూడా పొటాషియం లోపించినప్పుడు మొక్కలు పడిపోతాయి. ఈ రకంగా పడిపోయినప్పుడు

గింజలు సరిగా నిండవు. సరైన గింజలు నిండక తాలు పడిపోవడం కూడా మనం కొన్ని కొన్ని సందర్భాల్లో చూస్తూ ఉంటాం. కాబట్టి మనం సమగ్ర పోషక యాజమాన్యం అనేది చాలా తప్పనిసరిగా మనం చేసుకోవాలా. ఇందుకొరకు ప్రతి రైతు భూసార పరీక్ష అనేది చేసుకోవాలన్నమాట. ఈ భూసార పరీక్ష చేసినప్పుడు ఏ ఏ పోషకాలు ఎంతెంత మోతాదులో ఉన్నాయి, ఏ ఏ పోషకాలు ఎంతెంత మోతాదులో మొక్కలకి అందుబాటులో ఉన్నాయి, ఏ ఏ పోషకాలు మనం ఇంకా విధిగా ఎరువుల ద్వారా, రసాయనిక ఎరువుల ద్వారా అయితేనేమి, లేదు ఈ సజీవ ఎరువుల ద్వారా అయితేనేమి, లేదు ఈ పశువుల పచ్చి రొట్టె ఎరువుల ద్వారా కానీ, సేంద్రియ ఎరువుల ద్వారా కానీ ఎంత అందివ్వాలి అనేది మనకు తెలుస్తుందన్నమాట. ఈ రకంగా భూసార పరీక్షననుసరించి మనం ఎరువులు వాడడాన్ని సమతుల్య పోషక యాజమాన్యం అని అంటూ ఉంటాం. ఒక్కొక్కసారి కొన్ని కొన్ని పరిస్థితుల్లో భూసార పరీక్ష సరిగా చేసుకోలేని పరిస్థితులు ఎదురవుతుంటాయి. ఇట్లా ఎదురైనప్పుడు, మనం చేసుకోలేనప్పుడు కనీసము సిఫారసు చేసిన మోతాదులో అయినా మనము ఈ ఎరువులని వాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. రసాయన ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులు, పచ్చి రొట్టె ఎరువులు వాడడాన్ని సమగ్ర పోషక యాజమాన్యం అని అంటూ అంటారు. ఈ వరికి మన రసాయనిక ఎరువులతో పాటు కనీసం 1 ఎకరాకి 4 టన్నుల పశువుల ఎరువు వేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఇది వీలు కాని పక్షంలో 2 టన్నులు 1 ఎకరాకు కంపోస్ట్ కానీ, లేదా కోళ్ళ ఎరువు రూపంలో కానీ, లేదా ఈ గొర్రెల్ని తోలి కానీ మనము సేంద్రియ ఎరువును మన మొక్కలకి అందివ్వాల్సి ఉంటుంది. కానీ ఈ మధ్యకాలంలో వీటి యొక్క పశువుల ఎరువు దొరకడం అనేది చాలా పెద్ద కష్టమైపోయింది. కాబట్టి కనీసము సమతుల్య పోషక యాజమాన్యమైన చేయాలండి. అంటే ఏ ఏ పోషకాలు మనకు భూమిలో ఉన్నాయో చూసుకుని ఆ పోషకాలను భర్తీ చేసుకోవడానికి రసాయనిక ఎరువుల రూపంలో అయినా మనము కరెక్ట్గా వేయవలసిన సిఫారసు చేసిన నత్రజని, భాస్వరం, పొటాషియం అందిస్తే సరిపోతుందండి. సిఫారసు చేసిన మోతాదు కంటే ఎక్కువ వాడడం వలన ఎక్కువ ఖర్చు పెరుగుతుంది, కానీ దిగుబడిలో మాత్రం తేడా ఉండదు. ఈ రకంగా ఖర్చు పెరిగి దిగుబడిలో తేడా ఉండనప్పుడు లాభం చాలా తగ్గిపోతుంది. లాభం అంటే నికరాదాయం బాగా తగ్గిపోతుంది. కాబట్టి మనం సమతుల్య పోషక యాజమాన్యానికి చాలా ప్రాముఖ్యతను ఇవ్వాలి. ఒక నత్రజని, భాస్వరము, పొటాషియం మాత్రమే వేయడం వలన సూక్ష్మ పోషకాలు కూడా, పోషక లోపాలు కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువవుతున్నాయి. కాబట్టి కనీసము ఈ సమగ్ర పోషక యాజమాన్యం చేయాలా అంటే పశువుల పెంట, పశువుల ఎరువు దొరకనప్పుడు కనీసం పచ్చి రొట్టె ఎరువులనన్నా మనం వాడుకోవాలి. ఈ పచ్చి రొట్టె ఎరువుల యొక్క ప్రాముఖ్యతను గురించి రైతులకి విధిగా మళ్ళా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవి భూమిలోని పోషక పదార్థాల అభివృద్ధి కావడానికి చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఈ పప్పుధాన్యపు పంటలైన జనుము, జీలుగ, పిల్లిపెసర, అలసంద, ఉలవ, పెసర ఇటువంటి మనం వేసినప్పుడు మనకు మొక్కకి భూమిలో నత్రజని అందుబాటులో ఉండడమే కాకుండా సూక్ష్మ పోషకాలు కూడా అందుబాటులో ఉంటాయి. ఈ రకంగా నేల కూడా బాగా గుల్లబారుతుంది, సూక్ష్మజీవులు కూడా బాగా అభివృద్ధి అయితే భూసారం కూడా బాగా పెరుగుతుంది. కాబట్టి తొలకరిలోనే 12 నుంచి 15 కిలోల విత్తనాలని 1 ఎకరాకు మనం వేసుకోవాలి. పూత వరకు బాగా పెంచుకొని దీన్ని భూమిలో కలయిదున్నప్పుడు మనకు దీని నుంచి 2 టన్నుల పశువుల ఎరువు వేస్తే ఎంత మోతాదులో మనకు సేంద్రియ ఎరువులు లభ్యమవుతుందో, ఈ పచ్చి రొట్టె పైర్లను మనం వేసి కలయిదున్నడం వలన అంత మోతాదులో మనము పశువుల ఎరువును మనం అందించిన వాళ్ళం అవుతామన్నమాట. ఇందులో 0.5 నుంచి 0.7% వరకు నత్రజని, 0.1 నుంచి 0.2% వరకు భాస్వరం, 0.6 నుంచి 0.8% వరకు పొటాషియం లభ్యమవుతాయి. ఈ రకంగా మనం పచ్చి రొట్టె పైర్లను మనం వేసుకున్నప్పుడు మనం వేసే యూరియాలో సుమారుగా 25% వరకు మనం తగ్గించుకోవచ్చు అన్నమాట. ఇంతేకాకుండా ఈ సమగ్ర పోషక యాజమాన్యంలో సజీవ ఎరువుల పాత్ర కూడా చాలా ఉంది. సజీవ ఎరువులంటే నీలిపచ్చ నాచు, అజొల్లా, అజోస్పైరిల్లం,

0: ఫాస్ఫోబ్యాక్టీరియా ఇటువంటివన్నీ వాడి మనం వేసే నత్రజనిలో కానీ భాస్వరంలో కానీ సుమారుగా 10 నుంచి 20% వరకు మనం తగ్గించుకోవచ్చు అన్నమాట. ఇంతేకాకుండా రసాయనిక ఎరువుల్ని కూడా విధిగా మనం వాడుకోవాలి. యూరియా సూపర్ ఫాస్ఫేటు మ్యూరియట్ ఆఫ్ పొటాష్ రూపంలో మనం అందించాల్సి వచ్చినప్పుడు ఒక ఎకరాకి దుక్కిలో ఆఖరి దమ్ములో 45 కిలోల యూరియా, 200 కిలోల సూపర్ ఫాస్ఫేటు, 50 కిలోల పొటాషు మనం వేసుకోవాలి. ఈ మధ్యకాలంలో సూపర్ ఫాస్ఫేట్ అనేది దొరకట్లేదు. కాకపోతే కాంప్లెక్స్ ఫర్టిలైజర్స్, కాంప్లెక్స్ రసాయనిక ఎరువులు చాలా దొరుకుతున్నాయి కాబట్టి రకరకాలైన కాంప్లెక్స్ ఎరువులు మనకు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ఈ సూపర్ ఫాస్ఫేట్ దొరకట్లేదు అనే చింతించాల్సిన అవసరం లేదు. 10 26 26 అయితే ఒక ఎకరాకు 120 కిలోలు, దీంతోపాటే 20 కిలోల యూరియా కలిపి మనం వాడుకోవాలి. 14 35 14 అనే కాంప్లెక్స్ ఎరువు దొరికినప్పుడు ఒక ఎకరాకి 90 కిలోల యూరియా, 33 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాషు, 20 కిలోల యూరియా మనం ఆఖరి దమ్ములో వేసుకోవాలి. అదే ఒకవేళ డిఏపి ఎరువు లభ్యమవుతుంటే ఒక ఎకరాకి 1.5 బస్తా డిఏపి ఎరువును, 1 బస్తా పొటాష్ను, అలాగే 20 కిలోల యూరియాను కలిపి మనము ఆఖరి దమ్ములో వేసుకుంటే సమగ్ర పోషకాలు మనకు అందుబాటులోకి వస్తాయన్నమాట. ఇంతేకాకుండా పైరు వేసిన 20 రోజులకి 40 రోజులకి కంపల్సరిగా తప్పనిసరిగా 1.5 బస్తా యూరియాని ఒక ఎకరాకు వేసుకుంటే చాలా చక్కటి దిగుబడులు మనం పొందొచ్చు అన్నమాట.
1: సేద్యం సుద్దులు కార్యక్రమంలో వరిలో సమగ్ర పోషక యాజమాన్యం ఈ అంశం గురించి విశ్రాంత ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వై పద్మలత తెలియజేసిన సమాచారం విన్నారు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:45 కావస్తోంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో ఎల్నిన్నో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విద్య, వైద్య రంగాలకు తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దేశం కోసం సేవలందిస్తున్న జవాన్లకు మెరుగైన వసతులు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో నిర్వహించే డ్రోన్ పరిశ్రమల రౌండ్ టేబుల్ సమావేశంలో కేంద్ర మంత్రి కేర్ రామ్మోహన్ నాయుడు ఈరోజు పాల్గొంటారు. ఇక వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్లో ఎల్నిన్నో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. శాసనసభలో ఎల్నినోపై జరిగిన చర్చలో ఆయన నిన్న మాట్లాడుతూ జలాశయాలు, ప్రాజెక్టుల్లో నీటి లభ్యత తగ్గిపోతోందని తెలిపారు. గోదావరి బేసిన్లోనూ నీటి లభ్యత తక్కువగా ఉందని, నీటి సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరముందన్నారు. రైతులు ప్రత్యామ్నాయ పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచిస్తూ

వ్యవసాయం, మహిళా సంక్షేమంతో పాటు విద్యా, వైద్యానికి తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ సనత్ నగర్లో నిర్మించిన డాక్టర్ మర్రి చెన్నారెడ్డి టిమ్స్ ఆసుపత్రిని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమ

0: రాష్ట మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి నిన్న సాయంత్రం ప్రారంభించారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు టిమ్స్ను ప్రారంభించామని చెప్పారు. రాష్ట్రంలో 4 కోట్ల మందికి వైద్య సేవలు అందించే లక్ష్యంతో ఆధునిక వైద్య సేవలు ప్రారంభిస్తున్నామని వివరించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 5,226 కోట్ల రూపాయలు ఆరోగ్య సంరక్షణ కోసం ఖర్చు చేశామని ముఖ్యమంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లాలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నిన్న పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లాలోని కలికిరిలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పీఎఫ్కి చెందిన కౌంటర్ ఇన్సర్జెన్సీ అండ్ యాంటీ టెర్రరిజం స్కూల్ సిఐఏటి 3వ శిక్షణా కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా గెజిటెడ్ సబార్డినేట్ అధికారుల భవనాలను ప్రారంభించారు. అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ దేశ అంతర్గత భద్రత పరిరక్షణలో సిఆర్పీఎఫ్ జవాన్లు కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. దేశ రక్షణ కోసం నిరంతరం సేవలందిస్తున్న జవాన్లకు మెరుగైన వసతులు కల్పించడంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి బండి సంజయ్ తెలుపుతూ,
1: హమారీ సురక్షా వ్యవస్థకే ఇతిహాసమే ఏక్ మీల్ కా పత్తర్ హై. హమ్ సబ్ మిల్కర్ అప్నే దేశ్ కే సబ్సే బడే ఔర్ గౌరవశాలి అంతరిక్ష సురక్షా బల్ సిఆర్పీఎఫ్ కే బునియాదీ ఢాంచే కో సశక్త్ ఔర్ ఆధునిక్ బనానే కీ దిశామే కయీ మహత్వపూర్ణ కదమ్ ఉటా రహే హై. కేవల్ ఈంట్ గారే ఔర్ కాంక్రీట్ సే బనే ఇమారతే నహీ హై బల్కి యహాన్ హమారే జవానోం కే కల్యాణ్ ఉన్కీ కార్యక్షమతా కో బడానే ఔర్ ఉన్కే జీవన్ స్తర్ కో శ్రేష్ఠ బనానే కే లియే హమారీ సర్కార్ కీ సుదృఢ్ ప్రతిబద్ధతా కా జీవంత్ ప్రతీక్ హై.
0: ఆంధ్రప్రదేశ్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన మత్స్యకారుల పడవ సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైంది. ఈ నెల 3న అల్లవరం ఓడరేవు నుంచి వేటకు వెళ్లిన జాలర్లు 10 రోజుల్లో తిరిగి రావాల్సి ఉన్నా రాకపోవడంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో మెరైన్ పోలీసులు, మత్స్యశాఖ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. గల్లంతైన మత్స్యకారుల కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. అలాగే రాష్ట మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు స్పందిస్తూ అవసరమైన అన్ని వనరులను వినియోగించి గాలింపు రక్షణ చర్యలను ముమ్మరం చేయాలని అధికారులకు సూచించారు. జాతీయ స్థాయి సాంకేతికత ఆధారిత అభ్యాస కార్యక్రమం ఎన్పిటిఈఎల్ నిర్వహించిన క్వాంటమ్ కంప్యూటింగ్ కోర్సులో బంగారు వెండి పతకాలు సాధించిన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని నిన్న అమరావతిలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఐఐటి మద్రాస్, ఐబీఎం నిపుణుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ 4 వారాల కోర్సులో ఆంధ్రప్రదేశ్ నుంచి 19,000 మంది పరీక్షకు హాజరుకాగా 2,839 మంది ఉత్తీర్ణులయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారిని అభినందించారు. రాష్ట్రంలో 100,000 మంది క్వాంటమ్ నిపుణులను తయారు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈరోజు పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఓర్వకల్లులోని డ్రోన్ సిటీలో నిర్వహించే ఆంధ్రప్రదేశ్ డ్రోన్ పరిశ్రమల ప్రతినిధుల రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్లో డ్రోన్ పరిశ్రమల అభివృద్ది, పెట్టుబడులు, భవిష్యత్ అవకాశాలపై కేంద్ర మంత్రి చర్చించనున్నారు. అనంతరం కర్నూలులోని లోక్సభ సభ్యులు బి నాగరాజు కార్యాలయాన్ని సందర్శిస్తారు. కేంద్ర మంత్రి పర్యటన నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో జరిగే బీజేపీ రాష్ట కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఈరోజు పాల్గొంటారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణ, సంస్థాగత బలోపేతం, ప్రజా సమస్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. సాయంత్రం యువ సంవాదం కార్యక్రమం కూడా నిర్వహించనున్నారు. కాగా నిన్న రాత్రి భోగాపురం విమానాశ్రయానికి చేరుకున్న నితిన్ నబీన్కు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, బీజేపీ రాష్ట అధ్యక్షులు పీవీఎన్ మాధవ్, ఇతర నాయకులు స్వాగతం పలికారు. తెలంగాణలోని జహీరాబాద్ పారిశ్రామిక స్మార్ట్ సిటీ అభివృద్ది పనులను 2028 మార్చి నాటికి పూర్తి చేస్తామని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు తెలిపారు. ఢిల్లీ నుంచి కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్ నిర్వహించిన జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ది సమావేశంలో హైదరాబాద్లోని రాష్ట సచివాలయం నుంచి దృశ్య మాధ్యమ విధానంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ 3,245 ఎకరాల్లో అభివృద్ది చేస్తున్న జహీరాబాద్ పారిశ్రామిక వాడకు 15,000 కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యమని చెప్పారు. స్మార్ట్ సిటీలో పూర్తిస్థాయి

0: కార్యకలాపాలు ప్రారంభమైతే ప్రత్యక్షంగా పరోక్షంగా 2 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని వివరించారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీర ప్రాంతాల్లో ఏర్పడిన వాయుగుండం ప్రస్తుతం అదే ప్రాంతంలో కేంద్రీకృతమై ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి జి లక్ష్మి తెలియజేస్తూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాము ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమ ఈరోజు మరియు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: తెలంగాణలోనూ ఈరోజు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. శాసనసభలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమంపై మంత్రి నిన్న మాట్లాడుతూ, 90 రోజులకు పైగా పనిచేసే నిర్మాణ కార్మికులు, మైనింగ్ రంగ నిపుణులు కూడా సంక్షేమ పథకాలకు నమోదు చేసుకునేందుకు అర్హులని వివరించారు. అర్హులైన వారు మిత్ర యాప్ ద్వారా సులభంగా నమోదు చేసుకోవచ్చన్నారు. అర్హులైన ప్రతి కార్మికుడికి సంక్షేమ పథకాల ప్రయోజనం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం రానున్న రోజుల్లో ప్రజలకు ప్రపంచస్థాయి ప్రయాణ సౌకర్యాలు, సరికొత్త అనుభూతిని అందించాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆకాంక్షించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జీఎంఆర్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సి ప్రసన్న మంత్రితో నిన్న సమావేశమయ్యారు. విమానాశ్రయం ప్రారంభోత్సవం, వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభమైన సందర్భంగా అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ, భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్దిలో కీలకంగా నిలుస్తుందని, ఈ ప్రాంత రూపురేఖలను మార్చనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విద్య, వైద్య రంగాలకు తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దేశం కోసం సేవలందిస్తున్న జవాన్లకు మెరుగైన వసతులు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో నిర్వహించే డ్రోన్ పరిశ్రమల రౌండ్ టేబుల్ సమావేశంలో కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు ఈరోజు పాల్గొంటారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం నేటి ప్రసార విశేషాలు. ఈ ఉదయం 7 గంటలకు లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 హేమావతి. ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, తరువాత ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన న్యూరో ప్రాబ్లమ్స్ గురించి డాక్టర్ కె జగన్మోహన్ రెడ్డి గారు అందించే వివరాలు, ఇంకా రసని కుంజం ప్రత్యేక కార్యక్రమం, వ్యాఖ్యానం శ్రీమతి పి అనురాధ, నిర్వహణ కె శృతి ప్రియాంక. 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం, 8:30 బాపట్ల జిల్లా సమాచార లేఖ, రచన ఎస్ స్వామినాథ్. 8:35 చిత్రసీమ సినీ గీతాలు, 9:00 భారతీయ ప్రతిభకు ప్రతిరూపం సర్ సివి రామన్ రూపకం ప్రసారమవుతుంది, రచన డాక్టర్ సివి సర్వేశ్వర శర్మ, నిర్వహణ శ్రీ బేత రామసూర్య ప్రకాశరావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖ కేంద్ర సౌజన్యంతో. 9:30 అభిలాష, శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. 10:00 రొమ్ము క్యాన్సర్ లక్షణాలు, నివారణ చికిత్సపై ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం ప్రసారమవుతుంది, అతిథి డాక్టర్ పి రాజ్యలక్ష్మి, సర్జికల్ ఆంకాలజిస్ట్, పరిచయకర్త రావల సాయి గిరీష్. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. 10:25 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు, 10:30 వాణిజ్య సందేశాలు, 12:00 హిందీలో

12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 12:10 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు. 12:15 వాణిజ్య సందేశాలు. 12:30 తెలుగులో జాతీయ వార్తలు. 12:40 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు. 1:20 ప్రాంతీయ వార్తలు. 1:30 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు. ఇక 14:00 ఆంగ్లంలో, 14:15 హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 14:30 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 17:05 లేపాక్షి, శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. 17:30 మీ హాస్యం మా గీతం ఫోనిన్ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం. 6:00 లలిత గీతం. 6:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం. 6:10 ప్రాంతీయ వార్తలు. 6:20 ప్రసార వివరాలు. 6:30 చిత్రసీమ సినీ గీతాలు. 7:00 లలిత గీతం. 7:05 తెలుగులో జాతీయ వార్తలు. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ. ఈనాటి కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. 7:45 వికసిత్ భారత్ కర్నూలు కేంద్ర సమర్పణ హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:00 అభిలాష, శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన పాటలు. 8:15 శాసనసభ కార్యకలాపాల సమీక్ష విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:30 తెలుగులో జాతీయ వార్తలు. 8:40 చలనచిత్ర గీతం. 8:45 ఊహల ఊయల నాటక ప్రసారమవుతుంది. రచన శ్రీమతి ఎస్వి ఉషానాయుడు, నిర్వహణ శ్రీ బి చిట్టిబాబు. ఇక రాత్రి 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం. 9:16 స్పాట్లైట్. 9:30 చిత్రసీమ. 10:00 హరికథ కాలక్షేపం విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఇవి నేటి ప్రసార విశేషాలు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడొక లలిత గీతం విందాం. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, నా ముంగిట రంగవల్లి.

ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన లలిత గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో ఆటంకాలను త్వరగా తొలగించి సమయబద్ధంగా పూర్తి చేయడంపై దృష్టి పెట్టాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఎన్నికల సమయంలో పట్టుబడ్డ నగదుకు సంబంధించిన కేసులపై ప్రాధాన్యత ప్రాతిపదికన దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టు అధికారులను ఆదేశించింది. జార్ఖండ్లో విద్యార్థుల నిరసన ప్రదర్శన కొనసాగడంతో రాష్ట్ర ప్రభుత్వం 2024లో నిర్వహించిన పోటీ పరీక్షలను రద్దు చేసింది. శ్రీలంకతో మొదటి టెస్టులో భారత జట్టు 178 పరుగుల మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యంలో నిలిచింది. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు కేవలం అనుమతులు ఇవ్వడంతో సరిపెట్టకుండా వాటిని సకాలంలో పూర్తి చేయడం, భూమి కేటాయింపులు, పెట్టుబడులు, ఉత్పత్తి ప్రారంభించడంపైన ప్రధానంగా దృష్టి పెట్టాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. భూమి సేకరణ, కనెక్టివిటీ, చట్టపరమైన అనుమతులు, ప్రాజెక్టు నిర్దిష్ట స్పెషల్ పర్పస్ వెహికల్స్ అధికారులకు సంబంధించిన అడ్డంకులను రాష్ట్రాలు వెంటనే పరిష్కరించాలని ఆర్థిక మంత్రి చెప్పారు. న్యూఢిల్లీలో నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ ఎపెక్స్ మానిటరింగ్ అథారిటీ 3వ సమావేశానికి నిన్న నిర్మలా సీతారామన్ అధ్యక్షత వహించారు. తయారీ రంగాన్ని విస్తరించడానికి లాజిస్టిక్స్ పోటీ తత్వాన్ని బలపరిచేందుకు ప్రపంచవ్యాప్తంగా పోటీ పడే పారిశ్రామిక కారిడార్లు రూపొందించడానికి కేంద్ర ప్రభుత్వ వ్యూహంలో ఈ కారిడార్లు ఒక కీలకమైన భాగమని ఆర్థిక మంత్రి చెప్పారు. టీమిండియా స్ఫూర్తితో కేంద్రం, రాష్ట్రాలు కలిసి పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలని ఆమె సూచించారు. పీఎం గతిశక్తి ద్వారా సమగ్ర ప్రణాళిక, పెట్టుబడిదారులకు అనుకూలమైన భూ కేటాయింపు విధానాలను నిరంతరం ఉపయోగించుకోవాల్సిన అవసరాన్ని కూడా ఆర్థిక మంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ఈ సమావేశంలో మాట్లాడుతూ పారిశ్రామిక కారిడార్ ప్రాజెక్టులను మరింత వేగంగా ఫలితాలు సాధించే దిశగా అమలు చేయాలని, సకాలంలో పెట్టుబడులు పెట్టడం, కార్యకలాపాలు ప్రారంభించడంపైన దృష్టి పెట్టాలని కోరారు. భారత్ వివిధ దేశాలతో సంతకాలు చేసిన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల ద్వారా లభించే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని

కూడా ఆయన పిలుపునిచ్చారు. కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్వానంద్ సోనోవాల్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు పాకిస్తాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ మద్దతు గల షహజాద్ భట్టి ఉగ్రవాద నెట్వర్క్ను ధ్వంసం చేశామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. 200 మందికి పైగా ఉగ్రవాదులను అరెస్ట్ చేయడం ద్వారా విధ్వంసక దాడి కుట్రలను ప్రభుత్వం భగ్నం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. 14 రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో భద్రతా బలగాలు సమన్వయంతో ఆపరేషన్ నిర్వహించి ఈ నెట్వర్క్ను ఛిన్నభిన్నం చేశాయని, ఇది ఉగ్రవాదంపైన భారత్ జీరో టాలరెన్స్ విధానానికి ఒక అద్భుతమైన ఉదాహరణని సోషల్ మీడియాలో అమిత్ షా చెప్పారు. ఐఎస్ఐ నిధులతో నడిచే ఈ ఉగ్రవాద బృందం నుంచి ఐఈడీలు, పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ గుర్తులు గల గ్రెనేడ్లు, పిస్టల్స్, తూటాలు, నిఘా కోసం ఉపయోగించిన సీసీటీవీ కెమెరాల వంటి వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు కూడా అమిత్ షా వెల్లడించారు. ఎన్నికల సమయంలో పట్టుబడిన అక్రమ నగదు నల్లధనానికి సంబంధించిన క్రిమినల్ కేసులను సకాలంలో దర్యాప్తు చేసి త్వరగా ముగించాలని సుప్రీంకోర్టు అధికారులను ఆదేశించింది. ఎన్నికల ప్రక్రియలో నల్లధనం ప్రజాస్వామ్యాన్ని, చట్టబద్ధమైన పాలనను దెబ్బతీస్తుందని జస్టిస్ సంజయ్ కరాల్, జస్టిస్ ఎన్కే సింగల్తో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఈ నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించిన నగదు లేదా ఆస్తుల స్వాధీనాన్ని 24 గంటల్లోపు జిల్లా మ్యాజిస్ట్రేట్, అదనపు జిల్లా మ్యాజిస్ట్రేట్ లేదా సంబంధిత కోర్టుకు నివేదించాలని, ఆస్తులు స్వాధీనం చేసుకున్నందుకు గల కారణాలు తెలియచేయాలని కోర్టు స్పష్టం చేసింది. దర్యాప్తు అధికారి ఏడాదిలోగా దర్యాప్తు పూర్తి చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేయాలని, అందుకు సంబంధించి త్రైమాసిక నివేదికలు కూడా సమర్పించాలని, అలాగే స్టాటిక్ సర్వేలెన్స్ టీంలో పట్టుకున్న 10 లక్షల రూపాయలకు పైగా నగదు వివరాలను ఆదాయం పన్ను అధికారులకు అందజేయాలని సుప్రీంకోర్టు తెలియజేసింది. బళ్ళారిలో 2014 లోక్సభ ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున నల్లధనం పట్టుబడిన సంఘటనకు సంబంధించి కర్ణాటక ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను విచారిస్తున్న సందర్భంగా సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 14వ తేదీ నాటికి దేశంలో ఖరీఫ్ పంటల సాగు విస్తీర్ణం 1000 లక్షల హెక్టర్లకు పైగా నమోదైంది. ఇందులో వరి పంట 379 లక్షల హెక్టర్లకు పైగా విస్తీర్ణంలో సాగు చేయగా, నూనె గింజలు 184 లక్షల హెక్టర్ల పైగా విస్తీర్ణంలో వేశారని వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. శ్రీ అన్నం, చిరుధాన్యాలు, ముతక ధాన్యాలు 172 లక్షల హెక్టర్లకు పైగా విస్తీర్ణంలో సాగు చేసినట్లు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. పత్తి సాగు సుమారు 107 లక్షల హెక్టర్లకు పైగా విస్తీర్ణంలో జరిగింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. జార్ఖండ్లో జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ అభ్యర్థుల 24 రోజుల నిరసనల అనంతరం రాష్ట్ర ప్రభుత్వం 2024 జేఎస్ఎస్సీ సీజీఎల్ పరీక్షను, టీడీపీఎల్ ఏజెన్సీ నిర్వహించిన అన్ని పోటీ పరీక్షలను రద్దు చేసింది. ప్రత్యేక మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించిన అనంతరం ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నిన్న సాయంత్రం ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. 2014 నుంచి జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జేపీఎస్సీ, జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జేఎస్ఎస్సీ నిర్వహించిన రిక్రూట్మెంట్ పరీక్షలపై సమగ్ర విచారణకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అయితే ఈ నిర్ణయం కేవలం మొదటి అడుగు మాత్రమేనని విద్యార్థి నాయకుడు పీయూష్ కుమార్ అన్నారు. 11 నుంచి 13వ జేపీఎస్సీ పరీక్షలు సీబీఐ విచారణకు సంబంధించి నిరసనకారుల డిమాండ్లు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నిన్న న్యూఢిల్లీలో ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్, ఇతర సీనియర్ అధికారులతో ఒక సమావేశాన్ని నిర్వహించారు. పరీక్షా నిబంధనలను ఖచ్చితంగా పాటించేలా చూడాలని మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో ఇటీవలి సమస్యల నేపథ్యంలో ఎన్టీఏ తీసుకున్న చర్యల గురించి అధికారులు మంత్రికి వివరించారు. 50 మందికి పైగా సిబ్బందిని తొలగించినట్లు, 10 కొత్త ప్రొఫెషనల్ లీడర్షిప్ పోస్టులకు ప్రకటన జారీ చేసి వారిని విధుల్లోకి తీసుకున్నట్లు అధికారులు తెలియజేశారు. భారతీయ జనతా పార్టీ కొత్త జాతీయ కార్యవర్గ బృందాన్ని నిన్న ప్రకటించారు. వసుంధరా రాజే సింధియా, తీరత్ సింగ్ రావత్, రామ్ మాధవ్, బైజయంత్ జయపాండ, సర్దార్ మన్ప్రీత్ సింగ్ బాదల్, రేఖా వర్మలతో సహా 13 మందిని జాతీయ ఉపాధ్యక్షులుగా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ నియమించారు. కేంద్ర మంత్రి, బీజేపీ నేత పీయూష్ గోయల్ పార్టీ జాతీయ కోశాధికారిగా నియమితులయ్యారు. పిఎల్ సంతోష్ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. వినోద్ తావ్డే, సునీల్ బన్సల్, స్మృతి ఇరానీ, విప్లవ్ కుమార్ దేవ్తో సహా 8 మంది పార్టీ నేతలను జాతీయ ప్రధాన కార్యదర్శులుగా
నవీన్.

0: నియమించారు. జార్ఖండ్లో అత్యంత భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు ఈ రోజు కురిసే అవకాశం ఉన్నందువల్ల భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. బీహార్, ఛత్తీస్గఢ్, తూర్పు, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, పశ్చిమ ఉత్తరప్రదేశ్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రానున్న 2-3 రోజుల్లో గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. కేరళలోని విళినం సముద్ర రేవు నుంచి నేరుగా ఎగుమతులు, దిగుమతులు ఈవేళ ప్రారంభమవుతాయి. ముఖ్యమంత్రి వీడి సతీశన్ ఉదయం 10:45 సేవలను లంచనంగా ప్రారంభిస్తారు. కేంద్ర నౌకాశ్రయాలు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్వానంద్ సోనోవాల్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు. విళినం పోర్ట్ ఆపరేషన్లో కొత్త దశకు నంది పలుకుతూ ఇక్కడి నుంచి నేరుగా కార్గో ఎగుమతులు, దిగుమతులు ఈరోజు ప్రారంభమవుతాయి. ఇంతవరకు విళినం పోర్ట్ ప్రధానంగా అంతర్జాతీయ ట్రాన్స్షిప్మెంట్ హబ్గా మాత్రమే పనిచేసింది. గాలీలో శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ 3 రోజు ఆట ముగిసే సమయానికి భారత్ మొదటి ఇన్నింగ్స్లో 178 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. 4వ రోజు ఆటలో తన ఆధిక్యాన్ని మరింతగా పెంచుకోవాలని చూస్తోంది. భారత్ తొలి ఇన్నింగ్స్లో 462 పరుగులకు ఆల్అవుట్ కాగా దేవదత్ పడిక్కల్ 167 పరుగులతో టాప్ స్కోర్లో నిలిచారు. కేఎల్ రాహుల్ 82 పరుగులు చేశారు. ఈ సిరీస్లో రెండవది చివరి టెస్ట్ మ్యాచ్ ఈ నెల 23వ తేదీ నుంచి కొలంబోలో జరుగుతుంది. డ్యూరాండ్ కప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఫుట్బాల్ క్లబ్ షిలాంగ్ లాజాంగ్పై 5-2 గోల్స్ తేడాతో విజయం సాధించి సెమీఫైనల్స్లోకి దూసుకుని వెళ్ళింది. ఈ విజయంతో నార్త్ ఈస్ట్ యునైటెడ్ వరుసగా 4వసారి డ్యూరాండ్ కప్ సెమీఫైనల్స్కి చేరుకుంది. విశేషాలు మరొకసారి. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులో ఆటంకాలను త్వరగా తొలగించి సమయబద్ధంగా పూర్తి చేయాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రాలకు చెప్పారు. ఎన్నికల సమయంలో పట్టుబడ్డ నగదుకు సంబంధించిన కేసులపై ప్రాధాన్యత ప్రతిపదికన దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టు అధికారులను ఆదేశించింది. జార్ఖండ్లో విద్యార్థుల నిరసన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 2024 పోటీ పరీక్షలను రద్దు చేసింది. శ్రీలంకతో మొదటి టెస్టులో భారత జట్టు 178 పరుగుల మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యంలో నిలిచింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 MHz పై కార్యక్రమాలు వింటున్నారు. సమయం 7:15.

శ్రోతలకు నమస్కారం. ఈనాటి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నది మంగు మరుసూదన కృష్ణ. ఈనాటి కార్యక్రమంలో సమాచార వేదిక, తరువాత ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన నరాల సమస్యల గురించి డాక్టర్ కె జగన్మోహన్ రెడ్డి గారు అందించే వివరాలు, ఇంకా రసనికుంజం ప్రత్యేక కార్యక్రమం విందాం. ముందుగా ఒక పాఠం.

0: జియానంద్ పి సుశీల పాడిన పాట విన్నారు.
1: ముఖాన మొటిమల
2: సై బాల్,
1: గజ్జా బొబ్బల
2: సై బాల్,
1: నడుగుల తామరా
2: సై బాల్,
1: బురద పుల్ల
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
4: ఏ ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
5: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
4: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
5: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
4: బంగారం ధర తగ్గితే?
5: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
6: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
7: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
8: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
7: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
9: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
10: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
9: కొత్తగా ఓటర్గా నమోదు

0: అవడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 ఏ నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ఈసీఐఎన్ఈటి మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: హే, ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
3: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
2: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే
3: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
2: బంగారం ధర తగ్గితే
3: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
4: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. GRT జ్యువెలర్స్.
5: సమాచార వేదిక స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ నెల 22వ తేదీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాకు రానున్నారు. ఆ నేపథ్యంలో సోమవారం సిద్ధరాంపురం, కొర్రపాడు గ్రామాల్లో కలెక్టర్ ఆనంద్, ఎస్పీ జగదీష్ పర్యటించారు. కార్యక్రమానికి అనువైన స్థలాన్ని 2 గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల పాఠశాల, చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు, హెలీప్యాడ్ ఏర్పాటుకు అనువైన స్థలాన్ని పరిశీలించారు. 2 గ్రామాల్లో జనాభా, ఇళ్ల వివరాలు, చెత్త సేకరణ, మ్యూజిక్, డ్రైన్ల పనితీరుపై ఆరా తీశారు. గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రజల ప్రధాన సమస్యలు తెలుసుకున్నారు. సిద్ధరాంపురం, కొర్రపాడు గ్రామాల్లో ఏదో ఒక దానిలో నిర్వహించే కార్యక్రమంలో సీఎం పాల్గొంటారని, త్వరలోనే గ్రామం ప్రకటిస్తామన్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు కొర్రపాడు అన్ని విధాలుగా అనువుగా ఉంటుందన్న అభిప్రాయానికి అధికారులు వచ్చినట్లు సమాచారం. కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజా వేదికకు ఏకంగా 526 అర్జీలు వచ్చాయి. ఇందులో రెవెన్యూ 262, ఇతర శాఖలకు చెందినవి 264 అర్జీలు ఉన్నాయి. జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, డిఆర్ఓ మాలోల, ఉప కలెక్టర్లు ఆనంద్, రామ్మోహన్, రమేష్ రెడ్డి, కిరణ్మయి తదితరులు అర్జీలు తీసుకున్నారు. మొత్తం అర్జీల్లో సగం దాకా రెవెన్యూవే ఉండటం ప్రస్తావనకొచ్చింది. ప్రత్యేక రెవెన్యూ క్లినిక్ నిర్వహించినా పరిష్కారం మాత్రం అంతంతగానే ఉందని, ఒకే సమస్యపై పదుల సంఖ్యలో అర్జీలు ఇస్తున్నవారే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. అనంతపురం నుంచి బెంగళూరు వెళ్తున్న ప్యాసింజర్ రైల్ బ్రేక్ బైండింగ్ అయిన కారణంగా కొద్ది నిమిషాల పాటు రైల్వే ట్రాక్పై నిలిచిపోవడం ప్రయాణికుల్లో ఆందోళనకు దారితీసింది. సోమవారం అనంతపురం నుంచి బెంగళూరుకు వెళ్తున్న ప్యాసింజర్ రైల్ కొత్త చెరువు మండలం, కొడవగానిపల్లి, సీకేపల్లి మండలం, బసంపల్లి రైల్వే స్టేషన్ మధ్య బ్రేక్ బైండింగ్ కారణంగా చక్రాల దగ్గర నిప్పురవ్వలు ఎగసిపడటంతో పొగ వ్యాపించింది. వెంటనే రైలు నిలిచిపోయింది. ఏం జరిగిందో తెలియని ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. రైల్వే సిబ్బంది అక్కడికి చేరుకుని చిన్నపాటి మరమ్మతులతో 20 నిమిషాల పాటు రైలు ముందుకు కదలడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. తరువాత పదే పదే బ్రేక్ బైండింగ్ అవుతున్న కారణంగా నారాయణపురం రైల్వే స్టేషన్లో ప్యాసింజర్ రైలును నిలిపివేశారు. మరో రైల్లో ప్రయాణికులను పంపినట్లు రైల్వే అధికారులు సమాచారం అందించారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత నెలకొంది. గురువులు తగినంత మంది లేకపోవడంతో విద్యార్థులకు సరైన బోధన అందడం లేదు. ఉపాధ్యాయుల కొరత తీర్చడానికి ప్రభుత్వం అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లను నియమించడానికి ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో 179 మంది ఎస్జీటీలు, 222 మంది స్కూల్ అసిస్టెంట్లు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లను నియమించనున్నారు. కాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో సోమవారం శ్రీవారికి ఆర్జిత కళ్యాణోత్సవాన్ని జరిపారు. ఆలయంలోని కళ్యాణ మంటపంలో శ్రీదేవి, భూదేవి సమేత వసంత వల్లభలను పుష్పాలతో అలంకరించారు. వైఖనస ఆగమ శాస్త్రం ప్రకారం పుణ్యావచనం, విశ్వక్షేణ ఆరాధన, కళశారాధన, నవగ్రహారాధన, యజ్ఞోపవీత, కంకణధారణ, హోమం జరిగాయి.

0: జిల్లాలో ఎక్కడా ఇసుక కొరత రాకూడదని కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. సోమవారం తన కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్తో కలిసి జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. ప్రతి ఇసుక రీచ్లో తగినంత నిల్వలు అందుబాటులో ఉంచాలని కలెక్టర్ సూచించారు. ఎక్కడైనా సమస్య తలెత్తే అవకాశం ఉంటే ముందస్తు తగిన చొరవ చూపాలన్నారు. డీ పట్టా భూములకు సంబంధించి ముందస్తు అనుమతులు తీసుకోవాలని సూచించారు. కంబదూరు మండలం, నూతిమడుగు, కర్తనపర్తి వంటి ప్రాంతాలకు సంబంధించి తగిన అనుమతుల కోసం ఆమోదం తెలియచేస్తామని ఆయన తెలియచేశారు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలో క్రీడల అభివృద్ధికి కృషి చేయాలని ఉపకులపతి ఆచార్య ఎన్వీఆర్ జ్యోతికుమార్ అన్నారు. ఎస్కేయు స్పోర్ట్స్ బోర్డు సర్వసభ్య సమావేశం సోమవారం జరిగింది. సమావేశంలో వేసీ మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు అవసరమన్నారు. ఎస్కేయు అనుబంధ కళాశాలల్లో విద్యార్థులు క్రీడాకారులుగా తీర్చిదిద్దాలని ఆయన పేర్కొన్నారు. 2026-2027 సంవత్సరం నిర్వహించే క్రీడలు క్రీడా వేదికలపై చర్చించాలని ఆయన సూచించారు. బకాయి పడిన ప్రతి రైతు సిఎస్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఏడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ కేశవరెడ్డి కోరారు. రాజీ పరిష్కార పథకంపై రైతులకు పూర్తి అవగాహన కల్పిస్తేనే చెల్లించడానికి ముందుకొస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. పాత బకాయిలు పూర్తిగా వసూలు చేస్తేనే బ్యాంక్ ఎన్పిఏ శాతం గణనీయంగా తగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సోమవారం బ్యాంకు ప్రధాన కార్యాలయంలో సిఎస్ఎన్పై మేనేజర్లు, సహాయ మేనేజర్లు, సొసైటీల చైర్మన్లు, సీఈఓలకు అవగాహన కల్పించారు. వార్తాపత్రికల ఆధారంగా సేకరించిన సమాచారం సమాచార వేదిక విన్నారు.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
2: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
3: జిఆర్టి గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
2: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే
3: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
2: బంగారం ధర తగ్గితే
3: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
4: జిఆర్టి గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ అప్లై. జిఆర్టి జ్యువెలర్స్.
5: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
6: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
5: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
7: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
8: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
7: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
8: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
7: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
8: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
7: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
8: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
7: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
3: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
2: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే
3: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
2: బంగారం ధర తగ్గితే
3: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
4: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
0: హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడొక పాట విందాం.

0: సుశీల వి రామకృష్ణ పాడిన పాట అది. హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన నరాల సమస్యల గురించి డాక్టర్ కె జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న వివరాలు విందాం.
1: నడుము నొప్పి, మెడనొప్పి, వెన్నునొప్పి అన్న సమస్యలు సాధారణంగా ప్రతి ఒక్కరూ తమ జీవితకాలంలో ఏదో ఒక సమయంలో అనుభవించిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సమస్యలు అనేవి ప్రధానంగా మన అలవాట్ల వల్ల వచ్చే సమస్యలు ఇవి. సాధారణంగా మన వెన్నెముకని నిలబెట్టడాని కోసం అని చెప్పేసి ప్రకృతి వెన్నెముక ముందరి భాగంలో కొన్ని కండరాలని, వెన్నెముక వెనకాలి భాగంలో కొన్ని కండరాలని, వెన్నెముకని సపోర్ట్ చేయడం కోసం అని చెప్పేసి ఏర్పాటు చేసింది ప్రకృతి మనకు. సో ఆ ఏర్పాటులో భాగంగా మనము ప్రతిరోజు ఏ పని చేసినా కూడా మెడ ముందరి కొంచి పనిచేస్తాము, వెన్నెముక నడుము ముందరి కొంచి పనిచేస్తాము. ఆ ముందరికి వంగే మనకున్న అలవాటు వల్ల వెన్నెముకని నిలబెడుతున్న కండరాల్లోని ముందరి కండరాలకి ప్రతిరోజు మనకి తెలియకుండా మనమే బాగా వ్యాయామం చేసే ఏర్పాటు మనకు తెలియకుండా మనమే చేసేసుకుంటున్నాము. ఈ పరిస్థితి వలన వెన్నెముకని సపోర్ట్ చేసే ముందరి కండరాల్లో బలం బాగా పుంజుకుంటుంది. అదే సమయంలో మనం ఏ పరిస్థితిలో కూడా, ఎటువంటి పరిస్థితిలో కూడా మెడ వెనక్కి వంచడం కానీ, నడుము వెనక్కి వంచడం కానీ అనే పద్ధతి ఎప్పుడు కూడా పాటించం మనం. సో ఆ పద్ధతి మనం అలవాటు లేకపోవడం వలన నడుములో వెన్నెముకని సపోర్ట్ చేసే వెనకాల కండరాలకి ఎటువంటి వ్యాయామం లేదు మన చిన్నప్పటి నుంచి. ఆ వ్యాయామం మనకి చేయలేకపోవడం వలన ఈ రెండింటి వలన

0: సమతుల్యం కుదరక వెన్నెముకలో ఎముకకి ఎముకకి మధ్యలో పూసలు అనే పూస అనే పదార్థం ఉంటుంది, దాన్నే డిస్క్ అంటారు. ఈ సమతుల్యం లేకపోవడం వలన, వెన్నెముకని సపోర్ట్ చేసే కండరాల్లోని సమతుల్యం లోపించడం వలన ఈ ఎముక మధ్యలో ఉన్న డిస్క్ మీద ఒత్తిడి పెరుగుతుంది. ఆ ఒత్తిడి పెరగడం వలన ఆ పూస ఆ ఒత్తిడి తట్టుకోలేక నెమ్మదిగా వెనక్కి వెళ్ళి వెన్నెముక లోపల పోతున్న నరం మీద ఒత్తడం మొదలుపెడుతుంది. ఆ ఒత్తడం మొదలుపెట్టినప్పుడు మనకి మెడ నొప్పి, వెన్ను నొప్పి, నడుం నొప్పి అనేది రావడం జరుగుతుంది. సో ఆ ఒత్తిడి ఎక్కువయ్యే కొద్దీ దాని యొక్క తీవ్రత పెరుగుతూ పోతుంది, నొప్పి యొక్క తీవ్రత. కొంతమందికి అది పూస బయటికి వచ్చి నరాన్ని బాగా ఎక్కువగా ఒత్తిన వాళ్ళలో ఆ నొప్పి మెడను దాటి చేతిలోకి రావడము, నడుములో పూసలు కదిలిన వాళ్ళలో నడుము దాటి కాలు దాకా రావడం అనేది జరుగుతుంది. మెడ వరకు నడుము వరకు మాత్రమే నొప్పి ఉన్నప్పుడు దాని గురించి సాధారణంగా మనం చేసే పద్ధతులని మార్చుకోవడం వలన, మెడకి పట్టి పెట్టుకోవడం వలన, నడుము సంబంధించినంత వరకు వంగకుండగా జాగ్రత్తలు తీసుకోవడం వలన, మనం చేసే పనులను కూడా ఎత్తులో పెట్టుకొని చేసుకోవడం వలన వాటిని నొప్పులను తగ్గించుకొని జాగ్రత్తగా ఉండొచ్చు. అదే సమయంలో నొప్పి తగ్గిన తర్వాత వెన్నెముకని సపోర్ట్ చేస్తున్న వెనకాలి కండలకి ప్రతిరోజు క్రమం తప్పకుండా ఉదయం ఒక అర్ధగంట, సాయంత్రం ఒక అర్ధగంట వ్యాయామాలు చేస్తూ పోతే ఆ వెనకాల కండరాలకు కూడా బలం పుంజుకొని ముందరి కండరాలకు ఉన్న బలము, వెనకాల కండరాలకు ఉన్న బలము రెండు సమతుల్యానికి చేరుకుంటాయి. రెండింటిని సమతుల్యం సాధించినప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో డిస్క్ మీద ఒత్తిడి ఉండదు కాబట్టి ఏ మెడ నొప్పి రాదు, ఏ వెన్ను నొప్పి రాదు. ఆ సమతుల్యాన్ని ఎవరైతే సాధించగలరో వాళ్ళు నొప్పులు లేకుండా ఉంటారు. రెండో విషయం ఏమంటే, ఈ మెడను దాటి చేతిలోకి నొప్పి వచ్చినా, నడుము దాటి కాళ్ళలోకి నొప్పి వచ్చినా అటువంటి వాళ్ళలో నరం దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ నరం దెబ్బతినే అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ఆ సమయంలో సంబంధించిన వైద్యులని సంప్రదించి సలహాలు తీసుకొని దాని ప్రకారంగా వ్యాధి తీవ్రతను బట్టి వాటికి సంబంధించిన ట్రీట్మెంట్లు చేయాల్సిన అవసరం ఉంటుంది. కొంతమందికి ఆపరేషన్లు చేసి ఆ పూసలను తీసివేయాల్సిన అవసరం కూడా పడుతుంది. సో ఈ పరిస్థితి తెచ్చుకోకుండా ఉండడం కోసం అని చెప్పేసి మన పిల్లలకి కూడా చిన్నప్పటి నుంచే ముందరికి వంగకుండా పక్కన నుంచి వంగే పద్ధతులే అలవాటు చేస్తూ పోతే భవిష్యత్తులో వాళ్ళు మెడ నొప్పి, వెన్ను నొప్పి లేకుండా మంచి జీవితాన్ని జీవిస్తారు. కాబట్టి మెడ నొప్పి, వెన్ను నొప్పి వచ్చేవాళ్ళు తమ నొప్పిని తగ్గించుకోవడం ఒకటే కాకుండా తమ పిల్లలు చేసే పద్ధతుల మీద కొంత దృష్టి పెట్టి వాళ్ళ పద్ధతులని, వాళ్ళ అలవాట్లని చిన్నప్పటి నుంచే మనం మార్చగలిగితే, కింద కూర్చోకుండా అన్నింటినీ కూడా ఎత్తులో పెట్టుకొని చేసుకునే అలవాటుని వాళ్ళకి నేర్పించగలిగితే, ముందరికి వంగకుండా పక్క నుంచి వంగి చేసే అలవాటుని వాళ్ళకి ఇప్పటి నుంచే నేర్పించగలిగితే భవిష్యత్తులో వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత మనలాగా ఈ మెడ నొప్పులు, వెన్ను నొప్పులు లేకుండా ఒక ప్రశాంతమైన జీవితాన్ని జీవిస్తారు.
1: ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన నరాల సమస్యల గురించి డాక్టర్ కె జగన్మోహన్ రెడ్డి గారు అందించిన వివరాలు విన్నారు.
2: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
3: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
2: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
3: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
2: బంగారం ధర తగ్గితే?
3: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
4: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై, జిఆర్టీ జ్యువెలర్స్.
5: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
6: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
5: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
3: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
2: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
3: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
2: బంగారం ధర తగ్గితే?
3: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
4: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై, జిఆర్టీ జ్యువెలర్స్.
5: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకు

0: తేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: రసని కుంజం ప్రత్యేక కార్యక్రమం. వ్యాఖ్యానం శ్రీమతి పి అనురాధ. నిర్వహణ కె శృతి ప్రియాంక.

0: రసనికుంజం సినిమా పాటలతో కూర్చిన రూపకం.
1: వ్యాఖ్యానం శ్రీమతి పి అనురాధ, నిర్వహణ కె శృతి ప్రియాంక.
0: వినండి రసనికుంజం సినిమా పాటలతో కూర్చిన రూపకం.

మానవత్వం అనేది ప్రతి మనిషిలో ఉండే సహజమైన లక్షణం. ఇది కేవలం మనుషులలో మాత్రమే ఉండే గుణం. మానవత్వం ఉండబట్టే

మనుషులందరూ ఒకరికొకరు సహాయంగా స్నేహంగా ఉంటున్నారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడానికి జాలి దయతో పాటు మానవత్వం ముఖ్యం. ఎంతటి బలమైన శత్రువైనా తీవ్రమైన ఆపదలో ఉన్నప్పుడు పగలు ప్రతీకారాలు అని చూడకుండా సహాయం అందించాలి. అదే నిజమైన మానవత్వం అనిపించుకుంటుంది. సాటి మనుషుల పట్ల ప్రేమ దయ సహాయం చేయడం, ఇంకా కులమత వర్గ భేదాలకు అతీతంగా మనిషిని మనిషిగా ప్రేమించడం నేర్పుతుంది మానవత్వం. ఇది మనుషుల మధ్య నమ్మకాన్ని పెంచుతుంది. సృష్టిలో మానవత్వాన్ని మించిన మతం లేదంటారు. మానవత్వం లేని మతం రాణించదు. మతాలన్నీ మానవత్వం కలిగి ఉండమని తప్పక బోధిస్తాయి. ఆకలితో ఉన్నవాడికి మతం కన్నా అన్నం ముఖ్యమైనట్టు మనిషికి కులం కన్నా మానవత్వం ముఖ్యం.

మానవత్వం అంటే కేవలం మనుషుల మధ్య జరిగే చర్యలు మాత్రమే కాదు, మానవులు ప్రపంచంతో ఎలా వ్యవహరిస్తారనేది కూడా అర్థం వస్తుంది. మానవాళి

అందరి సంక్షేమాన్ని ప్రోత్సహించడానికి ప్రయత్నించే ఏ వ్యక్తినైనా మానవతావాది అంటారు. మానవతావాదులు ఒక దేశానికి లభించిన గొప్ప వరం. మన భూమిపై ఎందరో గొప్ప మానవతావాదులు ఉండటం వల్లే దానికి ప్రాముఖ్యత లభించింది. ఉదాహరణకు మదర్ థెరిసా, మహాత్మాగాంధీ, నెల్సన్ మండేలా, మార్టిన్ లూథర్ కింగ్, కైలాష్ సత్యార్థి, మలాలా యూసఫ్ జాయ్ వంటి వారు కొందరు ప్రముఖ మానవతావాదులుగా పరిగణింపబడ్డారు.

2003 సంవత్సరంలో బాగ్దాద్లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో జరిగిన బాంబు దాడిలో 22 మంది మానవతా సహాయ కార్యకర్తలు 19 మరణించారు. ఇది అంతర్జాతీయ మానవతా సిబ్బందిపై జరిగిన అత్యంత ఘోరమైన దాడులలో ఒకటిగా నిలిచింది. అందువలన ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 2008 తీర్మానం చేసి 19 ప్రపంచ మానవతా దినోత్సవంగా ప్రకటించింది. ఈ దినోత్సవాన్ని 2009 ఆగస్టు 19 మొదటిసారిగా పాటించారు. ప్రపంచ మానవతా దినోత్సవం నాడు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు మానవతా స్ఫూర్తిని జరుపుకుంటారు. ప్రపంచ మానవతా దినోత్సవం మానవ సంక్షేమాన్ని ప్రోత్సహిస్తుంది. తమ జీవితాలలో మానవతా సేవల్లో నిమగ్నమైన ప్రతి ఒక్కరిని గౌరవిస్తుంది. ప్రపంచ మానవతా దినోత్సవం 2026 యొక్క ఇతివృత్తం ప్రపంచ ఐక్యతను బలోపేతం చేయడం, స్థానిక సమాజాలకు సాధికారత కల్పించడం. మానవాళి గొప్పదనం మానవుడిగా ఉండటంలో కాదు, మానవతా దృక్పథంలో ఉండటంలో ఉంది. మానవత్వం ఒక సముద్రం లాంటిది. అందులో కొన్ని నీటి చుక్కలు మురికిగా ఉన్నంత మాత్రాన అది మురికిగా మారదు. మానవత్వం కూడా అలాంటిదే అన్నారు మహాత్మాగాంధీ.

2004 డిసెంబర్ 26న హిందూ మహాసముద్రం చుట్టుపక్కల తీర ప్రాంతాలలో సునామీ సంభవించింది. ముఖ్యంగా ఇండోనేషియాలోని ఆచే, శ్రీలంక, భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలోని ప్రజలందరూ సునామీ వల్ల ఎన్నో ప్రాణాలను పోగొట్టుకున్నారు. ఇది చరిత్రలో అత్యంత ఘోరమైన ప్రకృతి వైపరీత్యం. మానవతా దృక్పథంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు దెబ్బతిన్న ప్రాంతాలకు వైద్య సాయం, ఆహారం, నీటి కొరత సాయాన్ని అందించాయి. అలాగే 2020 సంవత్సరంలో కరోనా వైరస్ కారణంగా కొన్ని దేశాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురైనారు. అప్పుడు మన దేశంలో తయారైన కరోనా వ్యాక్సిన్ను ఇతర దేశాలకు పంపించడం, ప్రాణవాయువు సిలిండర్లను కూడా ఇవ్వడం వంటి ద్వారా భారతదేశం పొరుగు దేశాల పట్ల మానవతా విలువను చాటుకుంది. మానవత్వాన్ని ప్రదర్శించడానికి ధనవంతులే కావాల్సిన అవసరం లేదు. లేనివారికి సహాయం చేయడం, వస్తువులను పంచుకోవడం, విద్యను అందించడం మొదలైన వాటి ద్వారా ఎవరైనా తమ మానవత్వాన్ని చూపించవచ్చు. అది డబ్బు, ఆహారం, బట్టలు, ఆశ్రయం మొదలైనవి ఏవైనా కావచ్చు. కానీ కొంతమంది మానవులు మానవత్వానికి విరుద్ధమైన పనులకు పాల్పడుతూనే ఉన్నారు. అయితే ఒక తరంగా మనం మేల్కొని ప్రతి ఒక్కరూ సమానమైన జీవితాన్ని గడిపే ప్రపంచంలో జీవించడానికి కృషి చేయాలి. మనం దానిని మానవతా చర్యల ద్వారా సాధించగలం.

0: మన భారతీయ సంస్కృతి ఎంతో దివ్యమైంది. అందులోని నైతిక విలువలు, మానవీయత దృక్పథం, నాగరికత విశిష్టతను తెలియజేస్తాయి. మన సంస్కృతి సాహిత్య సాంప్రదాయాలలో మానవతా విలువలు వెల్లివిరిసి ప్రతిబింబిస్తాయి. అవి జాతి ఔన్నత్యానికి ఆసరాయై అద్దం పడతాయి. ఈ భూమిపైన జన్మించిన ప్రతి ఒక్కరూ మానవతా విలువలను పెంపొందించుకోవాలని మన సనాతన భారతీయ సంస్కృతి పదే పదే ఉద్బోధిస్తోంది.
1: రసనికుంజం సినిమా పాటలతో కూర్చిన రూపకం విన్నారు.

రసనికుంజం ప్రత్యేక కార్యక్రమం విన్నారు. వ్యాఖ్యానం శ్రీమతి పి అనురాధ, నిర్వహణ కె శృతి ప్రియాంక. హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు పుష్ప చిత్రం కోసం పాట విందాం.

ఇంతటితో ఇవాళ హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 8:15 కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: NTA ordered to audit all exam processes, gives centre report on corrective action is a front page headline in Hindustan Times. DGCA is in process of issuing an order on drug testing that will apply across all domestic airlines, according to another headline in Hindustan Times. Soren scraps examinations as protests rock Jharkhand. Stir will continue seeking CBI probe, says the Hindu. An op-ed in Pioneer writes on the next phase of India's digital payments revolution after UPI gives India one of the strongest payment system of the 21st century. The challenge now is to deepen it through complementary institutions to make digital finance an integral part of everyday economic life. And finally, The Economic Times cites, in a first, an army soldier gets Shaurya Chakra for foiling drone attack, highlighting the increasing use of unmanned systems by non-state actors. And with that, it's back to you, Anuja.
1: Thank you, Shagun. And now, before we end the bulletin, the headlines once again. Jharkhand government cancels JSSC CGL examination after 24-day students' protest. Also cancels all other recruitment exams conducted by private agency TDPL. US President Donald Trump praises India's voter ID system, hails it as a model for stricter US election rules. India to host 12th BRICS Environment Ministers meeting in New Delhi today. Indian Army Chief General Dhiraj Seth conferred rank of Honorary General of Nepal Army by President Ramchandra Podel in Kathmandu. IMD issues red alert for very heavy rainfall in Jharkhand today. And Ayush Shetty stuns world number one and defending champion Shi Yu Chi in first round of men's singles at BWF Badminton World Championships in New Delhi. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి బాపట్ల జిల్లా సమాచారాలకు వింటారు రచన శ్రీ ఎస్ స్వామినాథ్.
3: బాపట్ల జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జిల్లాలోని వ్యవసాయ విశ్వవిద్యాలయం వార్షికోత్సవంలో పాల్గొన్న గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, జిల్లాలోని పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రులు తదితర అంశాలతో కూడిన బాపట్ల జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. బాపట్ల జిల్లా చీరాలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్న సేవలో పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, అర్హులైన ప్రతి చేనేత కుటుంబానికి 25,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని మొత్తం 71,636 చేనేత కుటుంబాలకు ఈ పథకం ద్వారా 179 కోట్లను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసినట్లు వెల్లడించారు. చేనేత కేవలం వృత్తి కాదని, భారతీయ సంస్కృతికి ప్రతీక అని చంద్రబాబు నాయుడు అన్నారు. వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న వాతావరణ మార్పులు, సహజ వనరుల క్షీణత వంటి సవాళ్లను అధిగమించేందుకు శాస్త్రీయ పరిశోధనలు, సుస్థిర వ్యవసాయ విధానాలు, సహజ వ్యవసాయం అత్యంత అవసరమని గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. బాపట్లలోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 58వ వార్షిక స్నాతకోత్సవానికి అధ్యక్షత వహించిన గవర్నర్ పట్టభద్రులను ఉద్దేశించి ప్రసంగించారు. వ్యవసాయ విద్య, పరిశోధనలు, విస్తరణ సేవల ద్వారా రైతు సమాజానికి విశ్వవిద్యాలయం విశేష సేవలు అందిస్తోందని ఆయన కొనియాడారు. ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు మరింత మెరుగైన జీవితాన్ని అందించడానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. జిల్లా కేంద్రమైన బాపట్ల ప్రభుత్వ పాఠశాల సముదాయంలోని భవితా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, స్థానిక శాసనసభ్యులు వి నరేంద్రవర్మరాజుతో కలిసి మంత్రి పార్థసారథి పరిశీలించారు. విద్యతోనే సాధికారత, సాధికారతతోనే అభివృద్ది జరుగుతుందని రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం 4.0 కార్యక్రమం జిల్లాలోని రేపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ, విద్యారంగాన్ని ఉన్నత స్థాయికి తీసుకురావడానికి ప్రతి విద్యార్థి బాధ్యత తమ బాధ్యతగా ప్రభుత్వం భావిస్తుందని అన్నారు. పరిశ్రమల ఏర్పాటుతోనే బాపట్ల జిల్లా అభివృద్ది సాధ్యమని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక జిల్లా స్థాయి కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు అధికారులంతా సహకరించాలని అన్నారు. కొత్త పరిశ్రమల ఏర్పాటు కోసం ఆన్లైన్లో నమోదైన 27 దరఖాస్తులను ఏకపక్ష పద్ధతిలో ఆమోదించేందుకు వేగంగా దరఖాస్తులను పరిశీలించాలని ఆయన అధికారులను ఆదేశించారు.

0: ఢిల్లీలో కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో లోక్సభ ప్యానెల్ స్పీకర్ బాపట్ల పార్లమెంటు సభ్యులు టి కృష్ణప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని బాపట్ల జిల్లాలోని ప్రముఖ చారిత్రక ఆధ్యాత్మిక ప్రాంతమైన భట్టిప్రోలు బౌద్ధ స్థూపం సమగ్ర అభివృద్ధికి సహకరించాలని ఆయన కేంద్ర మంత్రికి వినతిపత్రం అందజేశారు. ముఖ్యంగా ఈ ప్రాంతాన్ని అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాల్సిన ఆవశ్యకతను ఆయనకు వివరించారు. బాపట్లలోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లో తగ్గించిన ధరలకే బియ్యం విక్రయించే కార్యక్రమాన్ని స్థానిక శాసనసభ్యులు నరేంద్రవర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేద మధ్యతరగతి ప్రజలకు ఆర్థిక భారం తగ్గించేందుకు రాష్ట వ్యాప్తంగా 115 రైతు బజార్ల కౌంటర్లు, 500 ప్రత్యేక పాయింట్ల ద్వారా తక్కువ ధరలకే నాణ్యమైన బియ్యం అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో స్థానిక పల్లెకోన గ్రామానికి చెందిన 945 మంది అర్హులైన రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ, రైతుల భూ హక్కులను పరిరక్షించడం, భూ సంబంధిత వ్యవహారాల్లో పారదర్శకతను పెంపొందించడం ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. మీరింతవరకు బాపట్ల జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన ఎస్ స్వామినాథ్, బాపట్ల జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి, ఇది ఎఫ్ఎం అనంతపురం 101.7 మెగాహెడ్స్ పై కార్యక్రమాలు వింటున్నారు. సమయం 8:35. చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా ఆలాపన చిత్రం కోసం ఎస్ జానకి బృందం పాడిన వేటూరి గీతం, సంగీతం ఇళయరాజా.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
3: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
4: ఏ ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
5: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
4: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
5: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
4: బంగారం ధర తగ్గితే?
5: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
6: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
7: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
8: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
7: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
8: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
7: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
8: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
7: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఇఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
8: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
7: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: విన్న పాట గురు చిత్రం కోసం ఎస్ జానకి పాడిన రాజశ్రీ గీతం. అది ఆ పాటకు సంగీతం ఇళయరాజా.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. తర్వాత పాట ఆఖరి పోరాటం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన వేటూరి గీతం, సంగీతం ఇళయరాజా.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: హేయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
3: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12 నెలలు ఆభరణాలు కొనుక్కోవచ్చు.
2: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
3: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
2: బంగారం ధర తగ్గితే?
3: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
4: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
5: ఇందాక మీరు విన్న పాట ఆఖరి పోరాటం చిత్రం కోసం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన వేటూరి గీతమది. ఆ పాటకు సంగీతం ఇళయరాజా. కార్యక్రమంలో తరువాత మహారాజు చిత్రం కోసం పి సుశీల పాడిన వేటూరి గీతం, సంగీతం చక్రవర్తి.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
3: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
4: కార్యక్రమంలో చివరిగా మహానగరంలో మాయగాడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన వేటూరి గీతానికి సంగీతం సత్యం.

0: చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. ఈ ప్రసారంలో 9:30 అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన పాటలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోస్లో సమయం సరిగ్గా 9:00. ఇప్పుడు విందాం భారతీయ ప్రతిభకు ప్రతిరూపం సర్ సివి రామన్, రూపకం రచన డాక్టర్ సివి సర్వేశ్వర శర్మ, నిర్వహణ శ్రీ బేత రామసూర్య ప్రకాశరావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖ కేంద్ర సౌజన్యంతో ప్రసారం.
1: భారతీయ ప్రతిభకు ప్రతిరూపం సర్ సివి రామన్, రూపకం రచన డాక్టర్ సివి సర్వేశ్వర శర్మ, నిర్వహణ శ్రీ బేత రామసూర్య ప్రకాశరావు. వినండి భారతీయ ప్రతిభకు ప్రతిరూపం సర్ సివి రామన్, రూపకం

0: నాన్నగారు, శక్తి ఎన్ని రూపాల్లో ఉంటుంది? అవి ఏవి?
1: శక్తి 8 రూపాల్లో ఉంటుంది. అవి యాంత్రిక శక్తి, ఉష్ణ శక్తి, కాంతి శక్తి, విద్యుత్ శక్తి, అయస్కాంత శక్తి, రసాయన శక్తి, పరమాణు శక్తి, ధ్వని శక్తి.
0: ఆహా, మరి రక్తం ద్రవమా ప్రవాహ్యా?
1: ఘన వాయు పదార్థాల మధ్యస్థ స్థితి ద్రవం. ప్రవాహి అంటే ప్రవహించు నది అని అర్థం. అంటే ఘన పదార్థాలు ద్రవ పదార్థాలు ఐక్యంగా మిశ్రమై ప్రవహిస్తూ ఉంటే వాటిని ప్రవాహిలు అంటారు. అందుకే రక్తం ప్రవాహి అవుతుంది తప్ప ద్రవ పదార్థం కాదు.
2: రామన్ అంటే చంద్రశేఖర్ వెంకటరామన్. చంద్రశేఖర్ అయ్యర్ అతని తండ్రి. ఈయన ఒక కళాశాలలో భౌతిక శాస్త్ర అధ్యాపకునిగా పనిచేసేవారు. ఈయన ధర్మపత్ని పార్వతీ అమ్మాళ్. వీరికి యనమండుగురు సంతానం. రామన్ రెండవవాడు. తండ్రి వద్ద గల పుస్తకాలతో చిన్నతనంలోనే

0: రామన్ చిన్న లైబ్రరీ ఏర్పరచుకున్నాడు. సైన్స్ పట్ల రామన్కు బాల్యంలోనే మక్కువ ఏర్పడింది. రామన్ చిన్నతనం నుండి ప్రయోగాలు అంటే ఎంతో ఇష్టపడేవాడు. ఒకసారి రామన్కు అనారోగ్యం చేసింది. ఆ సమయంలో తండ్రిని కళాశాల నుండి లెడెంజార్ తీసుకువచ్చి దాని పనితీరు చెప్పకపోతే నిద్రపోనని మంకుపట్టుపట్టాడు. తండ్రి కోపగించుకోకుండా దానిని తీసుకువచ్చి దాని గురించి వివరించిన తరువాత నిద్రపోయాడు. రామన్ అంతటి పట్టుదల గలవాడు కాబట్టే ఉన్నత శిఖరాలు అధిరోహించాడు. చిన్నతనం నుండే అతని ప్రతిభ వెలుగు చూస్తూనే ఉంది. బాల్యం నుండి ఎన్నో బహుమతులు, స్కాలర్షిప్లు గెలుచుకుని అందరి ప్రశంసలు అందుకున్నాడు.
1: రామన్ 11 ఏళ్ల ప్రాయంలో మెట్రిక్యులేషన్ మొదటి స్థానంలో పాసయ్యాడు. మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో బిఏలో చేరాడు. కాలేజీలో చేరిన మొదటి రోజునే కాలేజీలో ప్రొఫెసర్ ఇలియట్ రామన్ను క్లాసులో చూసి
0: ఒక్కసారిగా దిగ్భ్రాంతి చెందాడు. 14 సంవత్సరాల చిన్న కుర్రాడు అధీకృతంగా బిఏ విద్యార్థి కావడం ఇలియట్కు ఎంతో ఆశ్చర్యం కలిగించింది. ఇంకా గొప్ప ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే,

0: మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో బిఏలో చేరాడు. కాలేజీలో చేరిన మొదటి రోజునే కాలేజీలో ప్రొఫెసర్ ఇలియట్ రామన్ను క్లాసులో చూసి
1: ఒక్కసారిగా దిగ్భ్రాంతి చెందాడు. 14 సంవత్సరాల చిన్న కుర్రాడు అధీకృతంగా బిఏ విద్యార్థి కావడం ఇలియట్కు ఎంతో ఆశ్చర్యం కలిగించింది. ఇంకా గొప్ప ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మొత్తం కళాశాల అధ్యాపకులు విద్యార్థులు ఊహించని విధంగా రామన్ ఒక్కడే బిఏ మొదటి తరగతిలోనే కాదు, మొదటి స్థానంలో కృతార్థుడై బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు.
0: రామన్ అదే కళాశాలలో ఎంఏ తరగతిలో చేరాడు. ఫిజిక్స్ ప్రధాన సబ్జెక్టుగా ఎంచుకున్నాడు. చాలా శ్రద్ధగా చదువుతూనే మనసును పరిశోధన వైపు కూడా మళ్లించాడు. రామన్ పెద్ద అన్నగారు సిఎస్ అయ్యర్ సివిల్స్ పరీక్షలో ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్ సర్వీస్కు సెలెక్ట్ కాబడి ఆ ఉద్యోగంలో చేరాడు. రామన్ కూడా అదేవిధంగా సివిల్స్ పరీక్ష రాసి సెలెక్ట్ అయ్యాడు. ఎంఏ పరీక్షలో టాప్ ర్యాంకర్గా కృతార్థుడు కావడమేగాక అంతవరకు మద్రాసు విశ్వవిద్యాలయంలో ఉన్న రికార్డును అధిగమించాడు. అంతేకాదు, సివిల్స్లో కూడా టాపర్గా వచ్చాడు. 19 సంవత్సరాల వయసులో లోకసుందరి అమ్మాళ్ళను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అదే సంవత్సరం కలకత్తాలోని అకౌంటెంట్ జనరల్ ఆఫీసులో అసిస్టెంట్ అకౌంటెంట్ జనరల్గా ఉద్యోగం వచ్చింది. నెలకు 400 రూపాయల జీతం. మొత్తం మీద కలకత్తాలో కాపురం పెట్టాడు.
1: 19 సంవత్సరాల వయసుకే ఇంత ఉన్నత ఉద్యోగం సంపాదించిన సివి రామన్ 1888 నవంబర్ 7న తమిళనాడులోని తిరుచిరాపల్లికి ఉత్తరంగా 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరువణైక్కావల్ అనే గ్రామంలో జన్మించాడు.
0: కలకత్తాలో ఇంటి నుండి ఆఫీసుకు ట్రామ్ కారులో వెళ్లేవాడు రామన్. ఒకరోజున ఆఫీసు నుండి ఇంటికి వెడుతుంటే మార్గమధ్యంలో ఒక బోర్డు చూశాడు. ఇండియన్ అసోసియేషన్ ఫర్ ద కల్టివేషన్ ఆఫ్ సైన్స్, 210 బోవుబజార్ స్ట్రీట్. రామన్ మనసులో సైన్స్పై ఉన్న అభిమానం తలెత్తింది. ట్రామ్ కారు దిగిపోయి ఆ ఆఫీసులోకి వెళ్ళాడు రామన్. ఆ అసోసియేషన్ సెక్రటరీ డాక్టర్ అమృతలాల్ సర్కార్, ఆయన దగ్గరకు రామన్ వెళ్ళాడు.
2: నా పేరు సివి రామన్, మీతో మాట్లాడదామని వచ్చాను.
3: ఏం మాట్లాడతారు, ఏం కావాలి?
2: నాకు సైన్స్ అంటే చాలా ఇష్టం. మీరు అనుమతిస్తే నా ఖాళీ సమయంలో మీ ప్రయోగశాలలో పరిశోధనలు చేసుకుంటాను.
3: ఖాళీ సమయాలంటున్నారు, మీరు ఏం చదువుకున్నారేమిటి?
2: నేను చదువుకోవడం లేదు, ఉద్యోగం చేస్తున్నాను.
3: ఎక్కడ చేస్తున్నారు?
2: అకౌంటెంట్ జనరల్ ఆఫీసులో ఉద్యోగం చేస్తున్నాను.
3: ఆహా, ఏమిటి మీ ఉద్యోగం?
2: అసిస్టెంట్ అకౌంటెంట్ జనరల్గా పనిచేస్తున్నాను.
3: ఆశ్చర్యంగా ఉందే, మీరు అలా కుర్చీలో కూర్చోండి. మీరు సివిల్ సర్వీస్లో సెలెక్ట్ అయ్యారా?
2: అవునండి.
3: మీరు ఏమి చదువుకున్నారు?
2: మద్రాసు విశ్వవిద్యాలయంలో ఎంఏ ఫిజిక్స్ పాస్ అయ్యాను.
3: ఎంఏ ఫస్ట్ క్లాస్ అవునా?
2: యూనివర్సిటీ టాపర్ని, సివిల్స్లో కూడా టాపర్నే.
3: ఓ, మీలాంటి వారు నన్ను ఇలా వినయంగా అడగటం ఏమిటి సార్? మీ ఇష్టం వచ్చినట్టు మా ప్రయోగశాలను వినియోగించుకోండి, అది మా అసోసియేషన్ గర్వంగా భావిస్తాం.
2: మీరు అనుమతించినందుకు కృతజ్ఞతలు. నేను మీ అసోసియేషన్ భవంతికి ఆనుకున్న ఇంట్లోకి అద్దెకొస్తాను. నా విరామ సమయంలో ప్రతి సెకను పరిశోధన కోసం వినియోగిస్తాను.
3: మీరు ఎలా చేసినా మాకు సంతోషమే. మీకు అసిస్టెంట్గా అశుతోష్ డే అనే అతన్ని నియమిస్తాను.
2: నేను రేపటి నుండే నా పరిశోధనలు ప్రారంభిస్తాను.
3: తప్పకుండా.
1: రామన్ పొద్దున్న 5:30 నుండి ఆఫీసుకు వెళ్లేదాకా, మరలా ఆఫీసు నుండి వచ్చాక మొదలుపెట్టి రాత్రి 10 గంటల వరకు ప్రయోగశాలలో గడిపేవాడు.
0: 2 సంవత్సరాలు గడిచాయి. రామన్ను రంగూన్ బదిలీ చేశారు. అది బర్మా రాజధాని. ప్రయోగాలు చేయడానికి దూరం అయిపోయాడు. 1910లో రామన్ తండ్రి చంద్రశేఖర్ అయ్యర్ మరణించడంతో రామన్ 6 నెలలు సెలవు పెట్టి మద్రాసు వచ్చాడు. తండ్రి అంత్యక్రియలు, తదుపరి కార్యక్రమాలు పూర్తి కాగానే మద్రాసు విశ్వవిద్యాలయంలోని పరిశోధనశాలలో ప్రయోగాలు చేయడం ప్రారంభించాడు. అతనిలో ప్రయోగాలు చేయడంపై ఉన్న మక్కువ అత్యంత ఉన్నతమైన ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా వదులుకునేందుకు సంసిద్ధుణ్ణి చేసింది.
1: 1915లో కల్కత్తా విశ్వవిద్యాలయం సైన్స్ కాలేజీని ప్రారంభించింది. దీనిని గొప్ప వితరణాశీలి తార్నాక్ పాలిట్ జ్ఞాపకార్థం ఏర్పాటు చేశారు. ఈ కాలేజీలో ఫిజిక్స్ ప్రొఫెసర్ ఉద్యోగం భర్తీ చేయాల్సి వచ్చింది. కల్కత్తా

0: విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ అశుతోష్ ముఖర్జీకి సర్కార్ రామన్ గురించి చాలా గొప్పగా చెప్పాడు. రామన్కు కబురు పంపారు. రామన్ కలకత్తా వచ్చి అశుతోష్ ముఖర్జీని కలిశాడు.
1: రామన్ గారు, మీ ప్రతిభ గురించి నేను విని చాలా సంతోషించాను. మా యూనివర్సిటీ కాలేజీలో ఫిజిక్స్ ప్రొఫెసర్ ఉద్యోగం ఖాళీగా ఉంది. మీ వంటి సమర్థులు ఆ ఉద్యోగంలో ఉండాలని మా కోరిక.
2: నేను సంతోషంగా అంగీకరిస్తాను. నిజానికి విద్యార్థులకి పాఠాలు చెప్పడం నాకు చాలా ఇష్టం. దానికి తోడు చక్కగా పరిశోధనలు కూడా చేసుకోవచ్చు.
1: నాకు తెలుసు మీకు ఈ రంగం అంటే చాలా ఇష్టమని. అయితే ఇందులో రెండు సమస్యలు కనిపిస్తున్నాయండి.
2: ఏమిటి ఆ సమస్యలు?
1: మీద సివిల్ సర్వీస్ ఉద్యోగం, పైగా మీకు దాదాపు 1100 రూపాయల జీతంగా వస్తుంది. మరి ఈ ప్రొఫెసర్ ఉద్యోగానికి జీతం 600 రూపాయలే. ఆ విషయం గురించి కొంచెం ఆలోచిస్తున్నాను.
2: నాకు ప్రొఫెసర్ ఉద్యోగం మీదనే దృష్టి ఉంది. ఎందుకంటే నాకు ఎంతో ఇష్టమైన ప్రయోగాలు చేసుకునే అవకాశం ఇక్కడ ఎక్కువగా ఉంటుంది.
1: సరే, అయితే ప్రభుత్వాన్ని ఒప్పించి డిప్యూటేషన్ మీద తీసుకురావడానికి ప్రయత్నించమంటారా?
2: నాకు అసలు ఆ ఉద్యోగం మీద అంత ఆసక్తి లేదు. దానికి రాజీనామా చేసేస్తాను. నాకు జీతం కన్నా పరిశోధన ముఖ్యం.
1: సివిల్ సర్వీసుకు రాజీనామా చేయడానికి మీరు సిద్ధపడుతున్నారంటే నాకు ఎంతో ఆశ్చర్యంగా ఉంది. బహుశా చరిత్రలో ఇటువంటి సందర్భం ఇదే మొదటిది కావచ్చు.
2: అలా నేను అనుకోను. నాకు ఇష్టమైన రంగంలో ప్రవేశించేందుకు అవకాశం వచ్చిందనుకుంటాను. మరి రెండో సమస్య ఏమిటి?
1: ఏమీ లేదండి. ఈ పోస్టులో చేరే అభ్యర్థికి పిహెచ్డి పట్టా ఉండాలి. సర్లేండి, నాకున్న అధికారాలు ఉపయోగించి మిమ్మల్ని ఈ పోస్టులో నియమిస్తాను.
2: సంతోషంగా అంగీకరిస్తాను.
3: రామన్ ప్రొఫెసర్గా చేరాడు. చాలా సమయాన్ని పరిశోధనకు కేటాయించుకున్నాడు. పిహెచ్డి విద్యార్థులకు ఉపదేశకునిగా కూడా ఉన్నాడు. 1921లో కలకత్తా విశ్వవిద్యాలయం రామన్కు పిహెచ్డి పట్టా ప్రదానం చేసింది.
0: రామన్ తన పరిశోధనలు, ముఖ్యంగా కాంతికి సంబంధించిన అంశాలు, అయస్కాంతం, విద్యుత్ అంశాలపై చేస్తూ ఉండేవాడు. 1921లోనే అశుతోష్ ముఖర్జీ బలవంతం మీద ఇంగ్లాండ్ యూనివర్సిటీ కాంగ్రెస్ సమావేశాలకు హాజరయ్యాడు. అక్కడ రూదర్ఫర్డ్, జేజే థామ్సన్ వంటి శాస్త్రవేత్తలను కలిసే అవకాశం రామన్కు కలిగింది. తన పర్యటనలో రామన్ తన పరిశోధనలకు సంబంధించి అనేక ఉపన్యాసాలు ఇచ్చాడు. రామన్ తన తిరుగు ప్రయాణంలో సముద్రయానంలో సముద్రం నీలంగా ఉండడం గమనించాడు.
2: గాలి అణువులు కాంతిని పరీక్షేపణం చెందించడం వల్ల ఆకాశం నీలంగా ఉంటుంది. ఆకాశ ప్రతిబింబం సముద్రంలో కనిపించడం వల్ల సముద్రం నీలంగా ఉంటుందని లార్డ్ ర్యాలీ సిద్ధాంతం. ఎందుకను? నాకు ర్యాలీ సిద్ధాంతం మీద నమ్మకం కుదరటం లేదు. నా దగ్గర నికాల్ పట్టకం ఉంది. దాని గుండా సముద్రాన్ని బ్రూస్టర్ కోణంలో చూస్తాను. ర్యాలీ చెప్పిందే నిజమైతే నికాల్ పట్టకం గుండా చూసినప్పుడు సముద్రం నీలంగా కనపడకూడదు. ఆశ్చర్యంగా ఉందే, ఇప్పుడు కూడా సముద్రం నీలంగానే కనిపిస్తోంది. అంటే సముద్రం నీలంగా ఉండడానికి కారణం సముద్రపు నీటి అణువులు సూర్యకాంతిని పరీక్షేపణం చెందించడం వల్లనేనని అర్థమవుతోంది. ర్యాలీ చెప్పిన సిద్ధాంతం తప్పని స్పష్టమవుతోంది.

రామన్ కలకత్తా చేరగానే తాను గమనించిన విషయాలను రూఢి చేసుకునేందుకు ఎన్నెన్నో ప్రయోగాలు చేశాడు. సూర్యకాంతిని నీటి అణువులు ఏ విధంగా పరిక్షేపణం చెందిస్తాయో ఒక పరిశోధనా పత్రాన్ని తయారు చేసి లండన్లోని రాయల్ సొసైటీకి పంపించాడు. ఈ పరిశోధనా పత్రం శాస్త్ర ప్రపంచంలో ఒక సంచలన

0: ఇతిహాసం సృష్టించింది. అనేక దేశాల శాస్త్రవేత్తలు రామన్ను, అతనితో కలిసి పనిచేస్తున్న పరిశోధకులను అభినందనలతో ముంచెత్తివేశారు. 1924లో రాయల్ సొసైటీ రామన్ను సభ్యునిగా ఎన్నుకుంది.
1: 1919లో అమృతలాల్ సర్కార్ కాలం చేయడంతో సర్కార్ కోరిక మేర ఆయన ప్రయోగశాల పూర్తిగా రామన్ అధీనంలోకి వచ్చేసింది. రామన్కు విశ్వవిద్యాలయంలోని ప్రయోగశాలతో పాటు సర్కార్ ప్రయోగశాల కూడా అందుబాటులోకి రావడంతో రాత్రి పగలు తేడా లేకుండా తాను, తనతో పాటు విద్యార్థి పరిశోధకులు విశేషంగా ప్రయోగాలు చేయడం ప్రారంభించారు.
0: రామన్ తరగతులకు వెళ్లి పాఠాలు చెప్పనవసరం లేదని, పూర్తిగా పరిశోధనలు చేసుకోవచ్చని విశ్వవిద్యాలయం అధికారులు అనుమతి ఇచ్చినా రామన్ తిరస్కరించి తనకు బోధన అంటే చాలా ఇష్టమైన పని అని జవాబు ఇచ్చాడు.
1: కాంతి రహస్యాలపై పరిశోధనలు సాగిస్తూ ఆల్ప్స్ పర్వత శ్రేణుల్లో ఉండే దట్టమైన హిమనీ నదములు అంటే గ్లేసియర్స్ నీలంగా ఉండడంపై దృష్టి సారించాడు రామన్. మంచు మరియు క్వార్ట్జ్ స్ఫటికాలు కాంతిని ఏ విధంగా పరిక్షేపణం చెందిస్తున్నాయో అధ్యయనం చేశాడు. అంతేకాదు, స్వచ్ఛమైన నీరు, ఆల్కహాల్ వంటి ద్రవ పదార్థాలు, వాయువులు, బాష్పాలు కాంతిని ఏ విధంగా పరిక్షేపణం చెందిస్తున్నాయో అధ్యయనం చేయడం, ప్రయోగాలు చేయడంలో పూర్తి సమయాన్ని రామన్ కేటాయించుకున్నాడు. తాను పరిశోధించిన అంశాలన్నీ ఒక క్రమ పద్ధతిలో రాసి ప్రయోగ ఫలితాలు ప్రచురణకు పంపాడు.
0: ఈ ప్రయోగ ఫలితాల ప్రచురణతో రామన్ ప్రపంచవ్యాప్తంగా ఒక గొప్ప పరిశోధక శాస్త్రవేత్తగా పరిచయం అయిపోయాడు. హ్యాండ్బక్ డర్ ఫిజిక్ అనే జర్మన్ ఎన్సైక్లోపీడియా 1927లో ప్రచురించబడింది. విదేశ శాస్త్రవేత్తగా ఒక్క రామన్ను మాత్రమే సంప్రదించి రామన్ రాసిన వ్యాసాన్ని అందులో ప్రచురించారు. ఈ పరిశోధన వ్యాసం ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తల దృష్టిని బాగా ఆకర్షించింది. రామన్ రాసిన వ్యాస సారాంశం ఈ విధంగా ఉంది.
1: ఒక్కొక్కప్పుడు ఆకాశంలో ఇంద్రధనస్సు కనిపించి మనకు నేత్రానందం కలిగిస్తుంది. ఈ ఇంద్రధనస్సులో రెడ్, ఆరెంజ్, ఎల్లో, గ్రీన్, బ్లూ, ఇండిగో, వైలెట్ రంగులు 7 ఉంటాయి. తెల్లని సూర్యకాంతిలో ఈ 7 రంగులు ఉంటాయి. సూర్యకాంతిని ఒక గాజు పటకం గుండా పంపినప్పుడు ఈ 7 రంగులు పట్టికలుగా కనిపిస్తాయి. దీనినే వర్ణపటము అంటారు. ఒకే రంగుగల వర్ణపట గీతను ఏర్పరిచే కాంతిని ఏకవర్ణ కాంతి అంటే మోనోక్రోమాటిక్ లైట్ అంటారు. ఈ ఏకవర్ణ కాంతిని ఒక పారదర్శక పదార్థం గుండా పంపితే అది పరిక్షేపణం చెంది వర్ణపటాన్ని ఏర్పరుస్తుంది. ఈ దృగ్విషయం ప్రపంచంలోని శాస్త్రవేత్తల అందరి దృష్టిని ఆకర్షించింది. ఇదే రామన్ ఫలితంగా వెలుగులోకి వచ్చింది. పరిక్షేపణం చెందిన కాంతి ఏర్పరిచిన వర్ణపటంలోని గీతలను రామన్ గీతలు అని నామకరణం చేశారు.
0: రామన్ ఫలితం గురించి తెలిసిన ముఖేష్ అనే పరిశోధకుడు రామన్ను కలిశాడు.
2: మీరు కనుగొన్న రామన్ ఫలితం శాస్త్ర ప్రపంచంలో గొప్ప సంచలనాన్ని కలిగిస్తుంది. మీరొక్కరు ఈ పరిశోధన చేశారా? మీకు తోడుగా ఎవరైనా సహాయం చేశారా?
3: సముద్రం నీలంగా ఉండడానికి కారణాలు అన్వేషించిన తర్వాత ఆ విషయంపై దాదాపు 17 సంవత్సరాలు పరిశోధనలు కొనసాగించాను. నాకు ఈ ప్రయోగాలు చేయడంలో నా శిష్యులు కేఆర్ రామనాథన్, కేఎస్ కృష్ణన్ ఎంతో సహకరించారు.
2: ఆహా, మీరు చేస్తున్న పరిశోధనలకు కావలసిన సదుపాయాలు అంతగా లేవు. అయినప్పటికీ మీరు పరిశోధనలు ఎలా చేయగలిగారు?
3: మీరు చెప్పింది నిజమే. సూర్యకిరణం ఒకటి ప్రయోగశాలలోకి వచ్చే విధంగా హీలియోస్పాట్ను ఏర్పాటు చేసుకున్నాను. ఆ కిరణం యొక్క పౌనఃపున్యం ఒకే విధంగా ఉండేటట్టు జాగ్రత్తలు తీసుకున్నాను.
2: ఆ కాంతి కిరణంతో మీరేం ప్రయోగం చేశారు?
3: ఈ కాంతి కిరణాన్ని వివిధ పదార్థాల గుండా ప్రయాణింపచేసి కాంతి పరీక్షేపణం చెందే విషయాన్ని పరిశీలించడం మొదలుపెట్టాను.
2: ఓహో, మీ పరిశీలనలో ఏం తెలిసింది?
3: ఈ ప్రయోగాలలో కొన్ని ద్రవాలలో కాంతి పరీక్షేపణానికి సంబంధించి కొన్ని బలహీనమైన గీతలు స్పెక్ట్రోస్కోప్ ద్వారా గమనించేవాణ్ణి. కానీ ఆ కాంతి తీవ్రత సరిపోక బలహీనంగా ఉన్నాయి.
2: ఆహా, అసలు ఈ దిశలో ప్రయోగాలు చేయాలనే స్ఫూర్తి మీకు ఎలా కలిగింది?
3: అమెరికన్ శాస్త్రవేత్త ఆర్థర్ కాంప్టన్

0: ఎక్స్ కిరణాల ద్వారా ప్రయోగాలు చేశాడు. ఈ ఎక్స్ కిరణాలను ఒక యానకం ద్వారా పంపినప్పుడు అవి పరీక్షేపణం చెందాయి. అంతేకాదు, పరీక్షేపణం చెందడంతో వాటి శక్తిలో తరుగుదల కనిపించింది. ఈ విషయానికి కాంప్టన్ ఎఫెక్ట్ అని పేరు పెట్టారు. ఈ ప్రయోగం గురించి చదివాక నాకు స్ఫూర్తి కలిగింది. కాంతి విషయంలో కూడా ఎక్స్రేల విషయంలో జరిగినట్టు జరగవచ్చునని ఆలోచించాను. అందుకే ప్రయోగాలు చేశాను.
1: ఆహా, కాంతి తీవ్రత లేక గీతలు బలహీనంగా వచ్చాయన్నారు కదా, మరి ఆ ఇబ్బందిని ఎలా అధిగమించగలిగారు? అధిగమించి మేలైన ఫలితాలు ఎలా సాధించగలిగారు?
0: కాంతి తీవ్రత సరిపోయే విధంగా ఉండాలంటే శక్తివంతమైన కాంతి జనకం కావాలి. మెర్క్యూరీ ల్యాంప్ కొని దాంతో ప్రయోగాలు చేయసాగాను. కాంతి పరీక్షేపణ ద్రవాల గుండా ప్రయాణించినప్పుడు ఏర్పడిన గీతలు కాంతివంతంగా వచ్చాయి. మొత్తం 60 ద్రవాల గుండా కాంతిని పంపి ప్రయోగాలు చేశాం.
1: మీ పరిశోధన రిపోర్టు ఎప్పుడు తయారు చేశారు? దానిని ఎవరికి పంపారు?
0: నేను చేసిన ప్రయోగాలు విజయవంతమయ్యాయి. 1928 ఫిబ్రవరి 28 నా పరిశోధన రిపోర్ట్ తయారు చేశాను. ఈ పరిశోధనకు ఏ న్యూ టైప్ ఆఫ్ సెకండరీ రేడియేషన్ అని పేరు పెట్టాను. దానిని బ్రిటిష్ పత్రిక నేచర్కు పంపించాను. నేను కనిపెట్టిన ఈ విషయానికి రామన్ ఎఫెక్ట్ అని పేరు పెట్టారు.
1: గుడ్ గుడ్, వెరీ గుడ్. రామన్ ఫలితాన్ని సంక్షిప్తంగా ఎలా చెప్పుకోవాలి?
0: ఒక ద్రవం వల్ల పరిక్షేపణం చెందిన కాంతి పౌనఃపుణ్యం పతన కాంతి పౌనఃపుణ్యం కన్నా ఎక్కువ లేదా తక్కువ ఉంటుంది. దీనిని ప్రయోగపూర్వకంగా కనుక్కున్నాను. ఇదే రామన్ ఎఫెక్ట్.
1: మరి కాంప్టన్ ఎఫెక్ట్, రామన్ ఎఫెక్ట్ ఒకే మాదిరిగా ఉన్నాయి కదా? కాంప్టన్ ఎక్స్ కిరణాలతో చేశాడు, మీరు దృశ్య కాంతి కిరణాలతో చేశారు. మీకు నోబెల్ బహుమతి ఎప్పుడు వచ్చింది?
0: నేను కనుగొన్న విషయంపై 1928 మార్చి 16 బెంగళూరులో సౌత్ ఇండియన్ సైన్స్ అసోసియేషన్ ప్రారంభోత్సవ సభలో ప్రసంగించాను. 1930 నాకు నోబెల్ బహుమతి లభించింది.
1: మరి రామన్ ఫలితం వల్ల ప్రయోజనం ఏంటి?
0: దీనివల్ల పదార్థాల అంతర్గత నిర్మాణం తెలుసుకోవచ్చు. రామన్ ఎఫెక్ట్ ద్వారా 2000 రసాయనిక పదార్థాల అంతర్గత అణు నిర్మాణాన్ని ఇంతవరకు తెలుసుకోగలిగాం.
1: నా పేరు ముఖేష్, నేను ఒక పరిశోధకుడిని. మీరు కేఆర్ రామనాథన్ అవునా?
2: అవును. ఏంటి కావాలి మీకు?
1: రామన్ గారు పరిశోధన ఎలా సాగించినది చాలా విషయాలు నాకు చెప్పారు. మీరు ఆయనకు సహాయ సహకారాలు అందించిన శిష్యుడని కూడా చెప్పారు. మిమ్మల్ని కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది.
2: ఆయనతో పరిశోధనలో పాల్గొనే అవకాశం నాకు దక్కడం నేను జీవితంలో మర్చిపోలేని ఒక గొప్ప అనుభూతి.
1: రామన్ ఫలితం వల్ల పదార్థాల అంతర్గత నిర్మాణాలు తెలుసుకోవడం సాధ్యమైందన్నారు. రామన్ ఫలితం వల్ల శాస్త్ర విజ్ఞాన రంగంలో ఇంకా నూతన విశేషాలు ఏమైనా వెలుగులోకి వచ్చాయంటారా?
2: ఎంతో కాలంగా కాంతికి సంబంధించిన అనేక విషయాలు రహస్యంగానే ఉండిపోయాయి. ముఖ్యంగా కాంతి కణాల రూపంలో ప్రసారం అవుతుందా, తరంగాల రూపంలో ప్రసారం అవుతుందా అనే విషయం అనేక కాలాలుగా శాస్త్రవేత్తలకు అర్థం కానిదిగా ఉంది.
1: ఓహో, రామన్ ఫలితం ఈ చిక్కు సమస్యకు పరిష్కారం తీసుకొచ్చిందా?
2: కాంతి ఫోటాన్లు అనబడే కణాల సముదాయం అని రామన్ ఫలితం ధృవపరిచింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో శాస్త్రవేత్తలు రామన్ ఫలితం ఉపయోగించుకొని కొత్త కొత్త పరిశోధనలు చేస్తున్నారు.
1: రామన్ ఫలితం కనుగొన్న అభివృద్ధి చెందిన పరికరాలు అమర్చుకోవడానికి సుమారు ఎంత ఖర్చు ఉంటుంది?
2: ఈ ప్రశ్నకి రామన్ గారే జవాబు చెప్పారు. నోబెల్ బహుమతి తెచ్చిపెట్టిన పరిశోధనకు ఉపయోగించిన పరికరాల మొత్తం ఖరీదు 200 రూపాయలు మాత్రమే అని ఆయనే చెప్పారు.
1: అంతేనా?
2: అవును.
1: రామన్ పరిశోధన ప్రయోగశాలల్లో మీ దృష్టిని ఆకర్షించిన విషయాలు ఇంకా ఏవైనా ఉన్నాయా?
2: ఒక ప్రయోగంలో ఫలితాలు ఎంత సూక్ష్మమైనా సరే వాటిని పట్టుకోగల నైపుణ్యం రామన్ గారిది.

0: అటువంటి అనుభవం ఎప్పుడైనా మీరు గమనించారా?
1: రామన్ గారి వద్ద పనిచేసే అనేక మంది పరిశోధకులు తమ పరిశోధనలో స్పష్టమైన వర్ణపట గీతలు రాక యాతన పడుతున్నారు. రామన్ గారు ప్రయోగం చేసిన ఫోటో ప్లేట్ను ఆయన తీక్షణమైన కంట్రీలో పరిశీలించి ఎంతో సంతోషంతో, "చూడండి, ఇగో వర్ణపట గీతలు" అని పరిశోధకులకు చూపించారు.
0: మరి పరిశోధక విద్యార్థులకు ఆయన ఇచ్చే సలహాలు ఏ విధంగా ఉంటాయి?
1: ఒక పరిశోధక విద్యార్థి 1 కిలోవాట్ సామర్థ్యం గల ఎక్స్రే గొట్టంతో ప్రయోగం చేస్తున్నాడు. ఆ విద్యార్థికి ఇంగ్లాండ్లో ఉన్న ఒక పరిశోధకుడు ఇదే సమస్యపై పరిశోధన చేస్తూ 5 కిలోవాట్ల సామర్థ్యం ఉన్న ఎక్స్రే గొట్టం వాడుతున్నట్టు తెలిసింది. రామన్కు ఈ విషయం తెలిసింది. తన పరిశోధక విద్యార్థి కొంత నిరుత్సాహంతో ఉన్నట్లు కూడా గమనించాడు. ఆ విద్యార్థితో రామన్ నవ్వుతూ, "నువ్వు అంత దిగులు పడాల్సిన అవసరం లేదు. వాళ్ళకి 5 కిలోవాట్ల సామర్థ్యం ఉన్న ఎక్స్రే గొట్టం ఉంటే నీకున్న 10 కిలోవాట్ల సామర్థ్యం ఉన్న మెదడును వాడు. ఫలితాలు నువ్వే ముందు కనుగొంటావు" అని ధైర్యం చెప్పారు.
2: ప్రపంచవ్యాప్తంగా అనేక విశ్వవిద్యాలయాలు రామన్కు గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశాయి. జర్మనీలోని ఫ్రీబర్గ్, ఇంగ్లాండ్లోని గ్లాస్కో, ఫ్రాన్స్లోని ప్యారిస్, ముంబై, బెనారస్, ఢాకా, పాట్నా, మైసూరు వంటి అనేక విశ్వవిద్యాలయాలు రామన్కు డాక్టర్ పట్టా ప్రదానం చేసి సత్కరించాయి.
3: మైసూర్ ప్రభుత్వం రామన్ పరిశోధనా కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు 24 ఎకరాల భూమిని కేటాయించింది. తన చిరకాల వాంఛ ఒక పరిశోధనాశాలను నిర్మించాలనేది నెరవేరింది. బెంగళూరులో ఈ పరిశోధనాశాల నిర్మించడం జరిగింది. దాని ఎగ్జిక్యూటివ్ కమిటీ ఈ పరిశోధనాశాలకు రామన్ పరిశోధనా సంస్థ అని నామకరణం చేసింది.
2: ధ్వని, కాంతి, రాళ్ళు, రత్నాలు, పక్షులు, కీటకాలు, సీతాకోకచిలకలు, సముద్రపు గుల్లలు, చెట్లు, పుష్పాలు, వాతావరణం, శీతోష్ణ స్థితి, చూపు, వినికిడికి సంబంధించిన జంతు దేహధర్మ శాస్త్రాలపై అనేక పరిశోధనలు చేస్తూనే ఉండేవాడు. అన్ని రంగాలకు సంబంధించిన అంశాలు ఆయనకు పరిశోధనకు పనికొచ్చేవి. రామన్కు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది పెద్ద పెద్ద శాస్త్రవేత్తలతో వ్యక్తిగత పరిచయం ఉండేది. రామన్ పరిశోధనా సంస్థ నిర్మాణానికి తన నోబెల్ బహుమతికి సంబంధించిన సొమ్మునంతా ఖర్చు చేశాడు.
3: పిల్లలకు ప్రశ్నలు వేసి వారిలో సైన్స్ పట్ల ఆసక్తిని రేకెత్తించేవాడు. విద్యార్థులను తన ప్రయోగశాలకు, సంస్థకు వచ్చి అక్కడ ప్రయోగాలు, పరిశోధనలను తిలకించేందుకు ప్రోత్సహించేవాడు. 1929లోనే బ్రిటిష్ ప్రభుత్వం రామన్కు సర్ అనే బిరుదును ఇచ్చి సత్కరించింది. సైన్స్లో రామన్ చేసిన కృషికి గుర్తింపుగా భారతదేశం ఆయనకు 1954లో భారతరత్న బిరుదును ఇచ్చి సత్కరించింది. రామన్ ఎఫెక్ట్ను 28 ఫిబ్రవరిన ప్రకటించిన కారణంగా 1987 నుండి 28 ఫిబ్రవరిన జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. 1957లో రామన్కు అంతర్జాతీయ లెనిన్ బహుమతి లభించింది.
2: ఏ భారతీయునికి, ప్రత్యేకంగా ఆసియాలో ఎవరికీ ఫిజిక్స్లో రామన్కు ముందు నోబెల్ బహుమతి రాలేదు. రామన్ మాత్రమే మొదటి వ్యక్తి. నిరంతర పరిశోధకునిగా జీవించిన రామన్ 1970 నవంబర్ 21న మరణించారు. ఇతను భారతీయ ప్రతిభకు ప్రతిరూపం.

మీరింతవరకు భారతీయ ప్రతిభకు ప్రతిరూపం సర్ సివి రామన్ రూపకం విన్నారు. రచన డాక్టర్ సివి సర్వేశ్వర శర్మ, నిర్వహణ శ్రీ బేత రామసూర్య ప్రకాశరావు. ఇందులో చిన్నప్పటి రామన్, శ్రీమతి యు యశస్వి, చంద్రశేఖర్ అయ్యర్, శ్రీ ఏ రామస్వామి, రామన్ శ్రీ హుండి ముఖ్య ప్రాణరావు, సర్కార్ శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి, ముఖర్జీ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, ముఖేష్ శ్రీ పిఎల్వి ప్రసాద్, రామనాథన్ శ్రీ టిపిఎన్ మూర్తి. వ్యాఖ్యానం శ్రీ బేత రామసూర్య ప్రకాశరావు, శ్రీమతి వి విశాలాక్షి.

ఇంతవరకు భారతీయ ప్రతిభకు ప్రతిరూపం సర్ సివి రామన్ రూపకం విన్నారు. రచన డాక్టర్ సివి సర్వేశ్వర శర్మ, నిర్వహణ శ్రీ బేత రామసూర్య ప్రకాశరావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖ కేంద్ర సౌజన్యంతో ప్రసారమైంది.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోస్లో సమయం సరిగ్గా 9:30. అభిలాష ఉత్తరాల ద్వారా మీరు కోరిన పాటలు. కార్యక్రమంలో ముందుగా ఈ ఉత్తరం అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డిపల్లి గ్రామం నుండి కోరుతున్న శ్రోతలు ఎస్ పోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి, ఈశ్వరయ్య, లాస్య, సుదీప్తి, హిమబిందు, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ, టీనా, నీలిమారెడ్డి, వనజ, గీత, నీరజారెడ్డి, శ్రీనిధి, రజిత, దీక్షిత్ రెడ్డి, నాగమణి, లక్ష్మీ ప్రసన్న, రేణుకా చౌదరి. అలాగే ఇదే పాట కావాలని కోరుతున్న శ్రోతలు అనంతపురం మండలం పూలకుంట గ్రామం నుంచి ఓబుళమ్మ, భారతి, పోలేరమ్మ, పద్మావతి, లక్ష్మీదేవి, ఓబుళమ్మ, రాజీ, రామాంజనమ్మ, వెంకటలక్ష్మి, వరాలు, రత్నమ్మ, లక్ష్మి, లక్ష్మీ నరసింహ, అచ్చమ్మ. వీరంతా కోరుతున్న పాట మంగమ్మ గారి మనవడు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన డాక్టర్ సి నారాయణరెడ్డికి, తనకి సంగీతం కెవి మహాదేవన్. వీరికోసం ఈ పాట.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా
3: సై బాల్,
2: నడువుల తామరా
3: సై బాల్,
2: బురద పుల్లా
3: సై బాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
5: హే, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
6: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
5: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
6: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
5: బంగారం ధర తగ్గితే?
6: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
7: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. GRT జ్యువెలర్స్.
8: తర్వాత ఈ ఉత్తరం కర్నూలు సుబ్బారెడ్డి నగర్ నుండి. కోరుతున్న శ్రోతలు శేఖర్, కాత్యాయని రాజేశ్వరి, పవన్, సుజాత, శంకర్రావు, జస్వంత్, కృష్ణ. వీరంతా కోరుతున్న పాట మాస్టర్ చిత్రం కోసం. హరిహరన్, సుజాత పాడిన సిరివెన్నెల గీతం, సంగీతం మణిశర్మ. వీరికోసం ఈ పాట.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?

0: గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలు ఆభరణాలు కొనుక్కోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే
0: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే
0: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
3: అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన పాటలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత ఈ ఉత్తరం కర్ణాటక రాష్ట్రం కమలాపురం నుండి కోరుతున్న శ్రోతలు లక్ష్మణరావు, రాధాకృష్ణ, రుక్మిణి, ప్రసాద్, మురళీధర్, రాఘవేంద్ర వీరంతా కోరుతున్న పాట గులేబ కావళి కథ. చిత్రం కోసం ఘంటసాల పి. సుశీల పాడిన డాక్టర్ సి. నారాయణ రెడ్డి గీతానికి సంగీతం జోసెఫ్ వి. కృష్ణమూర్తి. వీరికోసం ఈ పాట.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమస్య

0: ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
1: ఈ ఉత్తరం కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి. కోరుతున్న శ్రోతలు ప్రకాష్, శ్యామల, అశ్వని, ఆనంద్, మన్విత్. అలాగే ఇదే పాట కావాలని కోరుతున్న శ్రోతలు తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా కొరుట్ల మండలం వెంకటాపూర్ నుండి అనుమళ్ళ నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర. వీరంతా కోరుతున్న పాట ప్రతిఘటన చిత్రం కోసం ఎస్ జానకి పాడిన వేటూరి గీతానికి సంగీతం చక్రవర్తి. వీరికోసం ఈ పాట.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: అభిలాష కార్యక్రమంలో చివరిగా ఈ ఉత్తరం. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం బైపల్లి గ్రామం నుండి కోరుతున్న శ్రోతలు ఎం నాగేశ్వరరావు, బండారు త్రిమూర్తులు గుప్తా, మాణిక్యాలరావు, పాలెం పోలయ్య, బాబురావు, రజని, రాజశేఖర్, రవికుమార్, బ్రహ్మయ్య, కస్తూరి రాముడు, కోటిరాము, పైడితల్లి వెంకటేష్, నరసింగరావు, మహమ్మద్ ఇనాయతుల్లా, నరహరి, భాస్కర్ రావు, నాగనాథ్ గుప్తా, సుధీర్, పువ్వల ఈశ్వర్రావు. వీరంతా కోరుతున్న పాట బొబ్బిలి పులి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పేసుశీల పాడిన దాసరి నారాయణరావు గీతానికి సంగీతం జేవి రాఘవులు. వీరి కోసం ఈ పాట.

0: అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కొన్న పాటలు వింటున్నారు. ఈ ప్రసారంలో 10 గంటలకు రొమ్ము క్యాన్సర్ లక్షణాలు నివారణ చికిత్సపై ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం ప్రసారమవుతుంది. అతిథి డాక్టర్ పి రాజ్యలక్ష్మి, సర్జికల్ ఆంకాలజిస్ట్. పరిచయకర్త రావుల సాయి గిరీష్. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. ఈ కార్యక్రమం మరికాసేపట్లో ప్రసారం.
1: ఏ మారినా

0: ఆకాశవాణి రొమ్ము క్యాన్సర్ లక్షణాలు నివారణ చికిత్స ఈ అంశం గురించి సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ పి రాజలక్ష్మి గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని వింటారు. పరిచయకర్త రావుల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. మహిళల ఆరోగ్యానికి సంబంధించిన అనేక సమస్యలలో రొమ్ము క్యాన్సర్ ఒక ముఖ్యమైన అంశంగా మారింది. అయితే రొమ్ము క్యాన్సర్ అంటే భయపడాల్సిన వ్యాధి మాత్రమే కాదు, సమయానికి గుర్తించడం, సరైన వైద్య సలహా తీసుకోవడం, తగిన చికిత్స పొందడం ద్వారా అనేక సందర్భాలలో విజయవంతంగా ఎదుర్కోవచ్చు. రొమ్ములలో కనిపించే మార్పులు, ముందస్తు హెచ్చరిక సంకేతాలేంటి, స్వీయ పరీక్షను ఎలా చేసుకోవాలి, మ్యామోగ్రఫీ, అల్ట్రాసౌండ్, బయోస్పి వంటి పరీక్షలు ఎప్పుడు అవసరం, ఇటువంటి అంశాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనకు వివరించేందుకు మన ఆకాశవాణి స్టూడియోస్ లో మనతో పాటు ఉన్నారు డాక్టర్ పి రాజలక్ష్మి గారు, సర్జికల్ ఆంకాలజిస్ట్. మేడంతో మనం మాట్లాడి పూర్తి సమాచారాన్ని విందాం. మేడం నమస్కారం. మేడం
1: నమస్కారం అండి.
0: మేడం, కార్యక్రమంలో ముందుగా ప్రస్తుతమైతే మన దేశంలో మహిళలలో అత్యధికంగా కనిపిస్తూ ఉన్న క్యాన్సర్లలో ఈ రొమ్ము క్యాన్సర్ ఒకటిగా మారింది మేడం, మరి ఈ పరిస్థితికి ప్రధాన కారణాలు ఏంటంటారు?
1: అవునండి, ఈ రోజుల్లో రొమ్ము క్యాన్సర్ అనేది మనం బాగా కామన్ గా చూస్తున్నాము. ఇప్పుడు మహిళల్లో మనకి వచ్చే క్యాన్సర్స్ లో భారతదేశంలో 39% రొమ్ము క్యాన్సర్సే. ఇంకా మిగిలిన కామన్ గా మన మహిళల్లో చూస్తున్న క్యాన్సర్స్ ఏంటి అంటే అండాశయ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్స్ అనేవి చూస్తున్నాం. ఇప్పుడు రొమ్ము క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరగడానికి ప్రధాన కారణాల్లో ఫస్ట్ ఒకటి ఏంటంటే సగటు ఆయుర్దాయం అనేది పెరిగింది. అదివరకు 70 ఇయర్స్ అలా ఉండేవాళ్ళు, ఇప్పుడు లైఫ్ స్పాన్ 80 to 90 ఇయర్స్ అయ్యింది. ఎందుకంటే క్రానిక్ డిసీజెస్ కి మనకు వచ్చిన ట్రీట్మెంట్స్ వల్ల 80 to 90 ఇయర్స్ వరకు ఉంటున్నారు. సో ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఏమవుతుందంటే సెల్స్ లో క్యాన్సర్ గా మారే తత్వం ఎక్కువ అవుతూ ఉంటుంది. సో యాజ్ ఏజ్ పెరుగుతున్న కొద్దీ మనకి క్యాన్సర్ రిస్క్ అనేది పెరుగుతుంది. రెండో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్. ఇప్పుడు ఒబెసిటీ అనేది ఎక్కువైంది, దాంతోపాటు స్మోకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ మన రిస్క్ ని పెంచుతాయి. సెడెంటరీ లైఫ్ స్టైల్, అసలు ఫిజికల్ యాక్టివిటీ ఉండట్లేదు, ఎక్కువసేపు కూర్చొని వర్క్ చేసుకునే పనులే ఉంటున్నాయి. సో ఈ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ వల్ల కూడా మనకి రిస్క్ పెరుగుతుంది. అలాగే ప్రెగ్నెంట్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవన్నీ ఏంటంటే డీలేడ్ ప్రెగ్నెన్సీ, 30 ఇయర్స్ పైబడి ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అవ్వటం, తర్వాత పిల్లలకి పాలు పట్టకపోవటం, తల్లి పాలు, ఇవన్నీ కూడా మనకి క్యాన్సర్ రిస్క్ ని పెంచుతున్నాయి. ఇవి కాకుండా కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, అంటే ఫ్యామిలీలో ఎవరికన్నా క్యాన్సర్ ఉంటే మనకి వచ్చే రిస్క్ కొంచెం పెరుగుతూ ఉంటుంది.
0: మేడం, మరి ఆ రొమ్ము క్యాన్సర్ వచ్చినప్పుడు అంటే శరీరం ముందుగానే ఇచ్చే సంకేతాలు ఏమిటంటారు, మహిళలు ఏ లక్షణాలను అసలు నిర్లక్ష్యం చేయకూడదంటారు?
1: మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అరౌండ్ 80 to 90% ఆఫ్ ద కేసెస్ లో మనకి పేషెంట్స్ రొమ్ములో గెడ్డ తగులుతుంది అని వస్తారు. సో ఏదైనా మనకి గెడ్డ, ఎంత సైజ్ ఉన్నా, వయసుకు సంబంధం లేకుండా, అది నొప్పి ఉన్నా లేకపోయినా, ఏదైనా గెడ్డ తగిలితే వచ్చి వెంటనే కన్సల్ట్ చేయాలి. ఇవి కాకుండా మనకి బ్రెస్ట్ క్యాన్సర్ ఎలా స్ప్రెడ్ అవుతుంది అంటే మనకి చంకలో లింఫ్ నోడ్స్ అని ఉంటాయి. సో బ్రెస్ట్ క్యాన్సర్ లింఫ్ నోడ్స్ కి వెళ్తుంది. సో మనకి చంకలో కూడా గెడ్డలు వస్తాయి. సో మనకి రొమ్ములో గెడ్డ వచ్చినా, చంకలో గెడ్డలు వచ్చినా కూడా మనం చూపించుకోవాలి. అలాగే నిప్పుల నుంచి, చనుమల నుంచి ఏమైనా బ్లీడింగ్, రక్తస్రావం అయినా, లేకపోతే నిప్పుల్ రిట్రాక్షన్ అంటాం, చనుమను లోపలికి పోయినా కూడా అవి కూడా సంకేతాలు మనకి క్యాన్సర్ ఉండొచ్చు అని. అలాగే స్కిన్, రొమ్ము పైన ఉన్న చర్మం ఎర్రగా మారటం గానీ, పుండు పడటం గానీ, అలాంటివి జరిగినా కూడా మనం వెంటనే వచ్చి డాక్టర్ గారిని సంప్రదించాలి.
0: మేడం, అంటే నొప్పి లేకపోతే

0: క్యాన్సర్ రాదు అనే అపోహ చాలా మందిలో ఉంది కదా మేడం. సో ఇందులో ఎంతవరకు నిజం ఉందంటారు?
1: ఇది పూర్తిగా అపోహేనండి. మనకి చాలా వరకు క్యాన్సర్ గడ్డల్లో అసలు నొప్పి ఉండదు. దీనివల్లే మన దగ్గరికి చాలా మంది అడ్వాన్స్డ్ స్టేజెస్లో వస్తూ ఉంటారు. నొప్పి లేదు కదా అని దాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. సో 90% గడ్డల వరకు నొప్పి అసలు ఉండదు. అలానే నొప్పి ఉన్న గడ్డల్లో క్యాన్సర్ ఉండదా అంటే కాదు, నొప్పి ఉన్న గడ్డల్లో కూడా 5 నుంచి 10% క్యాన్సర్ ఉంటుంది. సో మనకి నొప్పి ఉన్నా లేకపోయినా ఏదైనా గడ్డ కొత్తగా అనిపిస్తోంది అంటే వెంటనే వచ్చి టెస్ట్ చేయించుకోవాలి.
0: మేడం, ప్రతి మహిళ నెలకు ఒకసారి స్వయంగా

0: ఐదు నుంచి 10% క్యాన్సర్ ఉంటుంది. సో మనకి నొప్పి ఉన్నా లేకపోయినా ఏదైనా గడ్డ కొత్తగా అనిపిస్తోంది అంటే వెంటనే వచ్చి టెస్ట్ చేయించుకోవాలి.
1: మేడం, ప్రతి మహిళ నెలకు ఒకసారి స్వయంగా రొమ్మును పరీక్షించుకోవాలని వైద్యులు చెప్తూ ఉంటారు కదా మేడం, సో ఈ యొక్క స్వీయ పరీక్షను సరైన పద్ధతిలో ఎలా చేసుకోవాలంటారు, ఏ వయసు నుంచి ఇది ప్రారంభించాలంటారు?
0: సో ఈ స్వీయ పరీక్షనే సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటామండి. ఇది 20 ఇయర్స్, 20 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ చేసుకోవాలి. దీన్ని ఎప్పుడు చేసుకోవాలి అంటే నెలసరి కంప్లీట్ అయ్యాక, అంటే పీరియడ్స్ అయ్యాక 3 నుంచి 5 డేస్ లోపు చేసుకోవాలి. ఎందుకంటే ఈ పీరియడ్లో రొమ్ము అనేది మెత్తగా ఉంటుంది, మనకేమైనా గెడ్డలు ఉన్నా కూడా ఈజీగా తెలుస్తుంది. ఇది మనం నుంచోని, అద్దం ముందర నుంచోని, పడుకొని, స్నానం చేసేటప్పుడు చూసుకోవాలి. సో అద్దం ముందర నుంచొని చేతులు పక్కన పెట్టుకొని, చేతులు నడుము మీద పెట్టుకొని బిగుతుగా చేసి చేతులు పైకెత్తి చూసుకోవాలి. రొమ్ములో ఏమన్నా గెడ్డలున్నాయా, చంకలో ఏమన్నా గెడ్డలున్నాయా, లేకపోతే రొమ్ము ఆకారం ఏమన్నా మారిందా, ఇందాక మనం చెప్పుకున్నట్టు నిప్పుల్ రిట్రాక్షన్ కానీ డిశ్చార్జ్ కానీ ఏమన్నా ఉందా అనేది చూసుకోవాలి. అలాగే పడుకొని మధ్య 3 వేళ్లతోటి రొమ్ముని నొక్కుని చూసుకోవాలి. ఏదో రౌండ్గా కానీ, సర్క్యులర్ మోషన్స్ అంటాం, క్లాక్ వైజ్ కానీ, యాంటీ క్లాక్ వైజ్ కానీ, లేకపోతే పైనుంచి కిందకి నొక్కుని రొమ్ము మొత్తం చంకని కూడా అలాగే పరీక్ష చేసుకుని చూసుకోవాలి. అలాగే స్నానం చేసేటప్పుడు చూసుకుంటే యూజ్ ఏంటి అంటే, సోపు వాటర్ ఉంటుంది కాబట్టి మన ఫింగర్స్ ఈజీగా గ్లైడ్ అవుతాయి, ఏమన్నా లీజన్ ఉన్నా కూడా మనకి త్వరగా తెలుస్తుంది. సో ఇలా చేసుకుంటే ఏంటంటే, ట్యూమర్ చాలా చిన్న సైజ్ లో ఉన్నప్పుడే మనం తెలుసుకోగలుగుతాము, అండ్ ఆ స్టేజ్ లో మనం ట్రీట్మెంట్ ఇస్తే రిజల్ట్స్ కూడా చాలా బాగుంటాయండి.
1: మేడం, మనం చూస్తూ ఉంటాం మేడం, మామోగ్రఫీ అని లేదా అల్ట్రాసౌండ్ అని, అదేవిధంగా బయోస్పీ, సో ఇటువంటి పరీక్షలు ఎప్పుడు అవసరం అవుతాయంటారు, అంటే ప్రారంభ దశలో క్యాన్సర్ను గుర్తించడంలో వీటి పాత్ర ఎంత కీలకంగా ఉన్నాయంటారు?
0: సో మనకి అల్ట్రాసౌండ్, మామోగ్రఫీ అనేది మనకి ఎవరైనా పేషెంట్ గెడ్డ ఉంది అని వచ్చినప్పుడు చేపిస్తామండి. 40 ఇయర్స్ లోపు వాళ్ళకి మనం యూజువలీ అల్ట్రాసౌండ్ అనేది చేపిస్తాం, ఎందుకంటే వీళ్ళలో డెన్స్ బ్రెస్ ఉంటాయి. సో మనం అల్ట్రాసౌండ్ చేపిస్తాం. 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి మామోగ్రామ్ అని చేపిస్తాము. ఈ మామోగ్రామ్ కూడా 2 రకాలు ఉంటుంది, స్క్రీనింగ్ మామోగ్రామ్ అని, డయాగ్నోస్టిక్ మామోగ్రామ్ అని. స్క్రీనింగ్ మామోగ్రామ్ అంటే ఏంటంటే, మనకి ఫ్యామిలీ రిస్క్ ఉంది, లేకపోతే మనకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంది, లేకపోతే మనకి 40 ఇయర్స్ దాటాయి అన్న వాళ్ళలో ఏమీ గెడ్డ లేకపోయినా మనం స్క్రీన్ చేసుకుంటూ ఉంటాం, దాన్ని స్క్రీనింగ్ మామోగ్రామ్ అంటారు. అదే డయాగ్నోస్టిక్ మామోగ్రామ్ అంటే ఏమైనా గెడ్డ తెలిసినప్పుడు మన దగ్గరికి వస్తారు, మనం క్లినికల్ ఎగ్జామినేషన్ చేసి మామోగ్రామ్ రాస్తాము. సో ఈ అల్ట్రాసౌండ్, మామోగ్రామ్ రిపోర్ట్స్ లో మనకి స్కోరింగ్ అనేది ఉంటుంది, 1 to 6 స్కోర్స్ అనేవి ఇస్తారు. సో స్కోర్ ని బట్టి, అంటే స్కోర్ పెరుగుతున్న కొద్దీ మనకి క్యాన్సర్ రిస్క్ ఎక్కువ ఉంది అని చెప్పి, సో స్కోర్ 4-5 ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా బయోప్సీ అనేది చేపిస్తాము. బయోప్సీ అంటే ఏంటంటే, ఏదైతే గెడ్డ తెలుస్తుందో అందులో నుంచి మనం కొంచెం టిష్యూ తీసి దాన్ని పరీక్ష చేస్తాము. మనకి బయోప్సీ ఒక్కటే ఖచ్చితంగా క్యాన్సర్ ఉందా లేదా అనేది చెప్పగలుగుతుంది. ఒకవేళ క్యాన్సర్ వస్తే ఆ బయోప్సీ మీద మనం హార్మోన్ స్టేటస్ అని, IHC అని చేస్తాము. దీన్ని బట్టి మనం ఫర్దర్ గా ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది కూడా తెలుస్తుంది.
1: మేడం, అంటే కుటుంబంలో తల్లి, అక్క లేదా చెల్లికి అంటే రొమ్ము క్యాన్సర్ ఉంటే ఇతర మహిళలు ఎలాంటి అదనపు జాగ్రత్తలు తీసుకోవాలంటే, సాధారణంగా మనం వింటూ ఉంటాం మేడం జాగ్రత్తగా ఉండాలి ఇంట్లో వాళ్ళకు ఉంటే అని చెప్పి, దీనికి సంబంధించి ఏమంటారు?
0: సో ఫ్యామిలీలో ఎవరికన్నా క్యాన్సర్ ఉంది అంటే మనకి కొంచెం ఇంక్రీస్డ్ రిస్క్ ఉంటుంది. నార్మల్ మిగతా మహిళలతో పోలిస్తే ఫ్యామిలీలో ఉంటే గనక మనకి కొంచెం రిస్క్ పెరుగుతుంది. అలా అని భయపడవలసిన అవసరం లేదు. కొంతమందికి ఓపీకి వస్తూ ఉంటారు, మా అమ్మగారికి కానీ అక్కకి కానీ క్యాన్సర్ ఉందండి, నాకు కూడా వస్తుందా అని. వస్తుందని 100% ఖచ్చితంగా చెప్పలేమండి, రిస్క్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటాం, అంటే అమ్మ కానీ సొంత అక్క చెల్లి, వీళ్లలో క్యాన్సర్ ఉంటే గనక మనకి రిస్క్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది, అంటే 1.5 to 2 times రిస్క్ ఉంది అని చెప్తాం. అలా కాకుండా ఫ్యామిలీ మెంబర్స్ ఇద్దరు ఎఫెక్ట్ అయ్యారనుకోండి, ఆ రిస్క్ ఇంకొంచెం పెరుగుతుంది, 3 to 5 times ఎక్కువ రిస్క్ ఉంటుంది. అలాగే వాళ్ళకి క్యాన్సర్ వచ్చిన వయసుతో కూడా సంబంధం ఉంటుంది. ఇప్పుడు అమ్మగారికి కానీ అక్కగారికి కానీ 50 సంవత్సరాలలోపు క్యాన్సర్ వస్తే మనకి ఆ రిస్క్ ఇంకొంచెం ఎక్కువ అవుతుంది అన్నమాట. సో వీళ్ళల్లో వీళ్ళు డాక్టర్ని కలిసి వాళ్ళ రిస్క్ స్ట్రాటిఫికేషన్ చేసుకొని, ఇంట్లో 50 ఇయర్స్ అప్పుడు క్యాన్సర్ తెలిసింది అనుకోండి, వీళ్ళు ఒక 10 ఇయర్స్ ముందర నుంచే దానికి స్క్రీనింగ్ స్టార్ట్ చేసుకోవాలి. అవసరమైతే జెనెటిక్ టెస్టింగ్ కూడా అడ్వైస్ చేస్తారు. BRCA1, BRCA2 అని జీన్స్ ఉంటాయి, ఇంకా చాలా రకాలు కూడా ఉంటాయి, ఇవి మోస్ట్ కామన్ జీన్స్. సో అవసరాన్ని బట్టి అవి కూడా జెనెటిక్ టెస్టింగ్ అనేది చేపించుకోవాల్సి వస్తుంది.
1: మేడం, ఈ రొమ్ము క్యాన్సర్ అంటే ఈ రొమ్మును పూర్తిగా తొలగించాల్సిందే అనే భయం చాలా మందిలో కూడా ఇప్పుడు నెలకొని ఉంది కదా మేడం, ఆధునిక శస్త్రచికిత్సలతో రొమ్మును కాపాడే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు?
0: చాలా మంది రొమ్ము క్యాన్సర్ అంటే రొమ్ము అంతా తీసేస్తారు అని భయపడుతూ ఉంటారు, కానీ అందరిలో రొమ్ము తీయాల్సిన అవసరం ఉండదు. దాన్ని మనం ఎలా డిసైడ్ చేస్తామంటే, గెడ్డ ఎంత సైజులో ఉంది, రొమ్ము పరిమాణం ఎంత ఉంది అని చూసి దాన్ని బట్టి డిసైడ్ చేస్తాం. ఒకవేళ గెడ్డ చాలా చిన్నదిగా ఉంది అంటే మనకి గెడ్డ వరకే తీయటం అవుతుంది, అండ్ మిగతా బ్రెస్ట్ కి మొత్తం మనం రేడియేషన్ ఇస్తాం.

0: ఎందుకంటే మిగిలిన బ్రెస్ట్ లో వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి దాన్ని తగ్గించడం కోసం మనం రేడియేషన్ అనేది పెట్టుకుంటాం. ఒకవేళ ట్యూమర్ కొంచెం పెద్దగా ఉందనుకోండి, మనం ఫస్ట్ కీమోథెరపీ ఇచ్చుకొని దాన్ని సైజ్ తగ్గించుకొని అప్పుడు ఆ గెడ్డ వరకే తీయటం అవుతుంది. లేదు కొంచెం డిఫెక్ట్ ఎక్కువే వచ్చింది ట్యూమర్ తీసాక అంటే మనకి ఆంకోప్లాస్టిక్ సర్జరీస్ అని వచ్చాయి, అంటే రొమ్ములో ఉన్న టిష్యూని అటు ఇటు కొంచెం మార్చి ఆ డిఫెక్ట్ని ఫిల్ చేస్తాము, వాటిని ఆంకోప్లాస్టిక్ సర్జరీస్ అంటాం. అయితే అందరిలోనూ ఇలా రొమ్ము ప్రిజర్వ్ చేయటం కుదరదు. ఇప్పుడు మనం ఏదైతే రొమ్ము ఉంచుతున్నామో దాన్ని బ్రెస్ట్ కన్జర్వేటివ్ సర్జరీస్ అని అంటాము, కానీ అందరిలో ఇది కుదరకపోవచ్చు. ఎందుకంటే మల్టిపుల్ ట్యూమర్స్ బ్రెస్ట్ మొత్తం స్ప్రెడ్ అయ్యి ఉంటే వాళ్ళల్లో మనము రొమ్ము మొత్తం తీయాల్సి వస్తుంది. రొమ్ము మొత్తం తీసినా కూడా మనకి ఇప్పుడు హోల్ బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ అని వచ్చింది. అంటే ఏంటంటే మన రొమ్ము ప్లేస్లో మన బాడీలో నుంచి ఎక్కడైనా కండరం తీసుకొచ్చి రొమ్ము ప్లేస్లో పెడతాము. అవి కాకుండా సిలికాన్ ఇంప్లాంట్స్ అని వచ్చాయి. అవి ఏంటంటే సిలికాన్ మెటీరియల్తో చేస్తారు, అది మన రొమ్ము ఆకారంలో ఉంటుంది. రొమ్ము కింద చర్మంలో కానీ కండరం కింద కానీ పెడతాము. సో ఇవి చేస్తే ఏంటంటే పేషెంట్స్ ఈజీగా కొంచెం రికవర్ అవుతున్నారు ఈ బ్రెస్ట్ కన్జర్వేటివ్ సర్జరీస్ వల్ల, వాళ్ళలో కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది.
1: మేడం, అంటే ప్రస్తుతం ఆ రొమ్ము క్యాన్సర్ చికిత్సలో ఎలాంటి ఆధునిక సాంకేతికతలు అందుబాటులో ఉన్నాయంటారు? మనం చూస్తే కనుక ఆ రోగుల జీవన నాణ్యతను ఇవి ఏ విధంగా మెరుగుపరుస్తున్నాయంటారు?
0: బ్రెస్ట్ కన్సర్వేటివ్ సర్జరీస్, బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ అనేవి జరుగుతున్నాయండి. లింఫ్ నోడ్స్ ఇన్వాల్వ్ అవుతాయి చంకలో. సో మనం సర్జరీ చేసేటప్పుడు ఆ లింఫ్ నోడ్స్ కూడా ఒకవేళ క్యాన్సర్ స్ప్రెడ్ అయితే అవి తీసుకోవాల్సి వస్తుంది. దానికి మనం ఇప్పుడు సెంటినల్ లింఫ్ నోడ్ బయోప్సీ అని చేస్తున్నాము. అది ఏంటి అంటే ఏదైతే మోస్ట్ కామన్ గా నోడ్ ఇన్వాల్వ్ అవుతుందో దాన్ని తీసి మనం టెస్ట్ కి పంపిస్తాం సర్జరీ చేసే టైంలో. ఒకవేళ అందులో కనుక క్యాన్సర్ ఉంటే మనం మిగతా లింఫ్ నోడ్స్ తీస్తాము, లేదు అంటే మనం మిగతా లింఫ్ నోడ్స్ అన్ని వదిలేసి 3 to 4 లింఫ్ నోడ్స్ వరకు టెస్ట్ చేసి వదిలేస్తాం. దీనివల్ల ఏంటి అంటే మనకి లింఫెడీమా అనే కాంప్లికేషన్ ని మనం ప్రివెంట్ చేయొచ్చు. లింఫెడీమా అంటే ఈ లింఫ్ నోడ్స్ అన్ని తీసేస్తే 3-4 సంవత్సరాల తర్వాత చేతి వాపు వస్తుంది. సో మనం దాన్ని ప్రివెంట్ చేయగలం. అలాగే సర్జరీలో కాకుండా మెడికల్ మేనేజ్మెంట్ లో కీమోథెరపీ, ఇమ్యూనోథెరపీ, టార్గెటెడ్ థెరపీ అని వచ్చాయి. సో బ్రెస్ట్ లో హర్టూ పాజిటివ్, హార్మోన్ పాజిటివ్ అని ఉంటాయి. హర్టూ పాజిటివ్ వాటికి ట్రాస్టూజుమాబ్ అని, హార్మోన్ పాజిటివ్ వాటికి CDK4 ఇన్హిబిటార్స్ అని, ఇవి టార్గెటెడ్ థెరపీ అంటాం అనమాట. ఇవేంటి అంటే ఓన్లీ క్యాన్సర్ సెల్స్ మీద యాక్ట్ అవుతాయి, నార్మల్ సెల్స్ మీద యాక్ట్ అవ్వవు. సో రిజల్ట్స్ కూడా బాగుంటాయి అండ్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా కొంచెం మనం దీనివల్ల తగ్గించవచ్చు. అలాగే రేడియేషన్ లో కూడా మనకి అడ్వాన్సెస్ వచ్చాయండి. యాక్సిలరేటెడ్ పార్షియల్ బ్రెస్ట్ రేడియేషన్ అని, IORT అని, IMRT అని ఇవన్నీ వచ్చాయి. దీనివల్ల ఏంటంటే మనం అవసరమైన పార్ట్ వరకే రేడియేషన్ ఇచ్చుకొని మిగిలిన నార్మల్ టిష్యూస్ ని మనం రేడియేషన్ తగలకుండా సేవ్ చేసుకోవచ్చు. రొమ్ము కింద హార్ట్, లంగ్స్ ఇవన్నీ ఉంటాయి. సో వాటిని ఎక్కువ డ్యామేజ్ అవ్వకుండా మనం చేసుకోవచ్చు. సో ఈ లేటెస్ట్ అడ్వాన్సెస్ వల్ల ఏంటంటే పేషెంట్ రికవరీ ఫాస్ట్ గా ఉంటుంది, వాళ్ళ సైడ్ ఎఫెక్ట్స్ కూడా తక్కువ ఉంటున్నాయి అండ్ రిజల్ట్స్ కూడా బెటర్ గా ఉంటున్నాయి.
1: మేడం, మరి తల్లిపాలు ఇవ్వడం రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని చెప్తూ ఉంటారు కదా మేడం, సో దానికి శాస్త్రీయంగా ఆధారం ఏమిటి అంటారు?
0: సో మనకి స్టడీస్ ఏం చెప్తున్నాయి అంటే తల్లిపాలు బిడ్డకి ఇవ్వటం వల్ల క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది. అంటే మనం 12 నెలల పాటు, అంటే 1 సంవత్సరం పాటు తల్లిపాలు బిడ్డకి ఇస్తే మన రిస్క్ అనేది 4% వరకు తగ్గుతుంది అని చెప్తుంది. ఇది ఎందుకు అంటే మనము పాలిచ్చే సమయంలో నెలసరులు రావు, అప్పుడు మనకి ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. మనకి బ్రెస్ట్ క్యాన్సర్ ని ప్రమోట్ చేసే హార్మోన్ ఈస్ట్రోజన్. సో ఇప్పుడు ఈస్ట్రోజన్ తక్కువగా ఉండటం వల్ల మనకి ఈ రిస్క్ అనేది తగ్గుతుంది. అలాగే బ్రెస్ట్ ఇష్యూ అనేది ప్రెగ్నెన్సీ తర్వాత పాలిచ్చే సమయంలో మెచ్యురేషన్ అనేది జరుగుతుంది. దీని ముందరంతా బ్రెస్ట్ ఇష్యూ ఇమ్మెచ్యూర్ గా ఉంటుంది. ఇమ్మెచ్యూర్ సెల్స్ కి క్యాన్సర్ సెల్స్ గా మారే రిస్క్ ఎక్కువ ఉంటుంది వెన్ కంపేర్ టు మెచ్యూర్ సెల్స్. సో ప్రెగ్నెన్సీ, లాక్టేషన్ తర్వాత కూడా ఈ రిస్క్ అనేది మనకి తగ్గుతుంది.
1: మేడం, ఆహారం కానివ్వండి, వ్యాయామం, బరువు నియంత్రణ, మద్యపానం మరియు ధూమపానం, సో ఇటువంటి జీవనశైలి అంశాలు రొమ్ము క్యాన్సర్ ప్రమాదంపై ఎంత ప్రభావాన్ని చూపుతూ ఉన్నాయి?
0: ఇవన్నీ లైఫ్ స్టైల్ చేంజెస్, మోడిఫికేషన్స్ అంటామండి. ఇప్పుడు వెయిట్ పెరగటం వల్ల మనకి బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది, అంటే ఇన్సులిన్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. ఇన్సులిన్ వల్ల కూడా మనకి బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ అనేది పెరుగుతుంది. అలాగే పోస్ట్ మెనోపాజల్ ఒబిసిటీ, మెనోపాజ్ ముందర వరకు మనకి ఈస్ట్రోజన్ హార్మోన్ ఉంటుంది, దాని వల్ల క్యాన్సర్ రిస్క్ ఉంటుంది. అదే మెనోపాజ్ వచ్చాక మనకి నార్మల్ గా అండాశయాల నుంచి ఈస్ట్రోజన్ రాకపోయినా ఈ ఫ్యాట్ నుంచి ఈస్ట్రోజన్ హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది. సో పోస్ట్ మెనోపాజల్ ఒబిసిటీ బాగా ఎక్కువ రిస్క్ ఫ్యాక్టర్ ఇది క్యాన్సర్ రావడానికి. అవి కాకుండా స్మోకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ ఏం చేస్తాయంటే మన బాడీలో ఫ్రీ రాడికల్స్ ని రిలీజ్ చేస్తాయి. ఇవన్నీ కూడా మనకి క్యాన్సర్ అనేవి ప్రమోట్ చేస్తాయి. ఇవన్నీ కనుక మనం కంట్రోల్ చేసుకోగలిగితే అరౌండ్ 30% రిస్క్ ని మనం తగ్గించుకోగలుగుతామండి బ్రెస్ట్ క్యాన్సర్ది.
1: మేడం, చికిత్స ఆలస్యం చేస్తే ఎలాంటి సమస్యలు ఎదురవుతాయంటారు ఈ అంశంలో? మరి ప్రారంభ దశలో చికిత్స ప్రారంభిస్తే సక్సెస్ రేట్ ఎంతవరకు ఉంటుంది?
0: సో బ్రెస్ట్ క్యాన్సర్లో సక్సెస్ రేట్ అనేది మోస్ట్లీ మనకి స్టేజ్ మీద

0: డిపెండ్ అయ్యి ఉంటుందండి. ఎర్లీ స్టేజెస్లో వస్తే సక్సెస్ రేట్ బాగుంటుంది. క్యాన్సర్స్లో మనం సక్సెస్ రేట్ని 5 ఇయర్ సర్వైవల్ అని అంటాము. స్టేజ్ 1లో అంటే గెడ్డ ఓన్లీ రొమ్ములోనే ఉంది అని ఆ స్టేజ్లో కనుక మన దగ్గరికి వస్తే సక్సెస్ రేట్ అరౌండ్ 95% ఉంటుంది. అండ్ స్టేజ్ 2, 3 అంటే ఏంటంటే రొమ్ము నుంచి చంకలో లింఫ్ నోడ్స్కి స్ప్రెడ్ అయ్యింది, ఆ స్టేజ్లో వస్తే మనకి 5 ఇయర్ సర్వైవల్ అనేది అరౌండ్ 80-85% ఉంటుంది. స్టేజ్ 4 అంటే ఏంటంటే మన మిగతా బాడీ పార్ట్స్కి బోన్స్ కానీ లంగ్స్ కానీ స్ప్రెడ్ అయ్యింది అనుకుంటే అప్పుడు 35% కి డ్రాప్ అయిపోతుంది సక్సెస్ రేట్. సో ఎర్లీగా వచ్చి ట్రీట్మెంట్ మొత్తం కంప్లీట్ చేసుకుంటే 90-95% సక్సెస్ రేట్ ఉంటుందండి.
1: మేడం, అంటే ఈ ట్రీట్మెంట్ పూర్తయిన తర్వాత కూడా రోగులు ఎలాంటి ఫాలోఅప్ పరీక్షలు చేయించుకోవాలంటారు? క్యాన్సర్ మళ్ళీ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు అవసరం అంటారు?
0: సో ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయింది అంటే కీమో సర్జరీ, కీమోథెరపీ, రేడియేషన్ ఇవన్నీ కంప్లీట్ అయిపోవాలి. అలాగే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు హార్మోన్ పాజిటివ్, హార్మోన్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ అని ఉంటాయి. హార్మోన్ పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ లో వాళ్ళకి వాళ్ళ రిస్క్ ని బట్టి 5-10 ఇయర్స్ వరకు మనం మెడికేషన్ ఇస్తాము. హార్మోనల్ టాబ్లెట్స్ అవి ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలి వాళ్ళు. తర్వాత ట్రీట్మెంట్ అంతా కంప్లీట్ అయ్యాక మనకి ఫస్ట్ ఇయర్ లో ఎవ్రీ 3 మంత్స్ కి ఒకసారి వచ్చి చెకప్ చేయించుకోవాలి. తర్వాత 2 ఇయర్స్ ఎవ్రీ 6 మంత్స్ కి ఒకసారి వచ్చి చెక్ చేయించుకుంటూ ఉండాలి. ఆ తర్వాత నుంచి ప్రతి సంవత్సరం చెకప్స్ కి రావాలి. మనం ఈ చెకప్స్ లో ఏం చేస్తామంటే ఫస్ట్ క్లినికల్ ఎగ్జామినేషన్ చేస్తాం. అంటే మనకి ఇచ్చిన ట్రీట్మెంట్ కి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయా, లేకపోతే కొత్త గెడ్డలు ఏమన్నా వచ్చాయా అనేవి చూసుకుంటాము. ప్రతిసారి వచ్చినప్పుడు స్కాన్స్ ఏమీ అవసరం లేదండి. క్లినికల్ ఎగ్జామినేషన్ చేసుకుంటాము, తర్వాత మామోగ్రామ్ చేయించుకుంటాము. ఒకవేళ రొమ్ము ఉంచి ఓన్లీ గెడ్డ వరకే తీసాము అంటే 2 రొమ్ములకి మామోగ్రామ్ చేయించుకుంటాము. ఒకవేళ రొమ్ము తీసేస్తే ఆపోజిట్ బ్రెస్ట్ కి మామోగ్రామ్ చేయించుకుంటాము. ఎందుకంటే మనకి ఒక బ్రెస్ట్ లో వస్తే ఆపోజిట్ బ్రెస్ట్ లో వచ్చే రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఎవ్రీ 12 మంత్స్ కానీ 18 మంత్స్ కానీ మామోగ్రామ్ అనేది కంపల్సరీ చేయించుకోవాలి వీళ్ళు. ఇవి కాకుండా పెట్ స్కాన్, సిటీ స్కాన్స్ ఇవేమీ అవసరం ఉండదు. అన్లెస్ పేషెంట్స్ ఏమన్నా మనకి కంప్లైంట్స్ చెప్తే, ఆయాసంగా ఉంది, పొట్ల నొప్పిగా ఉంది, బరువు తగ్గుతున్నాము, ఇలా ఏమన్నా కంప్లైంట్స్ చెప్తే వాళ్ళ కంప్లైంట్స్ ని బట్టి మనం స్కాన్ చేసుకుంటాం.
1: మేడం, మరి గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు అవగాహన లేకపోవడం వల్ల వైద్యుడిని ఆలస్యంగా సంప్రదిస్తూ ఉంటారు కదా మేడం, సో ఈ పరిస్థితిని ఏ విధంగా మార్చాలి అంటారు?
0: సో గ్రామీణ మహిళల్లో చాలా మందికి ఫస్ట్ అసలు అవగాహన ఉండదండి మన దగ్గర. అంటే వాళ్ళకి ఫస్ట్ గెడ్డ ఉందనే తెలియదు. వాళ్ళు ఎప్పుడో అది చాలా పెద్ద అయ్యాక నోటీస్ చేస్తూ ఉంటారు, అప్పుడు గెడ్డ ఉందని తెలుసుకుంటారు. ఒకవేళ వాళ్ళకి తెలిసినా కూడా కుటుంబ సభ్యులు చెప్పడానికి ఫస్ట్ భయపడుతూ ఉంటారు, అది క్యాన్సర్ గెడ్డేమో, ఇప్పుడు అది క్యాన్సర్ గెడ్డ అయితే దానికి ట్రీట్మెంట్ చేయించుకోవాలి, అప్పుడు ఇల్లెవరు చూసుకుంటారు, నన్ను ఎవరు చూసుకుంటారు, ఇలా భయపడి వాళ్ళు అసలు చెప్పరు. ఒకవేళ చెప్పినా కూడా కుటుంబ సభ్యులు కొన్నిసార్లు నొప్పి లేదు కదా, కొన్నాళ్ళు వెయిట్ చేద్దాం, ఇంట్లో పనులు అయ్యాక వెళ్దాం, పాప పెళ్ళుంది, డెలివరీ ఉంది, ఇవి అయ్యాక చేసుకుందాం అని డీలే చేస్తూ ఉంటారు. ఇలా ఏమీ చేయకుండా మనకి ఏదైనా గెడ్డ, ఏదైనా మార్పు వస్తే వెంటనే చూపించుకోవాలి. దీనికోసం ఏంటంటే మనం పేషెంట్స్లో అవగాహన కలిగించాలి. టాక్స్లో కానీ, లేకపోతే న్యూస్ పేపర్స్లో కానీ, లేకపోతే క్యాంప్స్ పెట్టి కానీ వాళ్ళని ఎడ్యుకేట్

0: కాల్ చేసేతోటి కలిసి డిసైడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఫ్యూచర్లో వచ్చే రిస్క్ ఎంతుంది అనేది క్యాలిక్యులేట్ చేసుకుని యూజువల్లీ 2 ఇయర్స్ వెయిట్ చేయమని చెప్తాం. ఇది ఎందుకు అంటే పేషెంట్ రికవర్ అవ్వడానికి టైం ఉంటుంది. ఒకవేళ క్యాన్సర్స్ మళ్ళీ వెనక్కి వస్తే యూజువల్లీ ఫస్ట్ 2 ఇయర్స్లోనే వెనక్కి రికరెన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇట్ ఈస్ అడ్వైజబుల్ 2 ఇయర్స్ వరకు వెయిట్ చేసి ఆ తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు.
1: మేడం, ఈ రోజుల్లో మనం మేల్ బ్రెస్ట్ క్యాన్సర్ దీని గురించి కూడా వింటున్నాం కదా మేడం, సో దీని గురించిన వివరాలు.
0: సో ఇప్పుడు మేల్ బ్రెస్ట్ క్యాన్సర్స్ కూడా చూస్తున్నామండి, కాకపోతే అవి అరౌండ్ ఓన్లీ 1% ఆఫ్ ద బ్రెస్ట్ క్యాన్సర్స్ మట్టుకే మేల్స్లో వస్తున్నాయి. మనకి ఫీమేల్స్లో ఎలా అయితే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో అలాగే మేల్స్లో కూడా అదే ఫ్యామిలీ హిస్టరీ కానీ లేకపోతే ఒబెసిటీ, ఆల్కహాల్ ఇవన్నీ కూడా రిస్క్ ఫ్యాక్టర్స్. ఈస్ట్రోజన్ అని హార్మోన్ అది కూడా రిస్క్ ఫ్యాక్టర్. సో మేల్స్లో ఈస్ట్రోజన్ అనేది ఎప్పుడు పెరుగుతుంది అంటే కొన్ని సిండ్రోమ్స్ ఉంటాయి, క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్ అని, లేకపోతే వాళ్ళకి లివర్ డ్యామేజ్ అయినప్పుడు లివర్ సిర్రోసిస్ అంటాము, లేకపోతే టెస్టిస్ నుంచి ఆండ్రోజన్స్ ప్రొడ్యూస్ అవుతాయి, అవి సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వనప్పుడు ఈస్ట్రోజన్ ఆండ్రోజన్ రేషియో ఆల్టర్ అయ్యి ఇవన్నీ కారణాలు అన్నమాట. వాళ్ళకి రిస్క్ ఉంటుంది. ఆడవాళ్ళతో కంపేర్ చేస్తే మగవాళ్ళల్లో మనం ట్యూమర్ని కొంచెం ఎర్లీగా ఐడెంటిఫై చేయొచ్చు, ఎందుకంటే వాళ్ళకి రొమ్ము ఉండదు కాబట్టి ఏదైనా గెడ్డ కూడా మనకి ఈజీగా తెలుస్తుంది. కానీ అవగాహన లేక చాలా మంది లేట్ స్టేజెస్లోనే వస్తూ ఉంటారు. అండ్ వీళ్ళకి ట్రీట్మెంట్ కూడా మనకి ఎలా ఇస్తామో ఆడవాళ్ళల్లో సేమ్ అదే సర్జరీ, కీమోథెరపీ, రేడియేషన్ అవే ఇస్తామండి. అండ్ వీళ్ళవి హార్మోన్స్ పాజిటివ్ ఎక్కువ ఉంటాయి, సో హార్మోనల్ థెరపీ కూడా తీసుకోవాల్సి ఉంటుంది వీళ్ళు.
1: మేడం, మరి ఆ రొమ్ము క్యాన్సర్ గురించి సమాజంలో ఇంకా కొనసాగుతున్న ప్రధాన అపోహలు ఏమిటి అంటారు, సో వాటి వెనక ఉన్న నిజం ఏంటి?
0: అపోహలు కొంతమంది ఏమనుకుంటారంటే నొప్పి లేకపోతే క్యాన్సర్ కాదు అనుకుంటారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అసలు నొప్పి అనేది ఉండదు. నొప్పి ఉన్నా కూడా 5-10% రిస్క్ ఉంటుంది. కాబట్టి నొప్పి ఉన్నా లేకపోయినా మనకి వయసుతో సంబంధం లేకుండా మనకి గడ్డ తెలియగానే వచ్చి చూపించుకోవాలి. ఇంకొకటి, రొమ్ము క్యాన్సర్ అంటే మరణమే అనే అపోహ ఉంది. అలా ఏమీ లేదండి. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇనీషియల్ స్టేజెస్లో వస్తే 5 ఇయర్ సర్వైవల్ అరౌండ్ 90-95% ఉంటుంది. మనం ఎర్లీగా డిటెక్ట్ చేసి ట్రీట్మెంట్ అంతా కంప్లీట్ చేస్తే సక్సెస్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకొకటి, బయోప్సీ చేస్తే క్యాన్సర్ స్ప్రెడ్ అవుతుందేమో అనుకుంటారండి. ఇది అపోహే. చాలా మంది ఏమంటారంటే అసలు సర్జరీ చేయకూడదు, క్యాన్సర్ ఉంటే నైఫ్ పెడితే క్యాన్సర్ స్ప్రెడ్ అవుతుంది అంటూ ఉంటారు. ఇలా ఏమీ ఉండదు. బ్రెస్ట్ క్యాన్సర్లో మనకి బయోప్సీ చేస్తేనే మనం క్యాన్సర్ అని మనం నిర్ధారించగలుగుతాము. ఆ తర్వాతే ఫర్దర్ ట్రీట్మెంట్ కూడా మనకి జరుగుతుంది. ఇంకొకటి, మా ఫ్యామిలీలో ఎవరికీ క్యాన్సర్ లేదు సో మాకు రాదు అనే అపోహ ఉంటుంది. సో ఫ్యామిలీ పరంగా వచ్చే క్యాన్సర్స్ అంటే హెరిడిటరీ క్యాన్సర్స్ అంటాం, కేవలం 5-10% మిగిలినవన్నీ స్పొరాడిక్ క్యాన్సర్స్ అంటాం. మిగిలిన వాళ్ళందరికీ ఏమి ఫ్యామిలీ హిస్టరీ ఉండదు, ఏమీ ఉండదు. కొంతమందిలో రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, కొంతమందిలో అవి కూడా ఉండవు, అలా వస్తూ ఉంటాయి. ఇంకొక అపోహ ఏంటంటే ఈ మామోగ్రామ్ అనుకున్నాం కదా, అవి వాటి నుంచి రేడియేషన్ వస్తుంది, అవి చేయించుకుంటే అవి క్యాన్సర్ కాజ్ చేస్తాయి అని అంటారు. మామోగ్రామ్ నుంచి వచ్చే రేడియేషన్ చాలా తక్కువ అండి, అది అసలు క్యాన్సర్ ఏమీ రిస్క్ ఉండదు.
1: కార్యక్రమంలో చివరిగా రొమ్ము క్యాన్సర్ నివారించడం, ముందుగానే గుర్తించడం మరియు విజయవంతంగా చికిత్స పొందడం, వీటి కోసం ప్రతి మహిళకు మీరు చెప్పాలనుకునే సందేశం ఏంటి మేడం?
0: సో రొమ్ము క్యాన్సర్ నివారించడం కోసము అంటే ఆ రిస్క్ తగ్గించడం కోసం మనం లైఫ్ స్టైల్ మార్చుకోవాలండి. రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి, వాకింగ్ అంటే నిదానంగా కాకుండా కొంచెం ఫాస్ట్గా వాక్ చేయటం, రోజుకి 20-30 నిమిషాల వరకు వాకింగ్ చేయటం, వెయిట్ని కంట్రోల్లో పెట్టుకోవటం, హెల్దీ ఫుడ్ తినాలంటే ఆకుకూరలు, కూరగాయలు, తృణధాన్యాలు అవి తీసుకోవాలి, ప్రాసెస్డ్ ఫుడ్, షుగర్స్, కూల్ డ్రింక్స్, పేస్ట్రీస్ ఇవన్నీ తగ్గిస్తూ అలా హెల్దీ లైఫ్ స్టైల్ని అలవర్చుకోవాలి. అలాగే సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనుకున్నాం కదా, సో ప్రతి నెల అలా ఎగ్జామిన్ చేసుకొని ఏమైనా చేంజెస్ ఉంటే వెంటనే వచ్చి చూపించుకోవాలి. ఫ్యామిలీలో రిస్క్ ఉంది లేకపోతే మనకి ఏజ్ 40 ఇయర్స్ దాటుతున్నాయి అంటే రెగ్యులర్గా స్క్రీనింగ్ చేయించుకోవటం మంచిది. ఈ స్క్రీనింగ్లో ఏమన్నా ట్యూమర్స్ తెలిసాయి, గడ్డలు తెలిసాయి అంటే వాటికి వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఆ ట్రీట్మెంట్ కూడా మనం మొత్తం కంప్లీట్ చేసుకొని రెగ్యులర్ ఫాలోఅప్స్లో ఉంటే కనుక మనకి సక్సెస్ రేట్ అనేది చాలా బాగుంటుందండి.
1: మేడం, ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని రొమ్ము క్యాన్సర్ కి సంబంధించిన పూర్తి వివరాలు మన ఆకాశవాణి శ్రోతలకు అందించినందుకు మీకు ధన్యవాదాలు మేడం. ఇంతవరకు రొమ్ము క్యాన్సర్ లక్షణాలు, నివారణ, చికిత్స అన్న అంశంపై సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ పి రాజలక్ష్మి గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. పరిచయం చేసిన వారు రావుల సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
2: ఉంటారు ముందుగా

ఈ పాటని కోరుతున్న శ్రోతలు అల్మాస్ గుడి నుండి దమోజ్ మధుసూదనాచారి, శ్రీవాణి, దమోజ్ రవీంద్రాచారి, రాధిక, నవీన్, సౌమ్య, త్రిలోక్, నేహాన్ వీరందరూ కోరుతున్నారు కల్పన చిత్రం నుంచి జి ఆనంద్ పి సుశీల పడిన పాట, గీతరచన వేటూరి మరి

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మనమున్నాము హార్విల్లెలో. మరి హార్విల్లెలో నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, భారతదేశంలో అతిపెద్ద నదీ ద్వీపం ఏది అని చెప్పి. మరి ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారో చూద్దాం.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోస్లో సమయం సరిగ్గా 10:30.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
4: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
5: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
4: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
5: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
4: బంగారం ధర తగ్గితే?
5: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
6: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
7: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
8: అప్ టు 85% ఎల్డీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
7: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
8: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
7: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
4: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
5: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
4: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
5: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
4: బంగారం ధర తగ్గితే?
5: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
6: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
7: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
8: అప్ టు 85% ఎల్డీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
7: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
8: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
7: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
7: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
8: అప్ టు 85% ఎల్డీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
7: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
8: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
7: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
4: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
5: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
4: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
5: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
4: బంగారం ధర తగ్గితే?
5: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
6: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు.

0: చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై జిఆర్టీ జ్యువెలర్స్.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
4: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
3: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
4: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
3: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
4: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
3: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
4: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
3: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
4: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
3: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
4: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
3: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
5: ఆకాశవాణి అనంతపురం కేంద్రం, వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.
6: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
7: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
6: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు విద్యు భారతి 101.3 FM. మనమున్నాము హర్విల్లులో. మరి హర్విల్లులో నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, భారతదేశంలో అంతరిక్ష కార్యక్రమానికి పితామహుడిగా ఎవరిని పిలుస్తారు అని చెప్పి. మరి ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారో చూద్దాం. మూసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుండి కూడా మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు ఎం నరేష్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంటూ. ఇంకా విజయవాడ నుండి డాక్టర్ విక్రమ్, అంబాలా సరవి అని అని పిలుస్తారు అని చెప్పి మెసేజ్ పంపించారు, చూద్దాం రైట్ ఆన్సర్ కాదు. ఇంకా చంద్రశేఖర్ కొల్హాపూర్ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా నేమ్ పి జానకీరామ్ నందిగామ్ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే భాస్కర్ పెడ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా కొనకండ్ల రామన్నారావు, ఇంకా కవిత

జోష్ణవి, మోహిత్ రావు అనంతపురం భైరవ నగర్ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా కుసుమ అంబటి నగర్ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా హాయ్ మధు గారు అంటూ భారతదేశంలో అంతరిక్ష పితామహుడిగా అని చెప్పి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. సత్య భార్గవి తాడిపత్రి అనంతపురం డిస్టిక్ నుండి. ఇంకా విజయ్ పరమేష్ గుంతకల్ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా కనకారావు పెడ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే మల్లికార్జున విజయవాడ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా వివిధ్ భారతికి గుడ్ మార్నింగ్ అంటూ కిషోర్ కుమార్ మెసేజ్ పంపించారనమాట. సో మరి ఆన్సర్ అయితే పంపించలేదు. ఇంకా హలో గుడ్ మార్నింగ్ అంటూ రాకేష్ ఫ్రమ్ అవనిగడ్డ నుండి అంటూ రైట్ ఆన్సర్

ఫ్యామిలీ మెంబర్స్ అయ్యప్ప నగర్ విజయవాడ నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా నాగార్జున లక్ష్మి ఫ్రమ్ ఒడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే సాయి గణేష్ టైలర్ కుండల మార్కెట్ నుండి అంటూ మెసేజ్ పంపించారనమాట. అబ్దుల్ కలాం అంటూ, అబ్దుల్ కలాం కాదు, సత్యనారాయణ దేవినగర్ విజయవాడ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా రంగాచార్యులు టీచర్స్ కాలనీ నుండి అంటూ ఇందుపూర్ ఆన్సర్ ఈజ్ అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా గద్వాల జిల్లా ఎర్రబల్లి మండలం వల్లూరు నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. కె పెద్దనరసింహ, పద్మబాయి, శ్రీవాణి, జగదీష్, శివరాణి అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు అనమాట. ఇంకా మంగళగిరి నుండి దామల్ల చినమస్తానరావు, దామల్ల పెద్దమస్తానరావు రైట్ ఆన్సర్ పంపించారు. సో చాలా మంది అయితే రైట్ ఆన్సర్ పంపించారు. అందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ మరి ఇది ఇవాల్టి హరివిల్లు. మరి నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసరికి డాక్టర్ విక్రమ్ సారాభాయ్, సారాభాయ్ని అంతరిక్ష కార్యక్రమానికి పితామహుడిగా పిలుస్తారనమాట. సో మరి ఇది ఇవాల్టి హరివిల్లు. మరి చాలామంది అయితే ఆన్సర్లు పంపించారు. అందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ మరి రైట్ ఆన్సర్లు పంపించి మరి సూపర్గా ఆడారనమాట షోలో. మరి ఇది ఇవాల్టి హరివిల్లు. మరి నేను కూడా బాయ్ బై టాటా చెప్పేసి టైం అయితే వచ్చేసింది. మరి మీకోసం నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ సాంగ్ కూడా వచ్చేస్తుంది రామారావు ఆన్ డ్యూటీ మూవీ నుండి కూడా, సొట్టబుగ్గుల్లో అనే పాట అయితే వస్తుంది. హరిప్రియ, నకుల్ ఇంకా అభయంకర్ పాడిన ఈ పాట అయితే వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3 FM.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. దేశ రక్షణ కోసం నిరంతరం సేవలందిస్తున్న జవాన్లకు మెరుగైన వసతులు కల్పించడంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. అన్నమయ్య జిల్లాలో ఆయన నిన్న పర్యటించారు. కోనసీమ జిల్లా అల్లవరం మండలంలోని ఓడలరేవు, దుమ్మలపేట, వాసలతిప్ప గ్రామాలకు చెందిన మత్స్యకారుల బోటు సముద్రంలో గల్లంతైన ఘటనపై సీఎంఓ అధికారులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు సమీక్షించారు. బోటులో ఉన్న 8 మంది మత్స్యకారుల కోసం చేపట్టిన గాలింపు చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. గల్లంతైన బోటు మత్స్యకారుల ఆచూకీ లభించే వరకు గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశించారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పీఎంఎఫ్బీవై అమలుకు 2026-27 బడ్జెట్లో 250 కోట్ల రూపాయలు కేటాయించినట్లు సభ్యుల ప్రశ్నకు సమాధానంగా వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు నిన్న శాసనసభలో తెలిపారు. డీఎస్సీ 2025 వస్తున్న ఆరోపణలపై మంత్రి నారా లోకేష్ శాసనసభలో నిన్న సమాధానమిస్తూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మేరకు 16,347 డీఎస్సీ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసి మొత్తం ప్రక్రియను 148 రోజుల్లో పారదర్శకంగా పూర్తి చేసినట్లు తెలిపారు. ప్రస్తుత 2026-27 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేటు దంత వైద్య కళాశాలల్లోని పీజీ దంతవైద్య ఎండీఎస్ సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం నిన్న ఒక ప్రకటనలో తెలిపింది. ఈ రోజు నుంచి ఈ నెల 22న రాత్రి 9 గంటల వరకు సాధారణ రుసుం చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు కూన రవికుమార్ అడిగిన ప్రశ్నకు రాష్ట విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమాధానమిస్తూ విద్యుత్ టవర్ల నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగానే ముందుకు వెళ్తున్నామని తెలిపారు. భూసేకరణపై రైతులతో సంప్రదింపులు జరుపుతూ వారికి నష్టం లేని విధంగా చర్యలు తీసుకుంటున్నామని 100% నష్టపరిహారం చెల్లిస్తున్నామని వివరించారు. నామినేషన్ లేదా దరఖాస్తు ప్రాతిపదికన ప్రైవేటు అసోసియేషన్లకు అమరావతిలో భూ కేటాయింపునకు అమరావతి భూ కేటాయింపు నిబంధనావళి 2017 ప్రకారం అనుమతి లేదని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ స్పష్టం చేశారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి ఈ మేరకు సమాధానమిచ్చారు. శాసనసభ సమావేశాలు ఈ నెల 20వ తేదీ వరకు నిర్వహించాలని శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ నిర్ణయించింది. స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన నిన్న శాసనసభ బీఎస్సీ మందిరంలో నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సహా పలువురు మంత్రులు పాల్గొన్నారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమా.

0: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
1: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజు ఊగినట్టు
2: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 సినిమా కబుర్లు.

0: Bharti FM 101.3.
1: హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్, నేను మీ ఆర్జే శృతి. మన స్టూడియోలో టైం 11:04 అయిపోయి 49 సెకండ్స్ అయిపోయింది. మీరు జూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3, అండ్ మనం ఎంటర్ అయిపోయాం సినిమా కవర్లు ప్రోగ్రామ్ లోకి. ఇంతకీ ఎలా ఉన్నారు, ఏమిటి, మళ్ళీ ఒక కొత్త వీక్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు స్టార్ట్ అవ్వడం ఏంటి శృతి, ఆల్రెడీ స్టార్ట్ అయ్యి 2 రోజులు అయిందంటారా? ఎస్, అఫ్ కోర్స్ అయిందనుకోండి. బట్ ఏమన్నా చెప్పండి, శని ఆదివారాల తర్వాత సోమవారం వచ్చినప్పుడు, సోమవారం కొంచెం అటు ఇటుగా అనిపించిన మంగళవారానికి మాత్రం మళ్ళీ ఆ జోష్ ఏదైతే ఉంటుందో అది ఫుల్ మన బాడీలోకి వచ్చేస్తుంది కదా. సో అదే మ్యాటర్. సో ఈరోజు అంతే జోష్గా మీ డే అంతా సాగాలని కోరుకుంటున్నాను. అండ్ ఆల్సో ఈరోజు సినిమా ప్రోగ్రామ్కి, ఐ మీన్ సినిమా కబుర్ల ప్రోగ్రామ్కి కూడా వెల్కమ్ చెప్పేస్తున్నా. సో మరి ఏంటి మ్యాటర్, ఏం జరుగుతోంది మన టాలీవుడ్లో, బాలీవుడ్లో, మాలీవుడ్లో, ఇంకా అన్ని ఊళ్ళల్లో అంటారా, చెప్తాను. కొన్ని విశేషాలు ఉన్నాయి, బట్ బిఫోర్ టు దాట్ మరి శృతి వస్తే నాని పాట రావాలి కాబట్టి మీకోసం సరిపోదా శనివారం సినిమా నుంచి జేమ్స్ బెజాయ్ మ్యూజిక్ కంపోజిషన్లో లవ్లీ సాంగ్ కార్తీక్ పాండే పాడు ప్లే చేస్తున్నాను. ఎంజాయ్ లిసనింగ్.

0: రెడీ అయిపోయింది, మోనిటైజ్ అయిపోయినాయి. సరదాగా జాస్ట్రా చేద్దామా?
1: జాసో.

లెనిన్ సినిమా నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. 11:13 క్రాస్ అయిపోయి 35 సెకండ్స్ అయిపోయింది మన స్టూడియోలో టైం. సో మరి ఎప్పుడు సంక్రాంతి ఫెస్టివల్ కి వచ్చే మన అనిల్ రావిపూడి ఒక కొత్త ట్రాక్ లోకి ఎంట్రీ ఇస్తున్నారా అనే వార్తలు వినిపిస్తున్నాయి అన్నమాట. సో మ్యాటర్ ఏంటంటే, అనిల్ రావిపూడి గారు ప్రస్తుతం వెంకీ అండ్ కళ్యాణ్ రామ్ తో మల్టీ స్టార్ సినిమా షూటింగ్ లో బిజీ ఉన్నారు కదా. అయితే నెక్స్ట్ ఒక యానిమేటెడ్ సినిమా తీయబోతున్నారట, అండ్ అది కూడా రామాయణ కథ బ్యాక్ డ్రాప్ తో. ఆ కథలో ఉన్న ఇంపార్టెంట్ సీన్స్ అన్నిటినీ కథగా ఈ కొత్త యానిమేటెడ్ సినిమాని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు, కానీ ఈ వార్త నిజమే అనే వార్తలు వినిపిస్తున్నాయి. అది సంగతి. వెల్ లెట్ సీ, అప్పటిదాకా వెయిట్ చేద్దాం అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేదాకా. ఓకే, సో మరి ఆల్రెడీ మనకి బాలీవుడ్ లో రణబీర్ అండ్ సాయి పల్లవి కాంబినేషన్ లో రామాయణ సినిమా షూటింగ్ జరుగుతుంది కదా. అయితే ఈ రామాయణ సినిమా

0: ప్రేమలో పట్టాక అవేవో ఉంటాయి కదా, అలాంటివి ఏమన్నా?
1: ఎందుకుండవే భాగ్యం, ఆ రోజు ఫిబ్రవరి
2: 14th.
1: అప్పటి వరకు గుంపులో కలుసుకునే మేము కోసింత గుట్టుగా కలుసుకునేవా? ఇప్పటికే ఆ మూమెంట్ తలుచుకుంటే ఊనుకొచ్చేస్తుంది.

0: తేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

విశాల్ దత్లా అని పాడిన సాంగ్ అయితే వినేశారు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి. సో మనమున్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో, అండ్ దిస్ ఈజ్ అర్జే శృతి. సో రణబీర్ అండ్ సాయి పల్లవి కాంబినేషన్ లో రామాయణ సినిమా అంతా ఒకవైపు అయితే సినిమా క్లైమాక్స్ ఇంకొక వైపు అంటున్నారు డైరెక్టర్. అసలు ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ కానివ్వండి, సెట్టింగ్స్ కానివ్వండి, వాడిన ప్రాపర్టీస్ కానివ్వండి, అన్ని నెక్స్ట్ లెవెల్ ఉండబోతున్నాయట. సో అసలు విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ అయితే ఒక పీక్ లెవెల్లో ఉండబోతున్నాయని కూడా చెప్తున్నారు అనమాట. సో ఈ విజువల్ వండర్ కోసం వెయిట్ చేయాలి మనం. ఇంకెన్ని రోజులు అంటే ఎగ్జాక్ట్ గా నితీష్ తివారీ గారు డైరెక్ట్ చేసిన ఈ సినిమా అండి యాక్చువల్గా టూ పార్ట్స్ గా రిలీజ్ అవుతుంది కదా, రామాయణ

పార్ట్ వన్ ఏమో ఈ నవంబర్ 8కి రిలీజ్ అవుతుంది, అండ్ పార్ట్ 2 వచ్చేసి నెక్స్ట్ 2027 దీవాళికి రిలీజ్ అవుతుంది. సో అదిదో సంగతి, మనం అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే ఈ విజువల్ వండర్ చూడటానికైతే. రైట్ నౌ మీ అందరి కోసం మహావతార్ నరసింహ సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను. బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ విత్ భారత్ FM 101.3.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

Yes, Mahershi Sinha Nunchi DSP and chorus pan a beautiful song vinesaru. So 11:33 cross up 25 seconds ayipindi mana Vivid Bharati Studios lo time and manamunnam cinema gavarlu program lo. So ee roju ento telusandi Preeti Jinganiya birthday. Mari Pavan Kalyan garu act chesina tammudu cinema undi kada andulo heroine ga act chesindanu mari chaala beautiful ga chaala chakkaga act chesindi tarvata konni telugu cinemalu chesindi but ala ala ala anamata. Anyways meeku vishayam telusa actually తను తనని మనం అందరూ మన తెలుగు వాళ్ళందరూ కూడా స్పెషల్లీ ప్రీతి జింగానియా ప్రీతి జింగానియా అని పిలుస్తారు కానీ తన అసలు పేరు ప్రీతి ఝాంగియా అని అనమాట. సో సినిమాలలో ప్రీతి జింగానియా అని

మెన్షన్ చేయడంతో మనం కూడా అలా అలవాటు పడిపోయాం. ఎనీవేస్, తను ఒక మోడల్ అండ్ పాప్ ఆల్బమ్స్ లో యాక్ట్ చేస్తుంది, హిందీ ఫిల్మ్స్ లో యాక్ట్ చేస్తుంది అండ్ సక్సెస్ఫుల్ గా తన కెరియర్ ని రన్ చేస్తుంది అనమాట. ఐ మీన్ కెరియర్ ని కంటిన్యూ చేస్తుంది. సో అది దా సంగతి. సో మరి ప్రీతి ఝింగానియా బర్త్డే ఈరోజు. సో మరి యాక్చువల్ గా ఇప్పుడు నేను ప్లే చేయబోయే పాట 90s లిస్ట్ లో, స్పెషల్లీ 90s సాంగ్స్ ని ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, వాళ్ళందరి లిస్ట్ లో కంపల్సరీగా ఉండే పాట. అండ్ స్పెషల్లీ లవర్స్ ఎవరైనా వాళ్ళ వన్ సైడ్ లవ్ ని చెప్పలేని వాళ్ళు తప్పకుండా ఈ పాటని బాగా ఇష్టపడతారు అనమాట. సో 90s లో బ్యూటిఫుల్ సాంగ్, తమిళ సినిమా నుంచి మీకోసం వచ్చేస్తుంది. రమణ గోగుల గారి మ్యూజిక్ కంపోజిషన్ లో రమణ గోగుల అండ్ సునీత పాడిన పాట, సిరివెన్ల గారి లిరిక్. ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3 అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి.

ఇడ్లీ కొట్టు మూవీ నుంచి మరి జీవి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ కంపోజిషన్ లో సమ్రాట్ నాయుడు అండ్ కృష్ణ తేజస్వి పాడిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. 11:43 క్రాస్ అయిపోయి 8 సెకండ్స్ అయిపోయింది మన సినిమా కబులు టైం. సో మరి మన ర్యాపో కొత్త మూవీ అండి, షూటింగ్ చాలా చాలా చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. మన రామ్ పోతునేని మూవీ అనమాట. సో తనే స్వయంగా డైరెక్షన్ చేస్తూ తనే యాక్ట్ చేస్తున్న సినిమా, తెలుసు కదా ఈ సినిమా షూటింగ్ జరుగుతుందని. ఎంత ఫాస్ట్ గా అవుతుందంటే 24 అవర్స్ కంప్లీట్ గా షూటింగ్ చేస్తూనే ఉన్నట్ట. మొత్తం 24 గంటలు కంటిన్యూస్ గా రోజు మొత్తం షూటింగ్ చేశారట పుదుచ్చేరిలో. అండ్ 9 డేస్ షెడ్యూల్ లో వర్షం వచ్చేసరికి ఒక చిన్న బ్రేక్ అయితే వచ్చింది, బట్ అక్కడ ఉన్నది ఎవరు, ఎనర్జెటిక్ స్టార్. సో టక టక టక ఫినిష్ చేసేసినట్టు బ్యాలెన్స్ పార్ట్స్ అన్ని కూడా. సో త్వరలో మనం ముందుకి ఈ సినిమా తీసుకొచ్చేయడానికి చాలా చాలా చాలా గట్టిగా ప్లాన్ చేస్తున్నారు అనమాట. అది మ్యాటర్. మరి ర్యాపోకి మనం ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం. అండ్ నెక్స్ట్ అయితే మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను, రామరామ కృష్ణ కృష్ణ మూవీ నుంచి టైటిల్ సాంగ్. ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తాను.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 11:45.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
4: హేయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
5: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
4: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే
5: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
4: బంగారం ధర తగ్గితే
5: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
6: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. GRT జ్యువెలర్స్.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
4: హేయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
5: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
4: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే
5: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
4: బంగారం ధర తగ్గితే
5: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
6: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. GRT జ్యువెలర్స్.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
4: హేయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
5: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
4: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే
5: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
4: బంగారం ధర తగ్గితే
5: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
6: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. GRT జ్యువెలర్స్.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. వివిధ్ భారతి, ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.

0: ఈ గాలి, ఆ ఊరు, ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో, అలా ఎలా?
1: ఓ హీరోయిన్, ఇలా

ఈ నెక్స్ట్ సంగతి ఏంటంటే, ఇప్పుడు మనకి మల్లెపూల పల్లకి సాంగ్ అయితే రిలీజ్ అయింది కదా మన ఇరుముడి సినిమా నుంచి. అయితే సినిమా అయితే ఆగస్ట్ 21న రిలీజ్ కాబోతోంది. అయితే ఈ పాటలో మనకి వీడియోలో మనకి స్పెషల్ క్యామియో చేస్తారు రామ్ చరణ్ అని చెప్పేసి ఒక టాక్ అయితే నడుస్తోంది. బట్ దానికి క్లారిటీ వచ్చేసింది ఏంటంటే, రామ్ చరణ్ ఈ పాటలో స్పెషల్ క్యామియో చేయట్లేదట. అదనమాట మ్యాటర్. ఓకే, సో మరి నెక్స్ట్ మన నాగ చైతన్య ప్రస్తుతం అయితే వృషకర్మ సినిమాతో చాలా బిజీగా ఉన్నారు కదా. నెక్స్ట్ ఆయన బోయపాటి శ్రీనుతో ఆ తర్వాత శివ నిర్వాణతో మూవీస్ చేస్తారు అని చెప్పి అయితే టాక్ వచ్చింది. కానీ ప్రస్తుతం వినిపిస్తున్న పేరేంటో తెలుసా? వెంకీ అట్లూరి. వెంకీ అట్లూరి డైరెక్షన్లో మన నాగ్ చైతన్య నెక్స్ట్ మూవీ ఉండబోతుంది అని చెప్పేసి ఫైనల్ అయ్యిందని చెప్పేసి కూడా ప్రస్తుతం టాక్ అనమాట. అదే మ్యాటర్. ఒక పక్కన తండేలతో ఒక పెద్ద సక్సెస్ కొట్టేశారు మన చైతు. సో మరి నెక్స్ట్ వెంకీ అట్లూరితో మూవీ అంటే ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్ లో ఉంటాయి ఇక, ఏమంటారు? ఎనీవేస్, మరి నెక్స్ట్ విషయం ఏంటంటే, ఆవారా పన్ అని చెప్పేసి 2007లో ఒక సినిమా వచ్చిందన్నమాట ఇమ్రాన్ హష్మీ హీరోగా. అదైతే అప్పుడు ఫ్లాప్ అయింది, కానీ ఆ తర్వాత ఓటీటీలో రిలీజ్ అయినప్పుడు సక్సెస్ కొట్టింది. అయితే ఆ సినిమాకి సీక్వెల్ వచ్చింది ఆవారా పన్ 2. ఇదైతే ప్రస్తుతం ధూమ్ ధామ్ గా నడుస్తుంది అనమాట. అది మ్యాటర్, హిట్ టాక్ అయితే వచ్చేసింది. అసలు ఒక హిట్ ఒక ఫ్లాప్ అయిన సినిమాకి సీక్వెల్ తీయడమే ఒక పెద్ద, నన్ను అడిగితే చాలా పెద్ద స్టెప్ అనమాట. సో మళ్ళీ దాన్ని సక్సెస్ కొట్టడం అంటే నిజంగా గ్రేట్ కదా, ఏమంటారు? ఎనీవేస్, మరి ఇవి ఇవాల్టి అప్డేట్స్. మరి నెక్స్ట్ అయితే మీ అందరి కోసం యశోద సినిమా నుంచి అయితే ఒక బ్యూటిఫుల్ బేబీ షవర్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. ఎంజాయ్ లిజనింగ్ వివిధ భారతి FM 101.3.

ఎస్ బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. రారండోయ్ వేడుక చూద్దాం సినిమా నుంచి. మరి లవ్లీ టైటిల్ సాంగ్. సో 12:14 క్రాస్ అయిపోయి 41 సెకండ్స్ అయిపోయింది మన టైం. సో మరి యాక్చువల్గా ఓనం 10 డేస్ సెలబ్రేషన్స్లో అండి ప్రతిరోజుకి ఓ స్పెషాలిటీ ఉంటుంది, అందులోనూ ఈ రోజు

0: థర్డ్ డే చోతి అనమాట. సో ఇవాటి నుంచి ఫెస్టివల్ మూడ్ ఇంకా పీక్ కి వెళ్ళిపోతుంది. మరి కొత్త
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 12:15.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
4: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
5: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజీఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
4: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
5: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
4: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
6: హే, ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
7: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
6: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
7: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
6: బంగారం ధర తగ్గితే?
7: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
8: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
4: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
5: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజీఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
4: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
5: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
4: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
6: హే, ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
7: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
6: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
7: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
6: బంగారం ధర తగ్గితే?
7: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
8: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
4: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
5: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజీఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
4: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
5: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
4: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
4: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
5: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజీఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
4: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
5: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
4: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇక వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి Form 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం Form 6 నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం Form 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం Form 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను July 31 నుండి August 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

రారా కృష్ణయ్య సినిమా నుంచి చిన్మయి పైన సాంగ్ అయితే వినేశారు. అచ్చు మ్యూజిక్ కంపోజిషన్ శ్రీమణి గారి లిరిక్ అనమాట. సో మనమున్నాం మీకు తెలుసా ప్రోగ్రాంలో. సో ఏంటంటే మ్యాటర్, ఇప్పుడు యాక్చువల్గా అండి మనం తెలుగు స్టేట్స్లో చేసుకునే సంక్రాంతి, బోనాలు పండుగలు అవ్వచ్చు, కేరళంలో ఓనం కావచ్చు, దసరా, దీపావళి, ఇలా ఏ పండుగ అయినా సరే మెసేజ్ ఒక్కటే, అందరూ కలిసి ఉండటం, ప్రేమను పంచుకోవడం, మన హ్యాపీనెస్ని అందరితో షేర్ చేసుకోవడం, ఇదే కదా యూనివర్సల్ మెసేజ్. సో ఫ్యామిలీలో డిఫరెంట్ ఒపీనియన్స్ ఉండొచ్చు, కానీ ఎన్ని తేడాలున్నా పండుగ వస్తే చాలు, అందరూ కలవాలి, కలిసి సెలబ్రేట్ చేసుకోవాలి, అది మెయిన్ పర్పస్. ఏమంటారు, ఒక ఫెస్టివల్ అంటే అదే కదా మెయిన్ పర్పస్ వచ్చేసి. ఎనీవేస్ మరి ఈరోజు హీలియం డిస్కవరీ డే కూడా, సో దాని గురించి మనం బ్రేక్ తర్వాత మాట్లాడుకుందాం. రైట్ నో మీకోసం అయితే ఒక సాంగ్ ప్లే చేస్తున్నాను తడాక సినిమా నుంచి. ఆ తర్వాత ఎగ్జాక్ట్గా 12:30 తెలుగులో వార్తలు వచ్చేస్తాయి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. ఆ తర్వాత మళ్ళీ మనం మీకు తెలుసాలో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ లిస్నింగ్ వివిధ్ భారతి FM 101.3.

0: ఆకాశవాణి వార్తలు చదువుతుంది త్వరగా ఉషారమణి. ప్రతిపక్షాలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం విదేశీ విరాళాల చట్టం గురించి అవాస్తవాలు ప్రచారం చేస్తాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు. జార్ఖండ్లో విద్యార్థుల నిరసన ప్రదర్శన కొనసాగడంతో రాష్ట ప్రభుత్వం జేఎస్ఎస్సీ సీజీఎల్ పరీక్షను, ప్రైవేట్ ఏజెన్సీ టీడీపీఎల్ నిర్వహించిన ఇతర రిక్రూట్మెంట్ పరీక్షలన్నింటినీ రద్దు చేసింది. భారత్లో ఓటర్ గుర్తింపు కార్డు ఎన్నికల ప్రక్రియ అమెరికాలో ఎన్నికల చట్టాల రూపకల్పనకు నమూనా కాగలవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీలో మన దేశానికి చెందిన లక్ష్య సేన్ ఆస్ట్రియాకు చెందిన కాలిన్స్ ఫిలిమోన్తో పురుషుల సింగిల్స్ విభాగంలో ఈరోజు తలపడతారు. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లుపై ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు. ఒక ప్రైవేట్ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ బిల్లు విదేశీ నిధుల ప్రవాహంలో పారదర్శకతను తీసుకొస్తుందని, ఇప్పుడు అసలు నిజం బయటపడుతుందని ఆయన అన్నారు. బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపడం ఒక అద్భుతమైన నిర్ణయమని కిరణ్ రిజిజు వర్ణించారు.
1: पूरा झूठ फैला है देश भर में कि एफसीआर जो है क्रिश्चियन मिशनरी को टारगेट किया जा रहा है, जबकि क्रिश्चियन मिशनरी का टोटल इंडिया का जो फॉरेन कंट्रीब्यूशन आते हैं वो 16% है, बाकी तो सब हिंदू का है. तो प्रोटेस्ट ज्यादा करना है तो हिंदू लोग करना चाहिए, क्योंकि सबसे ज्यादा तो हिंदू का है. देखिये, इस तरह का झूठे बातें फैला करके राजनीति करना बिल्कुल ठीक नहीं है.
0: ప్రతిపక్షాలు ఎన్నో అబద్దాలు ప్రచారం చేశాయని ఆరోపిస్తూ కిరణ్ రిజిజు అటువంటి అసత్యాన్ని వ్యాప్తి చేస్తూ రాజకీయాలు చేయడం పూర్తిగా తప్పని పేర్కొన్నారు. జార్ఖండ్లో విద్యార్థుల 24 రోజుల నిరసన అనంతరం రాష్ట ప్రభుత్వం జేఎస్ఎస్సీ సీజీఎల్ పరీక్షను రద్దు చేసింది. ప్రైవేట్ ఏజెన్సీ టీడీపీఎల్ నిర్వహించిన ఇతర రిక్రూట్మెంట్ పరీక్షలన్నింటినీ కూడా రద్దు చేసింది. సిబిఐ విచారణ డిమాండ్ ఇంకా పరిష్కారం కానప్పటికీ రాంచీలోని నిరసన ప్రదేశంలో ఈ ప్రకటన సంబరాలకు కారణమైంది. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అధ్యక్షతన జరిగిన ప్రత్యేక మంత్రివర్గ సమావేశంలో జేఎస్ఎస్సీ సీజీఎల్ పరీక్షతో పాటు టీడీపీఎల్ ఏజెన్సీ నిర్వహించిన అన్ని పోటీ పరీక్షలను రద్దు చేయాలని, అలాగే 2014 నుంచి జేపీఎస్సీ జేఎస్ఎస్సీ నిర్వహించిన రిక్రూట్మెంట్ పరీక్షలపై విచారణ జరపాలని నిర్ణయించారు. జైపాల్ సింగ్ ముండా స్టేడియం వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థులు ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. మరోవైపు మంత్రి దీపికా పాండే సింగ్ ఆరోగ్య మంత్రి ఇర్ఫాన్ అన్సారీ ఎమ్మెల్యే జయరామ్ కుమార్తో కలిసి సదర్ ఆసుపత్రిని సందర్శించి నిరాహార దీక్ష చేస్తున్న దేవేంద్రనాథ్ మహతో ఇతర నిరసనకారుల చేత దీక్ష విరమింపజేశారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ కుంభకోణానికి సంబంధించిన ఆరోపణలపై కర్ణాటక వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ప్రభుత్వ వెటర్నరీ ఆఫీస్ నియామకాలకు సంబంధించి పరీక్షా పేపర్ల లీకేజ్, ఓఎంఆర్ షీట్ల ట్యాంపరింగ్, ఒక్క అభ్యర్థి నుంచి 70 నుంచి 80 లక్షల రూపాయల వరకు లంచాలు డిమాండ్ చేశారనే ఆరోపణలపై కేపీఎస్సీ మాజీ చైర్మన్ శివశంకరప్ప, ఎస్ సాహుకర్తో పాటు మరికొందరు మాజీ సభ్యుల నివాసాల్లో, అలాగే ఈ వ్యవహారంలో మధ్యవర్తిగా వ్యవహరించిందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక ప్రైవేట్ కంపెనీకి చెందిన కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో 12వ బ్రిక్స్ పర్యావరణ మంత్రుల సమావేశం జరుగుతోంది. సభ్య దేశాల మంత్రులు, సీనియర్ అధికారులు, విధానకర్తలు, నిపుణులు ఈ చర్చల్లో పాల్గొనేందుకు, ఏకాభిప్రాయాన్ని పెంపొందించేందుకు, పర్యావరణ సహకారాన్ని బలోపేతం చేసేందుకు ఈ సమావేశం ఒక వేదికగా నిలుస్తుంది. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖల మంత్రి భూపేందర్ యాదవ్ ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నారు. భారత్ నిర్వహిస్తున్న 2026 బ్రిక్స్ చైర్షిప్ థీమ్ బిల్డింగ్ ఫర్ రెసిలియన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ అనే ఇతివృత్తంతో ఈ సమావేశాలు జరుగుతున్నాయి. భారత సైనిక దళాల అధిపతి జనరల్ ధీరజ్ సేత్ను నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పోదెల్ ఖాట్మండులోని శీతల్ నివాసులో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో నేపాల్ సైన్యం గౌరవ జనరల్ హోదాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో నేపాల్ ఉపాధ్యక్షుడు రామ్ సహాయ్ ప్రసాద్ యాదవ్, విదేశీ వ్యవహారాల మంత్రి శిశిర్ ఖనాల్, నేపాల్లో భారత రాయబారి నవీన్ శ్రీవాస్తవ్తో పాటు నేపాల్ సైన్యం, ప్రభుత్వానికి చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ నెల 14వ తేదీ నాటికి దేశంలో ఖరీఫ్ పంటల సాగు విస్తీర్ణం 1000 లక్షల హెక్టర్లకు పైగా

నమోదైంది. ఇందులో వరి పంట 379 లక్షల హెక్టర్లకు పైగా విస్తీర్ణంలో సాగు చేయగా, నూనె గింజలు 184 లక్షల హెక్టర్లకు పైగా విస్తీర్ణంలో వేశారని వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. శ్రీ అన్నం, చిరుధాన్యాలు, ముతక ధాన్యాలు 172 లక్షల హెక్టర్లకు పైగా విస్తీర్ణంలో సాగు చేసినట్లు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. పత్తి సాగు సుమారు 107 లక్షల హెక్టర్లకు పైగా విస్తీర్ణంలో జరిగింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. అమెరికా మాజీ అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంలో అమలవుతున్న ఓటర్ ఐడి కార్డు వ్యవస్థను ప్రశంసిస్తూ, అమెరికాలో కఠినమైన ఎన్నికల నిబంధనల అమలుకు ఇది ఒక నాదర్శమైన నమూనా కాగలదని ప్రశంసించారు. అమెరికాలో కఠినమైన ఓటర్ గుర్తింపు అవసరం గురించి తన డిమాండ్ను పునరుద్ధరిస్తూ అమెరికా అధ్యకుడు, భారత్ ఎన్నికల నిర్వహణలో ఉండే భద్రతను ఉదాహరణగా ఉటంకించారు. భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్తో ఇటీవల జరిగిన సంభాషణను సోషల్ మీడియాలో ట్రంప్ ప్రస్తావించారు. తప్పనిసరి చెల్లుబాటు అయ్యే ఫోటో గుర్తింపు పత్రం లేకుండా అమెరికాలో ఎన్నికలు ఎలా నిర్వహించగలరని జ్ఞానేష్ కుమార్ ప్రశ్నించినట్లు ఆయన చెప్పారు. అమెరికా కాంగ్రెస్ సభ సేఫ్ గార్డ్ అమెరికన్ ఓటర్ ఎలిజిబిలిటీ సేవ్ అమెరికా చట్టాన్ని ఆమోదించాలని తన డిమాండ్ను పునరుద్ఘాటించడానికి ట్రంప్ ఈ ఉదాహరణను ఉపయోగించారు. ఈ ప్రతిపాదిత చట్టం ఫెడరల్ ఎన్నికల్లో ఓటింగ్ కోసం మరింత కఠినమైన నిబంధనలను ప్రవేశపెట్టాలని కోరుతోంది. దీని ప్రకారం ఫెడరల్ ఎన్నికల కోసం నమోదు చేసుకునేటప్పుడు ఓటర్లు అమెరికా పౌరసత్వానికి సంబంధించిన ధృవీకరణ పత్రంతో పాటు చెల్లుబాటు అయ్యే ప్రభుత్వం జారీ చేసిన ఫోటో గుర్తింపు కార్డును కూడా అందించవలసి ఉంటుంది. అమెరికన్ ఎన్నికల్లో కేవలం యుఎస్ పౌరులు మాత్రమే పాల్గొనేలా చూసేందుకు ఈ చట్టం ఒక చర్యగా ఉంటుందని అమెరికా అధ్యక్ష భవనం అభివర్ణించింది. భారత్లో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సుమారు 642 మిలియన్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని పేర్కొంటూ, భారత్ ఎన్నికలు ఎంత భారీ స్థాయిలో జరుగుతాయో ట్రంప్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఎన్నికల సమయంలో పట్టుబడిన అక్రమ నగదు నల్లధనానికి సంబంధించిన క్రిమినల్ కేసులను సకాలంలో దర్యాప్తు చేసి త్వరగా ముగించాలని సుప్రీంకోర్టు అధికారులను ఆదేశించింది. ఎన్నికల ప్రక్రియలో నల్లధనం ప్రజాస్వామ్యాన్ని చట్టబద్దమైన పాలనను దెబ్బతీస్తుందని జస్టిస్ సంజయ్ కరాల్, జస్టిస్ ఎన్కే సింగ్తో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఈ నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించిన నగదు లేదా ఆస్తుల స్వాధీనాన్ని 24 గంటల్లోపు జిల్లా మ్యాజిస్ట్రేట్, అదనపు జిల్లా మ్యాజిస్ట్రేట్ లేదా సంబంధిత కోర్టుకు నివేదించాలని, ఆ స్వాధీనం చేసుకున్నందుకు గల కారణాలు తెలపాలని కోర్టు స్పష్టం చేసింది. దర్యాప్తు అధికారి ఏడాదిలోగా దర్యాప్తును పూర్తి చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేయాలని కూడా సుప్రీంకోర్టు నిర్దేశించింది. జార్ఖండ్లో ఈరోజు అత్యంత భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందువల్ల భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే బీహార్, ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, పశ్చిమ ఉత్తరప్రదేశ్లో కూడా ఈవేళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. జమ్మూ కశ్మీర్, లదాఖ్, ఉత్తరాఖండ్, పంజాబ్, చండీగఢ్, హర్యానా, ఢిల్లీ, తూర్పు ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఈశాన్య రాష్ట్రాలు, కరైకల్, పుదుచ్చేరి, తమిళనాడు, కేరళ, మాహే ప్రాంతాల్లో గురువారం వరకు భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. రానున్న 2-3 రోజుల్లో గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. మత్స్యకారులు అరేబియా సముద్రంలోకి, బంగాళాఖాతంలోకి చేపల వేటకు వెళ్లరాదని కూడా భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్ లో భాగంగా న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ఈ రోజు జరిగే పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రముఖ భారత షట్లర్ లక్ష్య సేన్ ఆస్ట్రియాకు చెందిన కాలిన్స్ ఫిలిమోన్తో తలపడతారు. అలాగే మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో తొలిసారి టోర్నమెంట్లో బరితిగలోకి తిరుగుతున్న ఉన్నతి హుదా మయన్మార్కు చెందిన ప్రత్యర్థితో పోరాడతారు. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో రోహన్ కపూర్, రత్వికా శివాని భారత జోడీ కెనడాకు చెందిన జొనథన్ లాయ్, క్రిస్టల్ లాయ్ జంట చేతిలో పరాజయం పాలయ్యారు. మహిళల డబుల్స్ 2వ రౌండ్లో ట్రిసా జాలీ, గాయత్రి గోపీచంద్ అమెరికాకు చెందిన ప్రత్యర్థులతో ఈరోజు తలపడతారు. విశేషాలు మరొకసారి. ప్రతిపక్షాలు ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం విదేశీ విరాళాల చట్టం గురించి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు. జార్ఖండ్లో విద్యార్థుల నిరసన కొనసాగడంతో రాష్ట ప్రభుత్వం జేఎస్ఎస్ఏసీజీఎల్ పరీక్షను, ప్రైవేట్ ఏజెన్సీ టీడీపీఎల్ నిర్వహించిన ఇతర రిక్రూట్మెంట్ పరీక్షలన్నింటినీ రద్దు చేసింది. భారత్లో ఓటర్ గుర్తింపు కార్డు ఎన్నికల ప్రక్రియ అమెరికాలో ఎన్నికల చట్టాల రూపకల్పనకు నమూనా కాగలవని అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు.
బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీలో ఈరోజు

0: దేశానికి చెందిన లక్ష్య సేన్, ఆస్ట్రియాకు చెందిన కాలిన్స్ ఫిలిమన్ తో పురుషుల సింగిల్స్ విభాగంలో తలపడతారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: నాలో నీకు నచ్చిందేంటి?
3: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
2: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
3: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: మీరు చూసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ ఆర్జే శృతి. మన స్టూడియోలో టైం 12:40. సో వెల్కమ్ బ్యాక్ టు మీకు తెలుసా. సో మరి ఈ రోజు హీలియం డిస్కవరీ డే అని చెప్పాను కదా. సో మరి హీలియం అనే ఒక ఎలిమెంట్ ని కనుక్కున్న రోజు అనమాట ఇవాళ. జనరల్ గా అంటే మనకి హీలియం అనగానే బెలూన్స్ గుర్తొస్తాయి, అంటే కొన్ని కాదులేండి, కొన్నిట్లో ఈ హీలియం ని ఫిల్ చేస్తారు కొన్ని బెలూన్స్ లో, అది మాత్రమే అనమాట. సో అది కాకుండా సైంటిఫిక్ రీసెర్చెస్ లో, మెడికల్ టెక్నాలజీ అంటే ఎంఆర్ఐ స్కానర్స్ లో, కొన్ని స్పేస్ వెహికల్ ఆపరేషన్స్ లో, ఫైబర్ కి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ లో, ఇలా చాలా చోట్ల ఈ హీలియం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. అయితే ఈ హీలియం కి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది, దాని గురించి నేను నెక్స్ట్ చెప్తా. ఓకే, రైట్ నౌ మీ అందరి కోసం నో ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ మూవీ నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

0: కారం అంటారు. మరి మలయాళంలో ఓహో, ఇది తీపి. మీ భాషలో
1: మధురం.
0: మరి చేదు చేదు చేదు చేదు.

0: నా పెదాలతో నీ నడుము మీద ఇలా చేస్తే ఉంటారు.
1: ఆశ దోష అమ్మమండి మీషా.
0: చెప్పమంటు.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

మిస్టర్ పర్ఫెక్ట్ మూవీ నుంచి మణిశర్మ గారి మ్యూజిక్ కంపోజిషన్ లో సాగర్ అండ్ మేఘ పాడిన సాంగ్ అయితే వినేశారు అనంత శ్రీరామ్ గారి లిరిక్. 12:50 క్రాస్ అయిపోయి 42 సెకండ్స్ అయిపోయింది మన వివిధ భారతి స్టూడియోస్ టైం. అండ్ మనమున్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. సో 1868 లో అండి సూర్యగ్రహణాన్ని పరిశీలిస్తున్నప్పుడు శాస్త్రవేత్తలు సూర్యుడి స్పెక్ట్రమ్ లో అప్పటి వరకు అస్సలు తెలియని ఒక కొత్త ఎలిమెంట్ కి సంబంధించిన గుర్తులు చూశారట. సో దానికే హీలియం అని పేరు పెట్టారు. గ్రీక్ మైథాలజీలో సూర్యదేవుడు హీలియోస్ నుంచి ఈ పేరును తీసుకున్నారనమాట. ఇది అప్పటి స్టోరీ. అయితే తర్వాత మన భూమిపైన కూడా దీన్ని గుర్తించారనుకోండి. 1895 లో అంటే దాదాపుగా 27 సంవత్సరాల ముందే మన భూమి కన్నా ముందే సూర్యుడిలో ఇదొక ఎలిమెంట్ ఉంది అని చెప్పేసి కనుక్కున్నారనమాట. ప్రెటీ అమేజింగ్ రైట్? సో మరి సృష్టిలో అంతు చిక్కని రహస్యాలు ఇంకా ఎన్నో ఉన్నాయి, మనం తెలుసుకోవాల్సినవి ఇంకెన్నెన్నో ఉన్నాయి, అదే మ్యాటర్. ఓకే, సో మరి నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం కూడా చెప్తాను. బట్ రైట్ నో మీ అందరి కోసం చీ లవ్ సో సినిమా నుంచి చిన్మయి శ్రీపాద పాడిన పాట ప్లే చేస్తున్నాను. ప్రశాంత్ ఆర్ విహారీ మ్యూజిక్ కంపోజిషన్, శ్రీ సాయి కిరణ్ లిరిక్ అనమాట. ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

ఎస్, మనం ఉన్నాం మీకు తెలిసే ప్రోగ్రామ్ లో. సో మన ఎర్త్ కండి గూగుల్ మ్యాప్ ఉన్నట్టే సైంటిస్ట్లు ఇప్పుడు యూనివర్స్ కూడా ఒక 2D మ్యాప్ ని క్రియేట్ చేశారట. అంటే మన మ్యాప్ లో ప్లేసెస్ ని ఒక ఫ్లాట్ సర్ఫేస్ మీద చూసినట్టే ఈ 2D మ్యాప్ ని ఆకాశంలో కూడా ఏ ఆబ్జెక్ట్ ఎక్కడుందో మనకి చూపిస్తుంది. అయితే ఇది ప్రతి ఆబ్జెక్ట్ కి ఎగ్జాక్ట్ డిస్టెన్స్ అయితే చూపించదనుకోండి. అది తెలుసుకోవాలంటే వేరే మెజర్మెంట్స్ ఏవో అవసరం మనకి, అది పక్కన పెట్టేస్తే. ఈ అతి పెద్ద యూనివర్స్ లో అసలు ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయో మీకు తెలుసా? ఆలోచిస్తూ ఉండండి, సాంగ్ తర్వాత చెప్తా. గీత గోవిందం సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ శ్రీరామ్ పాడిన పాట మీ అందరి కోసం వచ్చేస్తుంది. ఎంజాయ్ లిస్నింగ్.

ఎస్ బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. మరి యాక్చువల్గా అండి, యూనివర్స్ 2D మ్యాప్లో 400 కోట్ల ఆబ్జెక్ట్స్ ఎక్కడున్నాయో తెలుసుకోవచ్చుట. నక్షత్రాలు, గెలాక్సీలు, ఇంకా ఏవైనా ఖగోళ వస్తువులు ఉంటాయి అవి, ఇలా మొత్తం 400 కోట్లు ఒకే చోట 2D మ్యాప్లో. అసలు జస్ట్ ఇమాజిన్ ఎలా ఉంటుందో ఈ మ్యాప్. కొంచెం అలా ఊహించుకోవడానికి కష్టంగా అనిపిస్తుంది కదా మీకు, అసలు ఊహించండి. ఇదే ఊహించడం కష్టమైతే ఇంత పెద్ద యూనివర్స్ ఇంకా ఇది ఎలా ఉంటుంది అది ఊహిస్తే అద్భుతం అంతే. ఈ అద్భుతాన్ని మనం ఏం చేయాలంటే జస్ట్ అలా ఎంజాయ్ చేస్తూ ఉండడమే. అలా అప్పుడప్పుడు మనకి తెలుస్తున్న విషయాల్ని చూసుకుంటూ, వినుకుంటూ, తెలుసుకుంటూ ఏమంటారు అంతే కదా. సో మరి అది మ్యాటర్. మరి ఇది ఇవాళ మీకు తెలుసా, మళ్ళీ మనం ఎగ్జాక్ట్గా ధీరాలో కలుసుకున్న ఒక ఇన్స్పైరింగ్ స్టోరీతో. సో మరి అంటిల్ దెన్ కీప్ లిజనింగ్ వివిధ్ భారత్ ఎఫ్ఎం 101.3 రైట్ నౌ. మరి స్టూడియోలో టైం ఎగ్జాక్ట్గా 1 o'clock అవుతుంది కాబట్టి మరికొద్దిసేపట్లో మీ ముందుకు వచ్చేస్తాయి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ ఈరోజు దర్శించుకున్నారు. ఈ ఉదయం స్వామివారి తోమాల సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు కూడా ఈరోజు స్వామివారి తోమాల సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ఉదయం అమరావతిలో శాసనసభ సమావేశాల్లో పాల్గొనడంతో పాటు ప్రస్తుతం ఆయన అధ్యక్షున రాష్ట మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్ల అమలే ప్రధాన ఎజెండాగా మంత్రివర్గ సమావేశం జరుగుతోందని సమాచారం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు లేదా 1922 నంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా వచ్చే సంక్షిప్త సందేశం లింక్ ద్వారా ఈ నెల 28వ తేదీ వరకు పంపవచ్చు. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఆగస్టు 15 వరకు దేశవ్యాప్తంగా 2554 కోవిడ్ కేసులు నమోదు కాగా రాష్ట్రంలో 74 కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. దేశంలోనూ రాష్ట్రంలోనూ కోవిడ్ వ్యాప్తి తక్కువ స్థాయిలోనే ఉందని, వైరస్ సమూహాలుగా వ్యాప్తి చెందుతున్న దాఖలాలు లేవని నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. రహదారి ప్రమాదాలను నివారించేందుకు రాష్ట వ్యాప్తంగా 710 బ్లాక్ స్పాట్లను గుర్తించి ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని రాష్ట హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా మంత్రి స్పందిస్తూ 14770 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి రహదారులపై నిఘాను మరింత పటిష్టం చేస్తున్నామని చెప్పారు. ఎయిడెడ్ పాఠశాలలపై శాసనసభలో శాసనమండలిలో చర్చ జరిగింది. సభ్యులు అడిగిన ప్రశ్నకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమాధానమిస్తూ ఎయిడెడ్ పాఠశాలలను మూసివేయడం లేదని స్పష్టం చేశారు. రాష్ట శాసనసభ వర్షాకాల సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. శాసనసభలో ఉపసభాపతి రఘురామకృష్ణరాజు ప్రశ్నోత్తరాలను చేపట్టారు. నియోజకవర్గాల సమస్యలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానమిచ్చారు. గ్రామ పంచాయతీల ఉన్నతీకరణపై శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు పురపాలక శాఖ మంత్రి పి నారాయణ స్పందిస్తూ 25,000 పైగా జనాభా ఉన్న గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలుగా ఉన్నతీకరించే ప్రతిపాదన ప్రస్తుతం ఏది లేదని స్పష్టం చేశారు. విశాఖపట్నంలో ఈ నెల 22-23 తేదీల్లో జరగనున్న బ్రిక్స్ దేశాల క్రీడా మంత్రుల సమావేశానికి పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అభిషేక్ కిషోర్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశానికి బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా సహా 11 దేశాలకు చెందిన క్రీడా మంత్రులు, అధికారులు హాజరు కానున్నారని చెప్పారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు వింటారు.

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నాన్లే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే ఒంటిగంట అవ్వాల్సిందే.
1: ఒంటిగంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటి ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రామ్ వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీర.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

ఎస్ ఓం శాంతి సినిమా నుంచి అయితే సాంగ్ వినేశారు మన స్టూడియోలో. టైం 19 క్రాస్ అయిపోయి 18 సెకండ్స్ అయిపోయింది. దట్ మీన్స్ ఇది ధీరా టైం. సో మరి యాక్చువల్గా అండి, మన ఈ షోలో ఎన్నో సక్సెస్ఫుల్ స్టోరీస్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. అయితే కొన్ని జర్నీస్ ఏమో మనల్ని ఒక దారిలో నడిపిస్తే, ఇంకొన్ని జర్నీస్ మనకి నిజాన్ని మన కళ్ళ ముందు నిలబడతాయి. మరి అలాంటిదే ఇవాళ మన ధీరా జర్నీ. ఒక ఫీల్డ్ నుంచి ఇంకొక ఫీల్డ్కి మారడం అనేది మనలో ఉన్న సామర్థ్యాన్ని బయటికి తీసుకొచ్చే ఒక ప్రయత్నం అనే ఒక నిజాన్ని ప్రూవ్ చేసిన ధీరా ఆవిడ. సో అండ్ ఆవిడ మరెవరో కాదు, మన దేశ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు మర అనమాట. సో మరి ఆవిడ ఇన్స్పైరింగ్ జర్నీ గురించి ఈరోజు మనం చాలా విషయాలు మాట్లాడుకుందాం. బట్ బిఫోర్ టు దాట్, మీకోసం తొలి ప్రేమ సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3 and this is RJ Shruti.

శ్రేయా ఘోషల్ పాడిన పాట ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ కంపోజిషన్, శ్రీమణి గారి లిరిక్. తొలి ప్రేమ సినిమా నుంచి సాంగ్ విన్న తర్వాత 1:15 అయిపోయింది మన టైం. సో మరి ఈ రోజు నిర్మలా సీతారామన్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. యాక్చువల్గా అండి 1959 ఆగస్ట్ 18th తమిళనాడులోని మధురైలో పుట్టారనమాట ఆవిడ. సో మరి ఎకనమిక్స్లో మాస్టర్స్ అండ్ ఎంఫిల్ చేశారు. మరి ఒక వాయిస్కి నాలెడ్జ్ యాడ్ అయింది అనుకోండి, అలాగే ఒక స్ట్రెంగ్త్కి లీడర్షిప్ యాడ్ అయింది అనుకోండి, వాళ్ళ లైఫ్ ఏమవుతుందంటే వాళ్ళ లైఫ్ జర్నీ అనేది ఇంకొకళ్ళకి డెఫినెట్ గా ఇన్స్పిరేషన్ అవుతుంది. సో మరి ఎకనమిక్స్ చదివిన ఒక సాధారణమైన అమ్మాయి ఇవాళ మన దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అత్యంత కీలకమైన బాధ్యతను చేపట్టే స్థాయికి ఎదిగారు. మరి ఎడ్యుకేషన్ అనేది ఒక డిగ్రీ

మాత్రమే కాదు ఆలోచించే శక్తిని ఇచ్చిన ఫౌండేషన్ అని చెప్పేసి ప్రూవ్ చేసిన మహిళ అనమాట. సో మరి ఆవిడ గురించి అయితే చాలా విషయాలు ఉన్నాయి, మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ మీ అందరికోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తాను. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మూవీ నుంచి. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్.

0: చేపడుతున్నామని మంత్రి మంగళపూడి అనిత తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 1.18 లక్షల హెక్టార్లలో కొబ్బరి సాగు జరుగుతోందని శాసనసభలో వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు వెల్లడించారు. రాష్ట ప్రభుత్వం ఎయిడెడ్ పాఠశాలలను మూసివేయడం లేదని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శాసన మండలిలో స్పష్టం చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలంలో మత్స్యకారులతో బోటు గల్లంతైన ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో ఈరోజు సమీక్షించారు. మత్స్యకారుల ఆచూకీ కోసం చేపడుతున్న గాలింపు చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. బోటు మత్స్యకారుల ఆచూకీ లభించే వరకు గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశించారు. కోస్ట్ గార్డ్, మత్స్యశాఖ, జిల్లా యంత్రాంగం సమన్వయంతో అందుబాటులో ఉన్న అన్ని మార్గాల్లో చర్యలు కొనసాగించాలని సూచించారు. గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలతో అధికారులు నిరంతరం సంప్రదింపులు జరుపుతూ గాలింపు చర్యల సమాచారాన్ని ఎప్పటికప్పుడు వారికి తెలియచేయాలని చంద్రబాబు ఆదేశించారు. రహదారి ప్రమాదాలను నివారించేందుకు రాష్ట వ్యాప్తంగా 710 బ్లాక్ స్పాట్లను గుర్తించి ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా మంత్రి స్పందిస్తూ 14,770 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి రహదారులపై నిఘాను మరింత పటిష్టం చేస్తున్నామని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగిస్తూ పోలీసు వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని, ప్రజలు సురక్షితంగా ప్రయాణించారు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి అనిత వివరించారు. రాష్ట శాసనసభ వర్షాకాల సమావేశాలు 2వ రోజు ప్రారంభమయ్యాయి. శాసనసభలో ఉపసభాపతి రఘురామకృష్ణరాజు ప్రశ్నోత్తరాలను చేపట్టారు. నియోజకవర్గాల సమస్యలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇచ్చారు. గ్రామ పంచాయతీల ఉన్నతీకరణపై శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు పురపాలక శాఖ మంత్రి పి నారాయణ స్పందిస్తూ 25,000 పైగా జనాభా ఉన్న గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలుగా ఉన్నతీకరించే ప్రతిపాదన ప్రస్తుతం ఏదీ లేదని స్పష్టం చేశారు. జనాభా లెక్కల ప్రక్రియ 2027 మార్చి 31 వరకు కొనసాగుతుందని, అప్పటి వరకు ఎలాంటి మార్పులు చేయవద్దని కేంద్ర ప్రభుత్వం సూచించిందని నారాయణ తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 1.18 లక్షల హెక్టార్లలో కొబ్బరి సాగు జరుగుతోందని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్రంలో కొబ్బరి సాగుపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 10,000 హెక్టార్లలోని కొబ్బరి తోటలు కాలం చెల్లినట్లు గుర్తించామని చెప్పారు. కాలం చెల్లిన తోటల పునరుజ్జీవనానికి ప్రభుత్వం చర్యలు చేపడుతుందని, ఇందుకోసం కొబ్బరి అభివృద్ది మండలితో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా కొబ్బరి తోటల పెంపకానికి రైతులకు ఆర్థిక సాయం అందిస్తామని అచ్చెన్నాయుడు పేర్కొంటూ,
1: ప్రతి చెడిపోయిన మొక్కకి 1,000 రూపాయలు సహాయం చేసి ఆ ప్లేస్ లో కొత్త మొక్కలు ఇవ్వాలని చెప్పి ఒక ప్రతిపాదన వచ్చింది. అది ఫైల్ కూడా సర్క్యులేషన్ అయింది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో తీసుకురావడానికి ఒక పక్కన ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. రెండవది, కొత్త ప్లాంటేషన్ కి విబి రామ్జీ పథకం కింద కేంద్రంలో ఉన్నటువంటి కోకో బోర్డు ద్వారా కూడా ఆర్థిక సహాయం ఇస్తూ నిరంతరం చేస్తున్నాం. దీన్ని ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాజెక్టు గా తీసుకొని
0: శాసనసభ సమావేశాల్లో భాగంగా ఎయిడెడ్ పాఠశాలల అంశంపై శాసన మండలిలో చర్చ జరిగింది. సభ్యులు అడిగిన ప్రశ్నలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమాధానమిస్తూ ఎయిడెడ్ పాఠశాలలను మూసివేయడం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలపై మంత్రి వివరాలు వెల్లడించారు. 2023-24, 2024-25 విద్యా సంవత్సరాల్లో 3% చొప్పున ప్రవేశాలు తగ్గాయని తెలిపారు. 2025-26లో తగ్గుదల 1.69% పరిమితమైందన్నారు. 2026-27 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు 0.94% పెరిగాయని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. స్లీపర్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తూ మోటారు వాహనాల నిబంధనలను ఖచ్చితంగా అమలు చేస్తున్నామని రవాణా శాఖ మంత్రి మన్నిపల్లి రాంప్రసాద్ రెడ్డి చెప్పారు. స్లీపర్ బస్సుల్లో అగ్ని ప్రమాదాలపై శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. రాష్ట్రంలో 16 ప్రభుత్వ, 835 ప్రైవేటు స్లీపర్ బస్సులు నమోదై ఉన్నాయని, వాటిలో అగ్ని ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. డ్రంకన్ డ్రైవ్, మానవ తప్పిదాలలో జరిగే ప్రమాదాలను అరికట్టేందుకు కఠిన కఠిన నిబంధనలు అమలు చేస్తున్నామని మంత్రి వెల్లడిస్తూ,

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ లభించే వరకు గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రహదారి ప్రమాదాలను నివారించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 710 బ్లాక్ స్పాట్లను గుర్తించి ప్రత్యేక చర్యలు

0: కేవలం ఫిట్నెస్ వల్లే కాకుండా హ్యూమన్ ఎర్రర్ వల్ల కూడా ఈ యాక్సిడెంట్ ప్రమాదాల వల్ల ఎక్కువ ప్రాణాలు కోల్పోతున్నారు. అధ్యక్ష, ఈ పటిష్టమైన చర్యల్లో భాగంగానే ఫిట్నెస్ అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో ఎక్కడ రాజీ పడేది లేదు అధ్యక్ష. ఒక 8 అవర్ జర్నీ మధ్యలోనే ఇది రెండు దగ్గర తప్పకుండా చెకింగ్ పాయింట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. తప్పకుండా ఇలాంటి యాక్సిడెంట్ జరగకుండా దీనికి పటిష్టమైన చర్యలు తీసుకునేదాన్ని ప్రభుత్వం అలాగే రవాణా శాఖ సిద్ధంగా ఉందని గౌరవ సభ్యులకు మీ ద్వారా తెలియజేస్తాను.
1: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. అమరావతిలోని అసెంబ్లీలో ముఖ్యమంత్రి కార్యాలయంలో సభ విరామ సమయంలో మంత్రులతో చంద్రబాబు నాయుడు సమావేశమై పలు అంశాలపై చర్చిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించే అంశం ప్రధాన అజెండాగా చర్చ జరుగుతోంది. దాదాపు 55కు పైగా అంశాలతో కూడిన అజెండాపై మంత్రివర్గం చర్చిస్తోంది. పరిశ్రమలు, ఐటీ, ఇంధనం, పర్యాటక రంగాలకు సంబంధించిన పలు ప్రతిపాదనలపై మంత్రివర్గం నిర్ణయాలు తీసుకునే అవకాశముందని అధికారులు తెలిపారు. భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ విశాఖపట్నం పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా బీచ్ రోడ్డులో మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం బీజేపీ రాష్ట కార్యవర్గ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశానికి ఆ పార్టీ శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, రాష్ట పదాధికారులు, జిల్లా అధ్యక్షులు హాజరయ్యారు. రాష్టంలో జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాలతో పాటు పార్టీ సంస్థాగత బలోపేతంపై సమావేశంలో చర్చించారు. ఈ కార్యక్రమంలో రాష్ట బీజేపీ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ పాల్గొని మాట్లాడుతూ,
2: ఇవాళ మన దేశంలో ఒక గొప్ప ప్రభుత్వం నడుస్తుందని మనం తప్పనిసరిగా గుర్తించుకోవాలి. దాంతో పాటు మన అందరం కూడా ఒక గొప్ప పార్టీలో ఉన్నాం. మన పార్టీ అటువంటి పార్టీ దేశం కోసం నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ సెల్ఫ్ లాస్ట్ అనే సిద్ధాంతంతో పనిచేసిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీని తప్పనిసరిగా మనం గర్వించాలి.
1: విశాఖపట్నంలో ఈ నెల 22-23 తేదీల్లో జరగనున్న బ్రిక్స్ దేశాల క్రీడా మంత్రుల సమావేశానికి పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశానికి బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా సహా 11 దేశాలకు చెందిన క్రీడా మంత్రులు, అధికారులు హాజరు కానున్నారని చెప్పారు. క్రీడాభివృద్దిలో సాంకేతికత, క్రీడల పరిశ్రమలో సామర్థ్య నిర్మాణం, సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రోత్సాహంపై సమావేశంలో చర్చించనున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్, రాష్ట శాసనసభాపతి సిహెచ్ అయ్యన్న పాత్రుడు ఈరోజు దర్శించుకుని తోమాల సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం హరివంశ్ నారాయణ్ సింగ్ మాట్లాడుతూ, దేశం 2047 నాటికి వికసిత భారత్గా అభివృద్ది చెందాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. అలాగే అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ, హరివంశ్ నారాయణ్ సింగ్తో కలిసి తోమాల సేవలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రం మరింత అభివృద్ది చెందాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800011 7800 టోల్ ఫ్రీ నంబరుకు గాని, MyGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు గాని ఈ నెల 28వ తేదీ వరకు పంపవచ్చు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ లభించే వరకు గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రహదారి ప్రమాదాలను నివారించేందుకు రాష్ట వ్యాప్తంగా 710 బ్లాక్ స్పాట్లను గుర్తించి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 1.18 లక్షల హెక్టార్లలో కొబ్బరి సాగు జరుగుతుందని శాసనసభలో వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
4: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
5: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
4: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ-కేవైసి.
6: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
7: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్.

0: ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్ గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 ఏ నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
4: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
5: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
4: కాసేపు ఉండొచ్చు కదా?
5: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
4: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
5: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
4: మీ తెలివి ముందు నాదేముందండి.
5: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
6: Sunday, Sunday, only on Vivid Bharati FM 101.3.

0: भारती एफएम 101.3
1: Yes, exactly. And Man Studio lo time 1:32 PM cross up 48 seconds aipindi and Manamunnam Dheera program lo. So mari ee roju Nirmala Sitaraman gari inspiring journey gurinchi manam maatladukuntam. Actually ga andi avade politics loki raakamundu corporate sector lo pani chesaru anamata London lo. So Price Water House lo work chesaru and BBC World Service tho kuda relation undi. Ante oka vaipu economics knowledge, maro vaipu corporate experience and inko vaipu communication skills. Ivanni kuda public life lo నిర్మలా సీతారామన్ గారికి చాలా హెల్ప్ అయ్యాయన్నమాట. ఆవిడ వెళ్ళిన ప్రతి స్టేజ్ తర్వాత ఆవిడ తీసుకోపోయే పెద్ద పెద్ద బాధ్యతలకి స్టెప్పింగ్ స్టోన్స్ అయ్యాయి. సో మరి ఆ ఇన్స్పైరింగ్ జర్నీ గురించి అయితే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ మీ ఎదురు కోసం ఈష్కు సినిమా నుంచి ఒక సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

భావన చడుసినిమా నుంచి ఉదిత్ నారాయణ్ అండ్ హరిణి పాడిన సాంగ్ అయితే వినేశారు. మరి లవ్లీ సాంగ్ రాసింది ఎవరు అంటే కనుక అనంత్ శ్రీరామ్ గారు అనమాట. ఓకే సో మరి 1:43 క్రాస్ అయిపోయి 3 సెకండ్స్ అయిపోయింది అండ్ మనం ఉన్నాం ధీరా ప్రోగ్రాంలో. సో మరి నిర్మలా సీతారామన్ గారు మరి పాలిటిక్స్లోకి వచ్చారు. ఫస్ట్ అయితే ఎకనమిక్స్, తర్వాత కార్పొరేట్ వరల్డ్ అండ్ దెన్ పాలిటిక్స్. డిఫరెంట్ ఫీల్డ్స్ కదండి. సో మరి ఇక పాలిటిక్స్లోకి వచ్చాక చాలా బాధ్యతలు చేపట్టారు. పార్టీ స్పోక్స్ పర్సన్గా పనిచేసినప్పుడైతే ఆవిడకున్న క్లారిటీకి, తనకున్న కమ్యూనికేషన్ స్ట్రెంగ్త్కి అసలు ఒక మంచి గుర్తింపు వచ్చిందనమాట. సో మరి ఆవిడకు వచ్చిన ప్రతి రెస్పాన్సిబిలిటీని ఒక పొజిషన్లా కాకుండా ఒక బాధ్యతగా ఫీల్ అవ్వడం సీతారామన్ గారి ప్రత్యేకత. అండ్ నెక్స్ట్ 2017లో నిర్మలా సీతారామన్ గారి కెరీర్లో ఇంకొక హిస్టారిక్ చాప్టర్ అయితే స్టార్ట్ అయింది. మరి అదే ఇండియాస్ ఫస్ట్ ఫుల్ టైమ్ ఉమెన్ డిఫెన్స్ మినిస్టర్. దేశ రక్షణ వ్యవహారాల్ని ఒక మహిళ ముందుండి లీడ్ చేయడం ఎంతో మందికి కాన్ఫిడెన్స్ని అండ్ అట్ ద సేమ్ టైం ఇన్స్పిరేషన్ని ఇచ్చిన మూమెంట్ అనమాట. సో మరి ఇంకా మాట్లాడుకుందాం, బట్ రైట్ నౌ మీ అందుకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. బాబు బంగారం సినిమా నుంచి గిబ్రన్ మ్యూజిక్ కంపోజిషన్ లో నరేష్ అయ్యర్ పాడిన పాట రామజోగే శాస్త్రి గారి లిరిక్. సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు ధీరా ఓన్లీ ఆన్ వివిత్ భారతి FM 101.3.

ఎస్ బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. సో మరి యాక్చువల్గా అండి లీడర్షిప్కి అయితే జెండర్తో పని లేదు కదా, మరి లీడర్షిప్కి ఏం కావాలో తెలుసా, చేయగల సామర్థ్యం ధైర్యం ఇవి ఉంటే చాలు. 2019లో ఇండియాస్ ఫస్ట్ ఫుల్ టైం ఫైనాన్స్ మినిస్టర్గా బాధ్యతలు, మళ్ళీ ఇంకొక కొత్త రంగం నిర్మలా సీతారామన్ గారి లైఫ్లో, మరి ఇంకొక కొత్త రెస్పాన్సిబిలిటీ అనమాట, అండ్ ఇంకొక కొత్త ఛాలెంజ్ ఫైనాన్స్ మినిస్టర్. అసలు ఊహించండి, మనకి మన ఇంటికి సంబంధించిన జమా ఖర్చులు రాయాలంటేనే కొంచెం టెన్షన్ అయిపోతాం కదా, అంటే అన్నిటినీ మేనేజ్ చేయగలమా లేదా, అన్నీ కరెక్ట్గా రాయగలమా లేదా అని. అలాంటిది ఒక దేశానికి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలు చూడటం అంటే అంత ఈజీ అయితే కాదు కదా. బడ్జెట్ అంటే ఎంతోమంది జీవితాలను ఇంపాక్ట్ చేసే నిర్ణయాలు ఉంటాయి, మరి అలాంటి బాధ్యతల్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని యూనియన్ బడ్జెట్స్ ని పార్లమెంట్ లో ప్రవేశపెట్టారన్నమాట. సో సక్సెస్ అనేది జస్ట్ గోల్స్ అచీవ్ చేయడంలోనే ఉండదండి, మన సక్సెస్ ని చూసి ఇంకొకళ్ళు వాళ్ళ గోల్స్ ని సాధించి సక్సెస్ అవ్వాలి, అది రియల్ సక్సెస్ అనమాట. సో మరి నాకైతే నిర్మలా సీతారామన్ గారి జర్నీ ద్వారా ఒక విషయంలో అయితే క్లారిటీ వచ్చింది, దాని గురించి మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం. ఓకే రైట్ నౌ మీ అందరి కోసం గోదావరి సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను, వింటూ ఇంటూ చేస్తూ స్టే ట్యూన్డ్.

బ్యూటిఫుల్ సాంగ్ కదా. సో మరి గోదావరి సినిమా నుంచి అయితే వినేశారు. ఓకే, రాధాకృష్ణన్ గారి మ్యూజిక్ కంపోజిషన్లో శంకర్ మహాదేవన్, చిత్ర, గాయత్రి పాడిన పాట అండ్ వేటూరు గారి లిరిక్ అనమాట. సో లవ్లీ సాంగ్ విన్న తర్వాత మన స్టూడియోలో టైం 1:53 క్రాస్ అయిపోయి 45 సెకండ్స్ అయిపోయింది అండ్ మనమున్నాం ధీరా ప్రోగ్రాంలో. సో యాక్చువల్గా అండి, నిర్మలా సీతారామన్ గారి జర్నీ ద్వారా నాకైతే ఒక విషయంలో క్లారిటీ వచ్చింది. ఏంటంటే, కెరియర్లో ఎప్పుడు కూడా ఒకే దారిలో నడవాల్సిన అవసరం లేదు. అవసరం పడినప్పుడు మార్పుని ఆహ్వానించవచ్చు భయపడకుండా. సో ఆవిడ జర్నీలో మనకి ఒక కాన్ఫిడెన్స్, ఒక కమిట్మెంట్ అండ్ కంటిన్యూస్గా నేర్చుకునే తత్వం, ఇవన్నీ కనిపిస్తాయి. అంతే కదా, ఇప్పుడు చూడండి, ఎకనామిక్ స్టూడెంట్ నుంచి కార్పొరేట్ ప్రొఫెషనల్గా వచ్చారు, తర్వాత అక్కడి నుంచి పాలిటిక్స్లోకి వచ్చారు, తర్వాత డిఫెన్స్ మినిస్టర్, తర్వాత ఫైనాన్స్ మినిస్టర్. ఎక్కడా కూడా ఒక స్ట్రైట్ లైన్ లేదు కెరియర్లో. సో నేను చెప్పేది ఏంటంటే, డూ నాట్ బి అఫ్రేడ్ ఆఫ్ చేంజ్. ఓకే, బహుశా ఒక మంచిదాన్ని కోల్పోవచ్చేమో, బట్ దానికన్నా మంచిదాన్ని కూడా పొందొచ్చేమో కదా. సో అలా ఆలోచించాలి. ఓకే, ఏమంటారు మరి, ఇవాళ షో వలన నాకైతే ధీరా అంటే ఒక కొత్త అర్థం కూడా తెలిసింది. సో ధీరా అంటే కేవలం ఒక ధైర్యం ఉన్న మహిళ అని మాత్రమే కాదు, కొత్త కొత్త బాధ్యతలు వచ్చినా వెనక్కి తగ్గకుండా తన దారిని తనే నిర్మించుకునే ఒక మహిళ, అది రియల్ గ్రోత్ అంటే, ఏమంటారు. సో అలాంటి ధీరా అవ్వటానికి ప్రయత్నించాలి ప్రతి ఒక్క మహిళ కూడా. సో అలా అవుతారని ఆశిస్తున్నాను, అలా అవ్వాలని కూడా ఆశిస్తున్నాను. ఓకే, సో మరి ఇది ఇవాల్టి ధీరా. సో మరి దట్స్ ఆల్ ఫర్ టుడే. మరి నెక్స్ట్ ఎగ్జాక్ట్గా మనం ఎక్కడ కలుద్దాం? 2:30 సండే సండే గేమ్ షోలో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ లిజనింగ్ వివిత్ భారతి FM 101.3 అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి.

0: సరదా సినిమా నుంచి శ్రీకృష్ణ విష్ణు బొట్ల అండ్ రమ్యా బెహ్రా పాడిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు మన స్టూడియోలో. టైం ఎగ్జాక్ట్ గా 2:00 అయిపోయింది. మరికొద్దిసేపట్లో ఢిల్లీ కేంద్రం నుంచి ఇంగ్లీష్ లో వార్తలు వింటారు.
1: Akashwani and I am Valsa Williams with the Midday News. The headlines. 12th BRICS Environment Ministers meeting began in New Delhi to foster consensus on environmental cooperation. BJP appoints new state in charges and co-in charges for Uttar Pradesh, Punjab.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టు.
2: ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: Sunday, Sunday, only on Vivid Bharati FM 101.3.

Yes, మీరు చూసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి. మన స్టూడియోలో టైం 2:32 క్రాస్ అయిపోయి 44 seconds అయిపోయింది. దట్ మీన్స్ ఈ టైం మన సండే సండే టైం. ఎస్, హార్డ్ వెల్కమ్ చెప్పేస్తున్నా మీ అందరికి కూడా. వన్స్ అగైన్ వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ కూడా. అండ్ మరి ఇక్కడైతే చాలా మెసేజెస్ వెయిట్ చేస్తున్నాయి, ఎవరెవరు పంపించారో ఒకసారి టకటక చూసేద్దాం. పెడన జోగానందరావు కాలనీ మీరు చూసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి. మన స్టూడియోలో టైం 2:32 క్రాస్ అయిపోయి 44 seconds అయిపోయింది. దట్ మీన్స్ ఈ టైం మన సండే సండే టైం. ఎస్, హార్డీ వెల్కమ్ చెప్పేస్తున్నా మీ అందరికీ కూడా. వన్స్ అగైన్ వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ కూడా. అండ్ మరి ఇక్కడైతే చాలా మెసేజెస్ వెయిట్ చేస్తున్నాయి, ఎవరెవరు పంపించారో ఒకసారి టకటక చూసేద్దాం. పెడన జోగానందరావు కాలనీ చప్పల్ రాజు గారు, హాయ్ శృతి గారు, ఎలా ఉన్నారు, వెల్కమ్ టు సండే సండే అంటూ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీకు కూడా హార్డీ వెల్కమ్. నెక్స్ట్ కామర్తి శంకర్ హాజోల్ నుంచి హాయ్ అంటున్నారు, హలో అండి. నెక్స్ట్ మెసేజ్ విజయవాడ వివిధ భారతి కేంద్రానికి నమస్కారం, గుడ్ ఆఫ్టర్నూన్, సందరేస్ అందరికీ స్వాగతం, సుస్వాగతం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమూద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ మెసేజ్. నెక్స్ట్ మెసేజ్, గుడ్ ఆఫ్టర్నూన్, విజయవాడ స్టేషన్ డైరెక్టర్ గారికి ఇంకా ఆర్జేలకి అందరికీ మా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం అంటున్నారు. అండ్ ఆల్సో సందరేస్ అందరికీ స్వాగతం అంటూ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్, ఇంకా శ్యామల మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్, హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ శృతి గారు అంటూ కమిత వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి మెసేజ్. రాజోల్ నుంచి జయన్న హాయ్ అంటున్నారు. అండ్ ఆల్సో గుడ్ ఆఫ్టర్నూన్ తెలుగు మూన్ శృతి లయల శృతి అమ్మబాబోయ్, గుడ్ సాంగ్, వెల్కమ్ టు మీ ప్రశ్నల దాడితో సందడే సందడి విత్ సంథింగ్ అంటూ మెసేజ్ చేశారు. ఎవరింతకీ కేవి రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి. ఓకే, నెక్స్ట్ మెసేజ్, మూసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, మేసి, విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదోజీ, సక్కుబాయ్, బాగున్నారా మేడం అంటున్నారు. ఎస్, శుభ్రంగా ఉన్నాను. అండ్ నెక్స్ట్ మెసేజ్, శృతి గారు వెల్కమ్ టు సదరి సందడి అంటున్నారు శాంతినగర్ నుంచి, ఒకే ఒక్కడు. అండ్ ఆల్సో నెక్స్ట్ మెసేజ్ అయితే ఉట్కూర్ నారాయణపేట జిల్లా నుంచి డి అరుణ, మోహన్జీ, దివ్యబాయ్, అజయ్, శృతి, హాయ్ విజయవాడ అంటున్నారు, హలో. అండ్ నెక్స్ట్ మెసేజ్ మనకి ఎఫ్ఎంఎస్ సర్దార్ మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అంటున్నారు. అప్పుడే ధన్యవాదాలు నొక్కొచ్చేసారా, ఓకే అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే హాయ్ అంటూ నంద్యాల నుంచి పాష, ఓకే, హలో అందరికీ వన్స్ అగైన్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ ఆల్సో వెల్కమ్ టు సండే సండే. ఓకే, సో మరి ఈరోజు ప్రశ్న ఏమిటయ్యా అంటే, చిన్న గుడిసెలో ఒక పెద్ద రాజు ఉన్నాడండి. ఆ గుడిసెకి తలుపు లేదు, కిటికీ లేదు, కానీ తెల్లని సైన్యం మాత్రం ఉన్నారు. ఏమై ఉండొచ్చు అది? మీకు తెలిస్తే నాకు మెసేజ్ చేయండి. మనకంటూ ఒక వాట్సాప్ నెంబర్ ఉంది, ఆ వాట్సాప్ నెంబర్కి మీ మెసేజ్ని పంపించేసేయచ్చు. 8662488114 ఇది మన వాట్సాప్ నెంబర్, 8662488114 ఇదనమాట. సో చిన్న గుడిసెలో పెద్ద రాజు, తలుపు లేదు, కిటికీ లేదు, తెల్లని సైన్యం మాత్రం ఉన్నారు, ఎవరు వాళ్ళు, ఏమిటి కథ? ఓకే, రైట్ నౌ మీ అందరి కోసం ఘర్షణ సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఎంజాయ్ లిజనింగ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి.

జీంచి శ్రీనివాస్ పాడిన పాట కులశేఖర్ గారి లిరిక్. లవ్లీ సాంగ్ విన్న తర్వాత 2:40 క్రాస్ అయిపోయి 42 సెకండ్స్ అయిపోయింది మన సందరే సందరి టైం. సో మన నెక్స్ట్ మెసేజ్, హాయ్ శృతి మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ శ్రీనివాస్ వర్మ గారు బెంగళూరు నుంచి మెసేజ్ చేశారు. హలో అండి, వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ మీకు కూడా. నెక్స్ట్ మూసాపేట్ మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్. ఫ్యామిలీ మెంబర్స్ ఏమిటి, నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ పూరి గుడిసానా? అయ్యయ్యో కాదండి, నేను అది ఒక క్లూ లాగా ఇచ్చాను, దాన్ని పట్టుకొని ఆన్సర్ ఆలోచించాలన్నమాట, అది మ్యాటర్. ఓకే, సో సత్యనారాయణ గారు దేవినగర్ విజయవాడ నుంచి ఎగ్ ఆర్ కోకోనట్ అంటూ మెసేజ్ చేశారు. సో నెక్స్ట్ మెసేజ్ అయితే శాంతినగర్ నుంచి ఒకే ఒకడు నక్షత్రాలు అంటున్నారు. ఓకే, హాయ్ మీ వీరాభిమాని. ఓకే బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి వెల్కమ్ షో టైంకి అంటూ మెసేజ్, ఇంకా టైపింగ్ టైపింగ్ టైపింగ్ అనమాట. ఎనీవేస్, కనకారావు గారు పెడన్ నుంచి నిమ్మకాయ అంటున్నారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ పెడన జోగానందరావు కాల్ నుంచి అప్పలరాజు గారు, ఓకే రైట్ ఆన్సర్ పంపించారు, కంగ్రాచులేషన్స్ అండి. అండ్ నెక్స్ట్ కార్యక్రమ సమర్పకులకు సహశ్రోతులకు నమస్తే అంటూ జేరుపోతుల బుచ్చయ్య, ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ హనుమకొండ జిల్లా తరాలపల్లి నుంచి అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే హనుమంతరావు గారు, కుసుమ, హర్షిణి, స్పందన, తేజస్వి, భవానీపురం, విజయవాడ నుంచి ఎగ్జాక్ట్గా రైట్ ఆన్సర్ పంపించారు, కంగ్రాచులేషన్స్ మీకు కూడా. అండ్ నెక్స్ట్ మెసేజ్, హాయ్ శృతి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఫాతిమా ఫ్రమ్ కర్నూల్, ఓకే రైట్ ఆన్సర్ పంపించారు, యామ్ ఐ రైట్ అంటున్నాయి, ఇస్ అబ్సల్యూట్లీ రైట్ డార్లింగ్. సో మరి నెక్స్ట్ మెసేజ్, వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, సందడే సందడికి స్వాగతం అంటూ ఆన్సర్ ఎస్ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్, కేవీ రమణమూర్తి శ్రీకాకుళం నుంచి, చందమామ ఆర్ వెన్నెల, తప్పైనా ఒప్పైనా నాకు తెలిసిన జవాబు ఇదే అట. ఓకే నెక్స్ట్ మెసేజ్, కొబ్బరికాయ అంటున్నారు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమూద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ భాను జైనుద్దీన్. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుంచి వెల్లుల్లి అట. ఓకే, సో నెక్స్ట్ అయితే గడ్డ మంకయ్య గారు బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్, విజయ పరమేష్ గుంతకల్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, జయరామ్ పదిపుట బాయిలు పాకాల మండలం. ఓకే, సో ఐ హోప్ మీ కరెక్ట్గానే చదివాను అనుకుంటున్నాను, మీ సిటీ నేమ్ పదిపుట బాయిలు అని అయితే మీరు పంపించారు. ఎనీవేజ్, మీరు అన్నట్టుగా ఆన్సర్ అయితే అది కాదు, కానీ మీరు చాలా దగ్గరగా వచ్చారు, ఇంకొకసారి ఆలోచిస్తే వస్తుందని నేను అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ మెసేజ్, కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమిడిపాడు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఆల్సో అనంతపూర్ నవోదయ కాలనీ నుంచి ఐఎమ్ బి అక్తర్ వలీ భాషా మూన్ అంటున్నారు. అండ్ బద్ది మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు దొరవారి సత్రం మండలం తిరుపతి జిల్లా, సమాధానం గుడ్డు అంటూ పంపించారు. నెక్స్ట్ మెసేజ్, కర్నూలు ముజఫర్ నగర్ నుంచి రామకార్తీక, వెన్నెలవల్లి, తులసి, రాఘవేంద్ర, మదన్ కుమార్, అనురాధ, గుడ్ ఆఫ్టర్నూన్ శృతి మేడం అంటున్నారు, వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి మీకు. నెక్స్ట్ గద్వాల్ జిల్లా ఎర్రవల్లి మండలం వల్లూరు నుంచి కే పెద్ద నరసింహ, పద్మమాయి, శ్రీవాణి, జగదీష్, శివరాణి, హాయ్ అంటూ మెసేజ్ చేశారు. హలో, ఎక్కడ నా ఆన్సర్ ఎక్కడ? అండ్ నెక్స్ట్ మెసేజ్, రామళ్ళకోట నుంచి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఓకే సో సందేశ్ అందరికి స్వాగతం, మీరు వచ్చారంటే ప్రోగ్రామ్ కేక ఉంటుంది. థ్యాంక్ యూ. సో మళ్ళీ చెప్పాలి క్వశ్చన్, ఓకే తప్పకుండా. సో మరి మ్యాటర్ ఏంటంటే, చిన్న గుడిసు ఉందండి, ఆ గుడిసెలో పెద్ద రాజే ఉన్నాడు, తలుపు లేదు, కిటికీ లేదు, తెల్లని సైన్యం మాత్రం ఉన్నారు, అది ఎవరై ఉండొచ్చు? మీకు ఆన్సర్ తెలిస్తే ఈ పొడుపు కథకి నాకు ఎగ్జాక్ట్గా 8

విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ కంపోజిషన్ లో హరిచరణ్ గారు పాడిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. 248 క్రాస్ అయిపోయి 45 సెకండ్స్ అయిపోయింది మన టైం. సో మన నెక్స్ట్ మెసేజ్ అయితే కొలిపారి నుంచి మౌలాలి, అగ్గిపెట్టెలో పుల్లలు లేదా అని చెప్పి ఇంకో ఆన్సర్ కూడా పంపారు. అది కరెక్ట్ ఆన్సర్ అండి, మౌలాలి నుంచి కొలిపారి, ఐ మీన్ కొలిపారి నుంచి మౌలాలి గారు, ఐఎమ్ సారీ. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే సొరకాయ అండి లేదా ఆనపకాయ అండి అంటూ విజయవాడ నుంచి కరుణ గారు మెసేజ్ చేశారు. ఓకే, నేను యాక్చువల్గా ఈ క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ చాలా ఈజీగా చెప్పేస్తారు అందరు అనుకున్నా, బట్ ఇన్ని డిఫరెంట్ ఆన్సర్స్ వస్తాయని నేను అస్సలు ఊహించలేదు. ఎనీవేస్, నెక్స్ట్ అయితే గుడ్ ఆఫ్టర్నూన్ శృతి మేడం అంటూ, ఓకే బనానా

ఆర్ ఎగ్ అంటున్నారు ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. అచ్చచ్చో. ఎనీవేస్ నెక్స్ట్ అయితే శుభ మధ్యాహ్నం శృతి మేడం, ఎలా ఉన్నారు, క్షేమమేనా అంటూ సందేశ అందరికి స్వాగతం. ముహమ్మద్ ఇనాయతుల్లావు గారు, ఓకే, భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి ప్రశ్న వినలేదు. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే మూసాపేట నుంచి నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అమావాస్య చంద్రుడు అట. ఓకే. సో నెక్స్ట్ వజ్రాల వెంకటరెడ్డి అడ్డ రోడ్ నుంచి, క్వశ్చన్ ఏమిటి మేడం, అందరూ ఇప్పుడే జోన్ చేసినట్టున్నారు వాట్సాప్ పెట్టి. ఎనీవేస్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ కర్నూలు డిస్ట్రిక్ట్ కోడుమూరు మండలం ముల్లగుర్తి విలేజ్ నుంచి తేజశ్వరి, శ్రీనివాసులు, విజయలక్ష్మి, మేఘ్న, చాణక్య, శంకర్ కుమారి, అజయ్, గ్రీష్మ, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట. క్వశ్చన్ ప్లీజ్ మేడం అంటారు. అండ్ తర్వాత మళ్ళీ పువ్వులో చందమామ అంటూ పంపించారు. ఓకే, గ్యాప్లో విన్నారనమాట. ఎనీవేస్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, కొబ్బరికాయ అంటూ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ ఫనీ సత్యశ్రీ తెనాలి నుంచి, ఓకే తెనాలి కాదా, యూకే నుంచి, అండ్ ఆన్సర్ సీతాఫలం అంటూ పంపించారు. నో నో నో నో నో. అండ్ నెక్స్ట్ సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి, రామ్ చరణ్, హేమ, జవాబు సీతాఫలం. ఓకే. నెక్స్ట్ అనంతపురం నుంచి మస్తాన్ ఫ్యామిలీ, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ స్టార్స్ అని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే ఎర్రమల సీతామహాలక్ష్మి, అమలాపురం నుంచి, మొత్తానికి వెల్లుల్లి నుంచి జవాబులోకి వచ్చారు. ఓకే. సో మీరు అన్నది కరెక్టే, బట్ ఎగ్జాక్ట్గా రాజును అయితే పంపించలేదు మీరు. ఎనీవేస్ హాయ్ మేడం అంటూ విఖ్యాత్ చిత్తూరు నుంచి, మై ఆన్సర్ ఈ సీతాఫలం. ఓకే, అందరికీ సీతాఫలమే గుర్తొస్తుంది అనమాట, తెల్లని సైన్యం అనగానే. ఎనీవేస్ నెక్స్ట్ కర్నూలు ముజఫర్ నగర్ నుంచి రామకార్తిక అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే అగ్గిపెట్ట పుల్లలు. నెక్స్ట్ ఇదే ఆన్సర్ తోటి శాంతినగర్ ఒకే ఒక్కడు మెసేజ్. అండ్ నెక్స్ట్ అనంతపురం నుంచి అనురాధ గారు టూ ఆన్సర్స్ పంపించారు, ఒకటి వెల్లుల్లి, ఇంకోటి ఎగ్జాక్ట్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఊట్కూరు నారాయణపేట జిల్లా అరుణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, హాయ్ విజయవాడ, ఓకే హలో ఊట్కూరు. అండ్ నెక్స్ట్ మెసేజ్ బిజ్లీ వెంకటేష్ ఇంకా శ్యామల, ఏకలవ్య నగర్ నుంచి రంగారెడ్డి జిల్లా అనమాట. సో రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఆల్సో నెక్స్ట్ మెసేజ్ ప్రియా శ్రీనివాస్ రెడ్డి, సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి అగ్గిపెట్ట. ఓకే. సో నెక్స్ట్ అయితే ఆన్సర్ కరెక్ట్గా వచ్చింది, ఎవరు పంపించారు ఏమిటి తెలియదు, హాయ్ అని మాత్రం వచ్చింది. ఓకే. నెక్స్ట్ సూర్యకుమారి గారు పాలకొల్లు నుంచి వెల్లుల్లిపాయ అంటున్నారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ రామళ్ళకోట నుంచి దుబాయ్ భాష ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఆల్సో నెక్స్ట్ మెసేజ్ రాజశేఖర్ రెడ్డి గారు ఆదోని మండలం నుంచి, గుడ్ ఆఫ్టర్నూన్ శృతి మేడం అంటున్నారు, గుడ్ ఆఫ్టర్నూన్ మీకు కూడా. అండ్ ఆల్సో దామర్ల చిన్నమస్తాన్ రావు గారు, దామర్ల పెదమస్తాన్ రావు గారు రైట్ ఆన్సర్ మంగళగిరి నుంచి. అండ్ నెక్స్ట్ మెసేజ్ బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి, అగ్గిపెట్ట కాదు తోచ్ అంటూ ఎగ్జాక్ట్ రైట్ ఆన్సర్ పంపించారు, వెరీ గుడ్. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ మన ఉమ్మడి నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి రైట్ ఆన్సర్. సో ఇంతకీ ఆన్సర్ ఏమిటయ్యా అంటే నాలుక. ఓకే, రాజుగారేమో నాలుక, సైన్యమేమో మన పళ్ళు అనమాట, దంతాలు. ఓకే, సో అది ఆన్సర్. సో మరి నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నా, ఏమిటంటే ఒక నెంబర్ సిరీస్ చెప్తాను, దాంట్లో నెక్స్ట్ వచ్చే నెంబర్ ఏంటో చెప్పాలి, వెరీ సింపుల్, తికమకలు అసలు అలాంటివి ఏమీ లేవు. ఓకేనా? సో ఆ నెంబర్ సిరీస్ ఏంటంటే రెండు, ఫస్ట్ నెంబర్ రెండు, తర్వాత ఆరు, తర్వాత పన్నెండు, తర్వాత ఇరవై, తర్వాత ముప్పై, తర్వాత వచ్చే నెంబర్ ఏంటి, 2, 6, 12, 20, 30. సో నెక్స్ట్ సిక్స్త్ ప్లేస్లో వచ్చే నెంబర్ ఏమిటి? సో ఇది నా క్వశ్చన్. సో మరి దీనికి ఎగ్జాక్ట్గా రైట్ ఆన్సర్ పంపించేసేయండి 8662488114 ఈ నెంబర్కి. మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, నిన్ను కోరి సినిమా నుంచి నాని పాట, వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: ఎగ్జాక్ట్లీ. అండ్ మనం ఉన్నాం సందడే సందడే గేమ్స్ షోలో. సో మరి నెక్స్ట్ మెసేజ్ అయితే మనకి, హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, ప్రోగ్రామ్ సూపర్, థ్యాంక్ యూ అంటూ రాంబాబు గారు, టైలర్, ఓకే, మా కమల, మానస, రచన, ఉదయ్ తేజ్ ఫ్రమ్ బైరెడ్డిపల్లి మెసేజ్ చేశారు చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి. మౌత్ అంటూ ఇంత అక్కడ క్వశ్చన్కి ఆన్సర్, ఓకే, కరెక్ట్ ఆన్సర్ మీది కూడా. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే కర్నూలు జిల్లా గోనిగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి, చెస్ బోర్డ్ అంటున్నారు. ఇది ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ నాలుక అండి, నాలుక, ఓకే. సో నెక్స్ట్ మిరియాల తిరుమలయ్య గారు ఆండాళ్ళు మెసేజ్ చేశారు మనకి, పుట్టపాక నుంచి రైట్ ఆన్సర్ ఇంతకటి క్వశ్చన్కి అది కూడా. అండ్ నెక్స్ట్ శాంతినగర్ నుంచి ఓకే ఒకడు నా సెకండ్ క్వశ్చన్కి నెంబర్ సిరీస్కి ఎగ్జాక్ట్గా రైట్ ఆన్సర్ పంపించారు, కంగ్రాచులేషన్స్ అండి. నెక్స్ట్ కర్నూలు ముజఫర్ నగర్ నుంచి రామకార్తిక అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా రైట్ ఆన్సర్. అండ్ ఆల్సో నెక్స్ట్ సత్యనారాయణ

0: గారు దేవినగర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు ఎగ్జాక్ట్ గా. నెక్స్ట్ కనకారావు గారు పెడ నుంచి కూడా రైట్ ఆన్సర్. సో ఇంతకీ నేను అడిగిన సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, ఒక నెంబర్ సిరీస్ చెప్పానమాట, 5 నెంబర్లు చెప్పాను, తర్వాత వచ్చే 6వ నెంబర్ ఏంటో చెప్పమన్నాను. ఫస్ట్ ది 2, సెకండ్ ది 6, తర్వాత 12, తర్వాత 20, తర్వాత 30. మరి 6th ప్లేస్ లో వచ్చే నెంబర్ ఎంత మీరు కనుక ఫైండ్ అవుట్ చేస్తే నాకు ఎగ్జాక్ట్ గా మన వాట్సాప్ నెంబర్ కి పంపించేసేయండి ఆన్సర్ ని. మన నెంబర్ వచ్చేసి 8662488114. ఈ నెంబర్ రైట్ నౌ మన బ్యూటిఫుల్ టైం అయితే మనకి ఎగ్జాక్ట్ గా న్యూస్ హెడ్లైన్స్ టైం అయిపోయింది. సో ఆల్రెడీ న్యూస్ రీడర్ కూడా రెడీగా ఉన్నారు. సో స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: భారతి FM న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ఎల్లుండి చెన్నైలో పర్యటించనున్నారు. ఎల్లుండి జరిగే 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో చంద్రబాబు నాయుడు పాల్గొనున్నారు. రాష్ట స్థానిక సంస్థల్లో రూరల్ ప్రాంతాల్లో బీసీలకు 34%, అర్బన్లో 33.1% రిజర్వేషన్లు కల్పించడంతో పాటు మేయర్ల ఎన్నికలకు ప్రత్యక్ష పద్దతిలో వెళ్లాలని ఈరోజు రాష్ట కేబినెట్ నిర్ణయం తీసుకుంది. విశాఖలో కాలుష్య నివారణకు పటిష్ట కార్యాచరణ అవసరమని, ఓపెన్ కార్గో రవాణాపై నిఘా పెట్టాలని, విశాఖకు పీసీబీ ఉన్నత అధికారిని కేటాయించాలంటూ శాసనసభలో ప్రభుత్వ విప్ విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు సూచించారు. కూటమితో కలిసి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తున్నామని బీజేపీ రాష్ట అధ్యకులు పీవీఎన్ మాధవ్ ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మంత్రి సత్యకుమార్ నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసుకున్నామని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నిక కోసం వైఎస్ఆర్సీపీ తరపున ఎమ్మెల్సీ తుమ్మాటి మాధవరావు నామినేషన్ దాఖలు చేశారు. క్రీడల్లో అత్యున్నత ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు కేంద్ర ప్రభుత్వం అర్జున అవార్డులను ప్రకటించింది. 17 మంది క్రీడాకారులు ఈ అవార్డులకు ఎంపికయ్యారు. రాష్ట వ్యాప్తంగా కేంద్ర రైల్వే బోర్డు నిర్వహించ తలపెట్టిన హెరిటేజ్ స్టేషన్ మాసోత్సవం వేడుకలకు రేణిగుంట వాల్తేరులతో పాటు రాజంపేట స్టేషన్ ఎంపికైంది. మచిలీపట్నంలో ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అనారోగ్యం బారిన పడిన 5 540,000 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను ఆయన పంపిణీ చేశారు. పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణం వినుకొండ రోడ్డులోని కార్ డెకార్లో సిబ్బంది వెల్డింగ్ పనిచేస్తుండగా ఈ మధ్యాహ్నం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో సుమారు 50 లక్షలకు పైగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. విజయనగరం జిల్లా నెల్లిమరలో ఉన్న ఈవీఎం గోదాములను కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ఈరోజు తనిఖీ చేసి సిబ్బంది అంతా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. నేరాల నియంత్రణ, ప్రజల భద్రతకు వేంపల్లి పోలీసులు పట్టణంలో పబ్లిక్ సేఫ్టీ ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్స్ సెంటర్ను ఏర్పాటు చేశారు. దీనిని వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్పీ ఎస్ఎన్ విశ్వనాథ్ ప్రారంభించారు. రాష్ట్రంలోని ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలలో ఈరోజు రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలిపారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విభార్తి ఎఫ్ఎం
0: 101.3. Yes, welcome back to Sunday Sunday and this is Ajay Shruti. So, Mari, నేను అడిగిన క్వశ్చన్ నెంబర్ సిరీస్ కి అయితే ఇంకా నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారంటే సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి రామ్ చరణ్ రైట్ ఆన్సర్ అండ్ మహమూద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుంచి రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే ఓకే ఇంతాక హాయ్ అని ఎగ్జాక్ట్ గా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరు ఏమిటి తెలియదు అన్నాను కదా, అనంతపురం డిస్ట్రిక్ట్ గూటి శ్రీ రామాంజనేయుల గారట. ఓకే అండి, సో అదేదో ఇంతాకే పెడితే బాగుండేది కదా. ఎనీవేస్, అనంతపురం నవోదయ కాలనీ నుంచి ఐఎంబీ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే

అరే రే, రాంగ్ ఆన్సర్ పంపించారండి. ఇంకొక్కసారి ఇంకొక్కసారి రైట్ ఆన్సర్ చూసుకోండి. నెక్స్ట్ నెక్స్ట్ మెసేజ్. ఓకే, గనగలు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ సమీరా బేగం ఫ్రమ్ కొల్లిపర్రు కూడా రైట్ ఆన్సర్. ఇంకా చాలామంది ఎగ్జాక్ట్గా మొత్తానికి కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసేసారు నెంబర్ సిరీస్లో నెక్స్ట్ వచ్చే నెంబర్ ఏంటి అనేది. ఏకలవ్య నగర్, బిజ్లీ, వెంకటేష్, శ్యామ్లా అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, లలిత, మురళి, భాను, కామకూరు, తిరుపతి డిస్ట్రిక్ట్ నుంచి. అయ్యో, నో నో నో, రాంగ్ ఆన్సర్. 35 అయితే కాదు, ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి మీరు. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం రైట్ ఆన్సర్. అండ్ పులిపాటి వెంకటేష్, పులిపాటి సత్యవతి, లక్ష్మీకాంత్, రవళి, రామకృష్ణ, విహాష్, విద్వాన్, మహబూబ్ నగర్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే రైట్ ఆన్సర్ వచ్చేసింది తరాలపల్లి నుంచి. ఓకే, జేరిపోతుల పుచ్చయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మంగళగిరి నుంచి దామల్ల చినిమస్తానరావు గారు అండ్ పెదమస్తానరావు గారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ విజయ పరమేష్ గుంతకల్లు నుంచి. అరే రే, మీరు కూడా ఇంకొంచెం ముందుకు రావాలి, 36 కాదు. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ జయరామ్, సరస్వతి, ఓకే, పదిపుట బయలు నుంచి అనమాట. 60 కాదండి, వెరీ వెరీ రాంగ్. సో మరి ఇంకొకసారి సరి చూసుకోండి, ఓకేనా? ఆన్సర్ని కొంచెం వెనక్కి వెళ్ళాలి, మీరైతే ముందుకు రాకూడదు, ఓకేనా? నెక్స్ట్ మెసేజ్, దుబాయ్ బాదషా ఫ్యామిలీ మెంబర్స్ రామలకోట నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నంద్యాల జిల్లా భానుముక్కల నుంచి ఎఫ్ఎంఎస్ సర్దార్ రైట్ ఆన్సర్. మహబూబ్, ఇంకా కలీం, ఓకే, ఆత్మకూరు, నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి. 100? ఓ మై గాడ్, 100 కూడా కాదు, బాగా వెనక్కి వెళ్ళాలి మీరైతే. ఎర్రమల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ సుబ్బారెడ్డిపల్లి గ్రామంలోంచి శ్రీనివాసరెడ్డి గారు, ఓకే, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎంఎస్ దుర్గారావు గారు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ అనుకుంటున్నామండి అంటూ ఎగ్జాక్ట్గా రైట్ ఆన్సర్ పంపించారు రాజోల్ నుంచి డాక్టర్ రామకృష్ణ అండ్ సునీత. అనుకోకలేదు, రైట్ ఆన్సర్ ఇది. నెక్స్ట్ నిన్న నుంచి శోభారాణి, రంగారావు, సాగర్, చాందిని, అవినాష్, శ్రియాన్స్, రుత్విక రైట్ ఆన్సర్. అండ్ నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట. అండ్ ఆల్సో నెక్స్ట్ మెసేజ్, ఓకే, అక్కరపాక నుంచి రమా గారు, ఇంకా సుధాకర్ గారు అండ్ వీళ్ళిద్దరూ కూడా రైటే. అండ్ నెక్స్ట్ హరి ఫ్రమ్ హిందూపూర్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, కున్నతుల సునీల్, లక్కిరెడ్డిపల్లి మండలం, అన్నమయ్య జిల్లా నుంచి, గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మాయి గారు అంటూ, వెరీ వెరీ నైస్.

నెక్స్ట్ మెసేజ్ ఓకే, అక్కరపాక నుంచి రమా గారు ఇంకా సుధాకర్ గారు అండ్ వీళ్ళిద్దరూ కూడా రైతే, అండ్ నెక్స్ట్ హరి ఫ్రమ్ హిందూపూర్ రైట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ మెసేజ్ కున్నతుల సునీల్ అకిరెడ్డిపల్లి మండలం అన్నమయ్య జిల్లా నుంచి, గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మాయి గారు అంటూ, వెరీ వెరీ నైస్ రైట్ ఆన్సర్ అండి మీది కూడా. అండ్ నెక్స్ట్ ఐఎమ్ స్వప్న అంటూ రైట్ ఆన్సర్ పంపించారు స్వప్న గారు. ఓకే ఎక్కడి నుంచి ఏమిటో మరి తెలియదు మనకి. అండ్ నెక్స్ట్ సియా శ్రీ అండ్ ఫనీ సత్యశ్రీ యూకే, ఓకే 46 అచ్చచ్చో కొంచెం కొంచెం వెనక్కి వెళ్ళాలి మీరు కొంచెం. నెక్స్ట్ మాధవి ఆంజనేయులు ఫ్రమ్ భూదాన్ పోచంపల్లి నుంచి రైట్ ఆన్సర్, విజయవాడ నుంచి విజయలక్ష్మి రైట్ ఆన్సర్, అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహ బానుజనుద్దీన్ రైట్ ఆన్సర్, హలో అంటూ ఫాతిమా కర్నూలు నుంచి రైట్ ఆన్సర్, రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం 70 అనుకుంటున్నాను అంటున్నారు, 70 కాదండి. నెక్స్ట్ బదిమధు ప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు దొరవారి సత్రం నుంచి రైట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ మెసేజ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, ఓహో మీరు ఆన్సరే అడిగితే దానికన్నా నెక్స్ట్ నెంబర్ కూడా పంపారే, వెరీ నైస్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఏమిటిది, బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి, మీ ఆన్సర్ అయితే కరెక్ట్, మీది ఏంటి 2కి 4 ఎక్కువ, 6 దానికి 6 ఎక్కువ, 12 దానికి 8 ఎక్కువ, 20 అమ్మ బాబోయ్ ఈ లాజిక్ అయితే నాకు కొంచెం కూడా అర్థం కాలేదు. ఎనీవేస్ మొత్తానికి ఆన్సర్ మాత్రం రైట్ అండి, అంతవరకు నేను చెప్పగలను. వై గోపి పాటిబండ్ల హాయ్ మేడం బాగున్నారా అన్నారు, వెరీ వెరీ నైస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కన్సర్న్, బాగున్నాను ప్రస్తుతానికి జలుబుతో అలా అలా ఉన్నాను అనమాట. ఎనీవేస్ అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్ పంపించారు, అండ్ అనంతపురం డిస్ట్రిక్ట్ గూటి గారు, ఓకే గూటి శ్రీ రామాంజనేయులు, గూటి అనేది బహుశా మేబీ 40 అని పంపించారేమిటో, 40 కాదండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ హాయ్ అంటూ అయితే వచ్చింది, ఎవరు ఏమిటి ఎక్కడి నుంచి తెలియదు మనకి. అనంతపూర్ నవోదయ కాలనీ ఐఎంబి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ 50, మీరు కూడా కొంచెం వెనక్కి వెళ్ళాలి. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే యాక్చువల్గా ఇక్కడ ఆన్సర్స్ వస్తున్నాయి, పేర్లు అండ్ ఊరు పేర్లు మాత్రం పంపించట్లేదు. అలా అయితే మీరు ఎక్కడి నుంచి ఏంటి అనేది మాకు తెలియదు కదా, సో కొంచెం మీరు ఆన్సర్ టైప్ చేసే ముందు మీ ఊరి పేరు మీ పేరు కూడా టైప్ చేస్తే బాగుంటుంది. ఓకే సో అండ్ ఇంకొక ఆన్సర్ కూడా వచ్చింది బట్ ఎవరు ఎక్కడి నుంచి తెలీదు. కర్నూలు జిల్లా గోనెగడ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. సో ఇంకా ఇంకా ఆన్సర్స్ అయితే వస్తూనే ఉన్నాయి, ఒక పాట అయితే మీకోసం ప్లే చేస్తున్నాను, వింటూ ఎంజాయ్ చేస్తుండండి, ఆ తర్వాత మళ్ళీ ఎవరెవరు పంపించారని చెప్పేస్తా. ఓకే స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

మణి శర్మ గారి మ్యూజిక్ కంపోజిషన్, రంజిత్ అండ్ సునీత పాడిన పాట. అతను ఒకటి సినిమా నుంచి విన్న తర్వాత 3:14 క్రాస్ అయిపోయి 45 సెకండ్స్ అయిపోయింది మన టైం. సో మరి నెక్స్ట్ మెసేజ్ మనకైతే సింగపురం నుంచి నజీర్ ఇంకా నూర్ జిహాన్, హాయ్ శృతి మేడం గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పంపించారు. వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నెక్స్ట్ బాలాజీ నగర్ నుంచి విజయ జ్యోతి కర్నూలు బాలాజీ నగర్, ఓకే ఓకే. సో ఆన్సర్ రైట్ ఆన్సర్ పంపించారు. సాంబశివరావు గారు వేటపాలెం నుంచి 40 అన్నారు. అండ్ కాశీపురం కురుమూర్తి కొల్లాపూర్ 39 అనుకుంటా మేడం అంటున్నారు. అండ్ నెక్స్ట్ సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు ఎవరు ఇంతకీ. ఓకే, మంగళూరు నుంచి అన్నమాట పామిడి. ఓకే, గౌస్ గారు. ఓకే, నెక్స్ట్ మెసేజ్ అయితే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమూద్ జైనుద్దీన్ ఇంకా స్నేహ బాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి అంకయ్య గారు పంపించారు. అండ్ నెక్స్ట్ 40 అంటున్నారు మహబూబ్. ఓకే, ఆత్మకూరు నుంచి అనమాట. నో నో నో నో. నెక్స్ట్ సూర్యకుమారి గారు పాలకొల్లు నుంచి 36 అంటున్నారు. అండ్ నెక్స్ట్ రాజేష్ ఇంకా అంబిక ప్రేమ్ సాయి వరుణ్ ఆదాం సోలాపూర్ మహారాష్ట్ర నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ హంపాపురం నుంచి చిరంజీవి నాగభూషణ్ వగ్గా శివయ్య ముంత పెద్దన్న రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ జమలయ్య దొడదేవరపాడు నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురిహరి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. కమిత వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి 30 అంటున్నారు. అండ్ నెక్స్ట్ 38 అంటున్నారు ఎవరింతకీ. విజయ పరమేష్ గుంతకల్ నుంచి. అండ్ నెక్స్ట్ మెసేజ్ రెడ్డివారిపల్లి నుంచి శంకర్ 80 అంటున్నారు. నో. సో ఇంతకీ ఆన్సర్ ఏంటంటే 42 అనమాట. 2, 6, 12, 20, 30, నెక్స్ట్ వచ్చేసి 42. సో 1 × 2, 2, 2 × 3, 6, 3 × 4, 12, 4 × 5, 20, అలా వెళ్తుంది అనమాట ఇదంతా ముందుకి ముందుకి. ఎనీవేస్ నెక్స్ట్ వచ్చేసి 42 నెంబర్ రైట్ ఆన్సర్. ఓకే, సో మరి నెక్స్ట్ క్వశ్చన్ కూడా వెళ్ళిపోదాం. మరి చాలా రోజులైంది కదా రవి పెళ్లి చూపులకి వెళ్ళి, అసలే అందులోనూ మ్యారేజ్ సీజన్ కూడా ఇప్పుడు. సో మన పెళ్ళిళ్ళ సీజన్ వచ్చేసింది కాబట్టి ఈసారి ఈ 2026

లో రవిని మనం ఈరోజు పెళ్లి చూపులకు పంపిద్దాం. పంపిద్దాం సరే, మరి అవతల పెళ్లి కూతురు చాలా తెలివి కలిది. అందులోనూ ట్విస్ట్ ఏంటంటే సినిమాలంటే బాగా ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి అనమాట. సో ఈరోజు ఎలాంటి ఇదేంటి ఎదురొస్తుంది అనేది మనకి రవికి మనం ఇప్పుడు చూడాలి. సో మొత్తానికి మనం రవి పెళ్లి చూపులకైతే వెళ్ళాడు, వెళ్ళాడా కూర్చున్నాడు, కూర్చున్నాడా తర్వాత యాజ్ యూజువల్ వాళ్ళు పెట్టేవి తిన్నారు, తిన్నారా ఆ తర్వాత రవి క్వశ్చన్ అడగడం స్టార్ట్ చేశాడు. మరి ఫస్ట్ ఎప్పటిలాగానే రవికి పెళ్లి కూతురు పేరు తెలియదు అనమాట. సో మీ పేరేంటి అని అడిగారు. జస్ట్ స్ట్రైట్గా ఫస్ట్ సింపుల్ క్వశ్చన్, అక్కడి నుంచి ఆన్సర్ రాలేదు. రాలేదు సరిగదా. ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, నేను మీకు డైరెక్ట్గా నా పేరు చెప్పను, మీకు 4 క్లూస్ ఇస్తాను, దాన్ని బట్టి నా పేరు చెప్పాలి అని చెప్పింది. సో ఇంతకీ ఆ క్లూస్ ఏంటంటే, ఫస్ట్ క్లూ, నా పేరుతో ఇద్దరు పాత హీరోయిన్స్ ఉన్నారు, అలాగే కొత్త హీరోయిన్ కూడా ఉంది. అది ఫస్ట్ క్లూ. సెకండ్ క్లూ ఏంటంటే, నా పేరుతో 90స్లో ఒక సూపర్ డూపర్ హిట్ సినిమా వచ్చింది. అండ్ థర్డ్ క్లూ, మన టాలీవుడ్ మన్మధుడు సినిమాకి సగం పేరు నా పేరు. ఇవన్నమాట ఈ 3 క్లూస్. ఈ 4 క్లూ తర్వాత చెప్తా. సో ఈ 3 క్లూస్తో మీకేమన్నా అర్థమైతే అమ్మాయి పేరు నాకు పంపించేసేయండి. నాకు కాదు, మన పాప మన రవికి పెళ్ళవాలి కదా, పెళ్ళవాలంటే పెళ్లి కూతురు పేరు తెలియాలి కదా కనీసం. సో మీకు ఈ 3 క్లూస్లో కనుక తన పేరు అర్థమైతే నాకు పంపించండి 8662488114 ఈ నెంబర్కి. సో ఇంతకీ మళ్ళీ చెప్తున్నాను, క్లోజ్ మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఆ అమ్మాయి పేరుతో ఇద్దరు పాత హీరోయిన్స్ ఉన్నారు, ఒక కొత్త హీరోయిన్ ఉంది. కొత్త అంటే మరీ కొత్త కాదు, కొంచెం కొత్త. ఓకే, తర్వాత ఆ పేరుతో 90స్లో ఒక సూపర్ డూపర్ హిట్ సినిమా వచ్చింది. అండ్ థర్డ్ క్లో, మన టాలీవుడ్ మన్మధుడు సినిమాకి సగం పేరు కూడా అనమాట అది. సో అది ముందు సగం కాదు, వెనక సగం. ఓకే, సో దీన్ని బట్టి ఆలోచించి ఆ పేరు ఏమై ఉండొచ్చు, ఆ పెళ్లి కూతురు పేరు మీరు నాకు ఆన్సర్ పంపించండి. రైట్ నా మీ అందరి కోసం పెద్ద సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ రై రై రారా సాంగ్ అయితే వచ్చేస్తుంది. ఎంజాయ్ లిజన్.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: అడిగిన క్వశ్చన్ కైతే ఫస్ట్ నాకు శాంతినగర్ నుంచి ఒకే ఒకడు ఆహా ఏం పట్టారండి మీరు క్లోజ్ మాత్రం ఎగ్జాక్ట్ గా రైట్ ఆన్సర్ మీది. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే ఓకే అనూష పంపించారు, ఎక్కడి నుంచి అనేది అయితే తెలీదు కానీ శ్రీదేవి ఎవర్ గ్రీన్ అంటూ పంపించారు. ఎస్ శ్రీదేవి గారు ఎవర్ గ్రీనే, బట్ మన ఆన్సర్ అయితే అది కాదనమాట. ఓకే అండ్ నెక్స్ట్ మెసేజ్ సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి రామ్ చరణ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ సాంబశివరావు గారు ఫ్రమ్ వేటపాలెం లైలా అంటూ పంపించారు, లైలా కాదండి. నెక్స్ట్ ఎంఎస్ దుర్గారావు గారు రైట్ ఆన్సర్ క్వశ్చన్ మార్క్ వేసి మరి పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే విజయ్ పరమేష్ గుంతకల్లు నుంచి శారద అంటూ పంపించారు. యాక్చువల్గా నేను క్లోజ్లో మన టాలీవుడ్ మన్మధుడు సినిమాకి సగం పేరు అన్నా. మన టాలీవుడ్ మన్మధుడు ఎవరు, నాగార్జున గారిని అలా అంటారు కదా. సో మరి ఆయన సినిమాల్లో సగం పేరు శారద అని ఏదైనా ఒక సినిమా ఉందా అసలు? లేదు కదా. సో అలా అన్ని క్లూస్ని మనం తీసుకోవాలన్నమాట. ఓకే పాత హీరోయిన్స్ అన్నారని శారద గారు అయితే కాదు, అది మ్యాటర్. నెక్స్ట్ కర్నూలు ముజఫర్ నగర్ నుంచి రామకార్తిక అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మధు ఇంకా శ్రీను కంభంపాడు నుంచి ఓకే ఆన్సర్ మధువా, ఓకే శ్రీను ఫ్రమ్ కంభంపాడు ఆన్సర్ మధు అని పంపించారు. నో నో నో మధు కాదు. అండ్ వై గోపి పాటిబండ్ల ఓకే నో అండి రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ కమిత వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి మీరు ఓకే. సో ఒక డిఫరెంట్ ఆన్సర్ అయితే వచ్చింది, అది ఏంటనేది తర్వాత చెప్తా. కమిత వెంకటలక్ష్మిరెడ్డి గారు పంపించారు. ఓకే పెడల జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు, నేను అడిగింది మూవీ పేరు కాదండి అమ్మాయి పేరేంటి అని. ఓకే సో అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే సత్యనారాయణ గారు దేవీనగర్ నుంచి జానకి అంటున్నారు. నో జానకి కూడా కాదు, ఒకే ఒక క్లూ సెట్ అయింది దీనికి, బట్ కాదనమాట. జానకి జానకి అనే ఒక కొత్త హీరోయిన్ నాకు తెలిసి ఎవరున్నారా బా, ఎవరు లేరనుకుంటానే. ఎనీవేజ్ మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి శ్రీదేవి ఇంకా దివ్య భారతి అట. నో నో నో నేనేమన్నా మన క్లూస్లో, మళ్ళీ నేను క్లూస్ చెప్తాను అప్పుడు ఒకసారి జాగ్రత్తగా వినండి. ఓకే సో మరి నెక్స్ట్ మెసేజ్ అయితే మనకి శంకర్ రెడ్డివారిపల్లి ఎర్రవారిపాలెం నుంచి అనమాట, ఎర్రవారిపాలెం మండలం అట. ఓకే సో రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ కర్నూలు జిల్లా కోనగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ బండారుపల్లి గడ్డ మంకయ్య గారు నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి మనీషా కొయిరాల, ఓ మై గాడ్ మనీషా కొయిరాల కాదండి. నెక్స్ట్ అనంతపురం నుంచి అనురాధ గారు క్లూ అంటున్నారు, క్లూలో ఆల్రెడీ మూడు.

ఓకే, ఫోర్త్ క్లూ కూడా చెప్తా. నెక్స్ట్ కనకారావు గారు పెడెం నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి. నెక్స్ట్ మెసేజ్ ఓకే రైట్ ఆన్సర్ పంపించారు కర్నూలు నుంచి బ్రహ్మయ్య గారు. నెక్స్ట్ కాళీ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ శ్రీదేవి అంటున్నారు విజయ్ జ్యోతి బాలాజీ నగర్ నుంచి. నో శ్రీదేవి కాదు. నెక్స్ట్ అక్కరపాక నుంచి రమా గారు అండ్ సుధాకర్ గారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ భాగ్యశ్రీనా అంటూ క్వశ్చన్ మార్క్స్ వచ్చాయి. అనూష నో, భాగ్యశ్రీ కూడా కాదు. సాంబశివరావు గారు వేటపాలెం నుంచి విజయశాంతి అంటున్నారు. నో నో నో. సో ఒకసారి మళ్ళీ క్లూస్ చెప్పాల్సిన తరుణం ఆసన్నమైంది. ఓకే, సో మరి మ్యాటర్ ఏంటంటే ఆమె పేరులో ఇద్దరు పాత హీరోయిన్స్ ఉన్నారు అండ్ కొత్త హీరోయిన్ కూడా ఉంది అని చెప్పాను. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఆల్సో ఆ పేరుతో 90స్లో ఒక సూపర్ డూపర్ హిట్ సినిమా వచ్చింది అని చెప్తున్నాను. సెకండ్ క్లూ. థర్డ్ క్లూ, మన టాలీవుడ్ మన్మధుడు ఒక సినిమా చేస్తే ఆ సినిమాకి సగం పేరు ఏది? ఆ సినిమాని రెండు పేర్లుగా అంటే రెండు భాగాలుగా మనం పార్ట్స్గా విడతీస్తే సెకండ్ హాఫ్ ఈ అమ్మాయి పేరు అనమాట. ఓకే, ఇక ఫోర్త్ క్లూ అండ్ మెయిన్ క్లూ ఏంటంటే, ఇంతాక 90స్లో ఒక సూపర్ డూపర్ హిట్ సినిమా వచ్చింది అన్నాను కదా, దానికి డైరెక్టర్ మణిరత్నం గారు. ఇది మ్యాటర్ ఇక వచ్చేస్తాయని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. పేరేంటి ఇంతకీ పెళ్లి కూతురు పేరేంటి? పాప మన రవి వెయిటింగ్, తొందరగా పంపించేసేయండి రైట్ నౌ. మరి నాగార్జున గారు అని చెప్పాను కాబట్టి నాకైతే ఇప్పటికిప్పుడు ఈ సాంగ్ అయితే గుర్తొచ్చేస్తుంది. సో ఈ లవ్లీ సాంగ్ మీ అందరికోసం ప్లే చేస్తున్నాను, ఎవర్ గ్రీన్ సాంగ్. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: మీరు చూసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మన స్టూడియోలో టైం 3:35 క్రాస్ అయిపోయి 36 సెకండ్స్ అయిపోయింది. అండ్ మనమున్నాం సందడి గేమ్ షోలో. అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి. సో మరి నెక్స్ట్ మనకి సాంబశివరావు గారు ఫ్రమ్ వేటపాలెం విజయశాంతి అంటూ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ నాగెళ్ల విశ్వేశ్వరయ్య, శరణ్ తేజ్, రఘుపతి, ఈశ్వరమ్మ, మానస, కోడుపూర్ నుంచి ఫోన్ చేశారా శృతి గారు అని అడుగుతున్నారు. ఇప్పటిదాకా ఫోన్ చేయకపోతే అబ్బా దబ్బా జబానే, మొత్తం ఏమి సౌండే ఉండదు లోపల నుంచి. ఎనీవేస్ చేశానండి నేను. అండ్ పెడన జోగానాథరావు కాల్ నుంచి అప్పుల్ రాజు గారు రైట్ ఆన్సర్, ఎంఎఫ్ఎస్ సర్దార్ రైట్ ఆన్సర్, రామకృష్ణ స్వయ ఓకే స్వర్ణ గౌతమి, రాజేశ్వరి, ఉదయ్ కర్నూలు నుంచి. నెక్స్ట్ ఏంటి రోజానా, నో నో నో, అంటే మీరు ఒకే ఒక క్లోని పట్టుకున్నారా? నేను ఏమంటున్నా పాత హీరోయిన్స్ ఇద్దరున్నారు ఈ పేర్లతో అన్న. రోజా అని ఎవరున్నారు నాకు తెలిసి అయితే లేరు, అది మ్యాటర్. ఎనీవేస్ నెక్స్ట్ అయితే మనకి ఎవరంటే

0: చెన్నై నుంచా? ఎక్కడి నుంచి అనేది తెలియదు, కానీ ఆన్సర్ అయితే రైట్ ఆన్సర్. నెక్స్ట్ రామళ్ళు కోట నుంచి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ మధుబాల అంటూ విజయవాడ నుంచి కరుణ పంపించారు. మధుబాల కూడా కాదండి, అనంతపురం నుంచి అనురాధ. ఓకే, యాక్చువల్గా మీరు పంపిన ఆన్సర్ అయితే రైట్ ఆన్సర్, కానీ మీరు సినిమా పేరు పంపించారు, బట్ అందులో పెళ్లి కూతురు పేరు ఉంది కాబట్టి ఓకే, యాక్సెప్ట్ చేసేస్తున్నాం ఈ ఆన్సర్ని. నెక్స్ట్ మూసాపేట్ మహబూబ్ నగర్ జిల్లా నుంచి నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ సూపర్ సాంగ్స్ వినిపిస్తున్నారు. థ్యాంక్ యూ శృతి గారు, థ్యాంక్ యూ. నెక్స్ట్ మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ విజయలక్ష్మి గారు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ ఉరవకొండ నుంచి ఈశ్వరే గారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ మంగళగిరి నుంచి సాయినగర్ నుంచి తిరువేదల బాబు ఇంకా ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, ఫ్రెండ్స్ అట రోజారమణి నో కాదు. నెక్స్ట్ మెసేజ్ ఆత్మకూరు నుంచి ఆదిశేష్ గారు కూడా ఫిలిం నేమ్ పంపించారు అనమాట, టాలీవుడ్ మన్మధుడు ఓకే యాక్ట్ చేసిన ఫిలిం, వెరీ నైస్. బట్ అందులో పెళ్లి కూతురు పేరుంది కాబట్టి యాక్సెప్ట్ చేస్తున్నాం ఇది కూడా. నెక్స్ట్ అయితే అనంతపూర్ డిస్ట్రిక్ట్ గూటి సి రామాంజనేయులు గారు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ విజయ్ పరమేష్ గుంతకల్ నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఓకే, ఆహా, ఇంకా మీరు రైట్ ఆన్సర్ పంపించారు, మళ్ళీ ఆన్సర్ మీరే చెప్పండి సిస్తే ఎందుకుట. నెక్స్ట్ విజయ్ జ్యోతి బాలాజీ నగర్ నుంచి అనమాట, కర్నూలు నుంచి రైట్ ఆన్సర్. హాయ్ శృతి గారు అంటూ మురళి గారు మెసేజ్, హలో మురళి గారు. అండ్ నెక్స్ట్ షబీనా రైట్ ఆన్సర్ పంపించారు. కమతం వెంకటలక్ష్మి రెడ్డి భీమునిపాడు నుంచి, అది మ్యాటర్ ఇప్పుడు వచ్చారు లైన్లోకి, వెరీ నైస్. రైట్ ఆన్సర్ మీది కూడా. నెక్స్ట్ మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం దొరవారి సత్ర మండలం నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ పోలేపల్లి శ్రీనివాస్ రాజన్నపేట నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ హాయ్ ఐఎమ్ జై భీమ్ రామాంజనేయులు అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. ఓకే, సో నెక్స్ట్ అయితే గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం బల్లూరు నుంచి పెద్ద నరసింహ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ టైపింగ్ టైపింగ్ టైపింగ్. ఓకే, నెక్స్ట్ మెసేజ్ పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు, ఈరోజైనా మన రవికి పెళ్లి సెట్ అవుతుందా మేడం అట. ఓకే, సో పెళ్లి చేద్దాము బట్ ఇలాగే కొనసాగిద్దాం కొంతకాలం, ఓకేనా? దీనికి పార్ట్ టూ కూడా ఉండబోతోంది అతి త్వరలో. నెక్స్ట్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు మెదటికి మేత వేసే మంచి ప్రశ్నలు అడుగుతున్నారు అట, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ పాలెం పౌలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ మూసాపేట నుంచి నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఓల్డ్ హీరోయిన్ రాధా అట, రాధా పేరుతో కొత్త హీరోయిన్ ఎవరుందండి, ఎవరుంది అసలు, లేదు కదా. సో ఎనీవేస్ ఇంతకి రైట్ ఆన్సర్ ఏంటంటే అంజలి. ఓకే, సో ఆ పేరుతో ఇద్దరు హీరోయిన్స్ పాత హీరోయిన్స్ ఉన్నారు అన్నాను, అంటే మన అంజలి గారు ఉన్నారు, అలాగే గీతాంజలి గారు అనే ఒక పాత హీరోయిన్ ఉన్నారు. కొత్త హీరోయిన్స్లో అంజలా ఝవేరి. ఓకే, సో మరి నెక్స్ట్ 90స్లో ఒక సూపర్ డూపర్ హిట్ సినిమా మణిరత్నం గారిది, ఇంకేది ఇంకేది అంజలి. అండ్ నెక్స్ట్ మన టాలీవుడ్ మన్మధుడు సినిమాకి సగం పేరు గీతాంజలి, ఆ సినిమా పూర్తి పేరు. ఓకే, సో అదనమాట మ్యాటర్. ఓకే, నెక్స్ట్ నాగార్జున ఇంకా లక్ష్మీ ఫ్రమ్ వడియంపేట ఆన్సర్ రైట్ ఆన్సర్ పంపించారు. పంతాడు శ్రీనివాసరావు గంగా భవాని మోరిపొలం నుంచి రైట్ ఆన్సర్. సో అది చాలా మంది మొత్తాన్ని క్లోజ్ పట్టుకుని అయితే పంపించేశారు అది, ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నా ఇవాళ, నెక్స్ట్ దానికన్నా తర్వాత మీకోసం ఒక మంచి పాట ప్లే చేస్తా. సో ఇందుకే క్వశ్చన్ ఏంటంటే, మనకి మన జంతువుల్లో ఒక జంతువు ఉందండి, దానికి డైజెషన్ ఎంత పవర్ఫుల్ అంటే, అది మనల్ని చూస్తే అమాంతం మింగేస్తుంది, అది పక్కన పెట్టండి, కానీ దాని డైజెషన్ ఎంత పవర్ఫుల్గా ఉంటుందంటే అది ఇనుము తిన్నా కూడా ఈజీగా అరిగించుకోగలదనమాట. సో అది ఏ జంతువు అయి ఉంటుంది మీరు గెస్ చేసి నాకు ఆన్సర్ పంపించండి 8662488114 ఈ నెంబర్కి. ఓకే, ఇనుమును కూడా ఈజీగా అరిగించుకోగల జంతువు ఏది, ఇది నా క్వశ్చన్. ఓకేనా? రైట్ నౌ మీ అందరి కోసం అంజలి సినిమా నుంచి అయితే ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నా, వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ అర్జి శృతి.
1: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
2: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
3: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
2: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
1: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
3: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
1: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
3: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
1: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
2: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

రాజశ్రీ గారి లిరిక్ మరి లవ్లీ సాంగ్ అంజలి సినిమా నుంచి విన్న తర్వాత 3:46 క్రాస్ అయిపోయి 14 సెకండ్స్ అయిపోయింది మన సందడి షో టైం. సో మరి చాలా అంటే చాలా చాలా చాలా మెసేజెస్ వచ్చాయి. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు ఎగ్జాక్ట్గా రైట్ ఆన్సర్ పంపించారు నేను అడిగిన క్వశ్చన్కి. అండ్ నెక్స్ట్ మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్, బట్ ఇంత అక్కడ క్వశ్చన్కి అంజలి ఆన్సర్. ఓకే, బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి ఇప్పటి క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసింది. అండ్ నెక్స్ట్ పడిన జోగానందరావు కాలనీ చప్పల్ రాజు గారు కూడా రైట్ ఆన్సర్, విజయవాడ నుంచి కరుణ రైట్ ఆన్సర్, కనకారావు గారు పెడ నుంచి రైట్ ఆన్సర్, మూసాపేట నుంచి నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్.

మాత్రం కుందేలు అంటున్నారు. కుందేలు కాదు, నేను ఒకటి చెప్పాను ఈ క్వశ్చన్ చెప్పడానికి ముందు, మనం కనపడితే అమాంతం వేసేస్తుంది అని. కుందేలు ఎక్కడ వేస్తుందండి మనల్ని? అజ్జో, మీరు అది మిస్ అయిపోయినట్టున్నారు. ఓకేనా? సో ఇప్పుడు ఆలోచించండి బాగా. ఓకే, అది మనల్ని తినేసినా లేదా ఇనుమును తినేసినా అది చాలా ఈజీగా అరిగించేసుకుంటుంది అనమాట. ఆ జంతువు ఏమై ఉండొచ్చు? నెక్స్ట్, ముజఫర్నగర్ నుంచి రామకార్తిక అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ పంపించారు కర్నూలు నుంచి. నెక్స్ట్ మెసేజ్, పాలెంపోలే ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్. ఎంకొండారెడ్డి సిద్ధవటం మండలం నుంచి రైట్ ఆన్సర్. మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి రైట్ ఆన్సర్. సాంబశివరావు గారు వేటపాల నుంచి రైట్ ఆన్సర్. రాజోల్ నుంచి జయన్న రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ ఆల్సో గోర్లకాందోడి పాతింటి ఎల్లప్ప, రమేష్ బాబు, సుమలత. అండ్ కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ నాగార్జున లక్ష్మి ఫ్రమ్ బడియంపేట. అండ్ అనంతపురం నుంచి టైలర్ రమేష్ అండ్ మెకానిక్ వెంకట చలపతి గారు. అండ్ నెక్స్ట్ మెసేజ్, నాసిక్ వేణు దేశాయిపేట నుంచి రామకృష్ణ, స్వర్ణ, గౌతమి, తేజేశ్వరి, ఉదయ్. ఓకే, కర్నూలు నుంచి అనమాట. సో నో నో నో నో, ఇంతకటి వాళ్ళందరూ రైట్ ఆన్సర్, బట్ వీళ్ళు మాత్రం రామకృష్ణ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం కర్నూలు నుంచి పైథాన్ అంటున్నారు. పైథాన్ కాదండి. సో అది మనల్ని తింటుంది కరెక్టే, బట్ అది మాత్రం కాదనమాట. దానికి ఇనుము సంగతి, దాని డైజెషన్ సంగతి అయితే నాకు తెలియదు ప్రస్తుతం. నాకు తెలిసిన జంతువు అయితే ఒకటే ఉంది, సో పైథాన్ మాత్రం కాదు. ఓకే, సో నెక్స్ట్ అయితే విజయ జ్యోతి గారు కర్నూలు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ సులోచన కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్ పంపించారు. ఓకే మేడం, ఇంకో అంజలి కూడా ఉంది, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు కదా, నేను మర్చిపోయాను. కరెక్టే, అయితే ఇద్దరు పాత హీరోయిన్స్, ఇద్దరు కొత్త హీరోయిన్స్ ఉన్నారు ఆ పేరుతో. సూపర్ యార్. నెక్స్ట్ మెసేజ్, జాన్సన్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్, బొమ్మిదేవి లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తు నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్, కున్నితల సునీల్ కూడా అనకొండ ఆర్ ఆస్ట్రిచ్ అని పంపించారు. ఓకే, రెండు కాదు నాకు తెలిసి. అండ్ దర్పిణిని సాయి కృష్ణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్, నంద్యాల జిల్లా భానుముకుల నుంచి ఎఫ్ఎంఎస్ సర్దార్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, కోనసీమ జిల్లా మోరిపొలం నుంచి పంతాడు శ్రీనివాసరావు అండ్ గంగా భవాని రైట్ ఆన్సర్. నెక్స్ట్, విజయ పరమేష్ గుంతకల్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, రామ్మోహన్ రెడ్డి గారు ఓకే ప్రొద్దుటూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అశోక్ గన్నవరం నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్, పోలపల్లి శ్రీనివాస్ రాజన్నపేట నుంచి సిరిసిల్ల జిల్లా అనమాట, రైట్ ఆన్సర్. నెక్స్ట్, గురుస్వామి నాయుడు, ధనలక్ష్మి, రొంపిచెర్ల, దొడదేవరపల్లి నుంచి రైట్ ఆన్సర్. సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, రాజోలి మండలం వీవర్స్ కాలనీ నుంచి మాదిగుండు రాజేష్, శరణ్, సరళ రైట్ ఆన్సర్. అండ్ కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ్ నుంచి రైట్ ఆన్సర్. ఇంకా ఇంకా ఇంకా చాలా చాలా రైట్ ఆన్సర్స్ అయితే ఉన్నాయి. అండ్ నేను ఇన్ని రైట్ ఆన్సర్స్ వస్తున్నా కూడా ఇవాళ ఎందుకో ఫిక్స్ అయ్యాను. ఇప్పుడు నేను క్లూ చెప్పాలని, ఆ క్లూ కూడా ఏంటంటే, సో ఈ జంతువు ఇప్పుడు ఇంతక కుందేలను ఒక ఆన్సర్ వచ్చింది, ఇంకా రకరకాల ఆన్సర్స్ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను అనమాట. ఓకే, క్లూ చెప్తున్నా. నీటిలో ఉంటుంది కానీ చేప కాదు. పళ్ళు ఉంటాయి కానీ డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళదు. నా కళ్ళల్లో కన్నీళ్లు కనిపిస్తాయి, అంటే దాని కళ్ళల్లో. సో కానీ ఎమోషనల్ అస్సలు కాదు అది. నడక చూస్తే స్లో, వేటలో మాత్రం సూపర్ ఫాస్ట్. నోరు తెరిచిందనుకోండి మనకి భయం వేస్తుంది, అది మూసినా భయం వేస్తుంది. ఇంతకీ ఏ జంతువు అది మీకు తెలిస్తే ఆన్సర్ పంపించండి. సో ఇనుము కూడా అరిగించుకోగలిగిన జంతువు, మరి ఇన్ని రకరకాల క్వాలిటీస్ ఉన్న జంతువు ఏమై ఉండొచ్చు? సో రైట్ నౌ మీ అందరి కోసం రాజావారు రాణివారు ఈ సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నారు. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

0: Buddha ですね。
1: ఏం పర్లేదు, రాణిగారు ఖచ్చితంగా తిరిగి వస్తారు. రాజావారు తన ప్రేమను చెప్తారు, చెప్పి తీరతారంతే.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: కోదాడ్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ధర్మవరం పార్థసారథి నగర్ నుంచి శంకర్పూర్ రవి ఉమాదేవి రైట్ ఆన్సర్ పంపించారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఎంసీ రెడ్డి అనంతపూర్ నుంచి హెన్ అండ్ కాక్ అంటున్నారు. నో నో నో. నెక్స్ట్ శృతి గారు ఐఎమ్ స్వప్న అంటూ రైట్ ఆన్సర్ అయితే వచ్చింది. కోడుమూరు నుంచి నాగేళ్ల విశ్వేశ్వరయ్య అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మనకి ఓకే పామిడి గౌస్ గారు. నో క్యామెల్ కాదండి. అండ్ నెక్స్ట్ కమత వెంకటలక్ష్మి రెడ్డి భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్

మా ఫ్రెండ్ స్వప్నకి హాయ్ చెప్పరా అంటూ షబీనా మెసేజ్ చేశారు. రైట్ ఆన్సర్ హాయ్ స్వప్న. అండ్ నెక్స్ట్ ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు రైట్ ఆన్సర్ పంపించారు. భాష నంద్యాల నుంచి రైట్ ఆన్సర్. అండ్ పిఎస్ రంగారావు గారు వెస్ట్ తాంబరం చెన్నై నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఆల్సో ఉట్కూరు నారాయణపేట జిల్లా నుంచి డి అరుణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎలుక ఎలుక ఎలా అయిందండి? అచ్చో. నెక్స్ట్ మెసేజ్ మహబూబ్ కలీం ఆత్మకూరు నుంచి అనమాట రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే గుంప రమణ పాతగొట్టం గ్రామం కోడనందూరు మండలం కాకినాడ జిల్లా. మీ వాయిస్ సూపర్ ఉంది మేడం అంటూ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ రఘుబీర్ సింగ్ సుగ్నాభాయ్ ఏలూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఆత్మకూరు నుంచి ఆదిశేష్ గారు రైట్ ఆన్సర్. అక్కర్పాక నుంచి రమా అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. హంపాపురం నుంచి చిరంజీవి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ గనగలూరు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ కుసుమ అంబట్నగర్ నుంచి కూడా రైట్ ఆన్సర్. అండ్ ఆల్మోస్ట్ అందరు రైట్ ఆన్సర్ అనుకుంటున్నా మరి. నెక్స్ట్ మహమ్మద్ ఇనాయతుల్లా. అండ్ ఆల్సో నెక్స్ట్ మెసేజ్ రామళ్ళకోట నుంచి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ నవ్వండి నవ్వించండి నవ్వుతూ బ్రతకండి. ఈరోజు ప్రోగ్రామ్ కేక సూపర్ సూపర్ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో రైట్ ఆన్సర్ మీది కూడా. అండ్ నెక్స్ట్ రామకృష్ణ స్వర్ణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఓకే కర్నూలు నుంచి వేల్ అట వేల్ కాదు నీళ్ళల్లో ఉంటుంది అండ్ చేప కాదు అన్నాను కదా చేపలాంటిది ఎనీవేస్ కాదు ఓకే. కొల్లిపర్రు నుంచి మౌలాలి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ రెడ్డివారిపల్లి శంకర్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ రైట్ ఆన్సర్ అయితే వచ్చింది జై భీమ్ రామాంజనేయులు అనమాట. ఓకే ఎక్కడి నుంచి అనేది చెప్పుంటే బాగుండేది. రైట్ ఆన్సర్ మొత్తానికి మీదే. అండ్ నెక్స్ట్ ఆన్సర్ రైట్ ఎవరు డి డాక్టర్ రామకృష్ణ గారు ఓకే రాజోల్ నుంచి. అండ్ నెక్స్ట్ కూడా రైట్ ఆన్సర్ వచ్చేసింది మనకి కున్నుతల్లి సునీల్ పంపించారు లక్కిరెడ్డి మల్లి మండలం నుంచి. నెక్స్ట్ పెడిన జోగానందరావు కాల్ నుంచి అప్పలరాజు గారు ఓకే రైట్ ఆన్సర్ మీది కూడా. చిరంజీవి జంతువుతో ఫైట్ చేశారు మేడం అట అడవి దొంగ సినిమాలో ఒక క్లూ అనమాట ఇది. అండ్ నెక్స్ట్ మెసేజ్ నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఆల్సో నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహ బానుజనుద్దీన్ రైట్ ఆన్సర్ అనంత కృష్ణారెడ్డి ఓకే మేళ్ల చెరువు విలేజ్ రైట్ ఆన్సర్ పంపించారు. సూర్యకుమారి పాలకొల్లు నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ గడ్డం అంకే గారు బండారుపల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ హాయ్ శృతి గారు ఒక పాట అరే రే రే రే మురళి గారు మీరు మారరు మీరు మారనే మారరు. ఎనీవేస్ నెక్స్ట్ కొండ సిల్వ అనుకుంటున్నాను అండ్ చెప్పేసి మళ్ళీ రైట్ ఆన్సర్ కూడా వచ్చింది జమలయ్య గారు దొడదేవరపాడు నుంచి. ఓకే సో మరి నెక్స్ట్ మెసేజ్ అనంతపూర్ మస్తాన్ ఫ్యామిలీ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ శృతి గారు సూపర్ సాంగ్ అంటున్నారు. నెక్స్ట్ ఇంతకీ ఎవరు అన్నది బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి. ఓకే ఎంఎస్ దుర్గారావు గారు రైట్ ఆన్సర్ పంపించారు. ఏంటి ఈరోజు కోడ కోడ ఎలా అండి? అజ్జో. నెక్స్ట్ ప్రొద్దుటూర్ కదర్బాద్ విలేజ్ అట వి రంగ రైట్ ఆన్సర్ పంపించారు. ఎంఎఫ్ఎస్ సర్దార్ రైట్ ఆన్సరా? ఓకే సో నెక్స్ట్ మెసేజ్ అయితే దశగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వై గోపి పాటిబండ్ల మీ వాయిస్ బాగుంది అంటున్నారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముసాపేట ఎం నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ సూపర్ సాంగ్స్ అంటున్నారు థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ మెసేజ్ తరాలపల్లి జరిపోతుల బుచ్చయ్య గారు రైట్ ఆన్సర్. సో ఇంకా కొన్ని అయితే ఉన్నాయి బట్ మన స్టూడియోలో టైం ఎగ్జాక్ట్గా 4:00 అయిపోయింది కాబట్టి న్యూస్ హెడ్లైన్స్ అయితే వినేద్దాం. స్టే ట్యూన్డ్.

0: వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిద్ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కలిసి రాష్ట్ర అభివృద్దికి కట్టుబడి ఉన్నాయని విశాఖలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పార్టీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ పేర్కొన్నారు. న్యాయపరిధిలో 23 మున్సిపాలిటీల విలీన ప్రక్రియ స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అక్టోబర్లోపు స్థానిక ఎన్నికలు నిర్వహించనున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. దేవాలయాల్లో అర్చకులు, వేద పండితులు, పరిచారకులు, ఇతర ధార్మిక సిబ్బంది నియామకాల్లో జోనల్ విధానం అమల్లో లేదని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. మెరిట్కే ప్రాధాన్యమిస్తున్నట్లు మంత్రి చెప్పారు. శాసనమండలి ప్రతిపక్ష నేత బుత్స సత్యనారాయణ అసెంబ్లీ వద్ద మీడియాతో మాట్లాడుతూ జీవోలు మార్చి స్పోర్ట్స్ కోటాల్లో నియామకాలు జరిపారని, దీనిపైన చర్చ జరిపించాలని కోరారు.

అత్యున్నత క్రీడా పురస్కారమైన మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డును ఈ ఏడాది ఎవరికీ ప్రకటించలేదు. 1962 ఆసియా క్రీడల్లో స్వర్ణ పథకం సాధించిన భారత ఫుట్బాల్ జట్టుల సభ్యులైన మాజీ క్రీడాకారులు ఐ అరుమై నాయగానికి అర్జున అవార్డు లైఫ్ టైం దక్కింది. జల్జీవన్ మిషన్ కింద శుద్దమైన తాగునీటిని ప్రతి గ్రామానికి అందించి 2028 నాటికి కాకినాడ జిల్లాలోని ప్రతి గ్రామాన్ని హర్ఘర్ జల్ గ్రామంగా ప్రకటించే దిశగా చర్యలు తీసుకోవాలని కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. విశాఖపట్నం నగరంలో సెప్టెంబర్ 3 నుండి 20వ తేదీ వరకు ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ జరగనుంది. గతంలో నిర్వహించిన రాత పరీక్షలో అర్హత సాధించిన సుమారు 1355 మంది అభ్యర్థులు ఈ ర్యాలీలో పాల్గొంటారని అధికారులు తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో నవోదయ 2.0 కార్యక్రమంలో భాగంగా ఒడిశా పోలీసుల సహకారంతో నిర్వహించిన అంతర్రాష్ట దాడుల్లో జిల్లా పోలీసు అధికారులు పెద్ద మొత్తంలో నాటుసారా బెల్లం ఊటను ధ్వంసం చేశారు. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ ప్రవీర్ రంజన్ విశాఖ పోర్టును సందర్శించారు. ఇక్కడ కీలక భద్రతా విభాగాల్ని తనిఖీ చేసి భద్రతా ఏర్పాట్లు, శిక్షణ అంశాలు, కార్యాచరణ సంసిద్ధతను సమీక్షించారు. పోలవరం జిల్లాలోని ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలల్లో గోబర్ధన్ బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుకు తగు చర్యలు చేపట్టడం జరుగుతుందని పోలవరం జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ పేర్కొన్నారు. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్లో భారత్ 2 ఇన్నింగ్స్ ముగిసింది. తొలి ఇన్నింగ్స్లో భారత్ 462 పరుగులు చేయగా రెండో ఇన్నింగ్స్లో 193 పరుగులకు ఆలౌట్ అయింది. శ్రీలంక విజయం సాధించాలంటే 372 పరుగులు చేయాల్సి ఉంది. వివేక్ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

ఎస్, మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మన స్టూడియోలో టైం 4:03 48 సెకండ్స్ అయిపోయింది. సో మరి ఇక్కడైతే కొన్ని మెసేజెస్ వెయిట్ చేస్తున్నాయి. ఇంకా పెదకాక నుంచి పద్మగారు, చంద్రశేఖర్ రైట్ ఆన్సర్ పంపించారు అండ్ సూపర్ ప్రోగ్రామ్స్ కీప్ స్మైలింగ్ ఓకే విజయశాంతి, ఐ మీన్ విజయ్ జ్యోతి గారు బాలాజీ నగర్ నుంచి కర్నూలు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఉమ్మడి నుంచి మహమూద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్ పంపించారు. ఎఫ్ఎంఎస్ సర్దార్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఈ రోజు ప్రోగ్రామ్ చాలా బాగున్నాయి మేడం, మీకు మా స్పెషల్ థ్యాంక్ యూ. ఓకే, అనంతపురం జిల్లా నరసాపురం గ్రామం నుంచి నాగేష్, లక్ష్మీ, లావణ్య, హర్షవర్ధన్ మెసేజ్, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఆన్సర్ అయితే ఉడుం అని వచ్చింది. ఉడుం ఉడుం పట్టు అంటారు కానీ ఉడుం ఉడుం కాదండి, ఇది మొసలి అనమాట ఆన్సర్. పెడన జోగానందర కాలనీ చప్పల రాజ్ గారు సందడే సందడి షో బాగుంది అంటున్నారు. నెక్స్ట్ ఎంసీ రెడ్డి అనంతపురం నుంచి టాటా ఇసట, అజ్జో నేను ఏమన్నా అది మనం కనపడితే దానికి అమాంతం వేసేస్తుందని చెప్పాను. మీరు టాటాయిస్ ఉడుము ఎలుక అంటారు ఏమిటండి హతవిధి. ఎనీవేస్, నెక్స్ట్ మెసేజ్, కర్నూలు ముజఫర్ నగర్ నుంచి రామకార్తిక్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ప్రోగ్రామ్ బాగుంది మేడం చాలా అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్, ఇవి మెసేజెస్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్లీ పార్టిసిపేషన్. సో మరి మనం వచ్చేసాం వివిధ ప్రోగ్రాంలోకి. ఈరోజు వివిధ స్పెషల్ ఏంటో తెలుసా? లిరిసిస్ట్ స్పెషల్. సో మరి ఈరోజు చంద్రబోస్ గారు రాసిన బ్యూటిఫుల్ సాంగ్స్ మీకోసం బ్యాక్ టు బ్యాక్ వచ్చేస్తాయి. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ ఆర్జే శృతి.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది, రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
0: ఎస్ ఎగ్జాక్ట్లీ. అండ్ మనము నా వివిధ ప్రోగ్రామ్ లో ఈ రోజు లిరిసిస్ట్ స్పెషల్, సో చంద్రబోస్ గారు పాడిన, ఐ మీన్ రాసిన పాటలు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మరి నెక్స్ట్ అయితే రంగస్థలం సినిమా నుంచి డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్ లో డిఎస్పీఏ పాడిన పాట మీకోసం వచ్చేస్తుంది. ఎంజాయ్ లిస్నింగ్.

ఆహా, అసలు ఏమన్న పాట ఇది! నిజంగాండి, ప్రేమని పెద్ద పెద్ద మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదు. ఒక అబ్బాయి తన మనసులోని ప్రేమని తనదైన అమాయకమైన భాషలో చెప్తే అదే ఎంత సక్కుగున్నవే. అసలు ఆ మట్టి వాసన, ఆ ప్రేమలోని స్వచ్ఛత, అసలు ఆ లిరిక్స్ చూడండి. ఏడ్చేటి బిడ్డకి ఎదురొచ్చిన అమ్మలాగా ఎంత సక్కుగున్నవే అట. అసలు ఆ ఫీలింగ్ని పోల్చడం నిజంగా చంద్రబోస్ గారి వంతే అనుకుంటా. అసలు ఆయన వల్లే అవుతాయి ఇలాంటి లిరిక్స్. ఎంత బాగా రాశారు కదా! చిగురెక్కి అంటే చిగురాకెక్కి చింతకోయకపోతే చందమామ తగిలింది అని చెప్పేసి, అసలు బాబా బాబా, అసలు నేను వర్ణించడానికి నాకు మాటలు కూడా రావట్లేదు. ఎంత బాగుంటుందో ఈ పాట! వెరీ నైస్ సాంగ్ కదా. సో మరి అది ఈరోజు వివిధాలో మీరు వినిపోతున్న పాటలు అలా ఉంటాయన్నమాట. ఎనీవేస్, మరి చంద్రబోస్ గారి లవ్లీ లవ్లీ లిరిక్స్ మీరు వింటున్నారు ఈరోజు వివిధ ప్రోగ్రాంలో. నెక్స్ట్ అయితే బాలు సినిమా నుంచి మీకోసం సాంగ్ ప్లే చేస్తున్నాను, కేకే పాడిన పాట. ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3, అండ్ దిస్ ఇస్ అజయ్ శృతి.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

రాసిన పాటలు వింటూ ఎంటర్ చేస్తున్నారు కదా వివిధ ప్రోగ్రామ్ లో. మరి నెక్స్ట్ మీ అందరి కోసం నాయక్ సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను. ఎస్ థమన్ చెఫాలి పాడిన పాట, చంద్రబోస్ గారి బ్యూటిఫుల్ లిరిక్స్. సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

బ్యూటిఫుల్ లవ్ సాంగ్ హరిహరన్ గారు పాడిన పాట స్వప్నలోకం సినిమా నుంచి విన్నారు కదా. సో మరి యాక్చువల్గా అండి మనకి చంద్రబోస్ గారి పాటల్లో స్పెషల్లీ లవ్ సాంగ్స్లో ప్రేమ అంటే కేవలం నువ్వంటే ఇష్టం అనే మాట మాత్రమే కాదు, ప్రేమ అంటే చూపులు, ఎదురు చూపులు, చిలిపితనం, విరహం, అల్లరి, అనురాగం, ఇలా ప్రతి ఫీలింగ్కి ఒక అందమైన పదం దొరుకుతుంది కరెక్ట్గా చూస్తే కనుక. అండ్ ఆయన రాసిన లవ్ సాంగ్స్ వింటుంటే పాట అసలు వింటున్నామా, లేకపోతే ఆ ప్రేమ కథని మనం చూస్తున్నామా, లేకపోతే అసలు ఫీల్ అవుతున్నామా, ఇలా రకరకాల ఫీలింగ్స్ వస్తాయి అన్నమాట. సో అంత హార్ట్ టచింగ్గా ఉంటాయి మరి లవ్ లిరిక్స్, స్పెషలీ చంద్రబోస్ గారు రాసిన పాటల్లో. నెక్స్ట్ మీ అందరి కోసం అలాంటి ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం ప్లే చేస్తున్నాను, ఆకాశ వీధిలో సినిమా నుంచి అనమాట, దేవిశ్రీ ప్రసాద్ అండ్ గంగా పాడిన పాట. ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి.

0: బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు ఖుషి సినిమా నుంచి మన చంద్రబోస్ గారు రాసిన పాట. సో మరి యాక్చువల్గా ప్రేమని అందరూ ఫీల్ అవుతారండి, కానీ ఆ ప్రేమకి అందమైన మాటలు ఇచ్చేది మాత్రమే కొందరే. సో ఆ మాటల్ని పాటగా మార్చి మన మనసు దాకా తీసుకొచ్చే లిరిసిస్ట్లో అద్భుతమైన లిరిసిస్ట్ మన చంద్రబోస్ గారు అనమాట. సో ఆయన మాటల్లో పాటల్లో ప్రేమని వినటం మాత్రమే కాదు ఫీల్ అవుతాం కూడా, ఏమంటారు కాదంటారా? సో మరి ఇది ఇవాళ వివిధ. సో మరి నెక్స్ట్ ఆర్జ చేతన్ వెన్నెల ప్రోగ్రామ్ తో రెడీగా ఉన్నారు వచ్చేసేయడానికి. దట్ మీన్స్ ఆర్జ శృతి టాటా బై బై చెప్పేసే టైం కూడా అయిపోయింది. మళ్ళీ మనం అతి త్వరలో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ లిజనింగ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఈజ్ ఆర్జ శృతి సైనింగ్ ఆఫ్.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

Hello dear friends, welcome to Vanilla Program with me, your RJ Chetan. మన జీవితంలో ఎల్లప్పుడూ వెన్నెలు కురిపించాలంటే మనం కాలుష్యరహితమైన ప్రపంచంలో ఉండాలి. అందుకే ఇవాళ క్లైమేట్ చేంజ్ అండ్ ఎన్వైరన్మెంటల్ కన్జర్వేషన్ గురించి చెప్పబోతున్నాను. జలవాయు మార్పు, పర్యావరణ సంరక్షణ విషయం ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ముఖ్యమైన విషయాల్లో ఒకటి. పర్యావరణం, జలవాయు మార్పు విషయం మానవత్వ కోసం ఒక ఆదర్శ చిహ్నంగా ఉన్నాయి. ఇందులో మనం చూసే ప్రగతి, ఆకస్మిక కలిగిన ప్రాకృతిక ఆపదలు, జనభావాలు, వికృతులు, ప్రదూషణ, వాతావరణ మార్పులు సంకేతాలు మనం ప్రస్తావించాల్సిన పాఠాలున్నాయి. జలవాయు మార్పు ఒక సమస్య అనగా మన సమాజంలో ఉన్నదని అనుమానించబడుతుంది. పర్యావరణం, జలవాయు మార్పు సమస్యలు భూమి, నీటి, గాలి, వాతావరణాన్ని అనేక విధాలుగా ప్రభావించేవి. ప్రకృతికి వాతావరణ సంరక్షణ ఆదర్శమైన విధానాలుండవు. ఆయా సమస్యలకు కారణాలను గుర్తు చేస్తాయి. వాతావరణంలో మనకు ఉన్న ప్రదూషణం మానవత్వం, ప్రాణుల ఆరోగ్యాన్ని హాని చేస్తుంది. వాతావరణ ప్రదూషణం, గ్లోబల్ వాయిడ్ స్ప్రింగ్, జలవాయు మార్పు, నీటి వాడకం, అవన్నీ ఉత్తర క్రియావలంబన ప్రయత్నాలను అడ్డుకుంది. పర్యావరణ సంరక్షణ మానవత్వం, ప్రాణుల ఆరోగ్యానికి ఎంతో అవసరం. ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోతున్న భూతంపై ఐక్యరాజ్య సమితి ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ వెల్లడించిన ఒక నివేదిక ఆందోళనకరంగా ఉంది. 100 ఏళ్లకోసారి సముద్ర మట్టాలు పెరుగుదలకు కారణమయ్యే విపత్తులు ఈ శతాబ్దం చివరిలో ఆరంభమయ్యే ఏటా సంభవిస్తాయని హెచ్చరించింది. అంతేకాదు, సముద్ర మట్టాల పెరుగుదల ఈ శతాబ్దం అంతా కొనసాగుతాయని పేర్కొంది. ఈ ప్రభావం తీర ప్రాంతాలపై ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ఉష్ణోగ్రతలు మరో 1.5

డిగ్రీల సెంటీగ్రేడ్ పెరిగితే తీవ్రమైన వడగాల్పులు, సుదీర్ఘ వేసవి, చలికాలం నిడివి తగ్గుతుందని నివేదిక అంచనా వేసింది. ఒకవేళ ఉష్ణోగ్రతలు మరో 2 డిగ్రీలకు చేరితే తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది. వ్యవసాయం, ఆరోగ్యంపై పెను ప్రభావం తప్పదని హెచ్చరిస్తుంది. ప్రస్తుత భూతాపాన్ని బట్టి 50 ఏళ్లకోసారి నమోదయ్యే తీవ్ర వడగాల్పులు, ఉష్ణోగ్రతలు ఇక నుంచి 10 ఏళ్లకోసారి సంభవిస్తాయని అధ్యయనకర్తలు వివరించారు. ఉష్ణోగ్రతల పెరుగుదల ఇలాగే కొనసాగితే 2030కి లేదా అంతకు ముందే 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్ మార్కును దాటే ప్రమాదం ఉంది. భూతాపం తగ్గడానికి 20 నుంచి 30 ఏళ్లు పడుతుంది అని హెచ్చరించారు. భూతాపంపై నివేదికను మానవాళికి రుధిర సంకేతంగా ఐక్యరాజ్య సమితి అభివర్ణించింది. సమస్త జీవరాశులు ప్రకృతి ప్రసాదించిన ఆవాసాలు తీవ్ర విపత్తులను ఎదుర్కొంటాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇదేదో మామూలు నివేదిక కాదండి, ఇందులో 234 మంది శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. 3000కు పైగా ఉన్న పేజీల రిపోర్ట్ వీళ్లు ఈ నివేదికలో ఉంచారు. ఉష్ణోగ్రతల పెరుగుదల వల్ల భారత్ వంటి దేశాల్లో వడగాల్పులు అధికమవుతాయి, ఫలితంగా వాతావరణంలో పెను మార్పులు చోటు చేసుకుంటాయి. కార్బన్ ఉద్గారాలు పెరిగి గాలి నాణ్యత గణనీయంగా తగ్గిపోతుంది. మిగతా వాటితో పోలిస్తే మన హిందూ మహాసముద్రం త్వరగా ఎక్కువ వేడెక్కుతుంది. వానాకాలంలో భారీ వర్షాలు కురుస్తాయి. 21వ శతాబ్దం చివరి నాటికి భారత్ లో వానాకాలం సుదీర్ఘంగా ఉంటుంది. దేశంలో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల భూమి తేమ కోల్పోయి కరువు పరిస్థితులు అధికమవుతాయని ఈ పరిశోధనలో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా మంచు కరుగుతుందని, తత్ఫలితంగా సముద్ర మట్టాలు పెరుగుతాయని, ఈ పరిస్థితి ఇప్పటికే తీవ్రం కావడంతో వాతావరణ పరిస్థితుల్లో భారీ మార్పులు చోటు చేసుకుంటాయని, వేడిగాలులు, కరువు, తుఫాన్లు, వరదలు, కార్చిచ్చులు అధికమవుతాయని, ప్రకృతి విపత్తులు భవిష్యత్తులో మరింత తరచుగా భీకరంగా సంభవించే ముప్పుందని హెచ్చరించాయి. మంచు కరగడం వల్ల సముద్రంలో నీటి మట్టాలు పెరిగి ఆక్సిజన్ స్థాయిలు తగ్గి అవి మరింతగా ఆమ్లీకరణ చెందుతాయి. ఇదే జరిగితే 100,000 సంవత్సరాల పాటు కోలుకోలేని నష్టం జరిగినట్టే. ఈ శతాబ్దం మధ్యకాలానికి సముద్ర మట్టాలు 15 నుంచి 30 సెంటీమీటర్ల మేర పెరుగుతాయి. భూమి యొక్క వాతావరణం యొక్క ఉష్ణోగ్రత వేగంగా పెరగడం వల్ల గ్లోబల్ వార్మింగ్ ఏర్పడుతుంది. ప్రజలు శిలాజ ఇంధనాలను కాల్చివేస్తున్నారు. అది ఎక్కువ గ్రీన్ హౌస్ ను ఉత్పత్తి చేస్తుంది. మానవ శక్తి లేకుండా భూమి ఇప్పటికే వివిధ మార్గాల్లో వాతావరణ మార్పులను ఎదుర్కొంది. కానీ ఇప్పుడు ఉష్ణోగ్రత పెరుగుదలకు మానవులు ఎక్కువ బాధ్యత వహిస్తున్నారు. గ్లోబల్ వార్మింగ్ వర్షపాత నమూనాల్లో మార్పులకు కారణమవుతుంది. కొన్నిసార్లు గ్లోబల్ వార్మింగ్ కారణంగా కొన్ని నిర్దిష్ట ప్రాంతాలలో ఋతువులు ఎక్కువ కాలం ఉంటాయి. మనం గ్రీన్ హౌస్ వాయువులను పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేయకూడదు. మన భూమిని మనం వరదల లాంటి అసహజ వాతావరణ పరిస్థితులు ఏర్పడేలా చేస్తుంది. లక్షలాది మందికి ఆహారం కొరత ఏర్పడేలా చేస్తుంది. భూమి ఉష్ణోగ్రతలు ఆ స్థాయికి చేరుకోకుండా ఉండాలంటే ప్రపంచంలో అందరూ ఎక్కువ కాలం పాటు ఉండే మార్పులు ఇప్పటి నుండే చేయడం చాలా ముఖ్యం. భూమిపై ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్ దాటకుండా దాన్ని వేగంగా అదుపు చేయడంలో పౌరులు, వినియోగదారులు చాలా కీలకమైన పాత్ర పోషిస్తారు. చాలా మటుకు మనం వాహనాలు ఉపయోగించకుండా సైకిల్ లేదా నడిచి వెళ్లడం చాలా మంచిది. ఇలా చేయడం వల్ల మనం ఫిట్ గా ఉండొచ్చు, దాంతోపాటు కార్బన్ ఫుట్ ప్రింట్ కూడా తగ్గించవచ్చు. నగరాల్లో ఎక్కడికి ఎలా వెళ్లినా అనే దారులు మనమే ఎంచుకోవచ్చు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ కూడా ఉపయోగించవచ్చు. మీరు ఖచ్చితంగా వెళ్లాల్సి వస్తే ఎలక్ట్రిక్ వాహనాలు ఉపయోగించండి. వ్యాపార పర్యటనలు రద్దు చేసుకోవడానికి ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉండండి. దానికి బదులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆ పనులు చేసుకోండి. విద్యుత్ ఆదా చేయండి. చల్లబడ్డానికి ఏసీని ఎక్కువ ఉష్ణోగ్రతలో ఉంచడం, వేడెక్కడానికి హీటర్లను తక్కువ ఉష్ణోగ్రతలో ఉపయోగించడం వల్ల కూడా చాలా విద్యుత్ ఆదా అవుతుంది. చలికాలాల్లో ఇంట్లో వేడిని కోల్పోకుండా మీ పైకప్పుకి ఫైబర్ లేదా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వంటి వాటితో మరింత రక్షణ కల్పించండి. దానివల్ల విద్యుత్ ఉపకరణాలపై ఆధారపడడం తగ్గుతుంది. ఏమైనా విద్యుత్ పరికరాలను ఉపయోగించినప్పుడు వాటిని స్విచ్ ఆఫ్ చేయడం, ప్లగ్ నుంచి తీసేయండి. ఇవి మీకు చిన్న చిన్న మార్పులుగానే కనిపించవచ్చు, కానీ విద్యుత్ ఆదాకు ఇవి చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి. ఈసారి మీరు బయట ఏదైనా విద్యుత్ పరికరం కొంటున్నప్పుడు దాని ఎనర్జీ ఎఫిషియన్సీ చెక్ చేయండి. కొన్ని అవసరాల కోసం మీరు సోలార్ వాటర్ హీటర్, సోలార్ గీజర్ లాంటివి యూజ్ చేయండి. ఒక స్థిరమైన జీవితం గడిపేలా అందరూ కలిసి చర్చించుకునేందుకు సమావేశాలు ఏర్పాటు చేయాలి. పంటల పద్ధతులు, విద్యుత్ ఆదా చిట్కాలు, రీసైకిల్ ప్రయోజనాలు లాంటి అందరికీ తెలిసేలా షేర్ నెట్వర్క్ గ్రూప్స్ ఏర్పాటు చేయాలి. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది ప్రజలు ఇలాంటి చిన్న చిన్న మార్పులు ప్రతిరోజు పాటిస్తే అది వారి సంక్షేమంపై చాలా ప్రభావం చూపిస్తుంది, అభివృద్ధి స్థిరంగా ఉండేలా చేస్తుంది.
భూతాపం తగ్గించడానికి

0: దేశానికి రాబోతున్న మెరుగైన సురక్షితమైన భవిష్యత్తు అందించడానికి సహాయమవుతుంది. వెల్ డియర్ ఫ్రెండ్స్, విత్ దిస్ ఇన్ఫర్మేషన్ అబౌట్ క్లైమేట్ చేంజ్ అండ్ ఎన్వైరన్మెంటల్ కన్సర్వేషన్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఇన్ టుడేస్ ప్రోగ్రామ్. ఐల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్ ఆఫ్ వెన్నెలా. టిల్ దెన్ హ్యావ్ అ గ్రేట్ టైమ్. బై.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం విందాం

లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు లేఖల ద్వారా కోరిన సినిమా పాటలు. ముందుగా ఈ ఉత్తరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు గ్రామం నుండి రాస్తున్న శ్రోతలు భారత్ లాల్, పరదేశి భారతీబాయి, జ్యోతిబాయి, అంజలిబాయి, రాజ్, నందిని, రమేష్ లోత్, అజయ్ లోత్, ఆదిత్య లోత్, కిరణ్, జాన్విక, విశ్రుత్ లోత్, లక్ష్మీ, ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్ వీరంతా కోరుతున్న పాట. తోటరాముడు చిత్రం నుండి ఒక మంచి పాట వినిపించమని కోరుతున్నారండి. మరి వారి కోసం తోటరాముడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల ఆలపించిన దాశరథి గీతం, సంగీతం సత్యం, ఈ పాట.

0: వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: హే, ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
4: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
3: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
4: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
3: బంగారం ధర తగ్గితే?
4: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
5: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
6: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
7: Up to 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
6: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
7: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
6: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.

0: విన్నా పాట అంతులేని కథ చిత్రంలోనిది. కోరిన శ్రోతలు, జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపురం గ్రామం నుంచి యనమల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నైన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, మణిదీప్, మణిచంద్ర.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి Form 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం Form 6 నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం Form 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం Form 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను July 31 నుండి August 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్.

0: యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: హే, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
2: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలు ఆభరణాలు కొనుక్కోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే?
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. GRT జ్యువెలర్స్.
4: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
5: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
4: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
5: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
4: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్. మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: విన్నా ఆ పాట? డాడీ చిత్రం కోసం హరిహరన్ ఆలపించిన పాట. మరి ఆ పాటని కోరిన శ్రోతలు అనంతపురం గుత్తిరోడ్ రాణినగర్ నుండి రాజశేఖర్, సుజాత, సూర్యదర్శిని, శివలింగమ్మ, లక్ష్మీనరసింహ, రాజమ్మ, కృష్ణ, గజేంద్ర, చైతన్య, హర్ష, హస్మిత, కరుణాకర్.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్. మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: విన్నా పాట అతడు చిత్రంలోనిది. కోరిన శ్రోతలు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం నుండి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, ధరణి, చింటూ, నాగజ్యోతి, హర్షవర్ధనయ్య, సుమలత, కార్తికేయ, పవిత్ర, భువన్, బుజ్జి, సాత్విక్, యంగముని.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

విన్న ఆ పాట కూలి నెంబర్ 1 చిత్రంలోనిది. కోరిన శ్రోతలు, సింగనమల నుండి లక్ష్మీనారాయణ.

0: మీరు ఇంతవరకు లేపాక్షి కార్యక్రమంలో మీరు లేఖల ద్వారా కోరిన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం మీ హాస్యం మా గీతం ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే జప్పర్ గారు, బాగున్నారా?
1: బాగున్నా మేడం, బాగా గుర్తుపచ్చాను. థ్యాంక్ యూ మేడం. బాగున్నారు మేడం?
0: నేను బాగున్నానండి.
1: అవునా మేడం? అంత స్టాఫ్ అందరూ
0: అందరూ బాగున్నారు. మరి మంచి జోక్ చెప్తారా?
1: చెప్తా మేడం, చెప్తా చిన్న నీతి చెప్తా మేడం. ఒకటి మేడం
0: చెప్పండి, చెప్పండి.
1: లోకంలో మనం అనుకునే తల్లి తండ్రి కొడుకు అన్నమ్మలు భార్య ఈ బంధుత్వాలు అన్ని కేవలం మాయా స్వరూపులే మేడం.
0: అంతా జగమే మాయా అంటారు.
1: అంతా జగమే, ఇవన్నీ మాయా స్వరూపులే మేడం. మేడం జోక్ చెప్తా మేడం. వర్షం పడతాను మేడం. మేడం ఒక కస్టమర్ హోటల్ పోయినాడు మేడం.
0: ఓకే,
1: ఇడ్లీ సాంబార్ తినాలని పోయినాడు మేడం. సర్వని పిలిచి సర్వ నాకు రెండు ఇడ్లీను సాంబార్ తీసుకురా అన్నాడు. అంటే సర్వకు రెండు ఇడ్లీ సాంబార్ తీసుకొచ్చి ఇచ్చినాడు మేడం. దాంట్లో పురుగు ఉన్నాడు మేడం సాంబార్ లో.
0: అయ్యో
1: ఏమయ్యా, దీంట్లో ఏంది, ఇదేం పురుగయా ఇస్తుంది అంటే, అప్పుడు సర్వ వండుకొని సార్ నేను ఇక్కడ సర్వాన్ని కాని అది కనిపెట్టడానికి నేనేం సైంటిస్ట్ కాదు సార్ అంటాడు మేడం.
0: బాగుందండి.
1: ఇంకో జోక్ చెప్తా మేడం.
0: తప్పకుండా చెప్పండి
1: మేడం. మేడం ఫ్యామిలీ ట్రైన్ లో పోతున్నారు మేడం. ట్రైన్ లో ప్రయాణం చేస్తున్నారు భార్య భర్త పిల్లలు.
0: ఓకే, ఫ్యామిలీ మొత్తం ప్రయాణం అవుతున్నారు
1: మేడం.
0: ఓకే, జర్నీ చేస్తున్నారు చెప్పండి
1: మేడం. వర్షం వస్తాను కాబట్టి కొంత ఇదిగా ఉంది మేడం.
0: అవునా, వర్షం వస్తుందా? ఓకే ఓకే ఓకే చెప్పండి.
1: వర్షం పడుతుంది మేడం. ఇప్పుడు స్టార్ట్ అయింది మేడం, మీకు ఫోన్ చేసినాక.
0: సంతోషం, వర్షం పడుతా ఉంది మన అనంతపూర్ లో. అవునండి అవునండి
1: మేడం. ప్రయాణం చేస్తాడా? ట్రైన్ లో ప్రయాణం చేస్తా అంటే ఫ్యాన్ చేస్తున్నాడు మేడం. ట్రైన్ లో ఉంటే ఫ్యాన్ లో పని చేయలేదు, అది పని చేయకపోతే ఆ ఫ్యాన్ లేస్తే పని చేయలేదు అంటారు ఆయన పట్ల. సరే అని అక్కడ నుంచి ఒక అబ్బాయి విషంకరలు అమ్ముకుంటూ వస్తాడు మేడం. విషంకరలు అమ్ముకుంటూ వస్తామండి, ఒకటి తీసుకోండి విషంకర కదా, ఎట్లా ఫ్యాన్ లో పని చేయలేదు అంటే, సరే అని అదే అబ్బాయి ఒక విషంకర అంటారు మేడం.
0: ఓకే,
1: కొనుక్కున్నాను నేను. కొనుక్కొని అవసర భోగిలేకి వెళ్ళిపోయాడు అబ్బాయి.

0: ఈ మా వచ్చి ఇట్లా ఊపుకోవాలి కదా మేడం ఈ శనగారు ఒక.
1: అవునవును.
0: ఇట్లాని మూడోసారి ఇట్లా అంటే విరిగిపోయింది మేడం అది శనగారు. ఏమండి ఇప్పుడే కొనుక్కున్నాం కదా అప్పుడే
1: అంటే
0: వస్తా వచ్చిన కాదు రామంటారు మేడం. మళ్ళా అబ్బాయి వస్తానంటే ఏమబ్బా ఇప్పుడే కదా కొనింది మేము ఇది అంటే ఏ మా ఎట్లా తీసుకుందామా నువ్వు అంటే ఇట్లని ఇట్లని ఇట్లని అని అంటానే అట్లా కాదమ్మా నీకేమైనా చిక్క పట్టిందా విసని కదా ముందర ఇట్లా పెట్టుకొని తలకాయ ఊరికే ఇన్ని రోజులైనా పని చేస్తుందమ్మా అని చెప్తాను
1: మేడం.
0: ఇట్లా ఊపితే
1: తల
0: ఊపుకోమ్మా అట్లా చెయ్యంటారు మేడం.
1: మంచి వ్యాపారి అయితే మరి బాగుందండి. జబ్బర్ గారు మంచి జోక్స్ చెప్పారు. మరి మంచి మంచిగా వర్షం వస్తుంది.
0: వర్షం వస్తాను మేడం మన జోక్లు చెప్పా
1: సంతోషం అండి. కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. నమస్తే అండి. హలో
2: హలో
1: హాయ్ అండి, మీ హాస్యం మా గీతం కార్యక్రమానికి స్వాగతం.
2: నమస్కారం మేడం.
1: నమస్తే అండి. మీ పేరు?
2: అనంతపురం జిల్లా పెద్దవడుగూరు గ్రామం నుంచి తెలికి రాఘవేంద్ర మాట్లాడుతున్నాను మేడం.
1: రాఘవేంద్ర గారు ఎలా ఉన్నారు?
2: బాగున్నాం మేడం. మీరు మన స్టాఫ్ అంతా బాగున్నారు?
1: బాగున్నారండి. మరి అందరి కోసం ఒక మంచి జోక్ చెప్పేస్తారా?
2: ఆ జోక్ చెప్పడానికి కాల్ చేశాం మేడం.
1: తప్పకుండా చెప్పండి
2: మేడం. ఒక ఆవిడ పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. వెళ్ళి కంప్లైంట్ చేస్తాను ఎస్ఐ గారు. అమ్మా ఏం కంప్లైంట్ అన్నాడు. అంటే ఒక విలేకరి మీద కంప్లైంట్ చేయాలి సార్ అని చెప్పింది. అంటే ఏం జరిగిందమ్మా విషయం అంటే నిన్న సాయంత్రం మార్కెట్ లో నా యొక్క మెడలోని గొలుసు దొంగతనానికి గురైంది సార్ అని చెప్పి. అవునమ్మా, దొంగతనానికి గురైతే దొంగవాణి మీద కేసు పెట్టాలి కానీ విలేకరి మీద ఎందుకు కేసు పెడుతున్నారు అని అడిగాను
1: ఆయన.
2: దానికి ఆమె ఏమంది సార్, నిన్న పేపర్ లో న్యూస్ ఏమని వచ్చిందంటే వృద్ధురాలి మెడలో నుంచి బంగారు గొలుసు అపహరణ అని వచ్చింది సార్.
1: అంటే ఇప్పుడు ఆమె వృద్ధురాలు అన్నందుకు కేసు వేసింది అన్నమాట. అయితే
2: అవును మేడం, గుర్తుపోయిన దానికి బాధ కాదు కానీ వృద్ధురాలు అన్నదానికి కోపం ఉంటా ఆమెకి
1: పాపం వేయాల్సిందే. బాగుందండి బాగుందండి, మంచి జోక్ చెప్పారు, చాలా బాగుంది. కాల్ చేసినందుకు ధన్యవాదాలు అండి.
2: మరొక జోక్ చెప్పారా మేడం?
1: ఖచ్చితంగా చెప్పండి. నవ్విస్తామంటే వద్దంటామా? కానివ్వండి
2: మేడం. డాక్టర్ గారు పేషెంట్ కి కాల్ చేశారు మేడం. డాక్టరే చేశారు పేషెంట్ కి.
1: ఓకే.
2: ఆయన కాల్ చేసి ఏం చెప్తున్నారంటే, అయ్యా గురునాథం గారు మీరు ఇచ్చిన చెక్ బౌన్స్ అయింది, నాకే డాక్టర్ ఫీజు కింద అనే మాట అన్నాడు. సరే సార్, మీదేమో చెక్ బౌన్స్ అయింది అంటున్నారు, మరి మీరు నా యొక్క జ్వరానికి ట్రీట్మెంట్ చేస్తే జ్వరం మళ్ళీ వచ్చింది, మరి నేనెవరికి చెప్పుకోవాలి?
1: బాగుందండి
2: అని అంటున్నాడు మేడం.
1: బాగుందండి,
2: బౌన్స్ అయింది, మీ రోగము తిరిగి వచ్చింది,
1: సరిపోయింది లెక్క.
2: మరి ఎవరికి చెప్పాలి మనము?
1: లెక్క సరిపోయిందండి. బాగుందండి.
2: అదే మేడం.
1: ఓకే, ఈలోపు మంచి పాట వినేద్దామండి రాఘవేంద్ర గారు. కాల్ చేసినందుకు ధన్యవాదాలు
2: మేడం. చిన్న సజెషన్ మేడం.
1: చెప్పండి.
2: మన ఆకాశవాణికి నేను ఎన్నో ఏళ్ళుగా శ్రోతగా ఉన్నాను, నాలాగా చాలా మంది శ్రోతలుగా ఉంటున్నారు. కానీ మేము చాలా ఏళ్ళ నుంచి కొంతమంది శ్రోతలు కోరుతున్నది ఏమిటంటే వాట్సాప్ ద్వారా పాటలు వినిపించమని ఒకటి, అలాగే శ్రోతల అభిప్రాయాలను తెలుసుకుని వాళ్ళ అభిప్రాయాలకు అనుగుణంగా మన కార్యక్రమాలు మారిస్తే శ్రోతల అభిరుచులకు అనుగుణంగా బాగుంటుంది.
1: తప్పకుండా అధికారులకు తెలియపరుస్తానండి.
2: ఈ రెండు ఎన్నో సార్లు మీ దృష్టికి తెచ్చాము కానీ త్వరలోనే అమలు చేస్తామంటున్నారు. ఇప్పటికి 2 సంవత్సరాలు
1: తప్పకుండా అమలు అవుతాయండి. కొంచెం సమయం పడుతుంది, తప్పకుండా తెలియజేస్తాం. ధన్యవాదాలు.
2: సాధ్యమైన తొందరగా అమలు చేయాలని కోరుకుంటున్నాను.
1: మంచిదండి. ఓకే అండి. మరి మంచి జోక్ విన్నారు. ఈలోపు ఒక చిన్న మంచి పాట వినిద్దాం. కాల్ వస్తుందండి, జోకే విందామా? హలో హలో
3: హలో
1: నమస్తే అండి. హలో
3: హలో మేడం గారు
1: నమస్తే అండి. మీ పేరు?
3: నా పేరు పుల్లన్న మేడం గారు.
1: పుల్లన్న గారు బాగున్నారండి?
3: బాగున్నాం మేడం గారు. మీరంతా ఆరోగ్యంగా ఉన్నారు మేడం గారు?
1: హ్యాపీ హ్యాపీ. జోక్ చెప్పేస్తారా మరి? జోక్ వేకనే అవుతున్నారంటే ఎలా అండి ఇది?
3: అదే వార్మర్ ఏది చెప్పాలి మేడం, నేను ఆలోచన చేస్తాను మేడం గారు.
1: చెప్పండి చెప్పండి.
3: ముగ్గురు అన్నదమ్ములు మేడం గారు.
1: ముగ్గురు అన్నదమ్ములు.

0: భార్యల గురించే సమస్య ఇది.
1: ముగ్గురికి భార్యల గురించి సమస్య,
0: అన్నదమ్ముల్లే భార్యలు
1: భార్యల
0: గురించి సంభాషణ. పెద్దోడు ఏమంటున్నాడు అంటే, నా భార్య ఉత్తమురాలు అంటున్నాడు. రెండో ఆయన ఏమంటున్నాడు, నా భార్య బంగారు అంటున్నాడు. మూడో వాడు ఏమంటున్నాడు, ఎంత అదృష్టం అన్నా నీకు, పెద్దోది నువ్వు చూస్తే ఉత్తమురాలని ఆడిపి అంటున్నాడు, నువ్వు చూస్తే బంగారు అంటాడు. ఎంత అదృష్టం అన్నా, అబ్బా ఎంత పుణ్యాలు చేసినారన్నా మీరు, బంగారు అంటాడు ఎంత అదృష్టం ఉండాలా.
1: అదే కదా
0: అన్ని. తర్వాత సరే అన్నా నువ్వేమనుకోద్దు, ఒక పాస్బుక్ జిరాక్స్, ఒక ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ ఒకటి తీసుకురన్నా, గ్రామీణ బ్యాంకులో తులానికి 100,000 రూపాయలు ఇస్తాన్నారంట, ఇస్తాన్నారంట, మన అప్పులు ఎట్లా చేరుతాయి. అవునా, మరి వదిన ఎన్ని కేజీలు ఉందినా అంటే, నీ పెళ్లి కాకముందేమో 18 కేజీలు ఉండిరా, పెళ్ళి అయిన తర్వాత 118 కేజీలు అయింది, అయ్యో చూద్దాం మనం ముగ్గురు పోయి అప్పులు తెగిపోతాయి తెగిపోతాయి అనంతరం కొత్త బస్ స్టాండ్ కాడ కూడా 3 అంతస్తులు బిల్డింగ్ తీసుకుందాం, ఏంటికిరా యాక్సిడెంట్ వస్తాయిరా మనకి డబ్బులు, నువ్వు బంగారు అంటే కదన్నా వదిన వదిన కుదరదాం బ్యాంక్ లో
1: వదిన్ని కుదరబెట్టేస్తున్నారు పాపం. ఓకే అండి, మొత్తానికి ఆయన భార్య గురించి ఏం చెప్పలేదు ఆయన మరి. మూడో వ్యక్తి భార్య గురించి ఏం
0: చెప్పలేదు. ఏంటికిరా ఆ పాప నిన్న రాత్రి అట్ల కొడతాండ, ఏంటికిరా అని అడిగినాడు సన్నోని. ఏం లేదమ్మా, నేను సన్నగున్నాను, నా పిల్ల లావు ఉంది కదా, ఎవరో చెప్పినారంట లావ్ అయ్యడానికి బీరు రాతే అట్లా తాపమ్మ నీ మొగనికి లావ్ అవుతాడు అనంటే, బీరు రాత్రి తెచ్చిండే నేను ఊరికే ఉండగానే నాకు ఎవరు అలవట్లేదన్నా, తాగితే ఏమన్నా కళ్ళగిన్నె తిరుగుతాయని దాంట్లో నీళ్లు పోసుకొని తాగినాను, అయిందంత వాంతి అయిందన్నా, ఆమె తట్టుకోలేక నన్ను కొట్టింది, ఎప్పుడు చూసిరన్నా అని, నిన్ను కొట్టింది ఏది చూసినా, నిన్ను చూసింది ఏది చూసినా లేరా, మరి ఎట్ల బతకాలి అట్లా బతకండి, ఇంక పైన అట్లా పని
1: నేర్చుకోవద్దు. మరి ఒక మంచి పాట వినేద్దామా, కాల్ చేసినందుకు ధన్యవాదాలు
0: మేడం గారు. అనార్కలో పాట వినిపిస్తాను మేడం గారు.
1: అనార్కలిలో పాటనా, తప్పకుండా అండి, మరి
0: అనార్కలి
1: మరి జోక్స్ విందామండి, తప్పకుండా పాట కూడా వినిపిస్తాను. ధన్యవాదాలు,
0: మర్చిపోతాను మేడం. ఓకే మేడం గారు.
1: ఈలోపు ఒక మంచి పాట వినేద్దామండి.

0: హలో
1: హలో,
0: నమస్తే మేడం.
1: నమస్తే అండి. మీ పేరు?
0: అదిలేటి శ్రీనివాసులు, బళ్ళారు నుంచి మాట్లాడుతున్నాను మేడం.
1: బళ్ళారు నుంచి శ్రీనివాసులు గారా? బాగున్నారండి.
0: బాగున్నాం మేడం, మీరు బాగున్నారా?
1: బాగున్నాం అండి. మరి మంచి జోక్ చెప్తారా?
0: చెప్తాను మేడం.
1: చెప్పండి.
0: భార్యాభర్తల మధ్య భార్య అడుగుతుంది, ఏమండి పప్పు వండమంటారా చారు చేయమంటారా అని అడుగుతుంది. అప్పుడు భర్త పప్పు వండే అంటాడు. అప్పుడు భార్య, ఏమండో చారులో ఉప్పు సరిపోయిందో లేదో కాస్త చూడండి అంటుంది. అప్పుడు భర్త అంటాడు, ఏంటే నేను అడిగింది పప్పు కాదు చారు కదా అని అడుగుతాడు. అప్పుడు భార్య అంటుంది, మా అమ్మ మీరు చెప్పింది వినమనింది కాని మీరు చెప్పింది చేయమని చెప్పలేదు అని చెప్పి చెప్తాడు.
1: మాట వినడము చేయడం బాగుందండి. చెప్పండి చెప్పండి.
0: భార్యాభర్తల మధ్య
1: ఓకే,
0: భార్య అడుగుతుంది, ఏమండి పొద్దున్న నుంచి ఫోన్ లోనే ఉన్నారు, ఏదో కంగారు పడుతున్నారు, ఏమైంది ఏం కదా అని చెప్తాడు భార్య. అప్పుడు భర్త అంటాడు, అర్జెంట్ గా డబ్బులు కావాలి, నా ఫ్రెండ్స్ అందరిని అడుగుతున్నాను, మరి ఇచ్చారా అని చెప్పి అడుగుతుంది. లేదు లేదు, అందుకే ఏం చేయాలో అర్థం కావడం లేదని చెప్పి అంటాడు భర్త. భార్య, అందరిని అడిగారా? అందరిని అడిగాను, నా బెస్ట్ ఫ్రెండ్స్ అందరినీ అడిగాను అంటాడు. అంటే అప్పుడు భార్య అంటుంది, మరి నన్ను ఎందుకు అడగలేదు మీరండి అంటుంది. అప్పుడు భర్త, అయ్యో నీ దగ్గర ఉన్నాయో లేదో నా 50,000 కావాలి, నువ్వు ఎంత ఇవ్వగలవు అని చెప్పి అడుగుతాడు భర్త. భార్య అంటుంది, సారీ అండి నా దగ్గర ఒక చిల్లి కూడా లేదు అంటుంది.
1: అంటే అడిగించుకోవాలని అన్నిందన్నమాట.
0: అదే అందరినీ అడిగినాను అంటే నన్ను ఎందుకు
1: అడగలేదు, ఇంట్లో ఉండేదాన్ని, మరి
0: ఇంట్లో ఉండే నన్ను ఎందుకు అడగలేదు అని ఆమెకి ఇది అనమాట.
1: బాగుంది బాగుంది అండి, చాలా బాగుంది. కాల్ చేసినందుకు ధన్యవాదాలు అండి.
0: థ్యాంక్ యూ.
1: హలో,
2: నమస్కారం మేడం.
1: నమస్తే అండి.
2: రాప్తాన్ మండలం భూమి ప్రతినిధి ఇరుస్వామి రెడ్డి మేడం.
1: ఇరుస్వామి గారు, మంచి జోక్ చెప్పేస్తారా మరి?
2: చెప్పేస్తా మేడం.
1: చెప్పండి
2: మేడం. ఒక పూర్వకాలంలో యుద్ధం జరిగింది మేడం. యుద్ధం జరిగితేనే రాజు, యుద్ధం అయిపోయిన తర్వాత రాజు అందరినీ సమావేశపరిచి ఏరా ఎవరెవరు ఎంతమంది చెప్తున్నారు ఏం కథ అని అడుగుతాడు మేడం. ఒక ఆయన చేసి, నేను కాలు రోజు కాలు నరికేసిన, చేతులు నరికేసిన, పొట్టనరికేసినా, తుక్కు తుక్కు చేసిన రాజుగారు అంటాడు.
1: యుద్ధంలో అన్ని ఏసేసా అని చెప్పేశారు. ఓకే
2: చెప్పేస్తాను. ఒక ఆయన ఉండుకొని ఇంకో సైనికుడు, సరే పదవురు నరికారు అంటారు, తల సంగతి నాకు తెలియదు, మిగతాటోని నేను నరికినాను అంటాను.
1: ఓకే అండి.
2: తల ఏమో నాకు తెలియదు, మిగతాటోని నేను నరికాను, తల సంగతి తాత నాకు తెలియదే తెలియదు అంటాడు.
1: కాల్ చేసినందుకు ధన్యవాదాలు అండి.
2: నమస్కారం. థ్యాంక్ యూ మేడం.
1: హలో హలో అండి, మీ వాయిస్. నమస్తే అండి, మీ పేరండి?
2: నా పేరు గురుమూర్తి మేడం.
1: ఏం చేస్తుంటారండి గురుమూర్తి గారు?
2: నేను సచారణ చేస్తున్నా మేడం.
1: జోక్ చెప్తారా మరి?
2: చెప్తాను మేడం.
1: ఓకే చెప్పేయండి.
2: ఒక అబ్బాయి అమ్మాయి మాట్లాడుకుంటున్నాను మేడం. అమ్మాయి ఏంటండి మేడం, మా ఇంట్లో నీ గవర్నమెంట్ జాబ్ వస్తే పెళ్లి చేస్తారంటుంది అంటాను మేడం. అబ్బాయి అంటే మేడం, నా గవర్నమెంట్ జాబ్ వస్తే మా ఇంట్లో ఒప్పుకోరంటాను.
1: ఓకే, గవర్నమెంట్ జాబ్ వస్తే నిన్ను ఎందుకు ఒప్పుకుంటారని అబ్బాయి అన్నాడు.
2: అవును మేడం.
1: ఓకే అండి, బాగుంది. తప్పకుండా చెప్పండి.
2: రాజు అనే అబ్బాయి బ్యాంక్ లో పనిచేస్తున్నాడు మేడం. అతను పక్కింటి అమ్మాయికి ప్రేమలేఖ రాశాడు మేడం. నా ప్రేమ సైన్ చేసిన చెక్ లాంటిది, అది నీకే చెందుందండి అసలు మేడం. అమ్మాయి ఎందుకని, నా ప్రేమ ట్యూబ్లైట్ లాంటిది, మా నాన్న సిచ్యువేషన్ పెరుగుతుంది అంటుంది మేడం.
1: బాగుందండి బాగుంది. ఓకే అండి, కాల్ చేసినందుకు ధన్యవాదాలు అండి.
2: ఓకే మేడం.
1: గురుమూర్తి గారు బాయ్. జోక్స్ చెప్పడానికి కాల్ చేస్తున్నారండి, మరి ఇంకొక కాలర్ని కూడా తీసుకుందాం, లైన్లో ఉన్నారు. హలో హలో హలో
3: హలో, నమస్తే అండి.
1: నమస్తే అండి.
3: విజయలక్ష్మి మేడం
1: అనుకున్నా, విజయలక్ష్మి గారు ఇంకా కాల్ చేయలేదేంటా అనుకుంటూ ఉన్నా.

0: ఈలోపే వచ్చేశారు.
1: బాగున్నారా?
0: బాగున్నామండి, మీరు బాగున్నారా?
1: నేను చాలా బాగున్నానండి. మరి జోక్ చెప్పేస్తారా? రెడీయా?
0: చెప్పేస్తారండి. భార్యాభర్తల మధ్య భర్త, ఇది కాఫీనా? ఇంత దరిద్రంగా ఉందో తెలుసా, ఇక్కడ కూడా ముట్టుకోవు అంటాడు భర్త. భార్య, అవును, ఇంతకు ముందే మీ అమ్మకి ఇస్తే చుక్క కూడా మిగిలించకుండా తాగేసింది. మరి
1: తాగేసింది కదా, సెట్టారు.
0: ఇంకొకటండి, భార్యాభర్తల మధ్యనే.
1: ఓకే అండి, చెప్పండి.
0: మేడం
1: చెప్పండి, ఇంకొకటి కూడా చెప్పండి.
0: భార్యాభర్తల మధ్య, భార్య నీకు సంగతి తెలుసా, స్వర్గంలో భార్యాభర్తలను కలిసి రానివ్వరంట అంటాది భార్య. భర్త, అందుకే కదా దాన్ని స్వర్గం అంటారు.
1: అంతే కదా, ఇద్దరు ఉంటే మరి అక్కడ కూడా పోట్లాటే. బాగుంది, థ్యాంక్ యూ అండి. ఇలాంటి జోక్స్ చెప్తూ ఉండండి, కాల్ చేస్తూ ఉండండి. కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. హాస్యం అనేది కేవలం నవ్వించడం మాత్రమే కాదండి, మనుషులను దగ్గర చేసే ఒక వంతెన లాంటిది. బాధలో ఉన్నవారికి ధైర్యాన్ని ఇచ్చే ఒక ఓదార్పు ఈ హాస్యం. అలసిపోయిన మనసుకు కాస్త కొత్త ఉత్సాహాన్ని అందించే అమృతం లాంటిది హాస్యం, కాదంటారా? అయితే ఈ లోపు ఒక మంచి పాట వినేద్దామా?

0: హలో
1: హలో అండి, మీ హాస్యం మా గీతం కార్యక్రమానికి స్వాగతం. మీ పేరండి?
2: పేరు ప్రమీల మేడం.
1: ప్రమీల గారు, జోక్ చెప్తారా? మరి
2: జోక్ లేదు రావు మేడం, నాకు
1: మన కార్యక్రమం జోక్ సంబంధించిందే కదండి. మీ హాస్యం ఇది, ఒక మంచి జోక్ చెప్పేయండి.
2: జోక్స్ అంటే ఏముంది మేడం, భార్య భర్తలు కూడా పోయింటారు మేడం. ఆమె పొద్దు ముంగులు కూడా పడుతూనే ఉంటుంది మేడం. నాకు అవి తీసి
1: మీ వాయిస్ చాలా చిన్నగా వస్తుంది, ఇంకొంచెం గట్టిగా మాట్లాడతారా?
2: నాకు ఏదైనా తీసేయచ్చు కదా, ఇంత గాజులు కానీ ఏమైనా తీసేయచ్చు కదా అంటే, హలో, జేబులోనే మనీ లేనప్పుడు నేను ఏమని తీసుకెళ్ళా అంటే, అంత లేని వారు ఎందుకు రోజులకు వచ్చినారు అని గొడవ పడతా అంటుంది మేడం. గొడవడి అట్లా మీ పుట్టింటికి వెళ్ళి మీకు కావాల్సింది తెచ్చుకో అంటారు మేడం. మరి మా పుట్టింటికి వెళ్ళినప్పుడు మీ ఇంట్లో 12 వేళ నేను మా పుట్టింట్లోనే చేస్తానే ఉంటుంది మేడం.
1: ఓకే, వాళ్ళు పుట్టింటికి వెళ్ళి అక్కడే చేసుకుని అక్కడే కొనిచ్చుకుంటుంది అన్నమాట అయితే. ఓకే ప్రమీల గారు,
2: అవతారం భూమి నుంచి పాట ఏంటే పాట ఉంటుంది మేడం.
1: ఏ సినిమాలో అండి?
2: అవతారం.
1: అవతారమా?
2: అవతారం.
1: ఓకే.

0: ట్రై చేస్తానండి. మరి కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. హలో
1: హలో, అనంతపూర్ ఎఫ్ఎం అండి.
0: హాయ్ అండి, మీ పేరండి?
1: మేము వేణుగోపాల్ నగర్ నుంచి, రమేష్ బాబుని మాట్లాడుతున్నానండి.
0: వేణుగోపాల్ నగర్ నుంచి?
1: లైబ్రరీ అండి మేడం. నేను
0: ఓకే అండి. మరి ఇవన్నీ మీ హాస్యం మా గీతం కార్యక్రమం అండి. మరి మంచి జోక్ చెప్పేస్తారా?
1: ఓకే మేడం,
0: చెప్పండి.
1: ఒక ఇద్దరు, ఒక భార్య భర్తతో ఉంటుంది మేడం. ఇట్లా డాక్టర్ గారు నన్ను రెస్ట్ తీసుకోవడానికి అమెరికా గానీ న్యూజిలాండ్ గానీ పొమ్మన్నారు, మరి ఎక్కడికి వెళ్దాం అంటారండి?
0: రెస్ట్ తీసుకోవడానికి,
1: రెస్ట్ తీసుకోవడానికి రెస్ట్ తీసుకోమన్నారు, అమెరికా గానీ న్యూజిలాండ్ గానీ వెళ్ళమన్నారు, మరి ఎక్కడికి వెళ్దాము అని అడుగుతుంది
0: ఆమె.
1: అట్లా ఆయన ఎక్కడికి వద్దు, వేరే డాక్టర్ దగ్గర పోదావట్టాడు.
0: లేకపోతే రెస్ట్ కి అక్కడికంటే ఇక జాలీగా వెళ్ళాలంటే ఇంకా కోరుకుంటుంది. బాగుందండి.
1: ఇంకొక ఇంకొక జోక్ అని చిన్నది.
0: ఓకే,
1: ఇంకొక ఒక ఆమె ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుతున్నారు. ఏమి, మీ ఆయనకు నువ్వే దగ్గరుండి రెండో పెళ్లి చేస్తున్నావంట అని అడుగుతుంది. అడిగితే ఆమె అంటుకొని, ఏం చేస్తాము, మా అత్తతో కొట్లాడడం నా ఒక్కదాని వల్ల కావట్లేదు అని చెప్పి రెండో పెళ్లి
0: అందుకు ఇంకొక ఆవిడ తెస్తే ఇద్దరు కలిసి అత్త మీదకి వెళ్ళొచ్చని
1: కొట్లాడొచ్చారు.
0: పెద్ద ప్లానింగ్. బాగుందండి.
1: ఓకే మేడం, థ్యాంక్ యూ.
0: థ్యాంక్ యూ అండి, మంచి జోక్స్ చెప్పారు. కాల్ చేసినందుకు ధన్యవాదాలు.
1: ఓకే.

0: హలో
1: హలో నమస్తే కల్పన మేడం గారు.
0: నమస్తే అండి.
1: పోలేరండి మేడం.
0: బాగున్నారండి?
1: బాగున్నాను మేడం, మీరు బాగున్నారా?
0: చాలా రోజుల తర్వాత మీ కాల్ తీసుకుంటున్నాను. ఈ మధ్య కాలే చేయడం లేదు అసలు మీరు? చాలా బిజీ అయిపోయినట్టున్నారు అయితే మీరు.
1: అన్ని కార్యక్రమాలు ఉంటున్నాం ప్రతి ఒక్కటి.
0: అంటే వింటూనే బిజీగా ఉన్నారన్నమాట.
1: హాస్పిటల్లో నర్సులను ట్రైనింగ్ పేషెంట్ కి సంభాషణ మేడం.
0: ఓకే, డైరెక్ట్ పాయింట్ కి వచ్చేసారు అన్నమాట. అయితే వచ్చేయండి వచ్చేయండి. జోక్
1: చేస్తుంటుంది నర్సు ఈ పేషెంట్ కి. ఏమండి ఆసుపత్రిలో నర్సు మేము ఇంజక్షన్ వేసిన కానీ అబ్బా అనగానే అనలేదు అంటే, మీరు వేసేది ఇంజక్షన్ హాస్పిటల్లో తోము అర్థం కాలేదు మేడం అంటారు. మీరు వేసే ఇంజక్షన్, మీరు వేసిన ఇంజక్షన్ లేకపోతే ఆసుపత్రిలో దోమగుట్టుంది అర్థం కావడం లేదు.
0: అంత సుకుమారంగా వేశారు ఆవిడ అనుకో.
1: పుడతాయి కదా
0: అంతగా. అవునవును, బాగుందండి. ఇంకోటి చెప్తారా? గ్రేట్ అండి, థ్యాంక్ యూ అండి కాల్ చేసినందుకు. హలో.
2: హలో మేడం, గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి, మీ పేరు?
2: నా పేరు వెంకటకృష్ణమూర్తి, ఉల్లిగల గ్రామం, సింగనాల మండలం.
0: మరి కార్యక్రమానికి ఫోన్ చేశారు కదా, మరి జోక్ చెప్పేస్తారా అండి? రెడీనా?
2: చెప్తాం మేడం.
0: చెప్పేయండి
2: మేడం. డాక్టర్కు పేషెంట్కి మధ్య సంభాషణ మేడం. చూపించుకునే వేయించడం గతంలో చెక్కు ఫీజుగా చెక్ రాసి ఇచ్చింటాడు మేడం అమౌంట్ ఇవ్వకుండా.
0: అవునులేండి, చెక్ బౌన్స్ అయిందా?
2: అమౌంట్ చెక్ బౌన్స్ అయింది. అది ఏం చేస్తారంటే, ఏమయ్యా
0: పేషెంట్
2: పోయి ఏమయ్యా నువ్వు ఇచ్చిన ఏమన్నా పద్ధతి అయ్యిందంటే, ఏం సార్ ఏం చేసినానంటే, ఏం నువ్వు ఇచ్చిన చెక్ బౌన్స్ అయింది అంటే, నువ్వు నాకు చేసిన జబ్బు నయమైనది మళ్ళీ తిరిగి వచ్చింది కదా అంటారు మేడం.
0: ఇందాక ఈ జోక్ ఒక్కరు చెప్పారండి, చాలా బాగుంది. ఓకే, కాల్ చేసినందుకు ధన్యవాదాలు అండి.
2: థ్యాంక్ యూ మేడం.
0: ఇంట్లో నవ్వులు వినిపిస్తే ఆ ఇంట్లో ప్రేమ పెరుగుతుందంట. స్నేహితుల మధ్య హాస్యం ఉంటే ఆ బంధం మరింత బలపడుతుందంట. కార్యాలయాల్లో కూడా హాస్యభావం ఉంటే పని ఒత్తిడి కూడా తగ్గుతుందంట. సమాజంలో హాస్యం ఉంటే మనుషుల మధ్య అనుబంధం పెరుగుతుందంట. మరి ఇంత మంచి హాస్యంని మరి రోజు నవ్వుకోవచ్చుగా హ్యాపీగా. ఇంకొక కాలర్ని చూద్దాం. హలో, నమస్తే అండి, మీ పేరు? రఘునాథ శర్మ గారు. బాగున్నారా? నా పేరు కల్పన అండి. మరి జోక్ చెప్పేస్తారా? చివరి కాలర్ మీరే, త్వరగా చెప్పేయండి జోక్.
3: ఒక తెలుగు

0: కొడుకు పెళ్లి చూపులు పోతాడు మేడం. పెళ్లి కొడుకు చూస్తే పెళ్లి కొడుకు తండ్రి ఏమంటాడు, ఏమయ్యా మీరు ఏం ఉద్యోగం చేస్తారంటే నేను ఆర్డీఓగా చేస్తానంటాడు. మరి ఆర్డీఓగా చేస్తే తగిన కట్నం ఇవ్వలేను, ఇస్తాను మాకు నలుగురు కూతుళ్ళు, మరి ఎంత కట్నం కావాలంటే తరతరాలుగా మేము కట్నం తీసుకోవడం అలవాటు లేదు. మా తాత ముత్తాత గారి నుంచి నేను కూడా కట్నం తీసుకోను. కానీ మీరు నాకు అంబాజీ కారు, మీరు ఐదు ఉన్నాయి కదా, మూడు ఇండ్లు నా పేరు రిజిస్టర్ చేసింది అంటారు మేడం.
1: బుద్ధి పోనించుకోలేదా ఆయన, కట్నం వద్దంటే కానీ మిగతా అన్ని కావాలంట ఆయనకి. బాగుందండి,
0: ఒక అంబాజీ కారు మూడు ఇండ్లు ఆయన పేరు రిజిస్టర్
1: చేయాలి, సరిపోయి కదా. అదే కదా, అన్ని సంతకాలు చేసి అలా ఉద్యోగరీత్యా ఇలా అని అలవాటు అయిపోయింది అని కట్నం అనుకోలేదు ఆయన. బాగుందండి, బాగుంది. కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. మీరే చివరి కాలర్, మరి కార్యక్రమాలు వింటూ ఉండండి, ఇలాగే కాల్స్ చేస్తూ ఉండండి. ధన్యవాదాలండి. నవ్వడానికి డబ్బు అవసరం లేదండి, కానీ ఒక చిన్న చిరునవ్వు ఎన్నో విలువైన హృదయాలను గెలుచుకుంటుంది. నవ్వును అలవాటుగా చేసుకుందాం, హాస్యాన్ని పంచుదాం, ఆనందంగా ఉందాం. మరింతవరకు మీ హాస్యం మా గీతం కార్యక్రమం విన్నారు ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం లలిత గీతం.

లలిత గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి.

0: of 372 runs, host Sri Lanka were 84 for 4 in the second innings against India on the fourth day of the first test in Galle when reports last came in. Earlier, India were bowled out for 193 in their second innings, setting the visitors a target of 372 runs. Rishabh Pant top scored with 66 runs off 69 deliveries. And that is the end of this news bulletin.
1: ఇంటి ఖర్చులకి డబ్బులు ఇవ్వండి భర్త గారు.
2: ఇది రేషన్ కి 15,000, కూరగాయలకి 2,000.
1: మరి కరెంటు బిల్లుకు
2: 0 రూపాయలు ఎలా ఇస్తాను?
1: ఓహో, మర్చిపోయా, ఇప్పుడు సోలార్ ప్యానెల్ పెట్టించాం కదా, దాంతో 4,000 రూపాయలు మిగిలాయి కదా, దాంతో షాపింగ్ చేద్దామా?
2: సరే.
3: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

0: నాయుడు వెల్లడించారు. రాష్ట్రంలో 25,000 కంటే ఎక్కువ జనాభా కలిగిన పంచాయతీలను మున్సిపాలిటీలుగా మార్చే ప్రతిపాదన ఏది ప్రస్తుతానికి ప్రభుత్వం వద్ద లేదని మంత్రి పి నారాయణ తెలియజేశారు. ఇక వార్తల వివరాలు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అమలుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గ్రామీణ స్థానిక సంస్థల్లో 34%, పట్టణ స్థానిక సంస్థల్లో 33.3% బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించింది. కేంద్ర ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన సుమారు 16,500 కోట్ల రూపాయల నిధులు నిలిచిపోకుండా అక్టోబరులోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. ఏపీ పంచాయతీరాజ్ చట్టం 1994 నిబంధనల ప్రకారం బీసీ రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మేయర్ ఎన్నికలను ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించాలని, పాత విధానంలో ఒక్క డిప్యూటీ మేయర్ పదవికే పరిమితం కావాలని నిర్ణయం తీసుకుంది. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లలో ఎలాంటి మార్పు ఉండదని, ప్రస్తుతం అమలులో ఉన్న రిజర్వేషన్లే కొనసాగుతాయని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న 13 జిల్లా పరిషత్లను జిల్లాల పునర్విభజనకు అనుగుణంగా 28 జిల్లా పరిషత్లుగా ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశమైన రాష్ట మంత్రివర్గం మొత్తం 57 అజెండా అంశాలకు ఈరోజు ఆమోదం తెలిపింది. 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్పై కూడా మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. బీసీ విద్యార్థులకు ఐఐటీ, జేఈఈ, నీట్ కోచింగ్ సెంటర్ల ఏర్పాటుకు సైతం కేబినెట్ ఆమోదం తెలిపింది. వెనుకబడిన వర్గాలకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో భాగంగా శాసనసభలో ఈ మధ్యాహ్నం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు అంశంపై చేపట్టిన సుదీర్ఘ చర్చలో ముఖ్యమంత్రి మాట్లాడారు. బీసీల సామాజిక రాజకీయ అభ్యున్నతి కోసం ఈరోజు జరిగిన కేబినెట్ సమావేశంలో 3 ప్రధానమైన అంశాలకు ఆమోదం లభించిందని తెలిపారు. బీసీలకు గ్రామీణ స్థానిక సంస్థల్లో 34%, పట్టణ స్థానిక సంస్థల్లో 33.33% రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. 34% రిజర్వేషన్ అనేది నిర్ణయాధికారంలో భాగస్వామ్యంతో పాటు సామాజిక న్యాయానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇచ్చే గౌరవమని అన్నారు. ఇదొక చారిత్రాత్మక నిర్ణయమని చంద్రబాబు నాయుడు పేర్కొంటూ,
1: 34% బీసీ రిజర్వేషన్లు అంటే బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం, సామాజిక న్యాయానికి ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చే గౌరవం సముచితమైన న్యాయం, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థని, గ్రామీణ జీవితాన్ని, వ్యవసాయాన్ని, చేతి వృత్తుల్ని, చిన్న వ్యాపారాలను సేవారంగా నిలబెట్టింది బీసీ సమాజమే. ఇంకా వీళ్ళని ఆర్థికంగా బలోపేతం చేయాలి, రాజ్యాధికారంలో భాగస్వాములు చేయాలి. ప్రజలకి ఇది ఒక మంచి అవకాశం. రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో 28 జిల్లా ప్రజా పరిషత్లు వస్తున్నాయి.
0: అంతకుముందు బీసీ సంక్షేమ

0: శాఖ మంత్రి ఎస్ సవిత మాట్లాడుతూ, ఎన్డీఏ ప్రభుత్వం బీసీలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఆర్థిక భరోసా కల్పిస్తోందన్నారు. రాష్టంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక బీసీలకు మొదటి బడ్జెట్లో 39,000 కోట్ల రూపాయలు, రెండో బడ్జెట్లో 47,000 కోట్ల రూపాయలు, మూడవ బడ్జెట్లో 51,000 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. బీసీలకు ఎన్నికల ముందు ఇచ్చిన మరో హామీని ప్రభుత్వం నిలబెట్టుకుందని సవిత పేర్కొంటూ,
1: బీసీలకు అవకాశం ఇవ్వటం, ప్రాతినిధ్యం కల్పించడం, రాజకీయ సాధికారత కృషి చేయడమే కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అనే విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే మరి లోకల్ బాడీ ఎన్నికల్లో మరి 34% తో మనము ఎలక్షన్ లకు వెళ్తున్నామన్న విషయాన్ని కూడా ఈ రోజు కేబినెట్ లో తీర్మానం కావడం, మున్సిపాలిటీలో కూడా మరి 33% ఎన్నికలతో మనం వెళ్తున్నామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, నిజంగానే ఇది చరిత్రలో మరవలేని రోజు అన్న విషయం కూడా మరొకసారి మీకు అందరికీ తెలియజేస్తున్నాను అధ్యక్ష.
0: ముఖ్యమంత్రి ప్రసంగం అనంతరం సభను డిప్యూటీ స్పీకర్ కె. రఘురామకృష్ణంరాజు రేపటికి వాయిదా వేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో 25,000 కంటే ఎక్కువ జనాభా కలిగిన పంచాయతీలను మున్సిపాలిటీలుగా మార్చే ప్రతిపాదన ఏది ప్రస్తుతానికి ప్రభుత్వం వద్ద లేదని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి. నారాయణ స్పష్టం చేశారు. శాసనసభలో ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను వివరించారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జనగణన ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. ఈ జనగణన ప్రక్రియ 2027 మార్చి 31 నాటికి పూర్తయ్యే అవకాశముందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం జనాభా లెక్కల ప్రక్రియ ముగిసే వరకు దేశంలో ఎక్కడా కూడా గ్రామాలు, పట్టణ ప్రాంతాల విషయంలో ఎలాంటి మార్పులు చేయవద్దని కేంద్ర ప్రభుత్వం సూచించిందని వివరించారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు డ్రోన్ సిటీ దేశంలోనే తొలి ప్రాజెక్టుగా అభివృద్ది చెందుతుందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ఈరోజు ఓర్వకల్లు డ్రోన్ సిటీని సందర్శించిన ఆయన అక్కడ ఏర్పాటు చేసిన డ్రోన్ల ప్రదర్శనను పరిశీలించారు. అనంతరం సుమారు 70 మంది డ్రోన్ కంపెనీల సీఈఓలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ, 2 ఏళ్ల క్రితం అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి డ్రోన్ సమ్మిట్ నిర్వహించామని రామ్మోహన్ నాయుడు గుర్తు చేశారు. డ్రోన్ టెక్నాలజీకి సంబంధించిన అన్ని విభాగాలు ఒకే చోట ఉండేలా అప్పుడే డ్రోన్ సిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించామని చెప్పారు. డ్రోన్ ఎకోసిస్టమ్ను ఏ విధంగా అభివృద్ది చేయాలనే అంశంపై సుమారు 150 కంపెనీల సీఈఓలతో సమావేశాలు నిర్వహించామని తెలిపారు. ప్రస్తుతం డ్రోన్ సిటీకి సుమారు 5,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినట్టు వెల్లడించారు. డ్రోన్స్ తయారీలో భారత్ను ప్రపంచంలోనే అగ్రగామిగా నిలపాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని రామ్మోహన్ నాయుడు తెలియజేస్తూ,
2: Try to pull in all the drones that are available immediately, and it was such a successful implementation of drones in terms of flood relief material that was where the whole spark started on how effective drones can be in giving last mile connectivity and giving lot of solutions to the people at large. One industry operating in seclusion and trying to create the best product for the world, it is better for the whole industry to sit as a cluster in one specific area and try to come up with a collective solution on creating the best products for the world.
0: వికసిత్ భారత్ నిర్మాణమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ శ్రేణులు పనిచేయాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పిలుపునిచ్చారు. త్యాగాలు, తపస్సు, సిద్ధాంతాల పునాదులపైనే పార్టీ ఈ స్థాయికి చేరుకుందన్నారు. విశాఖపట్నంలో పర్యటిస్తున్న ఆయన ఈరోజు జరిగిన పార్టీ విస్తృత స్థాయి రాష్ట కార్యవర్గ సమావేశంలో పార్టీ రాష్ట అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్తో కలిసి పాల్గొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో వచ్చే అక్టోబరులోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించింది. వెనుకబడిన వర్గాలకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఓర్వకల్లు డ్రోన్ సిటీకి సుమారు 5,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని కేంద్ర మంత్రి కె. రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.

0: करोड़ रुपए क्लेम के रूप में किसानों को मिले।
1: मेरा 20 एकड़ जमीन है और गेहूं धान का खेती करता हूं। नुकसान भी हुआ है ना, बोला बारिश हो गया था तो एक साल भी नुकसान हुआ है। पानी असिंचित के कारण, पानी का भी अभाव के कारण भी नुकसान हुआ है। डीबीटी के माध्यम से 1,44,667 रुपया हमको मिला है। अपना बीमा का राशि जमा करते जाओ, जैसा मुझे को लाभ हुआ है वैसे आपको भी होगा।
2: खरीफ फसल बीमा के लिए शीघ्र पंजीकरण कराएं।
3: बैंक शाखा, बीमा कंपनी, कृषि ऋण समिति, जन सेवा केंद्र से संपर्क करें।
2: फसल बीमा से संबंधित जानकारी के लिए हेल्पलाइन नंबर 1-4447 पर कॉल करें।
4: फसल बीमा कराओ, सुरक्षा कवच पाओ।
5: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఈ సాయంత్రం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు, 7:15 కిసాన్ వాణి వ్యవసాయ ధరల కార్యక్రమంలో ఎల్నినో పరిస్థితుల్లో వరిలో సమగ్ర యాజమాన్యం, ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కె రేవతి గారితో పరిచయం, ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. 7:45 వికసిత్ భారత్ కర్నూలు కేంద్ర సమర్పణ. 8:00 అభిలాష కార్యక్రమంలో మీరు లేఖల ద్వారా కోరే సినిమా పాటలు, 8:15 అసెంబ్లీ రివ్యూ, 8:30 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు, 8:45 ఊహల ఊయల నాటిక, రచన శ్రీమతి ఎస్వి ఉషానాయుడు, నిర్వహణ బి చిట్టిబాబు. 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్లైట్, 9:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, 10:00 హరికథ. ఇవండి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.
6: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
7: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
6: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
7: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
6: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
8: హేయ్, ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
9: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
8: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
9: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
8: బంగారం ధర తగ్గితే?
9: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
10: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. GRT జ్యువెలర్స్.
6: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
7: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
6: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
7: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
6: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
5: రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. రేపు ఉదయం 6:10 భక్తి రంజని కార్యక్రమంలో శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం వినిపిస్తున్నవారు ఎంఎస్ సుబ్బలక్ష్మి. 6:30 వినదగుమాట వినిపిస్తున్నవారు డాక్టర్ పిశ్రీదేవి. 6:35 సేద్యపు శుద్ధులు, వర్మీ కంపోస్ట్ తయారీ విధానం వివరిస్తున్నవారు శ్రీ డి ప్రభాకర్ రెడ్డి. 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 7:00 లలిత గీతం. 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం చావడి సంభాషణ, అంశం నేత్రదానం, సంభాషణ శ్రీతులు బి మధుసూదన్ మరియు చలపతి. న్యాయ సలహాలు కార్యక్రమంలో బాల కార్మిక నిర్మూలన చట్టం, విద్యా హక్కు గురించి న్యాయవాది శ్రీ ఎస్ అబ్దుల్ రసూల్ గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ ఎస్ఏ సుభాన్. 8:15 ఆంగ్లంలో వార్తలు, 8:30 ప్రకాశం జిల్లా సమాచార లేఖ, 8:35 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, ఉదయం 9:00 ఒక సంగీత దర్శకుని సినీ గీతాలు, 9

మండలము పది నిమిషాలకు అభిలాష కార్యక్రమంలో మీరు లేఖల ద్వారా కోరే సినిమా పాటలు. 10 గంటలకు గోబర్ధన్ జాతీయ సర్క్యులర్ బయో ఎనర్జీ పథకంపై ప్రత్యేక కార్యక్రమం సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం.

0: వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
3: జీఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
2: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
3: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
2: బంగారం ధర తగ్గితే?
3: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
4: జీఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జీఆర్టీ జ్యువెలర్స్.
0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
5: రేపటి సాయంత్ర ప్రసారంలో 5 గంటలకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, 5:30 లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు లేఖల ద్వారా కోరే సినిమా పాటలు, 6 గంటలకు లలిత గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:20 ప్రసార వివరాలు, 6:30 చిత్రసీమ, 7:15 పల్లె ప్రాంతాలు. ఇందులో శ్రీ వి వెంకటప్ప బృందం వారిచే చెంచులక్ష్మి ఎరికల సాని ఘట్టం చెంచు నాటకం నేపథ్య గానం. 7:45 వికసిత్ భారత్ ప్రగతికి సోపానం, ఎస్కేయు అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ సిఇఓ డాక్టర్ సి చంద్రమౌళి గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ ఏ హేమంతరాజు, నిర్వహణ కె శృతి ప్రియాంక. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ. 8:00 రసతుని కార్యక్రమంలో అలనాటి మధుర గీతాలు, 8:15 అసెంబ్లీ రివ్యూ, 8:30 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 8:45 శ్రీమతి కాతుంబి బృందం వారు పాడిన జానపద గేయాలు,

9 గంటలకు ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్ లైట్, 9:30 నాటిక, రాత్రి 10 గంటలకు రాగం తానం పల్లవి. శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో రాత్రి 10:45 ఇంద్రధనసు కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు. ఇవ్వండి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి ఆగస్టు 32, 2026 వరకు.

0: సంబంధిత ఈఆర్ఓ ఏఈఆర్ఓ బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: విన్నా పాట దత్తపుత్రుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల ఆలపించిన పాట అది.
1: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
2: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే?
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18

0: 50% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. జీఆర్టీ జ్యువెలర్స్.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్. మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: విన్న పాట లేడీస్ టైలర్ చిత్రంలోనిది.
1: డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడీ దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
4: Up to 85% LTV తో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
3: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
4: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
3: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
5: హేయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
6: జీఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12 నెలలు ఆభరణాలు కొనుకోవచ్చు.
5: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
6: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
5: బంగారం ధర తగ్గితే?
6: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
7: జీఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జీఆర్టీ జ్యువెలర్స్.

0: విన్నా పాట గ్యాంగ్ లీడర్ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన పాటది.
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
2: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృతంగా ఉండండి.
3: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
4: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
3: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
4: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
3: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

విన్నా పాట జై చిరంజీవ చిత్రం కోసం కార్తీక్ శ్రేయా ఘోషల్ ఆలపించిన పాటది. తర్వాత వినండి, పూజాఫలం చిత్రం కోసం ఘంటసాల ఆలపించిన ఈ పాట.

லலித கீதம் பின்னாரு ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 7 గంటల 5 నిమిషాలు కాస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. నీట్ నిరసనల సమయంలో ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యాలు, అలాగే పోలీసులపై జరిగిన హింసాకాండపై విచారణకు సుప్రీంకోర్టు ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనుంది. మూడేళ్లలో 3 కోట్ల మంది లఖ్పతి దీదీల తయారీ లక్ష్యం నెరవేరిందని, మరో 3 కోట్ల మందిని తయారు చేయడమే తదుపరి లక్ష్యమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. 2005-2022 మధ్య భారత్ కాలుష్య ఉద్గారాల సాంద్రతను 37% పైగా తగ్గించిందని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు. భారత్ శ్రీలంక జట్ల మధ్య గాలేలో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ 4వ రోజు ఆటలో భారత జట్టు 2వ ఇన్నింగ్స్లో 193 పరుగులకు ఆలౌటై శ్రీలంకకు 372 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. నీట్ నిరసనల సమయంలో ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యాలు, అలాగే పోలీసులపై జరిగిన హింసాకాండపై విచారణకు సుప్రీంకోర్టు ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనుంది. ఇందులో రిటైర్డ్ సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, మాజీ డీజీపీ, మాజీ సిబిఐ డైరెక్టర్ ఉంటారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కమిటీ వాస్తవాలను నిర్ధారించడంతో పాటు నిరసనకారులైన మహిళలపై లైంగిక వేధింపులు, సోషల్ మీడియా వేధింపుల ఆరోపణలు కూడా పరిశీలిస్తుంది. జూలై 20 పార్లమెంటు మార్చి నాటి సీసీటీవీ వీడియో ఫుటేజీలను కమిటీకి అప్పగిస్తారు. సీజేపీ నేతృత్వంలో జరిగిన ఈ ఆందోళనకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై కోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. 3 కోట్ల మంది లఖ్పతి దీదీలను తయారు చేయాలనే ప్రధానమంత్రి లక్ష్యం నెరవేరిందని, మరో 3 కోట్ల మందిని తయారు చేయడమే తదుపరి లక్ష్యమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. రాజస్థాన్ బారాన్లో ఈరోజు మంత్రి 1258 కోట్ల రూపాయల అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. మహిళల స్వయం ఉపాధికి 13461 కోట్లు అందించామని, రాజస్థాన్లో రాజీవికా ద్వారా 32 లక్షల మంది లఖ్పతి దీదీలను తీర్చిదిద్దుతామని చెప్పారు. కేంద్ర మోటారు వాహనాల నిబంధనలు 1989 సవరణకు సంబంధించి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ను కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. నేషనల్ పర్మిట్ వ్యవస్థ కింద నడిచే బ్యాటరీ, హైడ్రోజన్ ఫ్యూయల్, సిఎన్జి ఆధారిత వాణిజ్య వాహనాల ఫిట్నెస్ కాలపరిమితిని మరో 5 ఏళ్లు పొడిగించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. నేషనల్ పర్మిట్ ప్రక్రియలను సరళీకృతం చేయడం, డిజిటల్ విధానాలను ప్రోత్సహించడమే దీని ముఖ్య ఉద్దేశం. ఈ ప్రతిపాదన ప్రకారం వాహనదారులు ప్రతి ఏటా కాకుండా ఒకేసారి 5 ఏళ్ల కాలపరిమితికి పర్మిట్ అనుమతి పొందవచ్చు. దీనికోసం 5 ఏళ్లకు 82,500 రూపాయల రుసుముగా నిర్ణయించారు. ఈ ప్రతిపాదనలపై 30 రోజుల్లోగా అభ్యంతరాలు, సూచనలు పంపించాలని మంత్రిత్వ శాఖ కోరింది. ఆంధ్రప్రదేశ్లో గ్రామం నుంచి బూత్ స్థాయి వరకు పార్టీని బలోపేతం చేయాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. విశాఖపట్నంలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ ఆయన 2047 నాటికి వికసిత్ భారత్ సాధనకు కృషి చేయాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ది సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ మాట్లాడుతూ

స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా గ్రామాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని కోరారు. జనతా వారధి కార్యక్రమాన్ని మండల స్థాయికి విస్తరించి ప్రజలు, యువత భాగస్వామ్యాన్ని పెంచాలని పిలుపునిచ్చారు. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉడాయ్ దేశవ్యాప్తంగా నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్లో పాఠశాల పిల్లలకు సంబంధించి 2 కోట్లకు పైగా నిర్బంధ బయోమెట్రిక్ అప్డేట్లను పూర్తి చేసింది. ఇప్పటివరకు 1.56 లక్షలకు పైగా

0: ప్రత్యేక డ్రైవ్లో పాఠశాల పిల్లలకు సంబంధించి 2 కోట్లకు పైగా నిర్బంధ బయోమెట్రిక్ అప్డేట్లను పూర్తి చేసింది. ఇప్పటివరకు 1.56 లక్షలకు పైగా పాఠశాలల్లో పిల్లలకు నేరుగా ఈ సదుపాయం కల్పించారు. 5, 15 ఏళ్ల వయసు వచ్చినప్పుడు బయోమెట్రిక్ సమాచారాన్ని నవీకరించడం తప్పనిసరి. విద్యార్థులను ప్రోత్సహించేందుకు 7 నుంచి 15 సంవత్సరాల వారికి 1 ఏడాది పాటు రుసుమును మినహాయించారు. బయోమెట్రిక్ నవీకరించకపోతే ప్రభుత్వ పథకాలు, పోటీ పరీక్షల నమోదులో ఇబ్బందులు ఎదురవుతాయని కేంద్రం స్పష్టం చేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. 2005-2022 మధ్య భారత్ కాలుష్య ఉద్గారాల సాంద్రతను 37% పైగా తగ్గించిందని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు. న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో 12వ బ్రిక్స్ పర్యావరణ మంత్రుల సమావేశంలో మాట్లాడుతూ మంత్రి, ప్రస్తుతం దేశంలోని మొత్తం విద్యుత్ సామర్థ్యంలో 15%కి పైగా స్వచ్ఛ ఇంధన వనరుల నుంచే వస్తోందని పేర్కొన్నారు. మానవత్వానికే ప్రథమ ప్రాధాన్యతనిస్తూ విధానాలు, సాంకేతికత, ప్రజల భాగస్వామ్యంతో సుస్థిరతను నెలకొల్పాలని పిలుపునిచ్చారు.
1: The impact of climate change, biodiversity loss and pollution, the triple planetary crisis together with growing disaster risk are affecting communities and ecosystems worldwide. These challenges are particularly significant for developing countries where environmental vulnerability is often closely intertwined with broader development priorities including poverty eradication, food security and inclusive growth.
0: కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా నిన్న న్యూఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో యాంజియోప్లాస్టీ చికిత్స పొందారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉంది. అంతకుముందు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో నడ్డాను ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్చారు. భారత్ సింగపూర్ 4వ విడత మంత్రివర్గ రౌండ్ టేబుల్ సమావేశం ఎల్లుండి సింగపూర్లో జరుగుతుంది. భారత్ తరపున ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, సహాయ మంత్రి జితిన్ ప్రసాద పాల్గొంటారు. ఈ పర్యటనలో మంత్రులు సింగపూర్ నేతలతో సమావేశమై ద్వైపాక్షిక అంశాలపై చర్చిస్తారు. నూతన, అభివృద్ది చెందుతున్న రంగాల్లో సహకారాన్ని పెంపొందించేందుకు ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఒక కీలక వేదికగా పనిచేస్తుంది. అమెరికాతో కుదుర్చుకున్న 14 పాయింట్ల అవగాహనా ఒప్పందం కింద తన షరతులన్నీ పూర్తిగా నెరవేరేంత వరకు హార్మోజ్ జలసంధిని మూసి ఉంచుతామని ఇరాన్ తెలిపింది. విదేశీ ఆంక్షల రద్దు, సైనిక చర్యల నిలిపివేతతోనే ఈ జలమార్గాన్ని తెరిచే అంశం ముడిపడి ఉందని టెహరాన్ పేర్కొంది. ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మహమ్మద్ బాకర్ గాలిబాఫ్ మాట్లాడుతూ, ప్రత్యర్థులు దాడులకు దిగితే తీవ్ర పరాజయాన్ని చవిచూపిస్తామని హెచ్చరించారు. భారత్ శ్రీలంక క్రికెట్ జట్ల మధ్య గాలేలో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్లో 4వ రోజు ఆటలో భారత జట్టు 2వ ఇన్నింగ్స్లో 193 పరుగులకు ఆలౌటై శ్రీలంకకు 372 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత బ్యాటర్లలో రిషబ్ పంత్ 66 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. ఈ క్రమంలో టెస్టు క్రికెట్లో 100 సిక్సర్లు పూర్తి చేసిన తొలి భారతీయ ఆటగాడిగా, ప్రపంచంలో 4వ క్రికెటర్గా పంత్ చరిత్ర సృష్టించాడు. శ్రీలంక బౌలర్లలో అసిధా ఫెర్నాండో 4, ప్రభాత్ జయసూర్య 2 వికెట్లు తీశారు. ఇరు జట్ల మధ్య 2వ టెస్ట్ ఈ నెల 23 నుంచి కొలంబో వేదికగా జరుగుతుంది. జార్ఖండ్, బీహార్, ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్లో ఈరోజు భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే 2 రోజుల్లో ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, తమిళనాడు, పుదుచ్చేరి, ఈశాన్య ప్రాంతాల్లో కూడా తీవ్ర వర్షపాతం నమోదు కావచ్చని పేర్కొంది. రాబోయే 2-3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ వెల్లడించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నీట్ నిరసనల సమయంలో ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యాలు, అలాగే పోలీసులపై జరిగిన హింసాకాండపై విచారణకు సుప్రీంకోర్టు ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనుంది. 3 ఏళ్లలో 3 కోట్ల మంది లఖ్పతి దీదీల తయారీ లక్ష్యం నెరవేరిందని, మరో 3 కోట్ల మందిని తయారు చేయడమే తదుపరి లక్ష్యమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. 2005-2022 మధ్య భారత్

0: ఆదర్శ ఉద్గారాల సాంద్రతను 37% పైగా తగ్గించిందని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు. భారత్ శ్రీలంక క్రికెట్ జట్ల మధ్య గాలిలో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ 4వ రోజు ఆటలో భారత జట్టు 2వ ఇన్నింగ్స్లో 193 పరుగులకు ఆలౌటై శ్రీలంకకు 372 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆకాశవాణి వార్తలింతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి
2: కిసాన్ వాణి.

0: ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో ఎల్నినో పరిస్థితుల్లో వరిలో సమగ్ర యాజమాన్య పద్ధతులు ఈ అంశం గురించి ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కె రేవత్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం,
1: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: వినండి, ఎల్నినో పరిస్థితుల్లో వరిలో సమగ్ర యాజమాన్య పద్ధతులు. ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కె రేవతి గారితో పరిచయం.
3: శ్రోతలకు నమస్కారం, కిసాన్ వాణి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన ముందు డాక్టర్ కె రేవతి గారు ఉన్నారు. వీరు కృష్ణా జిల్లా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం సస్యరక్షణ విభాగం శాస్త్రవేత్త. నమస్కారం మేడం.
4: నమస్కారం సార్.
3: బయట పరిస్థితులు చూస్తూ ఉంటే, వర్షాభావ పరిస్థితులు చూస్తూ ఉన్నాం, శాస్త్రవేత్తలు దీన్ని ఎల్నినో అని అంటూ ఉన్నారు. రైతు సోదరులకి కొంత కొత్త రకమైనటువంటి పరిస్థితి, ఎప్పుడూ విని ఉండరు. ఈ ఎల్నినో ప్రభావ నేపథ్యంలో మేడం, వరిలో ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటించాలని మనం ఈరోజు రైతు సోదరులకు తెలియజెప్పే ప్రయత్నం చేద్దాం మేడం. ముందుగా అయితే, ప్రస్తుతం వరి నాట్లు దశలో ఉంది కాబట్టి, ఈ ఎల్నినో ప్రభావ నేపథ్యంలో రైతులు ఎలాంటి కలుపు యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి ఫలితాలు వస్తాయంటారు
4: సార్? ప్రస్తుతం మనము చూసుకున్నట్లయితే మనకి వర్షాభావ పరిస్థితులు, అంటే ఎల్నినో అని మీరు చెప్పారు, కానీ రీసెంట్గా ఇది సూపర్ ఎల్నినో అనే పదం కింద మనల్ని దీన్ని కేటగరైజ్ చేశారు సార్. ఎందుకంటే మనకి చాలా వరకు కూడా ఈ సంవత్సరం వాతావరణం, అంటే వర్షాభావ పరిస్థితులు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఇది ఎల్నినో కాదు, సూపర్ ఎల్నినో అని దీన్ని రీనేమ్ చేయడం అయితే జరిగింది. సో ఇలాంటి పరిస్థితుల్లో మనకి ప్రస్తుతం కృష్ణా జిల్లాలో చూసుకున్నట్లయితే చాలా వరకు కూడా వరి నారుమడి దశని పూర్తి చేసుకుని నాట్లు వేయడం కూడా కొంతమంది మొదలు పెట్టారు. ఎక్కడైతే మనకి బోరు నీరు వసతి ఉందో వాళ్ళ చోట్ల, అన్ని చోట్ల కూడా మనకి నాట్లు వేయడం అనేది జరిగింది. సో నాట్లు వేసిన తర్వాత మనకి ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ప్రధాన సమస్య కలుపు. ఎందుకు అంటే ఎల్నినో ప్రభావం వల్ల మనకి వర్షాలు అనేవి తగ్గుముఖం ఉంటాయి, అలానే కలుపు మొక్కలు కూడా ఈ వేగంగా పెరిగే ఆస్కారం ఉంటుంది. కాబట్టి కలుపు యాజమాన్యం అనేది మనము తప్పకుండా చేపట్టాలి. ఈ కలుపు యాజమాన్యం చేపట్టేటప్పుడు కూడా కొన్ని కీలకమైన అంశాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే, కలుపు ఎప్పుడూ కూడా 2 నుంచి 4 ఆకుల దశలో ఉండాలి. అలానే కలుపు మందు పిచికారీ చేసేటప్పుడు కూడా నేలలో తేమ శాతాన్ని చూసుకొని మనం పిచికారీ చేయాల్సి ఉంటుంది. నాట్లు వేసిన తర్వాత 3 నుంచి 5 రోజుల్లోపు బెన్సల్ఫిరాన్ మిథైల్ ప్లస్

0: సిలాక్లోర్ అనే మందు దొరుకుతుంది. అది 4 కిలోలు ఎకరానికి చొప్పున మనం ఒక 20 కిలోలు ఇసుకలో కలుపుకొని ఎకరా పొలానికి చల్లుకోవచ్చు. అలా కాకుండా ఒకవేళ మనకి నాటు వేసి 15 నుంచి 20 రోజుల దశలో ఉంది అనుకున్న పక్షంలో మనము నామినీ గోల్డ్ లేదా బిస్పైరీ బ్యాగ్ సోడియం అంటాము, 100 మిల్లీలీటర్లు ఎకరానికి చొప్పున మనం పిచికారీ చేసుకోవచ్చు. ఏ కలుపు మందులు వాడినా కూడా మనము సరైన సమయంలో సరైన మోతాదు వినియోగించడం అనేది కీలకమైన ప్రక్రియగా చెప్పవచ్చు సార్.
1: డాక్టర్ రేవతి గారు, మనం వెద పద్ధతిలో సాగు చేసినప్పుడు వరిలో కలుపు సమస్య ఎక్కువగా ఉంటుందని చెప్తుంటారు మేడం. ప్రస్తుతం ఏ రకమైన కలుపు మొక్కలు ఎక్కువగా కనిపిస్తున్నాయి? మీరు విజిట్ చేస్తుంటారు కాబట్టి కేవికేస్ నుంచి.
0: మాగానివ్వనివ్వండి, మనం వెద పద్ధతిలో కానివ్వండి, వెద పద్ధతిలో ఏంటంటే కలుపు సమస్య ఎక్కువగా ఉంటుంది. సో కలుపు సమస్యలో మేజర్గా మనం ఇక్కడ చూసుకునేటట్లంటే మనం చాలా వరకు ఫీల్డ్ విజిట్స్ చేస్తాము, కృషి విజ్ఞాన కేంద్రం అలానే వ్యవసాయ శాఖ తరపున కూడా క్షేత్ర సందర్శనలు అనేవి చేయడం జరుగుతుంది మండలాల్లో. గ్రామాల్లో మనం చూసిన సమస్య ఏంటంటే గడ్డి జాతి, వెడల్పాకు అనేవి చాలా ప్రధానంగా ఉంటాయి. సో వీటిల్లో కూడా గడ్డి జాతి కలుపు మొక్కలు అలానే తుంగజాతివి లేదా వెడల్పాటి ఆకులు అన్ని జాతి కలుపు మొక్కలు మనం గమనించినప్పుడు ఏంటి అంటే నాట్లు వేసిన తర్వాత లేదా వెద పద్ధతిలో 10 నుంచి 15 రోజులు, ప్రత్యేకంగా వెద పద్ధతి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి 10 నుంచి 15 రోజుల వయసప్పుడు మనకి ట్రయఫోమోన్ ప్లస్ ఇథాక్సి సల్ఫిరాన్ అనే మందు 90 గ్రాములు ఎకరానికి చొప్పున మనం పిచికారీ చేసుకున్నట్లయితే అన్ని రకాల జాతి కలుపు మొక్కలను మనం నిర్మూలించుకోవచ్చు సార్.
1: తర్వాత మేడం, మనకు నీటి యాజమాన్యం కూడా చాలా ముఖ్యం. ఈ నేపథ్యంలో వరి పంటలో నీటి యాజమాన్యం ఎలా ఉండాలంటారు?
0: చాలా వరకు కూడా సార్ రైతులకు ఉన్న అపోహ ఏంటంటే వరి పంట అనగానే ఎప్పుడూ నీటిలోనే ఉండాలి అన్న అపోహ అయితే ఉంటుంది. అది మంచి పద్ధతి అనేది కాదు. వరికి కొన్ని కీలకమైన దశలు ఉంటాయి. ఆ దశలో మనం గనక నీటిని తప్పనిసరిగా మనం ఉంచుకున్నట్లయితే ఆ నీటిని కూడా చాలా వరకు కూడా చాలామంది ఇలా ఎక్కువ నీరు పంట మొత్తం మునిగేటట్టు పెడుతూ ఉంటారు. అలా కాకుండా పలచటక ఒక 2 నుంచి 3 సెంటీమీటర్ల నీటి మట్టం ఉండేటట్టు చూసుకొని ఆల్టర్నేట్ వెట్టింగ్ అండ్ డ్రైయింగ్ అంటాం, అంటే పొలాన్ని అడపాదడపా ఆరబెట్టడం. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే మెయిన్గా ఈ ఆల్టర్నేట్ వెట్టింగ్ అండ్ డ్రైయింగ్ పద్ధతిలో మనం సాగు చేసినప్పుడు ఏంటంటే మనకి నీరు ఆదా అవుతుంది, అలానే కొన్ని రకాల పురుగులు తెగుళ్ళు, ముఖ్యంగా వరిలో సుడిదోమ అనేది ఎక్కువగా సమస్యగా ఉంటుంది. బీపీటీ రకాలు ఎవరైతే సాగు చేస్తూ ఉంటారో వాళ్ళకి సుడిదోమ సమస్య ఉంటుంది కాబట్టి ఈ ఆల్టర్నేట్ వెట్టింగ్ అండ్ డ్రైయింగ్ పద్ధతి చేయడం ద్వారా మనకి దోమ ఉధృతిని మనం కొంతవరకు తగ్గించుకోవచ్చు. అలానే తెగుళ్ల విషయంలో కూడా మనకి పాము పొడ తెగులు కానీ కాండం కులు తెగులు కానీ, సో ఇలాంటి తెగులు ఆశించిన మనకు ఎక్కడైనా కనిపించినప్పుడు మనం పొలాన్ని ఎండగడుతూ అడపదడపా ఎండబెట్టి మనం పెట్టుకోవడం వల్ల ఉధృతి అనేది కొంతవరకు తగ్గించుకోగలుగుతాం.
1: మేడం గారు, ప్రస్తుతం ఈ పరిస్థితుల్లో రైతులు సూక్ష్మ పోషక యాజమాన్యం ఏ విధంగా చేపట్టుకోవాలంటారు?
0: సార్ ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో గమనించుకున్నట్లయితే గనక నారుమడ దశలోనూ ప్రధాన పొలంలో కూడా మనకి చాలా వరకు కూడా జింకు మరియు ఐరన్ లోప లక్షణాలు అయితే చాలా వరకు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ముందుగా మన జింకు లోప లక్షణాలు ఏ విధంగా రైతు సోదరులు గమనించుకోవచ్చు అంటే నాటు వేసిన తర్వాత ఒక 4 నుంచి 6 వారాల లోపే, అంటే మనకి నాటు వేసిన నెలన్నర లోపే మనకి లక్షణాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. తర్వాత పంటకు అంత ఎఫెక్ట్ కనపడదు. 3 లేదా 4 ఆకుల మధ్యలో ఉన్న ఈన ఏదైతే ఉందో అది పాలిపోతూ ఉంటుంది. అలానే ఈ ఈనకి ఇరుపక్కల కూడా మనకి తుప్పు మచ్చలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఎదుగుదల లోపిస్తూ ఉంటుంది. మొక్కలు కురచగా అవ్వడము, ఆకులు పెలుసుగా మారడం, ఇవన్నీ కూడా సమస్యగా ఉంటుంది. సో ఇలాంటి లక్షణాలు మనకి ఎప్పుడైతే గమనిస్తూ ఉంటామో ఈ జింక్ ధాతు లోప సవరణకి జింక్ సల్ఫేట్ 2 గ్రాములు లీటర్ నీటికి చొప్పున మనం కలుపుకొని ఒక 1 వారం రోజుల వ్యవధిలో 2 సార్లు మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ జింకు లోప లక్షణాలని సవరించుకోవచ్చు. అలానే ప్రస్తుత కాలంలో ఏంటి అంటే ఇనుము ధాతు లక్షణాలు లోప లక్షణాలు కూడా చాలా వరకు కూడా గమనిస్తూ ఉంటున్నాము. ఈ ఆకులన్నీ కూడా తెల్లగా మారిపోవడము, లేత పచ్చగా లేదా తెల్లగా మారిపోవడం అనేది గమనిస్తూ ఉంటాం సార్. సో వీటికి ఏంటి అంటే ఇనుము ధాతు లోప లక్షణాలు ఎప్పుడైతే మనకి కనిపిస్తుంటాయో అప్పుడు మనకి లీటర్ నీటికి ఒక 20 గ్రాములు అన్నబేది, దానికి మళ్ళీ కూడా 2 గ్రాములు నిమ్ముప్పు చొప్పున లీటర్ నీటికి కలుపుకొని మనం 1 వారం రోజుల వ్యవధిలో 1-2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే కొంతవరకు కూడా మనము ఈ లోపాన్ని సవరించుకునే వాళ్ళం అవుతాం.
1: అలాగే మేడం, చీడపీడల ఉధృతి ఎలా ఉండే అవకాశం ఉంది ఈ పరిస్థితుల్లో? రైతులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
0: సార్ ఎల్నినో వల్ల ఏమవుతోంది అంటే మనం ముందుగా చెప్పుకున్నట్టు ఉష్ణోగ్రతలు అనేవి అధికంగా ఉంటాయి అన్నది ఒక ఇది.

0: అధిక ఉష్ణోగ్రత వల్ల ఏమవుతుంది అంటే ఒక ఉడుకుతనమైన వాతావరణం అనేది మనకి గమనిస్తూ ఉంటాం. ఇలాంటి వాతావరణ పరిస్థితుల్లో వరిలో ముఖ్యంగా సుడిదోమ ఉధృతి అనేది ఎక్కువగా పెరుగుతుంది. అంతేకాకుండా వరిలో కాండం తొలిచి పురుగు, ఆకుముడత పురుగు కూడా ప్రధాన సమస్యలు. సో సుడిదోమ ఎక్కువ ఆశించే అవకాశం ఉన్నందున నాట్లు వేసేటప్పుడే కాలిబాటలు తీసుకోవడం, దానివల్ల ఏంటంటే గాలి వెలుతురు కొంచెం బాగా ఉంటుంది కాబట్టి కొంతవరకు మనం ఉధృతిని తగ్గించుకునే వాళ్ళం అవుతాము. అలానే పొలాన్ని అడపాదడప ఎండబెట్టడం, ఇవి చేస్తూ కూడా మనము ఎప్పటికప్పుడు పొలాన్ని మనం పరిశీలించుకొని పురుగు ఉధృతిని గమనించుకుంటూ మనం సస్యరక్షణ చర్యలు అయితే చేపట్టాల్సిన అవసరం.
1: డాక్టర్ రేవతి గారు, ప్రస్తుతం వరిలో ఎక్కువగా పురుగులు రావడానికి అవకాశం, ఏ పురుగులు వచ్చే అవకాశం ఉంది, వాటి నివారణ రైతులు ఏ విధంగా చేపట్టుకోవాలి?
0: ప్రస్తుతం వరిలో చూసుకున్నట్లయితే పిలకలు పెట్టే దశలో మనకి ప్రధాన సమస్య చూసుకుంటే కాండం తొలచు పురుగు, అలానే దుబ్బు ఆకుముడత పురుగు, ఇవి రెండు కూడా ప్రధాన సమస్యలు. సో కాండం తొలచు పురుగు విషయానికి వస్తే గనక ఇది మనకి రెండు దశల్లోనూ ఆశిస్తుంది. ఒకటి ఏంటి అంటే పిలకల దశలోనూ ఉంటుంది, ఈనిక దశలోనూ ఉంటుంది. పిలకల దశలో ఏంటి అంటే మన ప్రధానమైన మొవ్వు అనేది చనిపోవడం జరుగుతుంది, దీనిని మనం డెడ్ హార్ట్ అని అంటాము. ఆకుముడత పురుగు వచ్చేటప్పటికి చూస్తుంటే గనక ఆకులన్నీ కూడా గొట్టం మాదిరి ముడుచుకొని లోపల పత్రహరితాన్నంతా తినేస్తుంది కాబట్టి ఆకులు అనేవి తెల్లగా సున్నం పట్టినట్టుగా కనిపిస్తూ ఉంటాయి. పురుగు ఏదైనప్పటికీ ఈ రెండు పురుగుల్లో యాజమాన్యం విషయానికి వస్తే గనక కాండం తొలచు పురుగు మనం సమగ్రంగా యాజమాన్యం చేపట్టాలి అంటే ఎవరైతే ఇంకా నాట్లు వేసుకొని వాళ్ళు ఉంటారో వారు నారు కొనలను తుంచి నాటుకోవడం. ఎందుకంటే ఈ కాండం తొలచు పురుగు తల్లి పురుగు అనేది గుడ్ల సముదాయాన్ని ఆకు కొనల చివర్లో పెడుతూ ఉంటుంది. కొనలను తుంచి నాటడం వల్ల ఆ గుడ్ల సముదాయాన్ని మనం నారుమడ దశలోనే తగ్గించుకొని ఉధృతి అనేది ప్రధాన పొలానికి వెళ్లకుండా కొంతవరకు మనం తగ్గించుకోవచ్చు. అలానే పురుగు ఉనికి మరియు ఉధృతి గమనించుకోవడానికి లింగాకర్షక బుట్టలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఆ లింగాకర్షక బుట్టలను ఎకరానికి ఒక 8 చొప్పున అమర్చుకొని కాండం తొలచు పురుగు యొక్క ఉనికి మరియు ఉధృతిని గమనించుకుంటూ సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఒకవేళ మనకి ఇవన్నీ గమనించుకున్నా పురుగు ఉధృతి గమనించాము పొలంలో అన్న పక్షంలో ఎసిఫేట్ 1.5 గ్రాములు అంటే 300 గ్రాములు ఎకరానికి చొప్పున, లేదా కటప్ హైడ్రోక్లోరైడ్ 2 గ్రాములు లీటర్ నీటికి అంటే 400 గ్రాములు ఎకరానికి, లేదు క్లోరాండ్రోనిలిప్రోల్ 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి అంటే 60 మిల్లీలీటర్లు ఎకరానికి చొప్పున మనం పిచికారి చేసుకోవచ్చు సార్.
1: అలాగే మేడం, ఈ సీజన్లో వరిలో వచ్చే అవకాశం ఉన్న ప్రధాన తెగుళ్ళు ఏవి, వాటి నివారణకి రైతు సోదరులు ఏం చేయాలి మేడం?
0: వరిలో చీడపీడల యాజమాన్యం అనేది చాలా కీలకం. పురుగులే కాకుండా తెగుళ్ల విషయంలో కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఇందులో చెప్పే విషయం ఏంటంటే సాగు చేసే రకాలన్నింటిలో కూడా ప్రధాన సమస్య గురించి చెప్పుకోవాలి అంటే పాంపొడ తెగులు. ఈ పాంపొడ తెగులకి ఏంటి అంటే దుబ్బు చేసే దశ నుండి కూడా ఆకుల పైన, మట్ట పైన, ఈవెన్ మనకి కంకి పైన కూడా పాంపొడ మచ్చలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఒకవేళ పైరు కూడా మనకి దూరం నుంచి చూస్తే ఎండిపోయినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. దీని లక్షణాలు గమనించినప్పుడు ఏంటి అంటే నత్రజని ఎరువుల యాజమాన్యం చేపడుతూ ఉండాలి, అలానే పొలాన్ని అడపాదడపా ఎండబెడుతూ ఉండాలి, ఉధృతి అధికంగా ఉంది అన్న పక్షంలో రసాయన మందులను మనం వినియోగించుకోవాల్సి ఉంటుంది. దాని యాజమాన్యం కోసము హెక్సాకొనజోల్ 400 మిల్లీమీటర్లు ఎకరానికి, లేదా అజాక్సిస్ట్రోబిన్ 200 మిల్లీలీటర్లు ఎకరానికి, లేదా అజాక్సిస్ట్రోబిన్ ప్లస్ టెబుకొనజోల్, ఇది కాంబినేషన్ మందు, ఇది 1.5 మిల్లీలీటర్లు అంటే 300 మిల్లీలీటర్లు ఎకరానికి చొప్పున మనము పిచికారి చేసుకోవచ్చు సార్. ఏదైనా పిచికారి మందు చేసేటప్పుడు 10 నుంచి 15 రోజుల వ్యవధిలో తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే మందులను మార్చి పిచికారీ చేయాలి. ఒకే మందును కంటిన్యూస్గా 2-3 సార్లు పిచికారీ చేయడం అనేది మంచి ప్రక్రియ కాదు. సో మందులను మార్చి మనం పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంది.
1: తర్వాత వరిలో ఎలుకలు బెడద కూడా అధికంగా ఉంటుంది కదండి, ఎలుకల నుంచి రక్షించుకోవడానికి పంటని రైతులు ఎటువంటి యాజమాన్యం చేపట్టుకోవాలి మేడం?
0: ప్రస్తుతం ఎలుకల బెడద అనేది చాలా సమస్యగా ఉంది. ఎందుకు అంటే జనరల్గా మనం నాట్లు వేసేటప్పుడు గట్లు అనేవి చెక్కుతూ ఉంటారు. గట్లు చెక్కేటప్పుడు ఎలుక యొక్క ఆవాసాలు, అదే స్థానాలు ఎక్కడైతే ఉన్నాయో వాటిని మనం డిస్టర్బ్ చేస్తాం. సో దాని ద్వారా కొంతవరకు దాని ఉధృతి తగ్గేది. కానీ ప్రస్తుత కాలంలో ఏంటి అంటే నీటి వసతులు తక్కువగా ఉండడం వల్ల చాలా చోట్ల నాట్లు అనేవి డిలే అవుతున్నాయి, దమ్ములు ఇంకా చేయని పరిస్థితుల్లో కూడా ఉన్నారు. వాటి నివాసాలని డిస్టర్బ్ చేయకుండా గట్లు చెక్కకుండా అలానే ఉంటుంది కాబట్టి ప్రస్తుతం ఈ సంవత్సరం

0: ఏంటి అంటే ఎల్నినో ప్రభావం వల్ల ఎలుకల సమస్య కూడా అధికంగా ఉంటుందనే చెప్పుకోవాలి. దీనివల్ల ఏంటి అంటే ఎలుకలు అన్ని దశల్లోనూ అంటే నారుమడి దశ నుంచి నాట్లేసిన తర్వాత ఈవెన్ కోతకొచ్చేంత వరకు కూడా ఈనిక దశ వచ్చినంత వరకు కూడా సమస్యగానే ఉంటాయి. సో ముఖ్యంగా ఇవేంటి అంటే మనం యాజమాన్యం చేపట్టాలి అంటే ముందుగా తీసుకోవాల్సిన చర్య ఏంటి అంటే నేను ఒక్కడనే చేశాను ఎలుకల యాజమాన్యం, నా పొలంలో తగ్గుతుంది అన్న అపోహ ఉండకూడదు. ఎలుకల యాజమాన్యం చేపట్టాలి అంటే సామూహికంగా ఆ గ్రామం మొత్తం కూడా ఒక వైడ్ ఏరియాలో చేపట్టాల్సి ఉంటుంది. మనం ఒక్కలమే చేసి పక్కన వాళ్ళు చేయకుండా ఉంటే ఏమవుతుంది అంటే మన పొలంలో వలసపోయి పక్క పొలంలో కూడా నష్టాన్ని కలుగజేస్తూ ఉంటుంది. కాబట్టి ఎలుకల యాజమాన్యం చేపట్టేటప్పుడు సామూహికంగా చేపట్టాలి. అలానే మనం ఒకవేళ నారుమడి పోసిన దగ్గర నుంచి దమ్ము చేసుకునే వరకు కూడా అక్కడక్కడ ఎలుకల బుట్టల్ని ఒక ఎకరానికి 20 చొప్పున పెట్టుకున్నట్లయితే వలస వచ్చే ఎలుకలు, ఈ ఎలుకల బుట్టలు పెట్టడం వల్ల కేవలం మనకి వలస వచ్చే ఎలుకలు మట్టుకు మనము నియంత్రించగలము. అలానే ఎలుక బొరియలు ఎక్కడైతే ఉన్నాయో ఆ బొరియల్లో బర్రో ఫ్యూమిగేటర్ ద్వారా పొగ బారించడం ద్వారా కూడా కొంతవరకు ఎలుకల సంఖ్యను తగ్గించుకోవచ్చు. ఈ పొగను వదిలేటప్పుడు కూడా ఈ కన్నం చుట్టూ ఉన్న పగుళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ పగుళ్ళన్నీ కూడా మట్టితో మూసివేసి పొగను కనీసం ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు బర్రో ఫ్యూమిగేటర్ ద్వారా పొగను వదలాలి. సో ఇలా చేయడం ద్వారా ఏంటి అంటే ఒకే కన్నంలో ఎలుకలను అన్నిటినీ కూడా మనం నిర్మూలించి వాటి యొక్క ఉధృతిని తగ్గించుకోవచ్చు.
1: మేడం, వరిలో ఎలుకల యాజమాన్యం కోసం విషపేరలు కూడా వాడుతుంటారని విన్నాం, వీటి గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం.
0: సార్, మనకి ఇందాకలు చెప్పుకున్నట్టు బుట్టలు చెప్పుకున్నాము, బర్రో ఫ్యూమిగేటర్ అని చెప్పుకున్నాము, అలానే పంట కాలంలో విషపు ఎరలు కూడా తయారు చేసి పెట్టుకోవచ్చు. ఇదేంటి అంటే చిరుపొట్ట దశ ఏర్పడక ముందే చేసుకోవాలి ఈ ప్రక్రియ. ఇందులో కూడా విషపు ఎర 2 రకాలు. ఒకటి ఏంటి అంటే జింక్ ఫాస్ఫైడ్ ఎర, ఇది నల్ల మందు అంటాము వాడుక భాషలో. ఇంకొకటి ఏంటి అంటే బ్రోమోడైలోన్ విషపు ఎర, ఇది తెల్ల మందు అంటారు రైతు వర్గ. సో జింక్ ఫాస్ఫైడ్ ఎర ఏంటి అంటే ఎలుకల ఉధృతి బాగా ఎక్కువగా ఉంది, ఇంకా నేను యాజమాన్యం చేపట్టలేను అన్న పక్షంలో కేవలం పంట కాలానికి ఒక్కసారి మాత్రమే ఈ జింక్ ఫాస్ఫేట్ ఎరను ఉపయోగించాల్సి ఉంటుంది. దీని కొరకు ఏంటి అంటే ముందుగా విషం లేని మందును ఎలుకకి ఆహారంగా ఇచ్చి ఎలుకని మనం మచ్చిక చేసుకోవాల్సి ఉంటుంది. సో 1-2 రోజులు ముందుగా విషం లేని ఎరను కలిపి ఆహారాన్ని ఎలుకకి ఇచ్చి దానికి అలవాటు చేసి ఆ తర్వాత 3వ రోజు మనం విషం కలిపిన ఎరను ఎలుకకి ఇవ్వాలి. సో దీనికి ఏంటి అంటే 98 పాల నూకలు 2 పాల నూనె చొప్పున కలిపి పొట్లాలుగా కట్టి 1-2 రోజులు ఎలుకల్ని మచ్చిక చేసుకోవాలి. అలానే 3వ జింక్ ఫాస్ఫేట్ ఎరను తయారు చేయడానికి 96 పాల నూకలు 2 పాల మంచి నూనె ఇంకొక 2 పాల జింక్ ఫాస్ఫేట్ మందు, ఈ మూడింటిని కూడా బాగా కలిపి 10 నుంచి 15 గ్రాముల చొప్పున పొట్లాలుగా కట్టి బొరియల్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. అలానే ఇంకొకటి ఏంటి అంటే బ్రోమడైలోన్ విషపు ఎర. దీనికి ఏంటి అంటే జింక్ ఫాస్ఫేట్ ఎరకి మనం ఎలుకల్ని మచ్చిక చేసుకునే విధంగా దీన్ని చేసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా మందుని కలిపి ఎలుకలకి ఆహారంగా ఇవ్వచ్చు. దీని తయారీకి 96 పాల నూకలు 2 పాల మంచి నూనె 2 పాల బ్రోమోడైలోన్ విషపు ఎరని బాగా కలిపి 10 నుంచి 15 గ్రాముల చొప్పున మనం పొట్లాలుగా కట్టుకొని బొరియల్లో పెట్టుకోవాలి. ఈ పద్ధతిలో ఏంటంటే ఎలుకలను మచ్చిక చేసు అవసరం ఉండదు. అలానే ఇందులో ఈ విషపు ఎరలు తయారు చేసేటప్పుడు ఏంటి అంటే 2 కీలకమైన మెలకువలు పాటించాలి. ఒకటి ఏంటి అంటే ఈ ఎరను తయారు చేసేటప్పుడు మన చేతికి ఖచ్చితంగా తొడుగులు అనేవి వేసుకోవాలి. అలానే ఇంకొక కీలకమైన ప్రక్రియ ఏంటి అంటే ఫస్ట్ నూకలకు ఎప్పుడూ కూడా మంచి నూనెని పట్టించి ఆ తర్వాత దానికి మందుని పట్టియాలి. చాలామంది రైతు సోదరులు ఏం చేస్తారు అంటే ఫస్ట్ నూకలకి మందు మంచి నూనె ఒకేసారి ముప్పు వేసేసి కలిపి చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల ఏంటి అంటే విషపు ఎర మందు ఏదైతే ఉందో అది నూకలకి సమానంగా పట్టుకోదు. కాబట్టి ముందుగా మనం నూనెని బాగా పట్టించి దానికి బ్రోమోడైలోన్ మందుని కలిపి అప్పుడు మనం తయారు చేసుకోవాలి. ఈ 2 ప్రక్రియలు మనం జాగ్రత్తగా పాటించాల్సి ఉంటుంది.
1: డాక్టర్ రేవతి గారు, చివరిగా మనం చర్చను ముగించే ముందు మేడం, ఈ ఎల్నినో పరిస్థితుల్లో రైతులకి మీరు ముఖ్యమైన సూచనలు ఇవ్వదలుచుకుంటే ఎలాంటి సూచనలు చెప్తారో తెలియజేయండి.
0: సార్ ఈ ఎల్నినో ప్రభావం వల్ల ఏంటి అంటే వాతావరణ పరిస్థితులు చాలా

0: వరకు కూడా అంచనాకి తగినట్టుగా ఉండవు. వర్షం ఎప్పుడు పడుతుందో తెలియదు, ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయో తెలియదు, మబ్బు పడుతూ ఉంటుంది, ఉక్కపెడుతూ ఉంటుంది, కానీ వర్షాలు పడవు. సో ఇలాంటి వాతావరణ పరిస్థితుల్లో వాతావరణ సూచనలను ఎప్పటికప్పుడు మనము గమనించుకుంటూ వ్యవసాయ శాఖ కానీ లేకపోతే కృషి విజ్ఞాన కేంద్రం గంసాల వాళ్ళు కానీ రైతులకి ఉద్దేశించి సోషల్ మీడియా ద్వారా కానీ లేకపోతే వాట్సాప్ మెసేజ్లు అలానే టెక్స్ట్ మెసేజ్ల రూపాల్లో కూడా మనము కిసాన్ సారథి తరపున రైతులకు మనము సందేశాలు ఇవ్వడం అనేది జరుగుతుంది సార్. వీటిని అన్నిటినీ కూడా పాటించుకుంటూ పొలాన్ని మనం టైం టు టైం సందర్శన చేయడం, అలానే కలుపు తెగుళ్ళని టైం టు టైం గమనించుకుంటూ సరైన టైంలో సరైన యాజమాన్య పద్ధతులను పాటించుకుంటూ కొంతవరకు నష్టాన్ని అధిగమించవచ్చు. అలానే ఈ యాజమాన్య పద్ధతులు పాటించడం వల్ల కూడా కొంతవరకు ఈ ఎల్నినో ప్రభావం నుంచి మనము బయటపడే ఆస్కారం ఉంటుంది. కాబట్టి శాస్త్రవేత్తల సూచనలు అలానే వ్యవసాయ శాఖ సూచనలు తప్పనిసరిగా పాటించాలని కోరుకుంటున్నాను.
1: ధన్యవాదాలండి డాక్టర్ రేవతి గారు. ఈరోజు రైతు సోదరుల కోసం ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ఎల్నినో ప్రభావ నేపథ్యంలో వరిలో ఎటువంటి సమగ్ర యాజమాన్య పద్ధతి చేపట్టుకోవాలో చక్కగా తెలియజేశారు. రైతు సోదరులు విషయాలన్నీ దృష్టిలో ఉంచుకొని పరిస్థితులు బాగాలేవు కాబట్టి శాస్త్రవేత్తలు చెప్తున్నటువంటి సూచనలు పాటిస్తూ ఎప్పటికప్పుడు వారి యొక్క వ్యవసాయ పనులు పర్యవేక్షించుకుంటూ చేసుకుంటారని ఆశిద్దాం. మీకు మరొకసారి ధన్యవాదాలు మేడం.
0: ధన్యవాదాలు.
2: ఎల్నినో పరిస్థితుల్లో వరిలో సమగ్ర యాజమాన్య పద్ధతులు ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కె రేవతి గారితో పరిచయం మీరింతవరకు విన్నారు. పరిచయకర్త శ్రీ నన్న మధు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గీతం.
3: వదినకు ఒకసరి బిందెకు బిగుసరి

ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు కలుపు నివారణకి రసాయనాలు తగ్గించి ప్రత్యామ్నాయ మార్గాలు ఆచరించాలని ఈ విధంగా తెలియజేస్తున్నారు. పంటలలో పోషకాలతో పోటీ పడుతూ చీడపీడలకు కారణమవుతూ దిగుబడులను తగ్గించేవి కలుపు మొక్కలు. వీటిని సకాలంలో నివారించకపోతే 60 నుండి 70% వరకు పంట నష్టం జరుగుతుంది. ప్రస్తుతం వ్యవసాయ పనులకు కూలీలు అందుబాటు తగ్గిపోవడం వల్ల పంటల సాగులో కలుపు నివారణకి రైతులు కలుపు మందుల వినియోగం పెంచుకుంటూ పోతున్నారు. కలుపు మందుల వినియోగం తప్పకపోయినప్పటికీ కలుపు నివారణకి కలుపు మందులే మార్గం అనే ఆలోచన సమర్థనీయం కాదు. కలుపు మందుల కంటే ముందుగా ఆచరించవలసిన నూతన ఆధునిక యాజమాన్య పద్ధతులు ఎన్నో ఉన్నాయి. ప్రతి పంటలోనూ ప్రతి దశలోనూ కలుపు నివారణ అంటే రసాయనాలు వాడకమే అనే ఆలోచన రానున్న రోజుల్లో శుభ పరిణామం కాదు. కానీ కలుపు నివారణలో ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను ఆచరించడం ఎంతో ఉపయోగకరం. రైతులు పూర్తిగా రసాయనాల వాడకానికి అలవాటు పడడం వల్ల వాతావరణ కాలుష్యం, నేల నీటి కాలుష్యం, తద్వారా పంట ఉత్పత్తుల కాలుష్యం పెరిగి ఎన్నో ఆరోగ్య దుష్పరిణామాలని ఎదుర్కొంటున్నాము. కాబట్టి కలుపు మందుల వినియోగం కంటే కలుపు మందులకు ప్రత్యామ్నాయాల వైపు రైతులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. కలుపు మందులకు బదులుగా కొన్ని సేద్య పద్ధతులను, అంటే నేలను చదును చేయడం, పశువుల ఎరువు వేయడం, వేసవిలో లోతు దుక్కి చేయడం, పచ్చిరొట్టె ఎరువులు సాగు చేయడం, పంట మొక్కల సాంద్రతను పాటించడం, మల్చింగ్, సరైన నీటిపారుదల వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం, ఇట్లాంటి పద్ధతులను పాటించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి సేద్య పద్ధతులను తక్కువ కూలీలతో, తక్కువ శ్రమతో, తక్కువ ఖర్చుతో, అలాగే తక్కువ సమయంలో చేయొచ్చు. ఆపై అవసరం మేరకు మాత్రమే సిఫారసు చేసిన కలుపు మందులు ఉపయోగించుకుని నేటి వ్యవసాయంలో ఉన్న ఇబ్బందుల్ని కొంతవరకైనా తగ్గించుకోవచ్చు. ప్రతి జిల్లాలో రైతు సేవలో నిమగ్నమయ్యే కృషి విజ్ఞాన కేంద్రాలు, ఏరువాక కేంద్రాలు, క్షేత్రస్థాయిలో రోగ నిర్ధారణ సర్వేలు చేయడం, వ్యవసాయ అభివృద్ధిలో భాగస్వాములందరికీ శిక్షణలు ఇవ్వడం, రైతాంగానికి ఆధునిక వ్యవసాయ పరిజ్ఞానాన్ని అందించే కార్యక్రమాలు, ప్రథమ శ్రేణి ప్రదర్శన క్షేత్రాలు, క్షేత్ర పరిశీలనలు, క్షేత్ర సందర్శనలు, గ్రామ దత్తత వంటి కార్యక్రమాలతో పాటు ప్రింట్, ఎలక్ట్రానిక్, అలాగే సమాచార సాంకేతిక మాధ్యమాల ద్వారా సమయోచిత సమాచార సేవలు అందిస్తూ సుస్థిర వ్యవసాయం దిశగా రైతుల్ని ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి రైతులు ప్రతి జిల్లాలో ఉన్న శాస్త్రవేత్తలను సంప్రదించి వారి సూచనలు, సలహాలతో రసాయనిక కలుపు మందుల్ని అవసరం మేరకే వినియోగించుకోవడంతో పాటు ప్రత్యామ్నాయ పద్ధతులను ఆచరించి పర్యావరణ హిత వ్యవసాయానికి నాంది పలకాలని ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు తెలియజేస్తున్నారు. కలుపు మందులు, ప్రత్యామ్నాయ మార్గాలు, ఈ అంశం గురించి మీరింతవరకు విన్నారు. మీరింతవరకు కిసాన్ వాణి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: ಇದು ಕಿಸಾನ್ ವಾಣಿ ಪ್ರಾಯೋಜಿತ తర్వాతి కార్యక్రమం వెంటనే
1: ఆకాశవాణి వికసిత్ భారత్ వికసిత్ భారత్ జి రామ్జీ చట్టం 2025 ఈ అంశం గురించి కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజ్ చరిత్ర ఆచార్యులు శ్రీ కె బడే సాహెబ్ గారితో పరిచయ కార్యక్రమం మీకు పరిచయం చేస్తున్నవారు డాక్టర్ గుర్రం చంద్రశేఖర్.
2: ఈరోజు మన స్టూడియోలో డాక్టర్ కె బడే సాహెబ్ గారు ఉన్నారు. వీరు హిస్టరీ ప్రొఫెసర్గా సిల్వర్ జూబ్లీ ప్రభుత్వ కళాశాలలో విధులు నిర్వహిస్తున్నారు. మరి వీరిని అడిగి వికసిత్ భారత్లోని జీరామ్జీ చట్టము 2025 ప్రవేశపెట్టారు. మరి ఈ జీరామ్జీ చట్టం అంటే ఏంటి, దానివల్ల ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాము. నమస్కారం అండి బడే సాహెబ్ గారు.
3: సార్ నమస్కారం సార్.
2: ముఖ్యంగా అండి వికసిత్ భారత్ జీరామ్జీ చట్టము 2025 అంటే ఏంటో మా శ్రోతలకు కాస్త వివరిస్తారా అండి?
3: అలాగే సార్. వికసిత్ భారత్ జీరామ్జీ చట్టము మనకు 2025 కేంద్ర ప్రభుత్వం వారు ప్రవేశపెట్టారు. మన గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనేక ప్రోగ్రామ్స్ తీసుకొచ్చారు. దానిలో భాగంగానే ప్రజలకు మేలు చేయడానికి వికసిత భారత్ జీరామ్జీ చట్టము 2025 జూలై 1 నుండి మనకు భారతదేశ వ్యాప్తంగా ఇది ఇంప్లిమెంట్ అవుతున్నారు సార్. ఇది నిజంగా రైతులకు కానీ అలాగే కూలీలకు కానీ ప్రధానంగా నైపుణ్యం లేని కార్మికులకు వరమని చెప్పవచ్చు వికసిత భారతీ రామ్జీ చట్టం 2025 సార్.
2: చాలా సంతోషం అండి. ఇక మహాత్మా గాంధీ ఎన్ఆర్జీఎస్ అనేది 2005 స్టార్ట్ అయిందండి గత ప్రభుత్వంలో. మరి 2005 మనం వచ్చేసి ఎన్ఆర్జీఎస్ కింద మనకు ఈ ఉపాధి హామీ పథకము అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు అదే పథకాన్ని అంటే కొద్దిగా మార్పులు చేర్పులు చేసి ఈ జీరామ్జీ అని ఒక చట్టాన్ని తీసుకొని వచ్చి 2025 అంటే 20 తర్వాత మన ప్రధానమంత్రి మోడీ గారు ఈ యొక్క పథకాన్ని 100 నుంచి 125 పెంచడం జరిగింది. ఇక ఈ చట్టము ఎన్ని రాష్ట్రాల్లో ఒకేసారి అమలవుతుందండి? ఇక ఈ చట్టం కింద 8 ఉపాధి హామీ ఉంటుంది? తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చట్టం కింద పథకాలను ఎలా రూపొందిస్తున్నారో తెలియజేస్తారండి.
3: అలాగే సార్. మహాత్మా గాంధీ ఎంఎన్ఆర్ఈజీ ప్రోగ్రామ్ అనేది 2005 ప్రారంభమైంది నిజంగానే. ఆ తర్వాత దీన్ని మన కేంద్ర ప్రభుత్వం వారు 2025 దీన్ని వికసిత్ భారత్ ఫర్ గ్యారంటీ ఫర్ రోజుగార్ అజీవికా మిషన్ గ్రామీణ అనే పేరుతో దీన్ని పేరు మార్చడం జరిగింది, తప్పితే ఇంకోటి ఏం లేదు. అయితే దీనివల్ల ఏంటంటే ఇంతకుముందు 100 పని కల్పించేవారు నైపుణ్యం లేని కార్మికులకు కానీ కూలీలకు కానీ ఇప్పుడు 125 పెంచారు. సవరించిన దాని ప్రకారం కేంద్ర ప్రభుత్వం దీనికి చాలా డబ్బులు సాయం చేస్తున్నది, నిధులు కేటాయిస్తున్నది. అలాగే దీనిని అన్ని రాష్ట్రాల్లో అంటే కేంద్రపాలిత ప్రాంతాలు కానివ్వండి రాష్ట్రాలు కానివ్వండి అన్ని రాష్ట్రాల్లో ఇది ఒకే రోజు జూలై 1 2006 దేశవ్యాప్తంగా మనకు అమలుకి వస్తున్నది సార్ ఇది. అయితే ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఏం చేస్తారంటే అర్హత కలిగిన గ్రామీణ కుటుంబానికి తప్పనిసరిగా 125 కూలీ ఉపాధి హామీ ఉంటుంది సార్. దీంట్లో కుటుంబంలోని వయోజన సభ్యులు నైపుణ్యం అవసరం లేని మాన్యువల్ పనిని అంటే నైపుణ్యం అవసరం లేని సార్ వాళ్ళకు, మామూలుగా మనం చెప్తుంటాం పల్లెటూళ్ళలో వాళ్ళకి ఏ
2: నైపుణ్యం
3: అన్స్కిల్డ్ సార్, అన్స్కిల్ లేబర్ కూడా అన్స్కిల్ లేబరే ఇంపార్టెంట్ సార్. మాకు నైపుణ్యం అవసరం లేదు దీంట్లో. నైపుణ్యం లేని వారి కోసం రాష్ట్ర ప్రభుత్వాలు దీనికి అనుగుణంగా కొన్ని పథకాలు చేస్తారు. అలానే కేంద్ర ప్రభుత్వం కూడా వీరికి తప్పనిసరిగా సాయం చేయాల్సి ఉంటుంది సార్ ఈ కొత్త వికసిత్ భారత్ జీ రామ్జీ చట్టం ప్రకారం.
2: చాలా సంతోషం అండి. ఇక పోతేనండి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చట్టం కింద

0: పథకాలను రూపొందించాయి కదా. మరి మహాత్మా గాంధీ ఎన్ఆర్జిఎస్ కింద ఇప్పటికే జరుగుతున్న పనులు పరిస్థితి ఏంటి?
1: సార్ దానికి ఎటువంటి ఆటంకం ఏర్పడదు సార్. మనకు చాలామంది ఏంటంటే ఒక అపోహ ఉంది, ఎంఎన్ఆర్ఈజీ తీసివేసి వికసిత భారత్ జీ రామ్జీ చట్టం వస్తే అది ఏమి రద్దు అవుతుందని. అటువంటిది ఏమీ లేదు సార్. ఈ పాటికే ఈ చట్టం అమల్లోకి వచ్చే తేదీన ఎంఎన్ఆర్ఈజీ పనులు ఒకవేళ జరుగుతూ ఉంటే ఇప్పుడున్న కొత్త చట్టం ప్రకారం కూడా ఆ నిబంధనల ప్రకారం కొనసాగించవచ్చు సార్. అలాగే సజావుగా కొత్త చట్టంలోకి మార్పిడి చేయబడి అవి పూర్తి చేయడానికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. అంటే ఇంతకుముందు మనకు స్టార్ట్ చేసిన వరకు ఉదాహరణకు ఆ వరకు నిలిపివేయడానికి లేదు సార్. దాన్ని మళ్ళీ ఈ వికసిత భారత్ జీరామ్జీ చట్టం ప్రకారం నిబంధనలకు లోబడి దాన్ని మళ్ళీ కంటిన్యూ చేస్తారు. దీనివల్ల ఏంటంటే ప్రజా ఆస్తులు కానీ లేకపోతే మనకు ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించిన పనులు కానీ అసంపూర్తిగా మిగలకుండా ఉంటాయి. అలాగే సమాజానికి వాటి ప్రయోజనాలు గ్యారంటీగా చేకూరుతాయి సార్ ఇవి.
0: మరి ఈ జీరామ్జీ చట్టము అమల్లోకి వచ్చే వరకు ఎన్ఆర్జిఎస్ ఉపాధి ఇలాగే కొనసాగుతుందని మనకు ఏదైనా హామీ ఉందా అండి? ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము ఉపాధి పథకము కింద పనిచేసే టెక్నికల్ అసిస్టెంట్ కానీ ఫీల్డ్ అసిస్టెంట్స్ కానీ వీళ్ళందరూ కూడా మేము రోడ్ల మీద పడినాము అని చెప్పి ధర్నాలు కూడా చేస్తూ ఉన్నారండి. మరి ఈ పరిస్థితుల్లో ఇది కంటిన్యూ అవుతుందా అండి?
1: సార్ ఇది నిజంగా చాలా మంచి క్వశ్చన్ సార్ ఇది. ఎందుకంటే చట్టంలోనే చెప్పారు సార్, వీజీ రామ్జీ చట్టంలో ఏం చెప్పారంటే కొత్త చట్టం అమల్లోకి వచ్చే వరకు ఎంఎన్ఆర్ఈజీ ఉపాధి కొనసాగుతుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. ఎవరిని కూడా ఇక్కడ ఉద్యోగం తీసివేయడం కానీ లేదా కూలివారికి కానీ ఎవరికి కూడా ఉపాధి పోదు సార్, వాళ్ళందరికీ ఉద్యోగాలు ఉంటాయి. వీబీజీ రామ్జీ చట్టం వచ్చిన తర్వాత మహాత్మా గాంధీ ఎన్ఆర్ఈజీఏ కింద ఉపాధి అంతరాయం లేకుండా కొనసాగుతుంది సార్, ఎటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి ఇవన్నీ అపోహలు తప్పితే మనం అంటే సమాజంలో అపోహలు క్రియేట్ చేస్తున్నారంతే, కానీ ఎప్పటికి కూడా ఇది కొనసాగుతుంది. దానిలో పనులు దీన్ని నిరంతరాయంగా చేసుకోవచ్చు.
0: మామూలుగా అండి మన గ్రామీణ ప్రాంతాల్లో మన కర్నూలు అయితేనేమి మన చుట్టుపక్కలన్న ఇక్కడ మన చుట్టుపక్కలన్న అనంతపూర్ కానీ కడప కానీ తర్వాత ఇటు తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లాలో అయితేనేమి ఇవి నిజంగా చెప్పాలంటే వ్యవసాయంలో కొద్దిగా వెనుకబాటుతనం ఎంతో ఉందండి. ఇక వీళ్ళందరూ కూడా ఎన్ఆర్జిఎస్ పథకంలో ఉండి తర్వాత ఈ 100 రోజులు పని అయిపోయాక సిటీకి వెళ్ళి సిటీలో పనులు చూసుకుంటూ ఉంటారండి. అయితే ఎన్ఆర్జిఎస్ పథకం కింద వాళ్లకు జాబ్ కార్డ్స్ అని ఇచ్చేస్తూ ఉంటారు. ఆ జాబ్ కార్డులు ఇప్పుడు ఎన్ఆర్జిఎస్ పథకం కింద ఉన్న జాబ్ కార్డులు ఇప్పుడు మనకు జీరామ్జీ చట్టంలోకి కూడా వర్తిస్తాయా అవే జాబ్ కార్డులు, లేదంటే మార్చుకునేది ఏమన్నా ఉంటుందా?
1: అవే వర్తిస్తాయి సార్. ఇంతకుముందు మీకు ఏ జాబ్ కార్డులు ఉన్నాయో అయితే ప్రస్తుతం ఏం చేయాలంటే మీరు మళ్ళీ ఒకవేళ ఈకేవైసీ ఆల్రెడీ అయిపోయి ఉంటుంది మీకు, ఒకవేళ అయిపోకపోయినా కూడా కొత్త జాబ్ క్రియేట్ చేయచ్చు సార్. పాత కార్డు చెల్లుతుంది, ఆ జాబ్ కార్డు లేకపోయినా కూడా కొత్త కార్డు క్రియేట్ చేయొచ్చు. ఈ మధ్యన కేంద్ర ప్రభుత్వం వారు ఒక మాట చెప్పారు. ఏం చెప్పారంటే ఎంజీఎన్ఆర్ఈజీ జాబ్ కార్డు లేని గ్రామీణ కుటుంబం కానీ కుటుంబంలో సభ్యులు ఎవరికైనా లేకపోతే కూడా ఆ సభ్యులలో ఒకరు వయోజన సభ్యుడి ద్వారా కుటుంబ సభ్యుల పేర్లు వయస్సులు చిరునామా వివరాలను సంబంధిత గ్రామ పంచాయతీకి సమర్పించి గ్రామీణ ఉపాధి కోసం కార్డు తీసుకుని నమోదు చేసుకోవచ్చు సార్. అట్లాగే పనులు వెళ్ళిన తర్వాత వాళ్ళు నిజంగా మీరు చెప్పినట్లు 100 రోజులు లేదా 120 రోజులు పనులు చేసిన తర్వాత వాళ్ళు పట్టణాలకు వలస వెళ్తారు. మళ్ళీ వచ్చిన తర్వాత కూడా ఆ జాబ్ కార్డు గ్యారంటీ ఉంటుంది సార్. కార్డు మాత్రం తీసేందుకు అవకాశం లేదు, ఈ కార్డు కొనసాగుతుంది సార్. ఒకవేళ లేకపోయినా కూడా కొత్త కార్డు మనం క్రియేట్ చేసుకోవచ్చు.
0: ఇకపోతే అండి ఈ గ్రామీణ ఉపాధి హామీ కార్డు కోసము కుటుంబం ఎలా నమోదు చేసుకోవాలో తెలియజేస్తారండి? అంటే కుటుంబంలో 5-6 సభ్యులు ఉంటారు, వారందరూ కూడా దీని మీద ఆధారపడి ఉంటారు. అంటే పంటల ముఖ్యంగా ఖరీఫ్ రబీ కాలంలో వారు ఊర్లో ఉంటారు, తర్వాత సమ్మర్లో వచ్చేసి వారు హైదరాబాద్ వలస వెళ్ళడం ఎందుకు ఇక్కడే చేసుకుందాం మనము అని చెప్పి కొద్దిమంది ఆలోచిస్తూ ఉంటారు. ఊర్లో అందరికీ అంటే కుటుంబంలో ఒక 5-6 మంది ఉంటే 15 సంవత్సరాలు నిన్న వారందరూ కూడా అప్లై చేస్తూ ఉంటారు. మరి వారందరికి కూడా ఇది వర్తిస్తుంది కాబట్టి ఎలా నమోదు చేసుకోవాలో తెలియజేస్తారా?
1: ఇది చాలా సింపుల్ సార్. ఎవరైతే ఉపాధిని కావాలని కోరుకుంటారో వాళ్ళు వయోజనులై ఉండాలి, ప్రధానంగా గ్రామీణ ప్రాంత సభ్యులే ఉండాలి. గ్రామ పంచాయతీ ద్వారా ఉపాధిని కోరవచ్చు. ఎలా కోరుతారంటే ఇంతకుముందు మౌఖికంగా కూడా చేసుకునేవారు, ఇప్పటికి కూడా మౌఖికంగా కానీ గతంలో సమర్పించిన ఫారం 6 ద్వారా లిఖితపూర్వకంగా లేదా డిజిటల్ ప్లాట్ఫారం ద్వారా

0: కూడా గ్రామ పంచాయతీ లేదా ప్రోగ్రామ్ అధికారి లేదా సంబంధిత అధికారికి ఆ ఫారం 6 సమర్పిస్తే సరిపోతుంది సార్. లేదంటే చదువు రాకపోతే కూడా వీళ్ళు మౌఖికంగా చెప్పడం ద్వారా కూడా మనం వాళ్ళ పేరు నమోదు చేసుకోవచ్చు. కాబట్టి వారికి సంబంధించిన 125 రోజులు పనిని వాళ్ళు అక్కడ నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది సార్.
1: ఇక దరఖాస్తు చేసుకున్నాక ఎన్ని రోజుల్లోపు మనకు ఈ పథకాన్ని కల్పిస్తారండి?
0: కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదేశం మేరకు సార్, ప్రతి వ్యక్తి కూడా దరఖాస్తు చేసిన తేదీ నుండి 15 రోజుల్లోపు మనకు ఉపాధి కల్పించాలి సార్. ఇది
1: ఇక ఉపాధి కల్పించకపోతే ఎంత నిరుద్యోగ వృత్తి చెల్లిస్తారండి?
0: ఇది చాలా మంచి అంశం సార్. ఇంతకుముందు లేని అంశం ఇది మనకు ఇక్కడ జీరామ్జీలో మనకు కనిపిస్తుంది. ఎందుకంటే నిరుద్యోగ వృత్తి పొందే హక్కు ప్రతి వ్యక్తికి ఉంది. ఆ డిమాండ్ పైన ఏం చేస్తున్నారంటే, రాష్ట్ర ప్రభుత్వం పని లేనప్పుడు నిరుద్యోగ వృత్తిని చెల్లించాలి సార్. ఉదాహరణకు ఆర్థిక సంవత్సరంలోని 30 రోజులకు ప్రకటించిన కూలీ రేట్లో కనీసం 4వ వంతు, మిగిలిన కాలానికి కనీసం సగం చెల్లించాలని చట్టం చెబుతుంది సార్.
1: ఇక పోతే అండి, గ్రామ పంచాయతీలు పాత్ర ఎంతో ఉంటుందండి దీంట్లో. ఎందుకంటే ప్రతి ఒక్క ఎన్ఆర్జీఎస్ పథకం కానీ జీఎరాంజీ పథకం కానీ ఈ గ్రామ స్థాయిలోనే జరుగుతూ ఉంటాయి. మరి గ్రామ పంచాయతీల పాత్ర, అలాగే కాంట్రాక్టర్లకు ఈ పనులు నియమించవచ్చా?
0: ఎస్ సార్, గ్రామ పంచాయతీల పాత్ర విలువైనది సార్. మనకు గాంధీ గారు చెప్పినట్లు గ్రామ స్వరాజ్యం వెలసిల్లాలంటే గ్రామ పంచాయతీల పని పాత్ర చాలా ముఖ్యం సార్. ఈ పథకం అమల్లో గ్రామ పంచాయతీలు కీలక పాత్ర పోషిస్తున్నాయి సార్. అంటే కుటుంబాల నమోదు, ఉపాధి దరఖాస్తుల స్వీకరణ, పనుల అమలు, రికార్డుల నిర్వహణ, అట్లాగే వికసిత గ్రామ పంచాయతీ ప్రణాళికలు కూడా తయారు చేసే బాధ్యత గ్రామ పంచాయతీలకు ఉంటుంది సార్. దీనివల్ల ఏంటంటే ఈ పంచాయతీలకు తెలుసు, అంటే గ్రామాల్లో ఏ ఏ పనులున్నాయి, ఎక్కడ ఉపయోగపడతాయో తెలుసు కాబట్టి వారి ద్వారానే ఇవి తయారు చేయించాలి సార్. అందుకే గ్రామ పంచాయతీలు కీలక పాత్ర పోషిస్తాయి సార్.
1: ఇక మామూలుగా అండి, కాంట్రాక్టర్లు కూడా మధ్యవర్తిత్వం చేస్తూ ఉంటారు, కాంట్రాక్టర్లు కూడా వస్తూ ఉంటారు. ఇది కాంట్రాక్టర్లకు అప్పగించారు, నాకు తెలిసి అప్పగించారండి. అపార్డ్ సంస్థ ఇంతకుముందు ఇది నిర్వహించేది. అపార్డ్ నుంచి ఈ ద్వామా డిఆర్డిఏ పీడి, తర్వాత ఎండిఓ స్థాయి అధికారులు, తర్వాత టెక్నికల్ అసిస్టెంట్లు, తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు గ్రామంలో, టెక్నికల్ అసిస్టెంట్లు మండలంలో, తర్వాత ఎండిఓ మండలానికి ఇన్ఛార్జ్గా ఉంటాడు కాబట్టి చాలా వరకు వాళ్ళు చూసేవాళ్ళు. తర్వాత పీడీ లెవెల్లో ఉంటుంది, డిఆర్డిఏ పీడీ లెవెల్లో ఉంటుంది. మరి ఇప్పుడు కూడా అలాగే వర్తిస్తుందా అండి?
0: ఇది కాంట్రాక్టులు అనుమతిస్తారు సార్, ఎందుకంటే కాంట్రాక్ట్లు అనుమతిస్తే డబ్బులన్నీ కూడా వాళ్ళు వెళ్తాయి సార్. అందుకే ఏం చేస్తున్నారంటే ఇక్కడ కాంట్రాక్ట్ అవకాశం లేదు. ఈ చట్టం కింద నిధులతో చేపట్టే పనులకు కాంట్రాక్టర్ నియమించకూడదని చట్టం చెబుతుంది సార్.
1: అప్పుడు కూడా ఇది ఉండిందండి?
0: అవును, అప్పుడు కూడా ఉన్నది,
1: కూడా ఉండింది.
0: అంటే గ్రామ పంచాయతీ చేయాలి సార్, కాంట్రాక్టర్కి అవకాశం లేదు దీంట్లో.
1: ఇక పోతే అండి, ఈ చట్టం కింద కేంద్ర రాష్ట్ర నిధులు వాటా ఎలా ఉంటుందో తెలియజేస్తారా అండి?
0: ఇది చాలా మంచి ప్రశ్న సార్ ఇది. ఎందుకంటే మనం అందరూ తెలుసుకోవాలి ఎంత శాతం గవర్నమెంట్ ఇస్తుంది, కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇస్తుందని మనకు చాలా అవసరం ఇక్కడ. ఈ చట్టం కింద ఏంటంటే రాష్ట్ర కేంద్ర నిధులు అని చెప్పేసి ఒక వాటా ఉంది సార్. ఉదాహరణకు ఈశాన్య మరియు హిమాలయ రాష్ట్రాలకైతే 90% కేంద్ర నిధులు, 10% రాష్ట్ర నిధులు కేటాయించాలి. శాసనసభ కలిగిన అంటే మనలాంటి ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, కర్ణాటక కానీ, అట్లాగే కేంద్రపాలిత రాష్ట్రాలు అయితే 60:40 ఏంటం సార్, అంటే 60% కేంద్ర ప్రభుత్వము, 40% రాష్ట్రాలు భరించాలి సార్. అట్లా శాసనసభ లేని కేంద్రపాలిత ప్రాంతాలు, ఇక్కడైతే పూర్తిగా కేంద్రమే 100% నిధులు ఇస్తుంది సార్. మనలాంటి తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలు మాత్రం 60:40 అని, 60% కేంద్రము, 40% రాష్ట్రాలు భరించాల్సి ఉంటుంది సార్ ఇది వీజీ రామ్జీ పథకంలో.
1: ఇకపోతే అండి, చివరి ప్రశ్న అండి, మన ప్రదేశంలో పారదర్శకత ఎలా నిర్ధారిస్తారో, పథకం పురోగతిపై ప్రజలకు ఎలా సమాచారం అందిస్తున్నారో తెలియజేస్తారండి?
0: ఎస్ సార్, మనం జీరావంజీ పథకంలో భాగంగా ఏంటంటే ప్రతిరోజు పని ప్రదేశంలో జనతా బోర్డు ప్రదర్శించాలి. అందులో పని వివరాలు, అంచనా కూలీ రోజులు, మెటీరియల్ పరిణామాలు, పరిమాణాలు, ఒక అంశం సంబంధించిన ఖర్చులోని వివరాలు కూడా అక్కడ రాసి పెట్టాలి సార్. దానివల్ల ఏంటంటే అక్కడ వచ్చిన సభ్యులకందరికీ కూడా తెలిసిపోతుంది పని ఏమున్నది, ఎన్ని రోజులు పని కల్పిస్తున్నారు, ఏ మెటీరియల్ వాడుతున్నారు, ఇవన్నీ కూడా అంటే కూలకుషంగంగా మనకు వికసిత భారత్ వీజీ రామజీ ప్రోగ్రాంలో పెట్టడం జరిగింది సార్. అందువల్ల ఈరోజు ఇది పెద్దగా విజయవంతమవుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో అందరికీ కూడా ఉపాధి అవకాశాలను దాదాపుగా 100 రోజుల

0: నుంచి 120 రోజులకు పెంచడం అనేది చాలా అత్యంత ముఖ్యమైన సార్. ఎందుకంటే వారికి ఈరోజు మనం ఒక కూలీని నిర్ధారించి లేదంటే వాళ్ళకు ఉపాధిని కల్పిస్తున్నది వికసిత భారత్ వీజీ రామ్జీ సార్.
1: చాలా సంతోషం అండి డాక్టర్ కె బడే సాహెబ్ గారు ఈరోజు మా స్టూడియోకి వచ్చి వికసిత్ భారత్లోని ఈ ప్రతి ఒక్క చట్టం అంటే అమలు అవుతూ ఉంది. ముందుగా 2024లో సూర్యగారి యోజన కూడా ప్రారంభమైంది. ఇప్పుడు 2025లో జీరామ్జీ చట్టము అమలైంది. ఈ జీరామ్జీ చట్టం అమలు గురించి చాలా వివరంగా మా శ్రోతలకు వివరించారు. అలాగే మా ఆకాశవాణి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక మా శ్రోతలందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
0: ధన్యవాదాలండి.
1: ధన్యవాదాలండి.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం విన్నాం అభిలాష కార్యక్రమంలో శ్రోతలు లేఖల ద్వారా కోరిన సినిమా పాటలు. ఉత్తరం జగిత్యాల జిల్లా కొరుట్ల మండలం వెంకటాపురం నుంచి అనుమల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర. వీరంతా కోరుతున్న పాట నువ్వు నాకు నచ్చవు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వారి బృందం ఆలపించిన ఈ పాట.

విన్న పాట ముత్తు చిత్రంలోనిది. కోరిన శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, సంతోషిని, రాజేశం, మాయా, సరోజిని. చివరిగా ఉత్తరం కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి గ్రామం నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, మాన్విత్, ఆనంద్. వీరంతా కోరుతున్న పాట దేవుడు చేసిన మనుషులు చిత్రం నుండి ఈ పాట.

మీరింతవరకు అభిలాష కార్యక్రమంలో శ్రోతలు లేఖల ద్వారా కోరిన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 8:15 అవుతుంది. మరికొద్ది క్షణాల్లో అసెంబ్లీ రివ్యూ ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి.

0: గ్రామ పంచాయతీలను పురపాలక సంఘాలుగా స్థాయీకరించే ప్రతిపాదన ఏదీ లేదని స్పష్టం చేశారు. జనాభా లెక్కల ప్రక్రియ వచ్చే సంవత్సరం మార్చి 31వ తేదీ వరకు జరుగుతుందని, అప్పటి వరకు ఎలాంటి మార్పులు చేయవద్దని కేంద్ర ప్రభుత్వం సూచించిందని చెప్పారు. ఆ తర్వాత మున్సిపాలిటీలుగా ఉన్నతీకరించే అంశాన్ని పరిశీలించనున్నట్లు మంత్రి వెల్లడించారు. అటు శాసనమండలి సమావేశాలు రెండో రోజు మొదలైన వెంటనే డీఎస్సీపై వైసీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ కొయ్యే మోషన్ రాజు తిరస్కరించారు. దీంతో సభలో వైసీపీ ఎమ్మెల్సీలు నినాదాలు చేపట్టారు. చైర్మన్ పోడియం వద్దకు వెళ్లి ఆందోళన చేశారు. నిరసనల మధ్యే చైర్మన్ ప్రశ్నోత్తరాలను కొనసాగించారు. డీఎస్సీపై శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలకు మంత్రి పయ్యావుల కేశవ్ సమాధానమిచ్చారు. డీఎస్సీపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ప్రతిపక్ష సభ్యులు చైర్మన్ పట్ల హుందాగా వ్యవహరించాలని సూచించారు. ఎల్లీలో ప్రభావంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ముందుకు రావాలని అన్నారు. ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ డీఎస్సీపై శాసనసభలో మాట్లాడి మండలిలో చర్చించేందుకు ఎందుకు వెనకడుగు వేస్తున్నారని ప్రశ్నించారు. వాస్తవ విషయాలు శాసనసభ మాదిరిగానే మండలిలోనూ చర్చించాలని అన్నారు. మెగా డీఎస్సీపై చర్చకు సమయం కేటాయించాలని డిమాండ్ చేశారు. బీఎస్సీలో చర్చించి ఏ అంశాలు చర్చకు పెట్టాలో నిర్ణయించాలని, ప్రశ్నోత్తరాల అనంతరం బీఎస్సీకి పిలిపిస్తామని చైర్మన్ చెప్పినప్పటికీ వైసీపీ సభ్యుల నినాదాలు ఆగని పరిస్థితి నెలకొంది. దీంతో మండలిని చైర్మన్ కొద్దిసేపు వాయిదా వేశారు. కాగా శాసనమండలి డిప్యూటీ చైర్మన్ పదవికి నామినేషన్ స్వీకరిస్తున్నట్లు చైర్మన్ తెలిపారు. ఈ నెల 19న డిప్యూటీ చైర్మన్ ఎన్నిక జరుగుతుందని వెల్లడించారు. అలాగే ఈరోజు శాసనమండలి బీఎస్సీ సమావేశం జరిగింది. ఎల్నినో, డీఎస్సీ, ఏపీపీఎస్సీ అంశాలపై వరుసగా చర్చించాలని సమావేశంలో నిర్ణయించారు. డీఎస్సీపై ముందుగా చర్చించాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేయగా, ప్రభుత్వ ప్రాధాన్యత క్రమంలో చర్చలు జరపాలని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. ఎయిటీడీ పాఠశాలలు మూసివేస్తున్నట్లు వచ్చిన ఆరోపణలపై శాసనమండలిలో చర్చ జరిగింది. సభ్యులు అడిగిన ప్రశ్నలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమాధానమిస్తూ 2023-24, 2024-25 విద్యా సంవత్సరాలలో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు 3% తగ్గాయని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2025-26 1.69% ప్రవేశాలు తగ్గగా 2026-27 విద్యా సంవత్సరంలో 0.94% మేర ప్రవేశాలు పెరిగాయని మంత్రి లోకేష్ తెలియజేస్తూ,
1: అధ్యక్ష, ప్రజాప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత అవకతవకలు ఫేక్ డేటా తీసిన తర్వాత 2025-26 1.69% తగ్గింది అధ్యక్ష. కానీ ఇప్పుడు ప్రత్యేకంగా 2026-27 0.94% అడ్మిషన్స్ పెరుగుతాం జరిగింది అధ్యక్ష.
0: ఇలా ఉండగా శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో స్లీపర్ బస్సుల్లో అగ్ని ప్రమాదాలపై ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి సమాధానమిచ్చారు. రాష్ట్రంలో 16 ప్రభుత్వ, 835 ప్రైవేటు స్లీపర్ బస్సులు నమోదయ్యాయని, స్లీపర్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తూ కేంద్ర మోటారు వాహనాల రూల్ 128 నిబంధనలు ఖచ్చితంగా అమలు చేస్తున్నామని చెప్పారు. స్లీపర్ బస్సుల్లో అగ్ని ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మానవ తప్పిదాలతో జరిగే ప్రమాదాలకు కఠిన నియమ నిబంధనలు ఏర్పాటు చేసి నివారణ చర్యలు తీసుకుంటున్నామన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో ఎలాంటి రాజీ లేకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పేర్కొంటూ,
2: అధ్యక్ష, రాష్ట్రంలో స్లీపర్ బస్సులు అగ్ని ప్రమాదం జరగడం మరియు సదరు ప్రమాదాలకు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడం విదితమే అధ్యక్ష. ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ప్రభుత్వ రంగంలో 16 స్లీపర్ బస్సులు ఉన్నాయి అధ్యక్ష. అలాగే ప్రైవేట్ రంగంలో 835 స్లీపర్ బస్సులు ఉన్నాయి అధ్యక్ష. రాష్ట్రంలో ప్రైవేట్ స్లీపర్ బస్సులకు సంబంధించి అగ్ని ప్రమాదాల విషయంలో ఎప్పటికప్పుడు నివారణ చర్యలు తీసుకోవడం జరుగుతోంది అధ్యక్ష. దానిలో భాగంగానే పర్యాటక వాహనాల నిర్మాణం, భద్రత మరియు పరికరాలు, డిజైన్ మార్పులు చేర్పుల విషయంలో నిర్దిష్టమైన ప్రమాణాలతో చర్యలు
0: రాష్ట్రంలోని దేవాలయాల్లో అర్చకులు, వేద పండితులు, ఇతర ధార్మిక సిబ్బంది నియామకాల్లో జోనల్ విధానాన్ని అమలు చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందా అని ఆధోని శాసనసభ్యులు డాక్టర్ వాల్మీకి పార్థసారథి అడిగిన ప్రశ్నకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమాధానం చెప్తూ, రాష్ట్రంలోని దేవాలయాల్లో ధార్మిక సిబ్బంది నియామకాల్లో జోనల్ విధానం అమల్లో లేదని, ప్రాంతం కంటే వేద ఆగమ పరిజ్ఞానానికే ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. ప్రధాన దేవాలయాల్లో ఖాళీలు ఏర్పడినప్పుడు నిబంధనల ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చి అర్హులైన వేద ఆగమ పండితులను పూర్తి మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తున్నామని మంత్రి వివరించారు. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల పురోగతిపై సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, గౌతు శిరీష, కాగిత

ఆకాశవాణి ఆంధ్రప్రదేశ్ శాసనసభ శాసనమండలి వర్షాకాల సమావేశాల సమీక్ష వింటారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాల రెండవ రోజు సభాపతి అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన ప్రశ్నోత్తరాలతో ప్రారంభమయ్యాయి. నియోజకవర్గాల సమస్యలపై శాసనసభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇచ్చారు. ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి అడిగిన ఒక ప్రశ్నకు మంత్రి నారాయణ సమాధానమిస్తూ 25,000 కంటే ఎక్కువ జనాభా

0: కృష్ణప్రసాద్ అడిగిన ప్రశ్నలకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమాధానమిస్తూ, రాష్ట్రంలో 4 ప్రతిపాదిత పోర్టులు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. రామాయపట్నం, మచిలీపట్నం, మూలాపేట, కాకినాడ గేట్వే ఓడరేవులలో కొంతమేర పోర్టుల అభివృద్ది పనులు పూర్తయ్యాయని చెప్పారు. రాష్ట్రంలో ప్రతిపాదిత 7 ఫిషింగ్ హార్బర్లో ప్రస్తుతం జువలదిన్నే, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ అభివృద్ది పనులు పురోగతిలో ఉన్నాయని జనార్దన్ రెడ్డి వెల్లడించారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో కొబ్బరి సాగుకు సంబంధించి ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అడిగిన ప్రశ్నలకు మంత్రి అచ్చెన్నాయుడు సమాధానమిచ్చారు. కొబ్బరి సాగులో 10,000 హెక్టార్లలోని కొబ్బరి తోటలు కాలం చెల్లినవి ఉన్నాయని, ప్రతి చెడిపోయిన మొక్కకు 1,000 రూపాయల సాయం చేసి కొత్త మొక్కలు పెట్టించాలనే ప్రతిపాదన ఉందని వివరించారు. కొత్త ప్లాంటేషన్కు వీబీజీ రామ్జీ పథకం కింద కేంద్ర ప్రభుత్వ కోకో బోర్డు ద్వారా ఆర్థిక సాయం అందజేస్తున్నామని, రైతులకు అదనపు ఆదాయం వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు తెలియజేస్తూ,
1: ప్రతి చెడిపోయిన మొక్కకి 1,000 రూపాయలు సహాయం చేసి ఆ ప్లేస్ లో కొత్త మొక్కలు ఇవ్వాలని చెప్పి ఒక ప్రతిపాదన వచ్చింది. అది ఫైల్ కూడా సర్క్యులేషన్ అయింది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో ఉంది, తీసుకురావడానికి ఒక పక్కన ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. రెండవది, కొత్త ప్లాంటేషన్ కి వీబీ రామ్జీ పథకం కింద కేంద్రంలో ఉన్నటువంటి కోకో బోర్డు ద్వారా కూడా ఆర్థిక సహాయం ఇస్తూ నిరంతరం చేస్తున్నాం. ఒక ప్రాంతీయ బోర్డు కూడా ఇక్కడ పెట్టమని అధ్యక్ష ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు కేంద్ర మంత్రికి కూడా ఒక లేఖ రాసి కోనసీమలో ఒక బోర్డు కూడా కార్యాలయం పెట్టమని అడిగారు. దాని మీద కూడా సంప్రదింపులు చేస్తున్నాం.
0: ఇలా ఉండగా శాసనసభ విరామ సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గ సమావేశం జరిగింది. సమావేశంలో 55కి పైగా అజెండా అంశాలపై చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. స్థానిక సంస్థల్లో గ్రామీణ ప్రాంతాల్లో బీసీలకు 34%, పట్టణ ప్రాంతాల్లో 33.1% రిజర్వేషన్లు కల్పించడంతో పాటు మేయర్ల ఎన్నిక ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కర్నూలులో అగస్త్య గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుకు, విశాఖలో అక్షత్ గ్రీన్టెక్ సోలార్ సెల్ మాడ్యూల్ ప్లాంట్, డేటా సెంటర్ల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. తిరుపతి, సూర్యలంక, కేసరపల్లి, కాకినాడలో స్టార్ హోటళ్ల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజీ రిజర్వేషన్ల పెంపు అంశంపై శాసనసభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే బీసీలకు సామాజిక న్యాయం జరిగిందని, బీసీలను చట్టసభలకు పంపింది కూడా టీడీపీ అని చెప్పారు. అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు స్థానిక సంస్థల్లో బీసీలకు 20% రిజర్వేషన్లు కల్పించారని అన్నారు. బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చే ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకున్నామని, అక్టోబర్లోపు స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రి వెల్లడించారు. ఈ చర్చల్లో పాల్గొన్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి బడ్జెట్లో 39,000 కోట్ల రూపాయలు, రెండో బడ్జెట్లో 47,000 కోట్ల రూపాయలు, మూడో బడ్జెట్లో 51,000 కోట్ల రూపాయలు బీసీలకు కేటాయించామని చెప్పారు. అధికారంలోకి రాగానే స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేశామని, చట్టసభలలో బీసీలకు 33% రిజర్వేషన్ కల్పించేందుకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించామని చెప్పారు. నామినేటెడ్ పోస్టుల భర్తీలో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలియజేస్తూ,
2: రిజర్వేషన్లు కల్పించడం, మరి అదే విధంగా బీసీలకు రిజర్వేషన్ను పెంచింది మనమే, బీసీలకు రిజర్వేషన్ అమలు పరిచింది మనమే, బీసీలకు మళ్ళీ ఈ రోజు రిజర్వేషన్ ఇస్తున్నది కూడా మనమే అన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నారు అధ్యక్ష. అంతేకాదు, మహిళలకు 33% రిజర్వేషన్ ఇచ్చి దేశానికి ఆదర్శప్రాయంగా నిలిచింది కూడా మన అధినేత చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నారు అధ్యక్ష. బీసీలకు అవకాశం ఇవ్వటం, ప్రాతినిధ్యం కల్పించడం, రాజకీయ సాధికారత కృషి చేయడమే మరి ఈ రోజు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అనే విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే మరి లోకల్ బాడీ ఎన్నికల్లో 34% తో మనము గ్రామీణ స్థాయి ఎలక్షన్లకు వెళ్తున్నామన్న విషయాన్ని కూడా ఈ రోజు కేబినెట్ లో తీర్మానం కావడం, ఒక బీసీ మంత్రిగా, ఒక బీసీ బిడ్డగా నాకు చాలా గర్వంగా ఉందన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాను అధ్యక్ష.
0: చర్చ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, వైఎస్ఆర్సీపీ హయాంలో 1,000 మంది భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయారని, బీసీలు ఎంతో నష్టపోయారని అన్నారు. బీసీలకు 34% రిజర్వేషన్తో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్న ప్రభుత్వం తమదేనని మంత్రి అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు అంశంపై శాసనసభలో జరిగిన చర్చలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్ కల్పించే నిర్ణయం తీసుకుని వారికి అండగా ఉండే ప్రభుత్వం తమదని మరోసారి రుజువు చేసుకున్నామని అన్నారు. ఇది వెనుకబడిన కులాల వారికి రాజకీయ

0: ప్రధానంగా అవకాశ ద్వారమని, వారి జీవితాల్లో మార్పు తెచ్చే అతిపెద్ద నిర్ణయమని పేర్కొన్నారు. ఇది ఎన్నికల హామీ మాత్రమే కాదని, తమ రాజకీయ సిద్ధాంతమని అన్నారు. తెలుగుదేశం పార్టీలో ఎందరో బీసీలు నాయకులుగా ఎదిగారని తెలిపారు. 1984లో బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించిన ఘనత ఎన్టీ రామారావుదేనని, మండల ప్రజాపరిషత్, జిల్లా ప్రజాపరిషత్తులో బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి సీట్లు కేటాయించారని వివరించారు. బీసీల సంక్షేమం కోసం ఎన్డీఏ పార్టీలన్నీ కలిసి పనిచేస్తున్నాయని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: జీవితంలో ఎన్నో ఎన్నికలు ఫేస్ చేశాం కానీ 2024 ఎన్నికలు ఒక హిస్టరీ. 94% స్ట్రైక్ రేట్, 57% ఓట్లు వచ్చాయంటే అది బీసీల వల్ల, నమ్మకం వల్ల వచ్చాయని కూడా మీకు తెలియజేస్తున్నాం. అలాంటి హిస్టారికల్ విక్టరీకి కారణమైనటువంటి బీసీలకు న్యాయం చేయడం కోసం ఈరోజు ఒక ప్రత్యేకమైన కేబినెట్ పెట్టుకొని చర్చించాం. ఇందులో అధ్యక్ష 3 ప్రధానమైన విషయాల్ని నిర్ణయాలు చేశాం. బీసీలకు గ్రామీణ స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు చట్టంలో ఏముందో అది కల్పిస్తాం, అది మొదటి నిర్ణయం. పట్టణ స్థానిక సంస్థల్లో 33.33% రిజర్వేషన్లు కల్పిస్తాం. ఇంకొక పక్కన అర్బన్ లోకల్ బాడీలో మేయర్, మున్సిపల్ చైర్మన్స్ ని ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకునే దానికి శ్రీకారం ఉందా? ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకుంటారు. సుస్థిరమైన పాలన, సమర్థవంతమైన పాలన మా కూటమి నిర్ణయం అని చెప్పి ఇంకొకసారి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. 3, 13 జిల్లాలున్నాయి, జిల్లా పరిషత్తులున్నాయి, 28 జిల్లాలున్నాయి. ఇది కూడా ఒక హిస్టారికల్ నిర్ణయం. రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో 28 జిల్లా ప్రజాపరిషత్తులు వస్తున్నాయి. ఈ 3 నిర్ణయాలు చరిత్రలో మిగిలిపోతుంది. కూటమి ప్రభుత్వం వెనుకబడిన వర్గాలకు అండగా ఉంటామని మరొకసారి మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.
0: ముఖ్యమంత్రి ప్రసంగించిన అనంతరం శాసనసభను ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు రేపటికి వాయిదా వేశారు. ఆకాశవాణి ఆంధ్రప్రదేశ్ శాసనసభ శాసనమండలి వర్షాకాల సమావేశాల సమీక్ష విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం ఎం కల్పన, సాంకేతిక సహకారం ఎం సతీష్, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
1: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
0: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
1: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
0: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
1: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం,
0: నినదిద్దాం.
2: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. దేశంలో 3 కోట్ల మంది లఖ్పతి దీదీలను తయారు చేయాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యం నెరవేరిందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. భారతదేశపు మొత్తం విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో నేడు సగానికి పైగా స్వచ్ఛమైన ఇంధన వనరుల నుంచే వస్తోందని కేంద్ర మంత్రి

0: భూపేంద్ర యాదవ్ వెల్లడించారు. విద్యార్థి నిరసనల్లో పోలీసులు కఠినంగా వ్యవహరించారన్న ఆరోపణలు, పోలీసు సిబ్బందిపై జరిగిన హింసపై విచారణ జరిపేందుకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు సుప్రీంకోర్టు తెలిపింది. కేంద్ర ప్రభుత్వం 2025 సంవత్సరానికి గాను జాతీయ క్రీడా పురస్కారాలను ప్రకటించింది. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు క్రికెట్ మ్యాచ్లో భారత్ విజయం దిశగా పయనిస్తోంది. ఇక వార్తల వివరాలు. భారతదేశపు మొత్తం విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో నేడు సగానికి పైగా స్వచ్ఛమైన ఇంధన వనరుల నుంచే వస్తోందని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ వెల్లడించారు. ఈ రోజు ఆయన అధ్యక్షతన 12వ బ్రిక్స్ పర్యావరణ మంత్రుల సమావేశం న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగింది. బ్రిక్స్ సభ్యదేశాలకు చెందిన పర్యావరణ మంత్రులు, ఉన్నతాధికారులు, విధాన రూపకర్తలు, నిపుణులు ఈ సమావేశంలో పాల్గొని పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. బిల్డింగ్ ఫర్ రెసిలియన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ అనే ఇతివృత్తంతో నిర్వహించిన ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన భూపేందర్ యాదవ్, మానవతకు ప్రాధాన్యమిచ్చే విధానంలో సుస్థిరమైన భూమండల నిర్మాణానికి విధానాలు, సాంకేతికత, ప్రజల భాగస్వామ్యాన్ని సమన్వయం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. 2005 నుంచి 2022 మధ్య భారత్ కాలుష్య ఉద్గారాల తీవ్రతను 37% పైగా తగ్గించిందని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
1: As nation pursue their development aspirations, they are navigating an increasingly complex environmental reality. The impact of climate change, biodiversity loss and pollution, the triple planetary crisis together with growing disaster risk are affecting communities and ecosystems worldwide. These challenges are particularly significant for developing countries where environmental vulnerability is often closely intertwined with broader development priorities including poverty eradication, food security and inclusive growth.
0: దేశంలో 3 కోట్ల మంది లఖ్పతి దీదీలను తయారు చేయాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యం నెరవేరిందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఇప్పుడు మరో 3 కోట్ల మంది మహిళలను లఖ్పతి దీదీలుగా తీర్చిదిద్దటమే ప్రభుత్వ తదుపరి లక్ష్యమని ఆయన వెల్లడించారు. స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలను ఆర్థికంగా సాధికారత కల్పించి వారి వార్షిక ఆదాయాన్ని 100,000 రూపాయలకు పైగా పెంచే లక్ష్యంతో లఖ్పతి దీదీ కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు ఒక వీడియో సందేశంలో మాట్లాడుతూ,
2: हमारे पास सब कुछ है, फल है, फूल है, सब्जियां हैं, अनाज है, उसको हम देश और दुनिया में बेहतर ढंग से पहुंचा के कैसे किसानों की आय बढ़ाएं, हमारे उत्पादों का ग्लोबल ब्रांड बने, इसलिए हमने आज इस संकल्प सम्मेलन का आयोजन किया. लक्ष्य को पूरा करने के लिए रोड मैप बनाया और वो रोड मैप आज हमने सामने रखा और उस रोड मैप को पूरा करने का संकल्प कृषि और ग्रामीण विकास ने आज सामूहिक रूप से बनाया.
0: ఎలక్ట్రిక్ వాహనాలు, హైడ్రోజన్, సీఎన్జీ ఆధారిత వాణిజ్య వాహనాలకు సంబంధించిన వయోపరిమితిని మరో 5 ఏళ్ల పాటు పొడిగించే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. జాతీయ అనుమతుల ప్రక్రియను సరళీకరించడం, డిజిటల్ విధానాల వినియోగాన్ని మరింత ప్రోత్సహించడం లక్ష్యంగా కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ 1989 నాటి కేంద్ర మోటారు వాహనాల నిబంధనలకు ప్రతిపాదించిన ముసాయిదా సవరణల్లో ఈ అంశాన్ని చేర్చింది. జాతీయ అనుమతి కలిగిన వాహన యజమానులు ప్రతి ఏడాది అనుమతిని పునరుద్ధరించాల్సిన అవసరం లేకుండా గరిష్టంగా 5 ఏళ్ల కాలానికి ఒకేసారి అనుమతి పొందే అవకాశం కల్పించాలని ముసాయిదాలో ప్రతిపాదించారు. ప్రస్తుత వార్షిక రుసుము 16,500 రూపాయలుగా ఉండగా 5 ఏళ్ల కాలానికి 82,500 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఇటీవల విద్యార్థులు చేసిన నిరసనల సమయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించారన్న ఆరోపణలు, పోలీసు సిబ్బందిపై జరిగిన హింసపై విచారణ జరిపేందుకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు సుప్రీంకోర్టు తెలిపింది. ఈ కమిటీలో విశ్రాంత సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, మాజీ డీజీపీ, మాజీ సీబీఐ డైరెక్టర్లు సభ్యులుగా ఉంటారని తెలిపింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తులు జోయ్ మాలియా బాగ్చి, వి మోహనాలతో కూడిన ధర్మాసనం కమిటీలో చేర్చాల్సిన ఇతర సభ్యుల పేర్లపై వివిధ పక్షాల నుంచి సూచనలు అందిన అనంతరం కమిటీ ఏర్పాటు ఉత్తర్వులను రేపు విడుదల చేస్తామని వెల్లడించింది. ఈ ఉన్నత స్థాయి కమిటీ వాస్తవాలను నిర్ధారించే బాధ్యతను చేపడుతుందని, విచారణకు అవసరమైన అన్ని సౌకర్యాలను కమిటీకి కల్పిస్తామని ధర్మాసనం పేర్కొంది. జూలై 20 ఢిల్లీలో జరిగిన పార్లమెంటు మార్చ్ సందర్భంగా విద్యార్థి నిరసనకారులపై పోలీసులు

0: కఠినంగా వ్యవహరించారంటూ దాఖలైన పిటిషన్లతో పాటు పోలీసు సిబ్బందిపై హింసకు సంబంధించిన ఆరోపణలపై దాఖలైన పలు పిటిషన్లను సుప్రీంకోర్టు ధర్మాసనం ఈరోజు విచారించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. విశాఖలో పర్యటిస్తున్న బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ ఈ సాయంత్రం యువ సంవాద్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో సుమారు గంటపాటు మాట్లాడిన ఆయన యువత ఆలోచనలను తెలుసుకున్నారు. ఏం కావాలనే దానిపై యువతకు స్పష్టత ఉందని, అనేక విషయాలపై వారి అభిప్రాయాలు స్వీకరించానని నితిన్ నబీన్ వివరిస్తూ,
1: युवा आज भारत के भविष्य के निर्माण के लिए अपने आप को आगे लेके चल रहा है और यही युवा भारत का निर्माण करेगा. जो लोग आज देश का युवा भारत के लिए पदक जीत के ला रहा है, हमें वो भारत के युवाओं की पहचान बनानी है. हमें अपने युवाओं को रिसर्च के लिए, इंजीनियरिंग के लिए, डॉक्टर्स के लिए नए नए आयाम के साथ जोड़ना है मित्रों. इसलिए हम युवाओं के बीच में चर्चा और संवाद के साथ जाएंगे.
0: కేంద్ర ప్రభుత్వం 2025 సంవత్సరానికి గాను జాతీయ క్రీడా పురస్కారాలను ప్రకటించింది. భారత మహిళల బ్యాడ్మింటన్ డబుల్స్లో అగ్రశ్రేణి జోడీగా నిలిచిన ట్రీసా జాలీ, పుల్లెల గాయత్రి గోపీచంద్తో పాటు వివిధ క్రీడా విభాగాలకు చెందిన మరో 15 మంది క్రీడాకారులకు అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు అర్జున అవార్డు ప్రదానం చేయనున్నారు. అదేవిధంగా భారత ఫుట్బాల్లో సీనియర్ క్రీడాకారుడైన ఇసయ్య అరుమయ నాయగంకు అర్జున అవార్డు, జీవితకాల సాఫల్య పురస్కారం అందజేయనున్నారు. అథ్లెటిక్స్ కోచ్ పర్వీన్ సింగ్, బాక్సింగ్ కోచ్ చోటేలాల్ యాదవ్, షూటింగ్ కోచ్ నేహా నందకుమార్ చావాన్లకు ద్రోణాచార్య అవార్డులు ప్రదానం చేయనున్నారు. ఇక పుణేలోని ఆర్మీ పారాఒలింపిక్ నోడ్కు రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కారం లభించనుంది. క్రీడారంగంలో ప్రతిభను గుర్తించి అత్యుత్తమ క్రీడాకారులు, కోచ్లను సత్కరించేందుకు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ప్రతి ఏడాది జాతీయ క్రీడా పురస్కారాలను ప్రదానం చేస్తుంది. గాలియన్ స్టేడియం వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు క్రికెట్ మ్యాచ్లో భారత్ విజయం దిశగా పయనిస్తోంది. 4వ రోజు ఆట ముగిసే సమయానికి 2వ ఇన్నింగ్స్లో శ్రీలంక 4 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. ధనంజయ డిజిల్వా 31, సోనా దినూష 25 పరుగులతో క్రీజులో కొనసాగుతున్నారు. భారత బౌలర్లలో మానవ్ సురాత్ 2, సిరాజ్ ప్రసిద్ధ్ 1 వికెట్ పడగొట్టారు. భారత్ విజయానికి 6 వికెట్లు తీయాల్సి ఉండగా శ్రీలంక విజయానికి ఇంకా 288 పరుగులు చేయాల్సి ఉంది. అంతకుముందు ఈ రోజు ఉదయం 2వ ఇన్నింగ్స్ను మొదలుపెట్టిన భారత్ 193 పరుగులకే ఆలౌట్ అయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 28వ తేదీ వరకు పంపించవచ్చు. వాతావరణం. రాబోయే 4 నుంచి 5 రోజుల్లో వాయువ్య ఈశాన్య భారతదేశంలో ఋతుపవన పరిస్థితులు చురుగ్గా కొనసాగే అవకాశముందని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. దీంతో ఆయా ప్రాంతాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ పేర్కొంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశంలో 3 కోట్ల మంది లఖ్పతి దీదీలను తయారు చేయాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యం నెరవేరిందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. భారతదేశపు మొత్తం విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో నేడు సగానికి పైగా స్వచ్ఛమైన ఇంధన వనరుల నుంచే వస్తోందని కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ వెల్లడించారు. విద్యార్థి నిరసనలో పోలీసులు కఠినంగా వ్యవహరించారన్న ఆరోపణలు, పోలీసు సిబ్బందిపై జరిగిన హింసపై విచారణ జరిపేందుకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు సుప్రీంకోర్టు తెలిపింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం విందాం చిత్రగీతం.

చిత్రగీతం విన్నారు ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం ఊహల ఊయల నాటిక. రచన శ్రీమతి ఎస్వి ఉషా నాయుడు, నిర్వహణ శ్రీ బి చిట్టిబాబు.

0: ఈ రోజు ఆఫీస్కి వెళ్ళడం లేదా?
1: లేదత్తయ్య, కాస్త ఒంట్లో బాగలేదు.
0: ఒంట్లో బాగలేదా? ఏముంది, ఏది నన్ను చూడండి, ఒళ్ళు చల్లగానే ఉండే, జ్వరం లేదు, ఏంటమ్మా ఎలా ఉంది నీకు?
1: ఏంటో అత్తయ్య, మంచం నుంచి అస్సలు లేవాలని లేదు. ఒక్క అడుగు వేయాలంటే చాలు కళ్ళు గిర్రన తిరుగుతున్నాయి, అస్సలు లేచి నిల్చోలేకపోతున్నాను. అందుకే ఆఫీస్కి రాలేనని ఫోన్ చేసి చెప్పాను.
0: అయ్యో, సమయానికి అబ్బాయి వెంకట్ కూడా ఇంట్లో లేడే, ప్రొద్దున్నే ఏదో పని ఉందని వెళ్ళిపోయాడు. పైత్యం చేసి ఉంటుంది, కాస్త కషాయం తాగితే అదే సర్దుకుంటుందేమో చూద్దాం. ఉండు, ఇప్పుడే కషాయం చేసుకొస్తాను. అయినా అమ్మాయి, నీరసంగా ఉంటుందంటున్నావు, కళ్ళు కూడా తిరుగుతున్నాయంటున్నావు, బహుశా ఇది అది కాదు కదా?
1: అదండి ఏంటత్తయ్య?
0: అదేనమ్మాయి, నువ్వు నన్ను నాన్నమ్మని చేసే ప్రయత్నం. అర్థం కాలేదా? అదే, నీ కడుపులో ఓ చిన్న పాపాయి దాక్కుందేమోనని నా అనుమానం.
1: అది అది
0: చెప్పమ్మా, నేను అనుకుంటున్నది కరెక్టే కదూ? చెప్పు, నీ పెళ్ళై 4 ఏళ్ళవుతోంది, మీరేమో అప్పుడే పిల్లలొద్దంటూ నన్ను నాన్నమ్మని చేయకపోతిరి, నువ్విప్పుడు ఇలా కళ్ళు తిరుగుతున్నాయంటుంటే నాకేదో అనుమానంగానే ఉంది. చెప్పమ్మా, నా అనుమానం నిజం కదూ? నన్ను అట్టే ఊరించక అసలు విషయమేంటో చెప్పు తల్లి, నీ నోట శుభవార్త వినాలని ఎంతో ఆశగా ఉంది.
1: మీ అనుమానం నిజమేనత్తయ్యా?
0: ఆ, ఏమిటి, నా అనుమానం నిజమే? నేను నిజంగా నాన్నమ్మని కాబోతున్నానా?
1: అవునత్తయ్యా.
0: మా తల్లి, ఎంత చల్లని మాట చెప్పావు. ఆ దేవుడి దయవల్ల ఇన్నాళ్లకు నట్టింట్లో పసిపాప పారారబోతున్నదన్నమాట. ఇదిగో, ఇహను ఇక ఒంటిండి చాయలకే రావద్దు, అన్ని పనులు చకచక్క నేనే చేసుకుంటాను. నువ్వు బాగా రెస్ట్ తీసుకొని ఓ చక్కని పాపాయని నాకు అందివ్వు చాలు, సరేనా? ఇంత మంచి మాట చెప్పినందుకు ముందు నీ నోరు తీపి చేయాల్సిందే. ఉండు, వంటింట్లో స్వీట్ ఉంది కానీ తీసుకొస్తానుండు.
2: ధరణి, ధరణి, ఏం చేస్తున్నావు? ఇటురా.
1: వస్తున్నానండి. ఏమిటి?
2: ఆ అమ్మ చెప్పింది నిజమేనా?
1: ఏ విషయం గురించి మీరు అడుగుతున్నది?
2: అదే, నువ్వు తల్లివి కాబోతున్నావు అనే విషయం.
1: నేను తల్లిని కావడమే కాదండోయ్, మీరు కూడా తండ్రి కాబోతున్నారు.
2: సర్లే గాని, ఏంటిది ధరణి, మనకి ఓ 3 ఏళ్ల పాటు పిల్లలు వద్దనుకున్నాం కదా.
1: ఏమండోయ్ శ్రీవారు, ఆ మాట మనం అనుకుని 4 ఏళ్లు దాటాయి, బహుశా మీరు మర్చిపోయి ఉంటారు.
2: అయినా ఇప్పుడు తొందర వచ్చింది పిల్లల్ని కనడానికి, అప్పుడే మనం ముసలివాళ్ళం అయ్యామా ఏంటి?
1: ముసలివాళ్ళం అయ్యాక పిల్లల్ని కనాలన్నా కనలేము.
2: ఏంటి ధరణి, ఇందాకటి నుంచి చూస్తున్నాను, నేనింత సీరియస్ గా మాట్లాడుతుంటే నువ్వేమో సరదాగా తీసుకుంటున్నావు.
1: చూడండి, ఏ వయసుకు అముచ్చట అన్నారు, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కంటాం పిల్లల్ని. అయినా తండ్రి కాబోతున్నానన్న సంతోషం మీలో ఏ కోసానా కనిపించడం లేదేమిటి?
2: ఆ పాపం సంతోషం, ఏ సంతోషం, ఈ మాట వినగానే నా నెత్తిన పిడుగుపడినట్టయింది.
1: ఏ, ఎందుకలా?
2: ధరణి, మనం అసలే మధ్యతరగతి బ్రతుకులు, ఇప్పుడే బ్యాంక్ లోన్ తీసుకుని ఫ్లాట్ కొనుక్కున్నాం, అప్పు తీరకుండానే పిల్లలు పుట్టుకొస్తే ఎలా చెప్పు?
1: కక్కొచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదని సామెత. మనం కావాలనుకున్నప్పుడు రావడానికి, వద్దన్నప్పుడు పోవడానికి ఇది మన చుట్టమేం కాదండి.
2: నువ్వెన్నైనా చెప్పు ధరణి, ఇప్పుడే పిల్లల్ని కనటం నాకు అస్సలు ఇష్టం లేదు.
1: ఇప్పుడిక మీ ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేదులేండి.
2: సరే, అయితే సాయంత్రం రెడీగా ఉండు, హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకోద్దాం. నమస్కారం డాక్టర్.
3: నమస్కారం, కూర్చోండి, చెప్పండి, ఏమిటి మీ ప్రాబ్లం?
2: నా పేరు వెంకట్, ఈవిడ నా భార్య ధరణి.
4: నమస్కారం డాక్టర్ గారు.
3: నమస్కారం అమ్మా.
2: మా ఆవిడ ప్రెగ్నెంట్ అని అనుకుంటున్నాం, కాస్త మీరు టెస్ట్ చేసి కన్ఫర్మ్ చేస్తారని వచ్చాం.
3: తప్పకుండా చేస్తాను, పదమ్మా లోపలికి. కంగ్రాట్స్, మీ ఆవిడకి 3వ నెల.
2: డాక్టర్, మేము ఒక బిడ్డతో సరిపెట్టుకోవాలనుకుంటున్నాం, ఆ పుట్టే బిడ్డ ఆడో మగో టెస్ట్ చేసి చెప్తే?
3: సారీ వెంకట్, మీరు అలా అడగడం తప్పు, నేను ఆ పని చేయడం కూడా తప్పే.
2: మీరు అలా కోపం తెచ్చుకోకండి మేడం.
3: మిస్టర్ వెంకట్, నీ ఉద్దేశం నాకు అర్థమైంది, కానీ నేను అలాంటి పని చెయ్యను. అలా చేయడం చట్టరీత్యా నేరం కూడా. అసలు ఆ ఉద్దేశం మీ మనస్సులోంచే తీసేయడం మంచిదని నా ఉద్దేశం.
2: అది కాదు డాక్టర్, అసలు
3: చూడండి, చదువు సంస్కారం అన్న మీలాంటి వారే ఆడా మగ అనే వివక్షత చూపిస్తే ఎలా చెప్పండి? ఏ బిడ్డైనా మనస్ఫూర్తిగా స్వీకరించాలి.
2: నా ఉద్దేశం ఏమిటంటే డాక్టర్,
3: ఆ విషయంలో డిస్కషన్ అనవసరం, ప్లీజ్ గో అవే.

0: ఊహల ఊయల నాటిక రచన శ్రీమతి ఎస్వి ఉషానాయుడు, నిర్వహణ శ్రీ బి చిట్టిబాబు.
1: ధరణి, ఏంటింకా పడుకునే ఉన్నావు?

0: వచ్చారా, రండి. ఏంటమ్మా అలా ఉన్నావు? ఎరా వెంకట్, డాక్టర్ ఏం చెప్పింది? కంగారు పడాల్సిన విషయమేమీ లేదు కదా, మాట్లాడవేరా. ఏం జరిగింది? ఇద్దరు ఏంటి అలా ఉన్నారు?
1: అబ్బా, ఏంటమ్మా నీ గోళ? డాక్టర్ అంతా బాగానే ఉందని చెప్పింది, సరేనా?
0: ఎందుకు రాలా విసుక్కుంటావు? ఇప్పుడు నేనేమన్నానని? ఏంటమ్మా ధరణి, అసలు ఏం జరిగింది? మీరిద్దరు ఇలా ఎందుకున్నారో నువ్వైనా చెప్పమ్మా.
2: ఏం చెప్పమంటారు అత్తయ్య? నేను చెప్పేది విని మీరు తట్టుకోగలరా? మీ అబ్బాయి డాక్టర్ని ఏమని అడిగారో తెలుసా? కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యంగా ఉందా అని కాదు, పుట్టబోయేది ఆడా మగా అని. ఆడైతే మాకు అవసరం లేదని చెప్పారు.
1: ఆడపిల్ల అయితే మాకు అవసరం లేదని నేను చెప్పలేదు.
2: అనలేదు, కానీ మీ మనసులో ఉద్దేశం అదే కదా.
0: ఏమిట్రా, ధరణి చెప్పేది నిజమేనా?
1: అవును, అడిగాను. పుట్టబోయేది పాపో బాబో అని తెలుసుకోవాలనే కుతూహలంతో అడిగాను, తప్ప.
2: ఏది, ఇలా చూడండి, ఆ మాట నా కళ్ళల్లోకి సూటిగా చూసి చెప్పండి. పొట్టి కుతూహలంతోనేనా మీరు అడిగింది?
1: అది అసలు నా ఉద్దేశం ఏమిటంటే.
0: చెప్పమని అడుగుతుంటే అలా నీళ్లు నవ్వులుతామేమిరా, చెప్పు.
2: ఆయనేం చెప్తారు అత్తయ్య? నేను చెప్తాను వినండి. కడుపులో ఉన్నది ఎవరో తెలుసుకోవాలన్నది కుతూహలంతో కాదు, పుట్టేది ఒకవేళ పాప అయితే ఆ పాపని ఈ లోకంలోకే రాకుండా చేయాలనే ఉద్దేశ్యంతో. నేను చెప్పింది కరెక్టే కదండి?
1: ఏంటి, మీరిద్దరూ కలిసి నన్ను దోషించేసి మాట్లాడుతున్నారు? నాకు బాబే కావాలి, ఆడపిల్ల నాకు అక్కర్లేదు.
0: అదే అప్పా చెప్ప మాటలరా, ఆడపిల్ల పుడితే అదృష్టం రా. అల వైకుంఠంలోని సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మే మన ఇంటి అడుగు పెట్టినట్టురా.
1: అమ్మా, నీకేం తెలియదు, నువ్వు ఊరుకో. ఆడపిల్ల అంటేనే ఖర్చు.
2: ఆపండి, ఏంటి మీరు మాట్లాడేది? చదువు సంస్కారం ఉన్న మీరు మాట్లాడాల్సిన మాటలేనా ఇవి?
0: ఒరే వెంకట్, ఆడా మగ ఖర్చా లాభమా అనే అంచనాలతో కాదురా పిల్లల్ని కనేది. ప్రేమతో, అనురాగంతో, అనుబంధంతో పిల్లల్ని కనాలిరా. వారికి మన ప్రేమను పంచాలి, వారి నుండి అభిమానాన్ని, ఆత్మీయతను పొందాలి. అదే రా మనిషికి అసలైన కలిమి.
2: మీరేమైనా అనండి, నాకు మాత్రం ఆడపిల్లనే కనాలని ఉంది. అంతేకాదు, మీరు కోరుకున్నట్టు పుట్టేది ఆడో మగో తెలుసుకోవాలని నాకేమాత్రం లేదు. నవమాసాలు మోసి నా పేగు తెంచుకుని పుట్టినప్పుడే నా బిడ్డ ఎవరో తెలుసుకుంటాను, అంతే.
1: అసలు నేనేమన్నానని మీరెంతలా నాకు బ్రెయిన్ వాష్ చేస్తున్నారు? నేనెందుకు ఆడపిల్ల వద్దంటున్నానో మీకు తెలుసా? నేను దుర్మార్గుడి అన్నట్లు మీరిద్దరు మాట్లాడుతున్నారే గాని, అసలు నా మనసులోని బాధ అర్థం చేసుకున్నారా అని.
0: చెప్పరా నాన్న, నీ మనసులోని బాధ ఏమిటో విడమర్చి చెప్పు. చిన్నప్పటి నుంచి ఎన్నో అభ్యుదయ భావాలను, ఆదర్శాలను రంగరించి నిన్ను పెంచానురా. నా అంచనాలకు వ్యతిరేకంగా ఏ పని నువ్వు చేయలేదెప్పుడు. నీలో ఆడపిల్ల పుడితే ఖర్చు, అందుకే అమ్మాయే వద్దనుకునేంత కుసంస్కారం లేదు, ఉండదు. నువ్వు మనసులో ఏదో పెట్టుకొని దాన్ని దాచిపెట్టేందుకే ఇలాంటి సాకులు చెప్తున్నావు, నాకు తెలుసు. చెప్పు నాన్న, నీ మనసులో ఏముందో చెప్పు.
1: చెప్తానమ్మా, నా మనసులోని బాధకు కారణం లత. ఇన్నాళ్ళు పిల్లలు వద్దనుకోవటానికి, అందులోనూ ఆడపిల్ల అసలే వద్దనడానికి కారణం లతేనమ్మా.
0: ఏమిట్రా నువ్వనేది? నువ్వు ఇలా మాట్లాడడానికి కారణం లత, నీ తోబుట్టు, నీ చెల్లెలు లత. నువ్వు మాట్లాడేది ఏమిటో నాకు అర్థం కావడం లేదు.
1: అవునమ్మా, లతే నా చెల్లెలు, నా బంగారు తల్లి లతేనమ్మా కారణం.
0: అది అదేలా కారణమవుతుంది? చచ్చి స్వర్గాన ఉన్న లతకు నువ్వు ఆడపిల్లను కనకూడదు అనుకోవడానికి ఏమిటి సంబంధం?
2: ఏమిటండి మీరు మాట్లాడేది, కాస్త అర్థమయ్యేలాగా చెప్పండి.
1: చెప్తాను ధరణి, లత నా ఒక్కగానొక్క చెల్లెలు. అందంలో, చదువులో, గుణంలో అన్నింటిలోనూ ఫస్టే. చిన్నప్పటి నుంచి తనకు నా దగ్గరే చనువు ఎక్కువ. ఎప్పుడు అన్నయ్య అన్నయ్య అంటూ నా వేలు పట్టుకుని వెంటే తిరుగుతుండేది. అలాంటి నా చిట్టి చెల్లెలు, బంగారు తల్లి, నా చెయ్యి పట్టుకునే నా చేతుల్లోనే చచ్చిపోయిందమ్మా, చచ్చిపోయింది.
0: ఊరుకోనాయనా, జరిగిపోయిందాన్ని తలుచుకొని బాధపడితే మాత్రం తిరిగి వస్తుందా? ఊరుకో.
1: రాదమ్మా, రాదు. కానీ అలా ఎందుకు జరిగింది? అల్లారు ముద్దుగా పెంచుకున్న నా చిట్టి చెల్లెలు సుఖపడుతుందని మంచివాడు అనుకుని ఓ దుర్మార్గుడికి ఇచ్చి కట్టబెట్టాం. చూడు, అదేనమ్మా, అదే మనం చేసిన తప్పు. ఇచ్చిన కట్నం చాలేదంటూ వాడు లతను చిత్రహింసలు పెడుతుంటే అవి తట్టుకోలేక పదే పదే మనల్ని డబ్బులు అడిగి ఇబ్బంది పెట్టలేక తనలో తానే కుమిలిపోయి ఆత్మహత్య చేసుకుంది. చెల్లయి నా చేతిలో చనిపోతూ ఏమందో గుర్తుందా? అమ్మా, అన్నయ్య, నాలాంటి బ్రతుకు ఎవరికి వద్దు, అసలు ఎవరి మందికే వద్దు అంటూ ప్రాణాలు వదిలిందమ్మా. అదిగో

0: ఆ మాట ఇప్పటికీ నా చెవుల్లో మారుమ్రోగుతుందమ్మా. నువ్వు చెప్పు, చెల్లిని మనం ఎంత అపురూపంగా పెంచావు, ఎంత ప్రేమగా చూసుకున్నావమ్మా.
1: అవును వెంకట్, లతను ఎంతో ప్రేమగా పెంచాం. కనీసం దాని మనసులో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన ఉన్నట్టు కూడా చూచాయిగా మనకు తెలిసిన దాన్న నరకంలో నుంచి క్షణం కూడా ఉండనిచ్చేవాళ్ళం కాదు. పిరికి దానిలా ఆత్మహత్య చేసుకుని నిండు జీవితాన్ని బుగ్గిపాలు చేసుకుని కడుపు కోత మిగిల్చింది. ఊరుకోండి అత్తయ్య, బాధపడకండి.
0: అందుకేనమ్మా నేను ఆడపిల్ల వద్దంది. ఎన్నో ఆశలతో ఎంతో ప్రేమగా మనం పెంచుకున్న అమ్మాయి జీవితాన్ని భర్త అనే అధికారంతో ఓ దుర్మార్గుడు నాశనం చేస్తే, దాన్ని బాధలకు గురి చేసి హింసిస్తే చెల్లిలాగే నాకు పుట్టబోయే పాప కూడా ఆత్మహత్య. నో, నేను అది ఊహించలేను, అసలు ఆ ఊహే భరించలేను. అందుకేనమ్మా నేను ఆడపిల్లనే వద్దనుకున్నాను. అంతేగాని మీరు అనుకున్నట్టు ఆడపిల్లంటే చులకన వల్ల కాదు.
2: చూడండి, మీ బాధ నేను అర్థం చేసుకోగలను, కానీ మీరు అనేది ఎలా ఉందో తెలుసా, చెట్టుకు చీడపడుతుందేమోననే భయంతో అసలు ఇప్పుడు విత్తనమే నాటనన్నట్లుగా ఉంది.
0: ధరణి,
2: అవునండి, మీ చెల్లికి చెడు జరిగింది కాబట్టి అందరికీ అలాగే జరుగుతుంది అనుకోవడంలో అర్థం లేదు. అయినా ప్రతి సమస్యకు చావు పరిష్కారం కాదు, కాకూడదు. ఎటువంటి పరిస్థితినైనా ధైర్య సాహసాలతో ఎదుర్కోవాలి. అటువంటి తెగువ పుట్టేవారికి ఉగ్గుపాలతోనే నేర్పించాలి. ఆడది అబల కాదు సబల అనే ధైర్యాన్ని నరనరాన జీర్ణింపచేయాలి. అంతేగాని అమ్మాయి ఎక్కడ బాధలు పడుతుందోనని అసలు ఆడపిల్లే వద్దనుకుంటే ఎలా?
0: అది కాదు ధరణి, లత భర్తలాగే మనకు పుట్టబోయే అమ్మాయి భర్త కూడా.
1: చూడు నాన్న, ఆలు లేదు చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్ట నీలాంటి వాడొకడు. లేకపోతే ఏమిట్రా అనిపించి, నీకు పుట్టబోయే అమ్మాయికి వచ్చే మొగుడు చెడ్డవాడే బాధలు పెడతాడేమోనని ఇప్పటి నుంచే నువ్వు బాధపడ్డమేమిటి? అందుకని ఆడపిల్లనే కననని అనడమేమిటి? అయినా ఒక్కటి అడుగుతా చెప్పు, అందరూ లతభర్తలా చెడ్డవాళ్లే ఉంటారా? ఎంతమంది మంచివాళ్ళు లేరు ఈ లోకంలో?
0: అది కాదమ్మా.
2: చూడండి, లోకంలో అందరూ చెడ్డవాళ్లే ఉండరు, మీలాంటి మంచివాళ్ళు ఉంటారు. మిమ్మల్ని చేసుకుని నేను సుఖంగా లేనా? మీ నాన్నగారిని చేసుకుని మీ అమ్మగారు సుఖంగా లేరా? లోకంలోని చెడును ఒక్కదాన్నే చూడకండి, అందులోని మంచిని చూడండి. ఎప్పుడైనా చెరగబోయేది మంచే అవుతుందని అవ్వాలని కోరుకోండి. చెడు వెంట మంచి, మంచి వెంట చెడు ఉంటాయి. చెడును ఎదుర్కొనే ధైర్యం, చీకటిని ఛేదించే సాహసం మనలో ఉండాలి. అంతేగాని వాటిని చూసి భయపడితే కాలనాగులై అవి మనల్ని వెంటాడుతాయి. నాకు పుట్టబోయే సంతానాన్ని ధైర్యవంతులుగా మేధావులుగా తీర్చిదిద్దగలనన్న నమ్మకం నాకుంది. అదే నమ్మకం నాపై మీకు ఉంటే మీ అర్థం లేని భయాలను వదిలిపెట్టండి, ఆనందంగా మన బిడ్డను స్వాగతించండి.
0: ధరణి అమ్మా, మీ మాటలు వింటుంటే నాకెంతో సంతోషంగా ఉంది. నా మనసులోని భయాలన్నీ పటాపంచలైపోయాయి. నేనెంత తప్పుగా ఆలోచించానో అర్థమయ్యింది. ధైర్య సాహసాలు మీ రూపంలో నా ఇంట కొలు ఉండగా, ఇక నాకు పుట్టబోయే పిల్లలు ఎట్టి పరిస్థితుల్లోనూ పిరికివాళ్ళు కారని, ఎటువంటి సమస్యనైనా ఎదుర్కోగల ధీరులవుతారనే నమ్మకం కలిగింది. చెప్తున్నా వినండి, పుట్టేది ఆడైనా మగైనా మనస్ఫూర్తిగా స్వీకరిస్తాను, సరేనా?
1: అయితే ఆడపిల్ల పుడితే మొహం ముడుచుకోవుగా?
0: అబ్బే, సంతోషంతో మొహం చాటంత చేసుకుంటాను, సరేనా? ఏమంటావు ధరణి?
2: మీరలా మాటిస్తే నేను కవలాడ పిల్లల్ని కంటాను మరి.

0: మీరు ఇంతవరకు ఊహలు ఊయల నాటిక విన్నారు. రచన శ్రీమతి ఎస్వి ఉషానాయుడు, నిర్వహణ శ్రీ బీచిట్టి బాబు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 9 గంటలు కాస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారం అవుతాయి. ఢిల్లీ కేంద్రం నుండి
1: సత్యనారాయణ ప్రసాద్, డాక్టర్ శ్రీమతి జి వల్లి నాయకి.
2: గుడ్ ఈవినింగ్, దిస్ ఇస్ ఆకాశవాణి. ఐఎమ్ సాయిరా ముజ్తబా విత్ ది న్యూస్ ఎట్ 9. The headlines. BRICS nations reaffirm commitment to environmental protection and sustainable development. New Delhi stresses environmental action must address needs of developing countries. India says credibility of country's election machinery well established globally as US President Donald Trump praises polls.

విన్నా పాట. పసివాడి ప్రాణం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీల ఆలపించిన వేటూరి గీతం అది, సంగీతం చక్రవర్తి. తర్వాత వినండి, క్రిమినల్ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన సీతారామ శాస్త్రి గీతం, సంగీతం ఎంఎం కీరవాణి.

విన్నా పాట బొబ్బిల రాజా చిత్రంలోనిది. తర్వాత వినండి ఇంటింటి రామాయణం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి ఆలపించిన వేటూరి గీతం. సంగీతం రాజన్ నాగేంద్ర.

0: విన్నా పాట గుండమ్మ కథ చిత్రంలోనిది. ఘంటసాల పి సుశీల గానం. మీరు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 10 గంటలు కాస్తుంది. మరి కొద్ది క్షణాల్లో హరికథ ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి తులసి జలంధర హరికథ వింటారు. కథకులు శ్రీ ఎమ్మాని వెంకటేశ్వర్లు భాగవతార్. వయలిన్ సహకారం శ్రీ కొత్తకోట శంకర్. మృదంగ సహకారం శ్రీ ఎస్ వన్నూరు స్వామి. వినండి తులసి జలంధర హరికథా గానం.

మహాభక్తులారా, ఆకాశవాణి శ్రోతలకు నమస్సుమాంజలులు. ఈనాటి సత్కథ తులసీ జలంధర. ఈ భూమండలంలో అనేక వృక్ష సంపద ఉంది. అయితే తులసీదళం యొక్క ప్రత్యేకత వేరు. ఎందుకు తులసి చెట్టుకు, తులసి తీర్థానికి, తులసి మాలకు ఆ ప్రత్యేకత అంటే, ఆ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తులసీ చరిత్రలో.

ధర్వుని సుధాముని కడ తీర్చే అద్దాన హరుడు చిచ్చర కన్ను తెరిచి చూచి గిని

పెద్దలారా, పూర్వకాలంలో దంభుడు అనేటువంటి రాక్షసుడు ఉండేవాడు. అతను దేవేంద్రుణ్ణి గెలిచే కుమారుణ్ణి పొందాలని పరమేశ్వరుని గూర్చి కఠోరంగా తపస్సు చేయగా, అది తెలిసి ఇంద్రుడు అమాంతంగా స్వర్గలోకంలో బయలుదేరాడు. ఓరి దంభా, నువ్వు 4 కాలాలు పాటు బతికి బట్టగడితే కదరా నీకు పిల్లలు పుట్టేది, పుట్టి పెరిగివాడు నా స్వర్గాన్ని ఎదిరించేది అనుకుంటూ ఆవేశపూరితంగా ఇంద్రుడు వజ్రాయుధాన్ని తీసుకొని వేగంగా వస్తూ వస్తూ ఆ తొందరపాటులో దంభుడు అనుకొని ఆ సమీపంలో తపస్సు చేసుకుంటున్నటువంటి

సుధాముడు అనేటువంటి ఒక శివభక్తుణ్ణి చంపేశాడు. ఈ విషయం తెలిసిన పరమేశ్వరునికి కోపం వచ్చింది. ఆవేశంతో శివయ్య మూడవ కన్ను తెరవగా పాల నేత్రాగ్ని బయలుదేరి ప్రజ్వరిల్లి ఇంద్రుణ్ణి తరుముకొస్తోంది ఆ జ్వాల. ఆ వాడి వేడి కీలల జ్వాలలు భరించలేని ఇంద్రుడు ముక్కోటి దేవతలను ప్రార్థించగా అప్పుడు దేవతలందరూ కలిసి ఇంద్రుణ్ణి కాపాడే నెపం మీద స్వామి మహాదేవ తండ్రి అంటూ దేవతలు ఈ విధంగా ప్రార్థిస్తూ ఉన్నారు పరమశివుణ్ణి.

ಮಹಾದೇವ, ಶಂಕರ, ಸ್ವಾಮಿ, ವಿಷವೃಕ್ಷೋಪಿ ಸಂವರ್ಜ್ಯ ಸ್ವಯಂಚೇತ್ತು ಮಾಸಾಂಪ್ರತಂ. ಮನ ಚೇತ್ತು ಮನವು ನಾಟಿಪಿಂಚಿನ ವಿಷಪು ಮೊಕ್ಕನು మనమే తృంచివేయకూడదు కదా. ఇంద్రుడు మీ దయ వల్లనే ఆ పదవిలో నిలబడ్డాడు, ప్రపంచాన్ని శాసించగలుగుతూ ఉన్నాడు. అటువంటి ఇంద్రుణ్ణి మీరే భస్మం చేస్తే స్వర్గం ఏమైపోతుంది? అరాచకం పాలు కాదా? ఇబ్బందులు పడిపోరా అని దేవతల ప్రార్థన విన్నటువంటి ఆ యొక్క పరమశివుడు దేవేంద్రుణ్ణి రక్షిద్దాము అని అనుకొని వెంటనే ఆ నేత్రాగ్ని వెనక్కు తీసుకున్నాడు. కానీ అకారణంగా నా భక్తును చంపాడన్న కోపం శివయ్యకు పోలేదు.

వెళ్ళిపోయాడు. చేజేతులారా చేసుకున్నటువంటి పాపానికి మనస్సులో బాధపడుతూ ఇంద్రుడు కూడా చింతిస్తూ ఉన్నాడు. ఇంతలో శివయ్య

ఓ ఇంద్రా, ఈ దంభుడి తపస్సు ఫలిస్తే అతనికి ఒక కొడుకు పుడితే నీ స్వర్గ పట్టణాన్ని అపహరిస్తాడనే పాపిష్టి బుద్ధితో ఈ పని చేశావు. నీ చేతిలో చనిపోయిన ఈ సుధాముడనే భక్తుడే రాక్షస బాలుడుగా మారి ఆ దంభుని ఇంటిలోనే పెరిగి పెద్దవాడై ఒకనాటికి నీ స్వర్గ పట్టణాన్ని అపహరిస్తాడుగాక అని శపించి పరమశివుడు

ఈ విధంగా శపించి పరమశివుడు నందివాహనారూఢుడై కైలాసానికి వెళ్ళిపోయారు. ఇంద్రుడు ఎంతో బాధపడి దారిని పోయే గొడవ మెడకు చుట్టుకోవడం అంటే ఇదేనేమో పొరపాటు చేశానని బాధపడుతూ స్వర్గానికి చేరుకున్నాడు. ఇదంతా చూశాడు దంభుడు. నేను అనుకుని పక్కవాణ్ణి చంపాడు, నన్ను చంపుంటే నా గతేం కన్రా నాయనో అనుకుంటూ బాధపడుతూ, పిల్లలు లేకపోతే పేడాబోయ, ప్రాణాలుంటే 10,000 అనుకొని తపస్సు మానుకొని ఇంటికి తిరిగి వస్తూ ఉన్నాడు దంభుడు. దారిలో దక్షిణ సముద్రం తీరానికి వచ్చేటప్పటికీ చెంపకు చేరాడు. కళ్ళతో, పాల బుగ్గలతో, ఉంగరాల జుట్టుతో ఒక పిల్లవాడు నీళ్ల మీద ఆడుకుంటూ కనిపించాడు. ఆహా, ఆ బిడ్డను చూచి దంభుడు ప్రమానంద పడిపోయాడు. బిడ్డలు లేని నాకు శివుడిచ్చిన ప్రసాదమని భావించి తీసుకొచ్చి భార్య చేతికిచ్చాడు. ఆనందంలో మునిగిపోయింది ఆ తల్లి. 11వ రోజు నామకరణం చేసి గురువుగారు శుక్రాచార్యుల వారి వద్ద జలంధరుడు అని వారి ద్వారా పేరు పెట్టించారు. దినదిన ప్రవర్ధమానుడై 16 సంవత్సరాల వయసు వచ్చింది బిడ్డకు. ఆ జన్మ స్వరద్వేషి గనుక దేవతలపై ద్వేషం పెరుగుతోంది. తాను కూడా చావులేని వరం పొందాలని, పరమేశ్వరుని గూర్చి తపస్సు చెయ్యాలని నారచీరలు ధరించి స్థిరబుద్ధి అయి అసందిగ్ధుడై ఊర్ధ్వబాహుడై నిరాహారుడై నిశ్చలుడై మహాదేవుణ్ణి గురించి ఈ రకంగా ప్రార్థిస్తూ ఉన్నాడు. నమో నమో నట

ఆశగా ప్రార్థించగా కైలాసం కదిలింది. పరమేశ్వరుని మనస్సు కూడా కరిగింది. భక్త మానస వశంకరుడు, ఆర్తజన శుభంకరుడు, సకలలోక అభయంకరుడు, దుర్జన భయంకరుడు శంకరుడు, బృంగేరిటి నందీశ్వర చండీశ్వర అంధకాసురాది ప్రమథ గణాలతో జలంధరుని ఎదుట పార్వతీదేవితో సహితంగా ప్రత్యక్షమయ్యాడు.

రాజదంపతుల దర్శనంతో అమందానంద కందలిత హృదయారవిందుడై జగదీశ్వరుని పాదాల మీద పడి కన్నీళ్లతో కాళ్ళు కడిగి, స్వామి, అజమే సఫలం జన్మ జీవితంచ సుజీవిత, మిమ్మల్ని చూశాను, అమ్మను కూడా చూశాను, నా జన్మ తరించిపోయింది. పరమశివుడు, నాయనా జలంధర, నీ తపస్సుకు నేను కూడా మెచ్చానురా, ఏ వరమో కోరుకో అనగా జలంధరుడు నాకు మృత్యువు లేని వరము ఇవ్వు స్వామి అన్నాడు. స్వామి ఒక శంఖం ప్రత్యక్షం చేసి జలంధరుడి చేతికిచ్చాడు. ఇది నీ దగ్గర ఉన్నంతకాలం మూడు లోకాలు ఏకమైనా నిన్నేం చెయ్యలేవు, జాగ్రత్తరా అని అదృశ్యమైపోయారు స్వామి అమ్మవార్లు. ఆ శంఖాన్ని తన శిరస్సున ధరించి నేరుగా రాక్షస సేనానాయకులందరినీ కలిసి తండ్రి పగ తీర్చాలని, స్వర్గలోకం మీద దండయాత్ర చేయాలని సిద్ధమవుతూ ఉండగా తండ్రి దంభుడు అక్కడికి వచ్చాడు. కుమారా జలంధరా,

నాయనా, నిన్ను పెంచాను, పెద్ద చేశాను. గురువు శుక్రాచార్యుల వారి వద్ద విద్య కూడా నేర్పించాను. పరమేశ్వరుని మెప్పించి చావులేని వరం కూడా పొందావురా, నాకు ఆనందంగా ఉంది. చేతికందు వచ్చా, ఒక కొడుకు కాదు, ఒక కన్ను కాదు అంటారు. అయినా నేనా వృద్ధుడైపోతూ ఉన్నాను, నీ పెళ్లి చూడాలని ఆ ఆశ మనస్సులో మిగిలిపోయింది నాయనా. కాలనేమి కూతురు, చక్కదనాల చుక్క, అపరూప సౌందర్య రాశి, శృంగార మృదు కలసి ఆ పిల్ల పేరు తులసినాయనా. నీకు అమ్మాయికి ఇడుజోడు బాగుంటుందయ్యా, నా మాట వినరా అనేటప్పటికీ కొడుకు జలంధరుడు, నాన్నా పగ తీర్చుకుంటానంటే ఎందుకు నా నాన్న నన్ను అడ్డు పెడుతూ ఉన్నావు.

తండ్రి, వివాహం చేసుకోవడం నాకు ఇష్టం లేదని చెప్పాను కదా. దేవతలు స్వర్గంలో సకల భోగభాగ్యాలు అనుభవిస్తూ మనం పాతాళంలో కష్టాలు పడ్డామా? కల్పక్షయం, కామధేనువు, అమృతభాండం, నందనవనం ఇవన్నీ దేవతలకు మనకు ఏమీ లేకపోవడమా? మునీశ్వరుల యజ్ఞాలలో ఆవిర్భావాలు నాకు ఇవ్వాలి, కుబేరుడు నాకు నవనిధులు సమర్పించాలి, దిక్పాలురు నాకు ఊడిగించేయాలి. ఇంతెందుకు నాన్న? దేవతా స్త్రీలు తెల్ల చీరలు ధరించేంత వరకు నాకు నిద్ర ఉండదు, మనశ్శాంతి లేదు. దేవదానవులకు తండ్రి ఒకరే అయినప్పుడు నాకు ఈ కష్టాలేమిటి? రాక్షసులకి తారతమ్యాలు ఎందుకు తండ్రి? అంటూ చాలా ఆవేశంగా ఊగిపోతూ, నాన్న కథనోర్చి వేదికగా మిల్లు పల్దిరి

ఏమిటినా నా కంగారు పడతావు? యుద్ధరంగమే వివాహ వేదికగా, ఆకాశమే పందిరిగా, శత్రువుల కపాలాలు తోరణాలుగా, శత్రువుల ఆహాకారాలు మంత్రాలుగా, నా రాక్షస వీరులు వికటాట్టహాసములే ఆశీస్సులుగా, దేవతా స్త్రీలు రోదనలు మంగళధ్వనులుగా, వాయిద్యాలుగా, గుడ్లగోపుల యొక్క ముత్తయిదువులు, అలాగే పిశాచ తాండవములే సానిమేళంగా, భేతాళుడే పెళ్లి పెద్దగా, విదలితాహిత కరికుంభ విసర ముక్త మౌక్తి కానీకమే తలంబ్రాలుగా విజయలక్ష్మిని వివాహం చేసుకుంటాను నాన్నా. మీరెందుకు కంగారు పడతారు? మీ కొడుకేమిటో, మీ కొడుకు శక్తి ఏమిటో మీరు గ్రహించడం లేదా అని అంటూ ఉండగా ఆ చోటుకొచ్చాడు గురువు శుక్రాచార్యుల వారు. కొంత గట్టిగా చెప్పిన ఆయన, ఇప్పుడు మనకు బలగం తక్కువ, అమ్మాయిని పెళ్లి చేసుకుంటే సైన్యం, కాలనేమి సైన్యం మనలో చేరుతుంది, మనకు బలం పెరుగుతుంది అనగానే పెళ్లి ఒప్పుకున్నాడు. ఇరువురికి కబురు పెట్టేటప్పటికీ పెళ్లి ఏర్పాట్లు చేసుకున్నారు. అందరూ కళ్యాణ వేదికలోకి రాగానే అంగరంగ వైభవంగా జరుగుతోంది వివాహ వేడుకలు. అసలే వీడు దుర్మార్గుడే, పైగా పరమేశ్వర వరప్రసాది కూడా, వీడికింతటి గుణవతి, రూపవతి, శీలవతి అయినటువంటి తులసి వీడికి భార్య అయితే ఇట్లాంటి వాణ్ణి పట్టుకోవడం ప్రమాదం కదా అని ఆలోచిస్తూ ఉన్నారు దేవతలు. వివాహతంతు కార్యక్రమాలు ముగిస్తూ ఉండగా జలంధరుని మెడలో పూలమాల వేయబోయింది తులసి. దేవేంద్రుడు మోహినినే మాయను ప్రయోగించాడు. జలంధరుడికి పూలమాల పూలమాలలా కాకుండా తులసి వేస్తున్నటువంటి మాల కాలసర్పంలాగా కనిపించింది. తల పక్కగా తిప్పేటప్పటికీ పూలమాల కిరీటం రెండూ చిక్కుకొని మాలా కిరీటం రెండూ నేల మీద పడిపోయింది. అది చూచిన జలంధరుడు మహాకోపంతో ఊగిపోతూ, ఏయ్ ఎవరక్కడా, ఈవిడ నాకు భారీగా పనికిరాదు, మహాదురహంకారి, తీసుకెళ్ళండి దూరంగా అన్నాడు జలంధరుడు. వెంటనే కొత్త పెళ్లి కూతురు కదా, ఎవరు మాట్లాడినా మాట్లాడకపోయినా తనకు తప్పదే, నోరు విప్పక తప్పలేదు. పరిస్థితి ఆ పాపం ఆ అమ్మాయిది. ఏమండి,

పారాయణ కూడా ఆరలేదు. కొత్త పెళ్లి కూతురు కాళ్ళా వేళ్లాబడి బ్రతిమాలుకుంటోంది. స్వామి, నాకు అహంకారం కాదు, పొగరు పట్టిన ఆడదాన్ని అంతకన్నా కాదు. స్వామి, నా మాట వినండి, పొరపాటుగా చేయిజారి కింద పడిపోయింది. నిజానికి జలంధరుడు తలదిప్పడం వల్ల పడిపోయింది. ఆ తల్లి సరిగ్గానే వేసింది. ఇది దేవేంద్రుడి యొక్క మాయా ప్రభావం. జలంధరుడు కానీ ఒప్పుకోలేదు. పెళ్లి మండపంలో ఎంతమంది చెప్పినా వినకపోతే చివరికి గురువు శుకరాచార్యుల వారి మాటతో వివాహానంతరం ఇంటికి తీసుకెళ్లిపోయాడు భార్యని. ఇక ఆ కొత్త కాపురం అంటే ఎన్ని ఆశలు, ఎన్ని ఆలోచనలు, ఎన్ని మైమరిచేటువంటి మాటలు, ఇవన్నీ కూడా ఆ జీవనంలో ఉంటుందని ఆశపడిందా తల్లి. ఎలా ఉందో ఇక్కడ కవిగారు చెబుతారు, తులసి కొత్త కాపురం.

మనసు తీరగా ఒక్కమారు కాంతాయని పిలువడు. పిలిచిన పలుగబోడు స్నానార్థమై ఉష్ణ జలమేనియు తోడనీయుడు తోడిన తానమాడబోడు. అందచందము లెప్పుడర కంట నేనియు చూడడు తన్నేని చూడనీయుడు.

పొరపాటును కూడా తులసిని వంట చేయనీయుడు, చేసినా తాను ముట్టబోడు, పిలిస్తే పలుకడు. తులసి ఏ పని చేసినా తనకు నచ్చడం లేదు, ఇష్టం లేనప్పుడు కాపురాలు ఇట్లాగే ఉంటాయి. ఆనాడు పెళ్లి మండపంలో దండ నేలపాలైన క్షణం నుంచి ఆమె యందు అకారణ వైరం పూని కోపగిస్తూ ఉన్నాడు, ఇష్టం లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఇలా కాలం గడిచిపోతోంది. ఇంతలో శ్రావణమాసం వచ్చింది. మన భారత స్త్రీలకు పవిత్రమైన మాసం అది. భర్త ఎటువంటి వాడైనా చూసినా చూడకపోయినా భర్తకు ఆయురారోగ్యాలు కలిగించాలని మన ఆడపడుచులు మంగళ గౌరీదేవి వ్రతాలు చేస్తారు. అలాంటి మాసం అది. ఆ శ్రావణ శుక్రవారం నాడు తలారా స్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి జగన్మాత, లోకమాత, కాత్యాయని, కాళరాత్రి, కరుణారస వాహిని, మహిషాసుర మర్దినిని ఈ విధంగా ప్రార్థిస్తున్నారు తులసి.

స్తుంది తులసమ్మ. ఆమె భక్తికి జగన్మాత ప్రత్యక్షమై, మాయ్ తులసి, నీ భక్తికి మెచ్చాను, నీకు వరం ఇవ్వదలుచుకున్నానమ్మా. నీ పాతివ్రత్యం అడ్డుండగా ఈ మూడు లోకాలు ఏకమైనా నీ భర్త మీద ఎవ్వరూ కించిత్తు హాని చేయడానికి కూడా లేదు తల్లి. నీ శీలం జాగ్రత్త అమ్మా అని వరమిచ్చి అమ్మవారు అదృశ్యమైపోయారు. ఆ మాట భర్తకు చెప్పాలని, భర్తతో చెప్పి ఆ విధానంతో ఆశీస్సులు పొందాలని ఆ తల్లి గబగబా గబగబా భర్త పాదాల చింత పూజా సామాగ్రి ఉంచి నమస్కారం.

నాథ, మీరు జగదేక వీరులు. మీ బోటి వారికి అర్ధాంగినయ్యే భాగ్యం నాకు కలిగింది. మీకు సేవ చెయ్యాలని, ఆ సేవలో నా జీవితాన్ని పండించుకోవాలని ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాను అన్నది తులసి. ఆ మాటలు విన్న జలంధరుడు, ఓహో, ఈ దారిలే కూర్చావా? నీ నక్క వినయాలు నా దగ్గర పనికిరావు. నువ్వు రంభ కంటే అందగత్తెవు కావచ్చు, నాకనవసరం. నువ్వు చాలా మదాంధవు, లేకపోతే కళ్యాణ మండపంలో మెడలో వేయవలసిన పూలమాల నేలపాలు చేస్తావే. ఆఖరిసారిగా చెబుతున్నాను, రోజు నాకు అటు ఇటు అడ్డం పడి అటు ఇటు మాట్లాడద్దు. తులసి, సకల దోషాకరులు చవి దిజందురుణైన చూతులు నీ ఓమును చూడనుక కల్పచ్చు.

కదలనోత్సాహ వక్త్రయుత మృత్యువు ఆదరింతు నిన్నదరూపను వేయి మాటలికేల తక్షణం వీవు ఎటకేని తరణమనయు బ్రతికియుండగ నా కంట పడగరాదు మనగుదా పచ్చమను మాట అనగరాదు తులసి తులసి తులసి. అంత కఠినంగా ఆమెను తిడుతూ కొప్పడేటప్పటికీ నీ మొహం చూడ్డానికి కూడా ఇష్టం లేదన్నాడు పైగా. వెళ్ళిపో, గడగడ వణిగిపోయింది పాపం, పెనుగాలికి లతలాగా ఊగిపోయింది. అమాంతంగా సృహదప్పి భర్త పాదాల మీద పడిపోయిందా తల్లి. పడిపోయి కాసేపటికి తేరుకొని తవునకింతయు కుర్రగాని తనువదేల విభుడు మెచ్చని తను విభవమేళ దూరమున నన్ను ఎచ్చటికో తోలనేల.

ప్రపంచం తనకెవరూ దిక్కు లేదన్నట్టుగా బిగ్గరగా ఏడుస్తూ అలాగే మళ్ళా సృహదప్పి పడిపోతే వెంటనే ఇదే మంచి అదననుకున్నాడు జలంధరుడు. ఆవిడ్ని తీసుకెళ్ళి వాళ్ళ సొంత ఊరు బలినగరములో పాతాళములో విడిచిపెట్టి వచ్చేశాడు. ఆ సమయంలోనే బ్రహ్మ మానసపుత్రుడు, వేద వేదాంగ విశారదుడు, నారదుడు గానం చేసుకుంటూ స్వర్గం వైపు నడుస్తూ ఉన్నాడు.

నారాయణ. ఈ విధంగా గానం చేస్తూ ఇంద్రుణ్ణి చేరి, వింటివా దేవేంద్ర, జలంధరుడు భార్య మీద ఇష్టం లేకుండా వాళ్ళ సొంత ఊర్లో వదిలిపెట్టేసి ఉన్నాడు. ఇప్పుడు అమ్మాయి సెంటర్లో ఒంటరిగా ఉంది.

ఆలోచన తప్పితే అది నీకే మంచిది. ఆవిడ పాతివ్రత్యం అడ్డున్నంతకాలం జలంధరుని ఏమీ చేయలేరని కూడా అమ్మవారు వరమిచ్చున్నారు అనగానే మంచి అదునని అవకాశమని గబగబా గబగబా నేరుగా దేవేంద్రుడు తులసి ఉన్నటువంటి చోటుకొచ్చాడు. తులసి భర్త చిత్రపటాన్ని పెట్టుకుని పూజిస్తూ ఉంటే, ఎంత పిచ్చిదానివి తులసి నువ్వు,

తులసి, ఎంత అమాయకురాలివి! నిన్ను కాదని పరిత్యజించిన మూర్ఖుడు, అవివేకి, దుండగుడు అతన్ని పూజిస్తున్నావా అని ఇంద్రుడు ఆమె పట్ల తన గొప్పలు చెబుతూ నాకర్ధాంగి వై చింతామణి భద్రపీఠాన్ని అధిష్ఠించు, అప్సరసల నృత్యగానాలు తిలకించు, స్వర్గభోగాలు అనుభవించు రా అని మీద మీదకొస్తున్న ఇంద్రుణ్ణి భార్య నుండి తప్పించుకొని పరుగులు పెడుతోంది ఆ తల్లి. ఎంత వారించినా ఇంద్రుడు విడిచిపెట్టకుండా మీదకొస్తూ ఉంటే ప్రాణం వాపి పరిత్యజ్య మానమే వాపి అనిత్యో భవతి ప్రాణో రక్షతం మానమాచంద్రతారకం. ప్రాణం కంటే శీలం ఎన్నో రెట్లు విలువైంది గనుక ప్రాణం పోయినా పర్వాలేదని అలసిపోతూ అమ్మను ప్రార్థించేటప్పటికి ఒక్కసారి అమ్మ తులసి శరీరంలో ప్రవేశించింది. ఇంద్రుడు పట్టుకోబోగా ఆయన కళ్లకు లోకభీకర విస్తృత వదన గహ్వర కరాళ ధనుష్ట్రాయుత ఆదిశక్తిలాగా కనపడింది తులసి. పాదాల మీద పడిపోయాడు. అమ్మా నన్ను మన్నించు, పార్వతను కొని భయపడ్డాడు. తులసి శరీరంలో అమ్మ కనపడేటప్పటికీ ఉక్కిరి బిక్కిరైపోయి ఒక్కసారిగా వెంటనే ఇక్కడ తులసి కాళ్ళ మీద పడినటువంటి ఇంద్రుడు ఈ విధంగా ఉండగా నారదుల వారు నెమ్మది నెమ్మదిగా వెళ్ళి జలంధరుడికి చెప్పాడు. మీ భార్య ఒంటరిగా ఉందని ఇంద్రుడికి ఎవరో చెప్పారంటే నేను చెప్పానని చెప్పలే పాపం, నువ్వు కాపాడుకుంటావో మానుకుంటావో నీదేనాయినా అనేటప్పటికీ ఇంద్రుడే నా ఇంటికి వచ్చాడా అని భక్కున మండిపడి కాళ్ల మీద పడి లేస్తున్న ఇంద్రుని జుట్టుబట్టి లేపుతూ ఈ విధంగా అంటూ ఉన్నాడు. ఎరా ఇంద్రా, మాయావిడి జోలుకొస్తావురా, మూర్ఖుడా, అధమాధముడా.

అంటూ ఇంద్రుణ్ణి ఈడ్చుకుని దేవలోకానికి తీసుకెళ్లి శశీదేవి ముందర పడేసి శశి మీదకు విడుతూ ఉండగా వెనకాలే ఆ తులసమ్మ కూడా వచ్చేసింది. ఏమండి మీకు కోపం ఉంటే నాలుగు దెబ్బలు ఆ పెద్ద మనిషిని కొట్టండి, ఆ తల్లి ఏం చేసింది, విడిచిపెట్టండి, ఏ ముహూర్తంలో ఉన్నాడు, ఇన్నాళ్లకు భార్య మాట విన్నాడు, అది పోని ఇప్పుడన్నా విన్నాడు సంతోషం. వెంటనే ఇంద్రుణ్ణి కొట్టామన్న ఆనందంలో భార్యను తీసుకు ఇంట్లో వదిలిపెట్టేశాడు. ఎప్పుడు అవకాశం దొరికితే ఈ దేవలోకం మీద ముట్టడిద్దామా దాడి చేద్దామా అని ఆ మరుసటి రోజు నుంచి కూడా తన ప్రవర్తనలో మార్పు వచ్చేసింది. లోక కంటకుడైపోయాడు, పతివ్రతను భంగపరుస్తూ ఉన్నాడు, మునీశ్వరుల యజ్ఞాలు పాడు చేస్తూ ఉన్నాడు, దేవతలను బాధిస్తూ ఉన్నాడు. అతని చేష్టలో వ్రాయడం నా తరమంటారు వాచస్పతి పరిమ సుబ్రహ్మణ్యం భాగవతుల కవిగారు. అయ్యలారా, దేవతలను మునులను హింసిస్తూ కొంతమంది స్త్రీలను ఒకనాడు రథంలో ఎక్కించుకొని మునీశ్వరుల్నే ఆ యొక్క గడ్డాలు మీసాలు పగ్గాలుగా కట్టి గుర్రాలుగా కట్టి తోలుకు వెడుతూ ఉంటే వినాశకాలే విపరీత బుద్ధి అంటారు కదా, కాలం దాపురిస్తే ఇట్లాంటి ఆలోచనలు పుడతాయి. ఎవరికైనా ఈ జలంధరునికి కాలం దాపురించింది అని భావించిన నారదుల వారు, నాయనా జలంధరా, ఎవరయ్యా ఈ అందగత్యలు, స్వామి మా ముద్దుగుమ్మలు మేము విలాసంగా ఆడుకోవడానికి ఇవాళ రథములు ఎక్కించుకుపోతున్నాం పిచ్చివాడా, ప్రపంచంలో నువ్వు చాలా సౌందర్యవంతుడివి, పైగా చావులేని వరం పొందావు, ఈ దేశంలో అయినా ఈ ప్రపంచంలో అయినా 14 లోకాలైనా ఒకే ఒక్క అందగత్తు ఉంది, ఆవిడే పార్వతి, వీళ్ళెవరూ నీకు సరిపోరు, నువ్వెక్కడా, నీ స్థాయి ఎక్కడా, నీ అందం ఎక్కడా, ఆహా నువ్వు చెబుతాను చూస్తావా అన్నాడు. తన మాయా ప్రభావం చేత కైలాసంలో పార్వతిని చూపించేటప్పటికీ ఉక్కిరి విక్కిరైపోయాడు. స్వామి అనేక సార్లు చూశాను పార్వతిని, ఇంత అందగత్తి అని నాకు ఎప్పుడూ తెలియదు, కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల నేరుగా కైలాసానికి వచ్చేశాడు. వంకర టింకరగా ఆవిడ వైపు చూస్తూ పరమశివుడు ఉన్నాడన్నటువంటి బుద్ధి జ్ఞానం కూడా లేదు, అమ్మవారి వైపు చూస్తూ ఉండేటప్పటికీ వెంటనే శివుడు అన్నాడు, ఏమిట్రా ఎందుకు వచ్చావు ఇలాగా, ఏమీ లేదు పార్వతి చాలా అందగత్తి అని నాకు తెలిసింది, అందుకని ఆవిడ్ని చెరపడదామని వచ్చాను అన్నాడు. ఓహో నీకు ఆ స్థాయి వచ్చిందా, అయినా నా మాట విను, ఆవిడ నీకు తల్లి, నేను తండ్రి, పైగా పార్వతమ్మ కూడా వివిధ రకాలుగా చెబుతోంది, నా మాట విన్నాయినా ఇది మంచిది కాదు, ఇలా ప్రవర్తించడం నీకు ధర్మం కాదు అంటూ ఉండగా ఔచిత్యం లేకుండా పార్వతీదేవిని చూసి వెకిలిగా నవ్వుతూ, పార్వతి ఈ భైరాగిని ఈ జంగమయ్యని ఈ అడుక్కు తినేటువంటి శివుణ్ణి ఎలా పెళ్లి చేసుకున్నావు, నువ్వెక్కడ, నీ స్థాయి ఎక్కడ, శ్మశానంలో నివాసం, భూతగణాలతో సహవాసం, భికారి వేషం, ఒంటి నిండా బూడిద పూసుకొని పిచ్చివాడులా తిరిగేటువంటి ఈ శివుణ్ణా నువ్వు మోహించింది, ఈ శివుడి కోసమా తపన పడింది, ఈ శివుడి కోసమా నువ్వు ఆరాటపడింది, నన్ను చూడు, నా స్థాయి చూడు అంటూ యక్షరచోర గరుడ గంధర్వ సిద్ధ సాధ్య కిన్నెర కింపురుష చారణ విద్యాధరాది సమస్త జాతులు నా పాదదాసులు పార్వతి అంటూ ఆవిడ మీదకొస్తూ ఉండగా చూశారు అమ్మవారు.

గోపాల నేత్ర జలి తానల జన్ముడవ ఊట తండ్రి అవు నెల్తయూ ఈ మహేశ్వరుడు.

ఆ తల్లి ఎన్ని నీతులు చెప్పినా వాడి చెవికి ఎక్కలేదు. వెంటనే పరమశివుడు తన శూలాన్ని తీసి అమాంతంగా ఒక్క పోటు పొడిచేటప్పటికీ అప్పటికే నారదుల వారు తులసికి చెప్పడంతో ఆవిడ కైలాసానికి వచ్చింది. వెంటనే ఆ శూల ధాటికి తట్టుకోలేక పడిపోయిన భర్తను తన ఒడిలో పడుకోబెట్టుకుని సేద తీర్చి వెంటనే కళ్ళు తెరిచాడు జలంధరుడు. పార్వతి ఒళ్ళో పడిపోయినాం అనుకున్నాడు, సొంత భార్య మొహం కనపడింది. చి, రామేశ్వరం పోయినా శనేశ్వరం వదలలేదని ఇక్కడ కూడా దాపురించావే అన్నాడు. ఆవేశంగా తీసుకొచ్చి ఇంట్లో వదిలిపెట్టి ఎప్పుడు పార్వతి ఒంటరిగా దొరుకుతుందా పట్టుకుందామని కైలాసం చుట్టూ తిరుగుతా ఉన్నాడు. అయ్యా.

వెంటనే ఈ రకంగా ఉండగా వెంటనే తులసి అన్నది, ఏమండి ఆవిడ జోలికి పోవద్దండి, ఎన్ని చెప్పినా ఉపదేశాలు కట్టుపెట్టు, నోరు మూసుకొని ఇంట్లో ఉండు అని ఇలా వెంటనే ఆ మహానుభావుడు పరమేశ్వరుడు కైలాసంలో ఉంటే ఈ జలంధరుడు కైలాసం చుట్టూతా తిరుగుతూ ఉన్నాడు. ఆ సమయంలో పెద్దలారా వెంటనే ఇంద్రాది దేవతలు అలాగే బ్రహ్మదేవుడు శివుడు మహావిష్ణువు దగ్గరికి వచ్చారు. స్వామి వాడి ఆగడాలు తట్టుకోలేకపోతూ ఉన్నాం, వాడి యొక్క విధానం ప్రవర్తన విధానం చాలా జుగుప్సాకరంగా ఉంది, కొంచెం ఆలోచన చేయండి అనగానే వెంటనే బ్రహ్మదేవుడితో చెప్పి నువ్వు ఒక మాయాపార్వతిని సృష్టించి నెత్తి మీద ఉన్న శంఖాన్ని లాక్కురమ్మను, శివ నువ్వు క్షణం తీరిక లేకుండా వాడితో నువ్వు యుద్ధం చెయ్యి, అలాగే ఇంకా ఆవిడ పాతివృత్యం అంటావా అది నేను చూసుకుంటాను అని సాక్షాత్తు స్వామివారే త్రిమూర్తులే ఏకమయ్యారు ఈ దుర్మార్గుణ్యం మటుమాయించడానికి. మాయాపార్వతిని సృష్టిలో లేని సౌందర్యమంతా ఆ యొక్క, అందుకనే గోల్డ్ కన్నా ఉమా గోల్డ్ కాంతి ఎక్కువ అయ్యా, ఆ మాయాపార్వతి ప్రభావం చేత అమాంతంగా వాణ్ణి ప్రేమించి నటించి నెత్తి మీద ఉన్నటువంటి శంఖాన్ని అపహరించింది ఆ స్త్రీ. పరమేశ్వరుడితో యుద్ధం మొదలుపెట్టి హోరాహోరీగా ఇద్దరికి యుద్ధం జరుగుతూ ఉండగా వెంటనే ఆ యొక్క మహావిష్ణు ఈ దేశం కోసం, ధర్మం కోసం, న్యాయం కోసం ఒక్క తులసిని ఆలోచిస్తే దుర్మార్గుడైనటువంటి జలంధరుడి కారణంగా అనేక మంది ఆడబిడ్డలకు అన్యాయం జరుగుతుంది. ఒక్కళ్ళను తీసైనా 100 మందిని కాపాడాలన్న జగన్నాథుడు, జగదానంద కారకుడు, జగద్రక్షకుడు, జగదేక సుందరుడు ఆ మహానుభావుడు వెంటనే మాయా జలంధరుడి వేషం వేసుకొని ఆ తులసి భర్త చిత్రపటాన్ని పూజ చేసుకుంటూ ఉండగా తులసి అని ప్రేమగా పిలిచాడు. ఆహా, పెళ్ళైన నాటి నుండి ఇంత ప్రేమ కానీ, ఇంత వాత్సల్యం కానీ, ఇంత మమకారం కానీ, అనురాగం కల్పించకపోయేటప్పటికీ అమాంతంగా వచ్చి తులసి మహాస్వామి యొక్క పాదాలు పట్టింది. అది బ్రహ్మగడిగిన పాదం, బ్రహ్మాండను ఆవహించిన పాదం, బలితల మోపిన పాదం, నిత్యనంతరం లక్ష్మీదేవి పాదసేవ చేసిన పాదం, గంగ పుట్టిన పాదం, ఇలవేలుపుగా కొలిచిన పాదం, ఇందిరాశతకు మూలం ఆ పాదం, ప్రపంచానికి ఆధారం ఆ పాదం, ఆ పవిత్ర పాదాలతో కన్నీళ్లతో కాళ్ళు కడిగేసింది. ఆహా, ఏమరపాటులో తులసీదేవిని అమాంతంగా లేవనెత్తారు. అలా బిగి కౌగిళ్ళేకి చేరేటప్పటికీ శిలభంగం జరిగిపోయింది. భర్త యొక్క శిరస్సులో ఆ యొక్క శంఖం లేదు. ఇక్కడ శిలభంగం అయిపోయేటప్పటికీ జలంధరుడి యొక్క తేజస్సు తగ్గిపోయింది. ఇంతలో అమాంతంగా స్వామి స్వామి అని తులసి ఇంకా బిగి కౌగిళ్ళేకి వచ్చేటప్పటికీ అయ్యా పరమేశ్వరుడు ఆవేశంతో ఊగిపోతూ ఆ శూలాన్ని తీసి ఒక్క పోటు పొడిచాడు. శిరస్సు లేచిపోయింది, తులసి సాన్నిధ్యానికి వచ్చి పడింది. అయ్యో నేనెవరి కౌగిల్లో ఉన్నానని స్వామిని వెనక్కు నెట్టేటప్పటికీ స్వామి మహావిష్ణువు ఎవరు ఎవరు అనేటప్పటికీ ఆ రూపం కనిపించింది. అయ్యో మీరా, మిమ్మల్ని పూజించాని నా కుటుంబాన్ని పాడు చేస్తారా? మీరెవరైతే నాకెందుకు? నేను శీలవతిని ప్రపంచానికి చెప్పేంత వరకు నీవు పాషాణమవుదువుగాక ఎటలుచు తులసి శాపము పిచ్చే ఇందిరారమణ గోవింద. తులసి తులసి బ్రతిమాలిపడేటప్పటికీ ఆవిడ శాపం ఇచ్చేసింది. భర్త శిరస్సును ఆ చేత పట్టుకొని ఒడిలో ఆ చితిని రగిలించుకొని మీరు లేని జీవితం నాకెందుకండి, నేను మీతో వచ్చేస్తానని ధనవంశవార్నిధి సుధాకర ప్రాణపతి జలంధరా అద్దేచ ధర్మేచ కామేచ మోక్షేచ నాతి చెరామని ప్రమాణ స్వీకారం చేశారే, కలిసి జీవితం నడిపిస్తానన్నారే, మీరు లేని జీవితం నాకెందుకండి, నేను మీతో వచ్చేస్తాను. అప్పటికే ముక్కోటి దేవతలు ఆ సాన్నిధ్యానికి చేరుకో ఉన్నారు. అయ్యలారా, లక్ష్మీదేవి మహావిష్ణువు యువతల ఆయన పాషాణంగా మారిపోతూ ఉన్నారు. శివబ్రహ్మలు అందరూ అక్కడికి చేరేటప్పటికీ ఆ సందర్భంలో మహానుభావుడు నారాయణమూర్తి ఒక్క మాట చెప్పాడు. అయ్యా, యన్మూలే సర్వతీర్థాని, యన్మధ్యే సర్వదేవతాః, యదగ్రే సర్వ వేదాక్ష తులసీతాం నమామ్యహం. ఎక్కడ తులసి చెట్టు ఉంటుందో, ఎవరు తులసి తీర్థాన్ని తీసుకుంటారో, ఎవరు తులసి ఆకులను 4 ఆకులు తింటారో, తులసి యొక్క కొమ్మలకు పసుపు కుంకుమ రాస్తారో, ఏ హిందూ ఇంట్లో ఆ తులసి యొక్క విధానం కనపడుతుందో, భారతీయ ఔన్నత్యం, సనాతన ధర్మం, ఆగమ శాస్త్రం, తులసిలో అన్ని ఔషధాలు ఉన్నాయి. అందుకే చనిపోయే ముందు కూడా తులసి నీళ్ళు తీసుకురండి అంటారు. అలాగే వేప చెట్టు అయినా, రావి చెట్టు అయినా, తులసి చెట్టు అయినా, ప్రత్యేకంగా తులసి మాలతో కూడా భవానీమాల, ఓంకార మాల, అయ్యప్ప మాల, గోవిందమాల, ఇలా రకరకాల మాలలన్నీ కూడా అమ్మవారి యొక్క

తులసి మాలతోనే సంప్రోక్షణ చేస్తారు. తులసి చాలా పవిత్రం. తులసి ఉన్న చోట గాలి ధూళి కూడా చేరదు. తులసి యొక్క ఉన్న చోట భూత ప్రేత పిశాచాలు కూడా దగ్గరికి రావు. తులసి యొక్క సంప్రోక్షణ భారతీయ ఔన్నత్యానికి, ఉత్కృష్టమైన సనాతన ఆర్ష సంప్రదాయానికి మూలం నా దేశపు తులసి ఆకు. అందుకనే తులసి బృందగా రాక్షస కులంలో పుట్టిన ఒక గురువారం, బేస్తవారం, లక్ష్మీవారం, కాసు బంగారు కూడా ఒంటి మీద లేకుండా కేవలం తులసి మాలలతో, నేత్రమాలతో కనపడతాడు నా వెంకటేశ్వర స్వామి. అంత అపారమైనటువంటి దివ్య ఫలం ఒక తులసి ఆకులో కనపడుతుంది. అందుకే కొబ్బరికాయలో నీళ్లు లేకపోయినా గ్లాసులో మంచినీళ్లు పెట్టి రెండాకులు తులసి వేస్తే ఆ తీర్థం నాకు ప్రాణం అంటాడు. తులసి లేకుండా తీర్థం నేను స్వీకరించును అంటాడు మహానుభావుడు. అంత అపారమైనటువంటి దివ్య మహత్యం ఆ తులసి యొక్క దళం. పెద్దలారా, ఇప్పటికైనా నాటుకోకుండా ఉంటే కృష్ణ తులసి, రామ తులసి, లక్ష్మీ తులసి, ఏదో ఒక తులసి ఆ హిందవ సంస్కృతి ప్రకారం ఇంటి ముందర తులసి చెట్టు నాటండి, ప్రదక్షిణాలు చేయండి. ఒక తులసి చెట్టు ప్రదక్షిణ చేస్తే భూమిని చుట్టి వచ్చినంత ఫలితం వస్తుంది. ఆ వేదాలు ధరించినంత ఫలితం వస్తుంది. తులసాకు ధరిస్తే భారతీయ ఔన్నత్యానికి, నా భారత స్త్రీలకు, నా భారత జాతికి ఉత్కృష్టమైనటువంటి వ్యవస్థగా ఈ తులసి మహత్యం, తులసి జలంధర కథ సమాప్తమని తెలియజేస్తూ ఆ స్వామి శీలవతిగా ప్రకటించేటప్పటికీ యథార్థ రూపం వచ్చేసింది మహావిష్ణువుకి. ముక్కోడి దేవతలు ఈ రకంగా మంగళహారతులు ఇస్తూ ఉన్నారు. ఇందిరా.

0: మీరింతవరకు తులసీ జలంధర హరికథ విన్నారు. కథకులు శ్రీ యమ్మాని వెంకటేశ్వర్లు భాగవతార్, వయోలిన్ సహకారం శ్రీ కొత్తకోట శంకర్, మృదంగ సహకారం శ్రీ ఎస్ వన్నూరు స్వామి. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు రేపు ఉదయం 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ విష్ణు సహస్ర నామస్తోత్రం ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి గానం. 6:30 వినదుగు మాట వినిపిస్తున్న వారి డాక్టర్ పి శ్రీదేవి. 6:35 సేద్యపు శుద్ధులు. ఇందులో వర్మి కంపోస్ట్ తయారీ విధానం గురించి శ్రీ డి ప్రభాకర్ రెడ్డి గారి ప్రసంగం. 6:55 ప్రసార వివరాలు. 7:00 లలిత గీతం. 7:15 హేమవతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక. అనంతరం చావడి సంభాషణ. ఇందులోని అంశం నేత్రదానం. సంభాషణ శ్రీతులు శ్రీ బి మధుసూదన్ రెడ్డి మరియు శ్రీ వి చలపతి. అనంతరం న్యాయ సలహాలు కార్యక్రమంలో బాల కార్మిక నిర్మూలన చట్టం విద్యా హక్కు గురించి న్యాయవాది శ్రీ ఎస్ అబ్దుల్ రసూల్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ఎస్ సుభాన్. 8:15 ఆంగ్లంలో వార్తలు. 8:30 ప్రకాశం జిల్లా సమాచార లేఖ రచన ఎంవిఎస్ ప్రసాద్. 8:30 చిత్రసీమ. 9:00 ఒక సంగీత దర్శకుని చిత్రగీతాలు. 9:30 అభిలాష కార్యక్రమంలో మీరు లేఖల ద్వారా కోరిన సినిమా పాటలు. 10:00 గోబర్ధన్ జాతీయ సర్క్యులర్ బయో ఎనర్జీ పథకంపై ప్రత్యేక కార్యక్రమం సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. 10:15 సాయంత్రం 5:00 వివిధ భారతి కార్యక్రమాలు. 5:00 చిత్రసీమ. 5:30 లేపాక్షి కార్యక్రమంలో మీరు లేఖల ద్వారా కోరిన సినిమా పాటలు. 6:00 లలిత గీతం. 6:20 ప్రసార వివరాలు. 6:30 చిత్రసీమ. 7:15 పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీ వెంకటప్ప బృందం వారిచే చెంచులక్ష్మి ఎరికలసాని ఘట్టం చెంచు నాటకం నేపథ్య గానం. 7:45 ప్రగతికి సోపానం ఎస్కేయు అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ సీఈఓ డాక్టర్ సి చంద్రమౌళి గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ ఏ హేమంతరాజు. నిర్వహణ కె శృతి ప్రియాంక. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ. 8:00 రసదుని కార్యక్రమంలో అలనాటి మధుర గీతాలు. 8:15 అసెంబ్లీ రివ్యూ.

8:30 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు. 8:45 శ్రీమతి కాతుంబి బృందం వారు పాడిన జానపద గేయాలు. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:16 స్పాట్లైట్. 9:30 నాటిక. 10:00 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో రాగం తానం పల్లవి. 10:45 ఇంద్రధనసు కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు. ఇవ్వండి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. నిలయంలో సమయం 11:00 దాటి 2:30. ఇంతటితో ఈనాటి ప్రసారాలు సమాప్తం. తిరిగి 101.7 MHz రేపటి మా ప్రభాత ప్రసారంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్తే. జై హింద్.